ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 7వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 29వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రియమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 5:55 దాటింది. చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ముందుగా ఇంటర్నేషనల్ టైగర్ డే, అలాగే దాన్ని గ్లోబల్ టైగర్ డే అని కూడా అంటారు, అంతర్జాతీయ పులుల దినోత్సవం. భూమిపై ఉన్న అత్యంత శక్తివంతమైన అందమైన అడవి జంతువుల్లో పులి ఒకటి. భారతదేశ జాతీయ జంతువైన పులిని సంరక్షించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 9 జూలై అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ దినోత్సవాన్ని 2010 రష్యాలో జరిగిన సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య ప్రమాదకరంగా తగ్గిపోవడంతో వాటిని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఈ రోజును ప్రకటించారు. ఒకప్పుడు 100,000 పైగా పులులు ప్రపంచవ్యాప్తంగా ఉండేవి, కానీ వేట, అడవుల నరికివేత, నివాస ప్రాంతాల తగ్గుదల వంటి వల్ల వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రపంచంలోని అడవి పులుల్లో సుమారు 75% భారతదేశంలోనే ఉన్నాయి. ఇది మనకు గర్వకారణం. సో టైగర్ ప్రాజెక్ట్ టైగర్ అనే పేరుతో 1973 భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం వల్ల పులుల సంఖ్య క్రమంగా కొద్దిగా పెరిగింది. భారతదేశంలో కూడా ప్రసిద్ధ టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. పులులను కాపాడటం అంటే ప్రకృతిని మనం కాపాడటమే. మన భవిష్యత్తు తరాలకు కూడా ఈ అద్భుత జీవిని చూపించాలంటే అడవులను, వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అలాగే ఇవాళ నాగపంచమి, నాగులను ఆరాధించే పండుగే నాగపంచమి. ఈ పండుగ శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున జరుపుకుంటారు. పాములు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. పొలాల్లో ఎలుకల సంఖ్యను నియంత్రించి రైతులకు మేలు చేస్తాయి. పురాణాల్లో కూడా నాగులను మనం పూజిస్తూ ఉన్నాము. ఈరోజు పుట్టకు వెళ్ళి పాలు పోయడం, నాగదేవతకు పూజలు చేయడం వంటివి జరుపుతూ ఉంటారు. అయితే వన్యప్రాణి సంరక్షణ దృష్ట్యా అడవిలో ఉండే పాములను పట్టుకొని ఇబ్బంది పడడం చట్టవిరుద్ధం కూడా. పాములు నిజానికైతే పాలు తాగవు, అవి మాంసాహార జీవులు కాబట్టి వాటికి పాలు ఇవ్వడం అవసరం లేదు. జనరల్గా అయితే వాటిని గౌరవించి సహజంగా వాటిని కాపాడితే అవే వాటికి మనం ఇచ్చేటటువంటి పెద్ద బహుమతి అని చెప్పచ్చు. వాటిని కనిపిస్తే స్నేక్ రెస్క్యూ బృందాలకు సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళు తీసుకెళ్ళి దూరంగా ఎక్కడైనా అడవుల్లో పడేస్తారు, వదిలేస్తారు. ఒక్కోసారి అవి మనల్ని ఏం చేయకపోయినా కూడా మనమే భయపడి వాటిని చంపేస్తూ ఉంటాము. సో అది చేయకుండా ఉండాలి, ఎందుకంటే అవి సంఖ్య తగ్గిపోతే కూడా మనకి జీవ వైవిధ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ఇవాళ అరుణ ఆసఫ్ అలీ గారి యొక్క వర్ధంతి. స్వాతంత్ర సమరయోధుల్లో ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహిళ అరుణ ఆసిఫ్ అలీ. 1909 జూలై 16 జన్మించిన ఆమె 1996 జూలై 29 మరణించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ముంబైలోని

గోవాలియా ట్యాంక్ మైదానంలో భారత జెండాను ఎగరవేసి స్వాతంత్ర ఉద్యమానికి కొత్త ఉత్సాహం నింపారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలా కాలం అజ్ఞాతంలో ఉండి ఉద్యమాన్ని కొనసాగించారు. ఆమెను గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. స్వాతంత్రం తర్వాత కూడా ఆమె సామాజిక సేవ, ప్రజాస్వామ్య విలువల కోసం కృషి చేశారు. ఆమె సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని కూడా ప్రదానం చేసింది. అలాగే ఇవాళ జహంగీర్ రతన్జీ దాదాభాయి టాటా గారి యొక్క జయంతి. జేఆర్డి టాటా గారు అంటే మనకి బాగా తెలిసిన పేరు. జూలై 29, 1904 ఆయన జన్మించారు. టాటా భారత పారిశ్రామిక రంగంలో మహోన్నత వ్యక్తి, మనందరికీ తెలుసు. ఆయన టాటా గ్రూప్ను ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దారు. 1929 భారతదేశంలో మొదటి అధికారిక పైలట్ లైసెన్స్ పొందినటువంటి వ్యక్తి కూడా ఆయనే. 1932 టాటా ఎయిర్లైన్స్ను ప్రారంభించారు. అదే తర్వాత ఎయిర్ ఇండియాగా అభివృద్ధి చెందింది. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ కంపెనీల సంఖ్య, వ్యాపార రంగాల్లో ఉద్యోగ అవకాశాల్లో కూడా చాలా ముందుకు వెళ్ళాయి. 8 గంటల పని విధానాన్ని, ఉద్యోగులకు వైద్య సదుపాయాలు ఇవ్వాలి అని, భద్రతా ప్రమాణాలు పాటించాలి అని, ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు వంటి అనేక మంచి విధానాలని ప్రోత్సహించింది ఈయన అన్నమాట. 1992 భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కూడా అందుకున్నారు. లాభాల కంటే నైతిక విలువలు, నాణ్యత, దేశాభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన పారిశ్రామికవేత్త జేఆర్డి టాటా. ఒక మంచి నాయకుడు తన సంస్థను మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దగలడు అని ఆయన రుజువు చేశారు. ఇవి ఇవాల్టి చరిత్ర పుటల్లో. ఈరోజు సమయం కూడా 6 గంటల 1 నిమిషం దాటింది కాబట్టి దేశభక్తి గీతం విందాము.

0: ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. సమయం 6:30 దాటింది. ఇప్పుడు పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారి మాటల్లో సూక్తి సుధ విందాం.
1: భర్తృహరి గారి సుభాషితాన్ని పరిశీలిద్దాం. మంచి కవిత్వము ఉన్నచో రాజ్యం ఎందులు కంటాడు ఆయన భర్తృహరి మాటలు. కరే శ్లాఘశ్చాగ శిరసి గురుపాద ప్రణయిత ముఖే సత్యవాణి విజయి భుజయోర్వీర్య అతులం హృది స్వచ్ఛావృత్తి శృతం అధిగతం చ శ్రవణయో ఉర్వినాప్యైశ్వర్యేణ ప్రకృతి మహతాం మండనమిదం. ఇక్కడ మనకి చాలా చక్కటి విషయాలు ఈయన బోధిస్తున్నాడు. ముఖ్యంగా ఆభరణాల విషయం, మనిషికి ఎలాంటి ఆభరణాలుగా ఉంటాయి. ఇప్పుడు మహాత్ములు ఉన్నారు గొప్పవాళ్ళు, వాళ్ళని చూస్తే వాళ్ళేవి కిరీటాలు పెట్టుకోరు, భుజకీర్తులు ఉండవు, పెద్ద పెద్ద ఆభరణాలు వేసుకొని తిరగరు. ఉదాహరణకి వివేకానందుడు మహాత్ముడు, అలాగే రామకృష్ణ పరమహంస, అలాగే మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, ఎంత సింపుల్గా ఉంటారో వీళ్ళందరినీ చూస్తూనే ఉన్నాం. మనకు తెలిసినటువంటి ఈ లోకంలో ఇప్పటి వాళ్ళు, గతంలో కూడా ఎంతోమంది ఉన్నారు. కనుక ఐశ్వర్యం అనేది మహాత్ములకి ఆభరణాలు కావు. ఐశ్వర్యాలు లేకపోవటం వల్ల మహాత్ములు ఆభరణాలు ధరించలేకపోవచ్చు. కానీ వారి యొక్క ఆభరణాలు ఏంటంటే సత్పాత్ర దానము. మహాత్ములు గొప్పగా పాత్రదానం చేస్తారు, చక్కటి భాషను అందిస్తారు, చక్కటి ఆలోచనలు పంచుతారు, త్యాగాలు చేస్తారు అనేటటువంటిది. కనుక ప్రశస్తమైనటువంటి త్యాగం ఆభరణంగా ఉంటుంది. త్యాగశీలు ఉండాలి మన దేశంలో, ఇతిహాసాల్లో చూస్తే ఎంతోమంది. కాబట్టి త్యాగధనము గొప్పది, సత్పాత్ర దానము గొప్పది. ఇంకా మహాత్ములకి గొప్పదైందంటే గురుపాద నమస్కారం, అది వాళ్ళ శిరస్సుకి మకుటం లాంటిది. గురువుల్ని సేవించడం మూలంగా ఆ వ్యక్తులకి, మనుషులకి మకుటం పెరిగి శిరస్సులకు కిరీటం పెట్టుకున్నట్టు అన్నమాట. ఇంకా మంచి మాట చెప్తే, సత్యం పలికితే ముఖానికి అది సత్వచనము, ముఖానికి అందాన్ని ఇస్తుంది. సత్యం పలికేవాడు ముఖం చూస్తే ఉంటే ఒక తెలియనటువంటి ఆరా ప్రకాశం అతనిలో, సత్యవాక్ పరిపాలన చేసేవారికి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా గొప్పవారి యొక్క భుజాలు ఎట్లుంటాయంటే సాటి లేని పరాక్రమం కలిగి ఉంటుంది. ఎట్లా భుజకీర్తులు అంటే రెక్కలకు పెట్టుకునేటటువంటి కవచాలు కాదు, వాళ్ళ యొక్క పరాక్రమమే వారికి నేరుగా కీర్తిని సాధిస్తుంది. ఇంకా హృదయం ఎట్లుంటుందంటే నిష్కల్మషమైన హృదయము, మంచి ప్రవర్తన, మంచి మాటలు వినడం, మంచి మాటలు చెప్పడం, మంచి పనులు చేయడం, మంచి పనులను ఆచరించడం, చెప్పడం చేయడం ఆచరించడం, ఇట్లా ఈ విధంగా హృదయానికి నిష్కల్మషమైనటువంటి ప్రవర్తనే ఒక అలంకారము. ఇంకా చెవులకు అలంకారం ఏంటి, శాస్త్ర శ్రవణం అనేటటువంటిది అలంకారం, మంచి శాస్త్రాన్ని వినడం. కాబట్టి మంచి మాటలు వినడం, మంచి పనులు చేయడం, మంచి పనులు చెప్పడం, సత్పాత్ర దానము, అలాగే త్యాగము, పెద్దలకు నమస్కరించడం, ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటివి. మనకు మానవులకు నిత్యం పనికొచ్చేటటువంటి విషయాలని చెప్తున్నాడు. అంటే సజ్జనులకు ఆభరణములను పేర్కొన్నాడు, తెలియజేశాడు. దీన్ని మన ఏనుగు లక్ష్మణ కవి గారు కూడా, కరమున నిత్యదానము ముఖమ్మున సూనృత వాణి ఔదలం గురుచరణాభివాదన అకుంఠిత వీర్యము దోర్ యుగమ్మునన్ వర హృదయమునన్ విషద వర్తన మంచిత విద్య వీనులున్ సురుచిర భూషణంబులి విసూరులకు సిరిలేని అప్పుడున్. సిరి అనేది లేకపోతే ఇవి అందరికి కూడా సజ్జనులకు భూషణాలంటే ఇవేను. శాస్త్రములను మంచి వాటిని వినడం వలన కూడా మంచి లక్షణాలు ఉంటాయి. దీనివల్ల మంచి మనిషిగా రూపుదిద్దబడతాడు, మంచి ప్రవర్తనతో ముందుకెళ్తాడు, మానవుడి తన యొక్క జీవితాన్ని మలుచుకోగలుగుతాడని చెప్పి భర్తృహరి గారు మనకిది అందించారు.
0: ఇప్పటి వరకు సూక్తి సుధ విన్నాము, ఇప్పుడు పొలం కబుర్లు విందాము.

ప్రకృతి వ్యవసాయ వరి సాగులో పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగాలు. రెండు పంట కాలాల మధ్య పచ్చిరొట్ట పైర్లను సాగు చేస్తే వర్షం, గాలి వల్ల కలిగే భూమి కోతను నివారిస్తుంది. ఈ మొక్కలు కుళ్ళి భూమిలో అందుబాటులో లేని కాల్షియం, భాస్వరం, సూక్ష్మ పోషకాలను మొక్కలు తేలికగా గ్రహించే స్థితిలోకే మారుస్తాయి. బంకమట్టి నేలల్లో ఈ మొక్కలు భూమిలోని రేణువులను వదులు చేసి సూక్ష్మ రంధ్రాలు పెరిగేలా చేస్తాయి. ఇవి భూమిలో గాలి ఆడటం, తేమను గ్రహించే స్థితిని పెంచుతాయి. పచ్చిరొట్ట మొక్కలను భూమిలోకి కలియదొన్నినప్పుడు అవి కుళ్ళి భూమిలో కార్బన శాతంతో పాటు జీవన ద్రవ్యం అంటే హ్యూమస్ ను కూడా పెంచుతాయి. కొన్ని మొక్కలు పచ్చి ఆకులు, కొమ్మలను భూమిలో వేసి కలిపి దున్నడం వలన రైతులు సాధారణంగా ఆచరించే పద్ధతి. దీని కొరకు ఉపయోగించే ఆకులను పచ్చి ఆకు ఎరువు అని కూడా పిలుస్తారు. పచ్చి ఆకును వ్యవసాయ క్షేత్రం నుంచి సేకరించి మాగాణి పొలాల్లో దిగదొక్కడం ఇటీవల కాలం వరకు కొనసాగిన సాంప్రదాయం. రసాయనిక వ్యవసాయ భ్రాంతి బలంగా ప్రభావితం చేయడంతో క్షేత్ర పరిసరాలలో చెట్లు, చేమలు అంతరించిపోయాయి. ఫలితంగా రైతులు ఈ పద్ధతిని పూర్తిగా మరిచారు. గతంలో కానుగ, సీతాఫలం, వేప, వెంపలి, జిల్లేడు మొదలగు వాటిని పొలంలో దిగదొక్కేవారు. ఇవన్నీ మనం ప్రాకృతిక సస్యరక్షణ ద్రావణాలు, కషాయాల్లో వాడుతున్నవే. ఇవే మొక్కలు పొలంలో నేరుగా కలిసిపోవడం వలన సహజ సస్యరక్షణ జరుగుతుండేది. పొలం పోషకాల ఖజానాగా కూడా మారేది. నేటి పరిస్థితుల్లోనూ ఈ విధానం మరలా ఆచరించవచ్చు. కొద్దిపాటి ప్రయత్నంతో వ్యవసాయ క్షేత్రం చుట్టూరా గట్లపైన గిరి పుష్పం అంటే గ్లైరిసిడియా, జిల్లేడు, సీతాఫలం, వెంపలి, వావిలి కొమ్మలు మొక్కలు గనక నాటుకుంటే రెండో పంటకాలం నాటికి ఎదిగి అందివస్తాయి. దీని వలన ఏటా టన్నుల కొద్ది పచ్చిరొట్ట ఎరువు అందుబాటులో కూడా వస్తుంది. చుట్టూ జీవకంచ ఏర్పడి సహజ పక్షి స్థావరాలుగా కూడా మారుతాయి. రైతు నేస్తాలైన పక్షులు కీటక భక్షణ చేసి సస్యరక్షణలో తోడుగా నిలుస్తాయి. పచ్చి ఆకు ఎరువుల ఉపయోగాల విషయానికొస్తే ఈ మొక్కల ఆకులను రెండు విధాలుగా అంటే పచ్చి ఆకు ఎరువుగా, కొన్ని జీవ పురుగు మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇవి భూమిలో నత్రజని పరిమాణాన్ని పెంచి పురుగు యాజమాన్య ఖర్చులను తగ్గిస్తాయి. వేప, కానుగ, మోరిండా సాధారణంగా ఉపయోగించే పచ్చి ఆకు ఎరువు మొక్కలు. జిల్లేడు, గ్లైరిసిడియా, గుల్మొహర్, తంగేడు అంటే కాసియా అరక్యులేటా, సిరీస్ చెట్టు ఇతర పచ్చి ఆకు ఎరువు మొక్కలు సాధారణంగా ఉపయోగిస్తారు. పైరు నాటిన తర్వాత తొలకరి కోనో వీడర్ తిప్పి జీవామృతాన్ని ఉపయోగించాలి. పైపాటుగా పంచగవ్య, చేప లేదా కోడిగుడ్ల అమినో ఆమ్ల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవచ్చు. వీలును బట్టి 300 కిలోలకి జీవామృతాన్ని కూడా చల్లుకోవచ్చు. తొలిసారి వీడర్ తిప్పిన తర్వాత అజొల్లా చల్లుకుంటే పొలమంతా విస్తరి

0: గడ్డి, బ్రహ్మ తుంగ, రాకాసి తుంగ, పిల్లడుగాకు, నీటి తామర, కొర్రగడ్డి, అల్లిగడ్డి ఎక్కువగా కనిపిస్తాయి. జిల్లాడు ఆకులను పచ్చి ఆకు ఎరువుగా ఉపయోగించి పిల్లి అడుగు ఆకులను అరికట్టవచ్చు. ఇంకా ఎకరానికి 10 బుట్టల కొబ్బరి పీచు వేసి కూడా ఈ కలుపు మొక్కలను కొంతవరకు అరికట్టుకోవచ్చు. కొబ్బరి పీచు టానిన్ వంటి పదార్థాన్ని విడుదల చేసి కలుపు పెరుగుదలను అరికడుతుంది. దమ్ము చేసేటప్పుడు నేలలో విషముష్టి, జిల్లాడు ఆకులను గనక దిగదొక్కితే అవి మురిగిన తర్వాత వెలువడే ఆల్కలైడ్స్ కారణంగా కలుపు ఉధృతి చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. నాటు తర్వాత ముక్కలుగా నరికిన జిల్లాడు ఆకులను మూటగట్టి మోతకు అంటే నీటి కాలువలో వేస్తే జిల్లాడు ఆకుల రసం నిరంతరం కాలువల్లో ప్రవహించి కలుపును అదుపు చేయడమే కాకుండా వరిని ఆశించే మోగి పురుగును కూడా నిర్మూలించవచ్చు. పైరు నాటేటప్పుడు పొలంలో కనీసం 2 సెంటీమీటర్ల నీరు ఉండాలి. నాటిన 10వ రోజు నుంచి పంట పరిపక్వతకు వచ్చే వరకు కనీసం 3 సెంటీమీటర్లు నీరు ఉండేటట్లు చూసుకోవాలి. ప్రత్యేకమైన కీలక దశలైన పిలక దశ, పూత దశ, పాలు పోసుకునే దశల్లో నీరు అవసరం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా నీరు నిలబడిన పొలాల్లో పైపాటుగా ఎరువులు వేయకూడదు. ఎరువులు వేసే ముందు నీటిని బయటకు పారించి పొలం ఆరిన తర్వాతే ఎరువులు వేయాలి. ఎరువులు వేసిన వెంటనే నీటిని అందించాలి. ఎర్ర నీళ్ళల్లో, ఇసుక నేలల్లో నీటి అవసరము ఎక్కువగా ఉంటుంది. అందువలన ఆ నేలల్లో ఎక్కువ సార్లు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. తూటికాడ మొక్కలను భూమిలో వేసి గనక కలియదున్నితే అవి కుళ్ళి భూమిలో నీటిని నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది. పైరు చిరుపట్ట దశల్లో జీవామృతం లేదా 5% పంచగవ్యను పిచికారీ చేయాలి. గింజ పాలు పోసుకునే దశల్లో పైరుకు కాల్షియం అవసరమవుతుంది. పులిసిన మజ్జిగను పిచికారీ చేస్తే పైరుకు కాల్షియం లభిస్తుంది. లీటర్ పులిసిన మజ్జిగకు 20 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. వరి సాగులో తెగుళ్లు, కీటకాల వలన కొన్ని సందర్భాల్లో 20 నుంచి 90% దిగుబడులు నష్టపోయే పరిస్థితి ఉంది. వరి ఏక పంటగా సాగు చేయడం వలన నారుమడి స్థాయి నుంచి పురుగు తెగులు మందులను విచక్షణారహితంగా మోతాదుకు మించి ఉపయోగిస్తున్న ఫలితంగా విష రసాయనాలు బియ్యంలోకి కూడా చేరి తినే ఆహారం విషతుల్యంగా మారిపోతుంది. సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా మాత్రమే ఈ సమస్యను అధిగమించుకోవచ్చు. పొలం గట్ల మీద నత్రజని స్థిరీకరించే పప్పు ధాన్యాల పంటలను వేసుకోవాలి. గట్లు పెద్దగా ఉన్న చోట కంది మొక్కలను నాటడం ద్వారా వరి పైరును ఆశించే కీటకాలను భక్షించే మిత్ర పురుగులకు ఆశ్రయంగా మారడంతో పాటు వాతావరణంలో లభించే నత్రజనిని స్థిరీకరిస్తాయి. కందుల వలన అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. కంది వేర్ల అల్లిక వల్ల భూమి కోత నివారించబడడం జరుగుతుంది. కంది మొక్కల మధ్య బంతి మొక్కలు నాటుకోవడం ద్వారా నులి పురుగులను నిర్మూలించడమే కాకుండా తెల్లదోమను కూడా నిర్మూలించవచ్చు. ఇవే గట్లపైన సబ్జ, తులసి మొక్కలు నాటడం వలన వాటి పూలకు ఆకర్షితమయ్యే తేనెటీగలు, కందిరీగలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి వరిని ఆశించే కాండం నొలిచే పురుగులకు సహజ శత్రువులుగా కావడం వలన ఆయా కీటకాల లార్వాలను తిని పురుగులను నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాకుండా పూర్తిగా కూడా నిర్మూలిస్తాయి.
1: ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి సింహపురి FM.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సీఆర్డీఏపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణ పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనంపై పెంపుపైన ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయంలో నిలిచిపోయిన 8,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయని పేర్కొన్నారు. రియంబర్స్మెంట్ నిధులను దుర్వినియోగం చేసే సంస్థలపై విచారణ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
1: ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కు అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది.
0: ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయనగరంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన, రోడ్లు, పార్కింగ్, రవాణా, వేదిక, వైద్య, భోజన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. దేశంలోనే తొలిసారిగా చౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్డ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: కాకినాడ జిల్లాలో దాదాపు ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మేము ప్రస్తుతం వినియోగిస్తున్నామో అక్కడ ఉన్న ప్రతి రైస్ కార్డు దారు హోల్డర్ కి, కుటుంబానికి, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ వీళ్ళందరికీ కూడా త్వరతగతిన మొట్టమొదటిసారి భారతదేశంలో స్టీమ్ రైస్ ని ప్రవేశపెట్టినట్టు ముందడుగు వేస్తున్నాం. మరొక 20,000 మెట్రిక్ టన్నులు పార్బాయిల్డ్ రైస్ వెరైటీ సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అనుమతి ఇచ్చారు. దాన్ని కూడా మన రైతాంగం సద్వినియోగం చేసుకోవచ్చు.
0: అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ

0: పలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దివ్యాంగులకు ఉచిత మోటరైజ్డ్ స్కూటీలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట వ్యాప్తంగా 1800 కోనసీమ జిల్లాలో 70 మోటరైజ్డ్ స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన సంఘాల నాయకులు, న్యాయ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి వి అనితతో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, గిరిజనుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని చెప్పారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూ బదిలీ నిబంధనలకు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించి చట్టపరంగా గిరిజనులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్ర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో కలిసి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి పరీక్షలు, శుక్లాల శస్త్రచికిత్సలు, ఇతర నేత్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవజాత శిశువుల కంటి పరీక్షల పైలట్ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భారతీయులు అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను పూజించి వారి ఆశీస్సులను అందుకునే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్టవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నిరసనలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ పలు జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హులను పక్కనపెట్టి నియామకాలు చేపట్టారని పార్టీ నాయకులు, మాజీ మంత్రులు ఆర్కే రోజా, పేర్ని వెంకట్రామయ్య విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలుపుతూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు కాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు కాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు కాకుండా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం, క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ग्राम भार वर्गे रजत पदकं प्राप्तवती। अपरंच भारतीय मुष्टियोद्धा एम जादुमणि सिंहः ग्लास्गो नगरे पुरुषाणां 55 किलोग्राम भारवर्गे प्रागुपान्त्य चक्रे मुआले म्वेंगो इत्येनं पराजित्य न्यूनातिन्यूनं कांस्य पदकं सुनिश्चितवान्। अनेन असौ उपान्त्य चक्रे प्रविष्टवान् इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7 గంటలు. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటాము. అనంతరం స్వరార్చన, తర్వాత గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు సమర్పణ ఎస్విఏ ప్రసన్నలక్ష్మి. తర్వాత కొన్ని లలిత గీతాలు కూడా ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్న తర్వాత 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమ్మనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 5:05 సాయంత్రం వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో వారి యొక్క పాత్ర గురించి తెలుసుకోవడంతో పాటు మహిళలు మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి అవకాశాలు, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. అలాగే యువత మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం నరసింహులు గారి కథ అనే కథానిక వింటారు రచన మరియు సమర్పణ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు. తర్వాత కొన్ని జానపద పాటలు కూడా ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధురు గీతాన్ని వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల వ్యాపారంలో రాణిస్తున్న సయ్యద్ నూరి షబానా గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త మంజునా పాలేటి. తర్వాత పొలం కబుర్లు అలాగే జానపద పాటల్ని కూడా వింటారు. 8:00 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 8:15 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఇవాళ కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ మంత్రిత్వ శాఖల ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిన్న తన నివాసంలో నిర్వహించారు. ఆర్థిక వాణిజ్య పరిశ్రమ సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు విభాగాల భవిష్య కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధన వేగవంతం చేయడంపై ప్రధానంగా ఈ సమావేశంలో దృష్టి సారించారు. మంత్రిత్వ శాఖలు విభాగాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని, ఒక టీంగా అధికారులు ఉమ్మడి లక్ష్యంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్రమైన ఫలితాలను సాధించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించవలసిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా సాగే పాలన ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి నిర్ణయ విధానానికి కేంద్ర బిందువుగా ప్రజలే ఉండాలని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దేశంలో మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ స్వదేశీ సాంకేతికతలను అభివృద్ది చేయడంపై, కీలక రంగాల్లో దేశీయ సామర్థ్యాలు పెంపొందించడంపై సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం పౌరుల సంక్షేమంతో ముడిపడి ఉందని పేర్కొన్న ప్రధానమంత్రి, ఆవిష్కరణలు వేగవంతమైన సామర్థ్యాల పెంపుదల ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఆవిర్భవిస్తున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, దేశవ్యాప్తంగా ఇది ఒక ఉద్యమంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, నిరాధారమైన భయాలు ఆందోళనలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక రంగాల్లో ముఖ్యంగా ముందుగానే స్పందించేలాగా సమాచార ప్రసరణ ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. కొత్త సవాళ్లను చురుకుదనంతో ఆవిష్కరణలతో ఎదుర్కొంటూ ప్రభుత్వం ఎప్పుడూ చైతన్యవంతంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేలాగా ఉండాలని ప్రధానమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. కేబినెట్ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖలు విభాగానికి చెందిన కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మెన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలను చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. బిల్లును సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికున్న నిబద్ధతను కొత్త చట్టం పునరుద్ఘాటిస్తుందన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి లాంటి చట్టమని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that

0: That their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
1: ఇటీవలే పేపర్ లీక్ సంఘటనల పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్వయంగా నిర్ణయించారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటి తుడుపు చర్య అని ఆయన విమర్శించారు.
2: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.
1: बीजेपी एमपी बांसुरी स्वराज, समाजवादी पार्टी एमपी अखिलेश यादव మొదలైన వారు కూడా చర్చలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సశస్త్ర సీమా బల్ కాంబాటిస్ట్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలు 2026ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల కోసం 2011లో జారీ చేసిన నియామక నిబంధనలను రద్దు చేసి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 27వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకం ప్రత్యక్ష నియామకం, డెప్యుటేషన్, రీఎంప్లాయ్మెంట్, రెమ్యునరేషన్ ద్వారా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై 7వ ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారంలో ఊహాగానాలు లేకుండా నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలు ప్రకటించాలని ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతివారం తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలు అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరిగిన ప్రభుత్వ అణచివేతలో గత 2 రోజుల్లో మరణాల సంఖ్య 30కి పెరిగింది, అనేక మంది గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సైన్యం వేలాది మంది శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరపడంతో గత సోమవారం 25 మంది, మంగళవారం నాడు మరో 5 ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ అధికారులు సైన్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో జరుగుతున్న తీవ్రమైన ప్రాణాంతక బలప్రయోగానికి పాల్పడిన వార్తలపై స్వతంత్ర పారదర్శక విచారణ జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్ చేసింది. ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, మీడియాకు, స్వతంత్ర పరిశీలకులకు ఆ ప్రాంతంలోకి ప్రవేశం కల్పించాలని పాకిస్తాన్ అధికారులకు అమ్నెస్టీ విజ్ఞప్తి చేసింది. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, కోళికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో ఈరోజు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి 10 జిల్లాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మక రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 27:49 సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న గుల్వీర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కే రాబిన్సన్ స్వర్ణ పతకం సాధించారు. 2026 క్రీడల్లో పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన మాందింగ్ బామ్ జడుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం ఉండేలాగా తన విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన హర్జిందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరొక పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 బంగారు పతకం, 5 వెండి పతకాలు, 1 కాంస్యం భారత్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

0: పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను ఈ రోజు లోక్సభలో కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుందాము. బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, విద్య, ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవిఎస్ సూర్యనారాయణ, సభ్యురాలు కేజీ వెంకట పద్మజ సూచించారు. మంగళవారం జిల్లాలోని పలు ప్రభుత్వ శిశు సంక్షేమ సంస్థలను సందర్శించి చిన్నారులు వారికి అందుతున్నటువంటి సేవలు, సంక్షేమ కార్యక్రమాల అమలును పరిశీలించారు.

విఎస్యు కళాశాల కావలిలో నిర్వహిస్తున్న పీజీ కోర్సుల్లో డిగ్రీ ఆనర్స్, ఆనర్స్ విత్ రీసెర్చ్ పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులకు నేరుగా 2వ ఏడాదిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య హనుమారెడ్డి మంగళవారం తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు 3వ తేదీలోపు ప్రవేశాల సంచాలకుల కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ అర్హతలు, అవసరమైన ధృవీకరణ పత్రాలు, దరఖాస్తు విధానం తదితర వివరాలకు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో పరిశీలించాలన్నారు. నీటిపారుదల, కాలువల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలుగుగంగా సీఈ వరప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మర్రిపాడు, బెజవాడ పాపిరెడ్డి కాలువ, సైఫన్ అక్విడెక్ట్ దెబ్బతిన్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. నెల్లూరు నగరం రెడ్క్రాస్ జిల్లా శాఖ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఎంఎస్ఆర్ స్పాస్టిక్స్ సెంటర్లో 14 సంవత్సరాల్లోపు మానసిక దివ్యాంగులు, ఫిజికల్ ఛాలెంజ్డ్ పిల్లలకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రిన్సిపల్ ఉదయ్ భాస్కర్ మంగళవారం తెలిపారు. విద్యార్థులకు ఉచిత ప్రత్యేక విద్యతో పాటు స్కూల్ బస్సు సౌకర్యం కూడా ఉందని, వివరాలకు 86399 3481 నెంబర్లో సంప్రదించాలని కోరారు. నెంబర్ మరోసారి 86399 3481. ఫసల్ బీమా పథకంలో నమోదు చేసుకుంటే ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోతే పరిహారం అందుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సత్యవాణి తెలిపారు. కలిగిరి మండలంలోని అనంతపురంలో ఏవో జహీర్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో బీమా పథకంపై రైతులకు అవగాహన కల్పించారు. బాలాజీనగర్లోని సాయి దర్బార్ అద్దాల బాబా మందిరం

0: లో గురు పూర్ణిమ వేడుకలను ప్రారంభించారు. అందులో భాగంగా ఉస్మాన్ సాహెబ్ పేటలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం నుంచి సీతారామ లక్ష్మణ హనుమంత స్వాములను ఊరేగింపుగా సాయి దర్బార్ మందిరానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అటు చిల్డ్రన్స్ పార్క్ సమీపాన ఉన్న సాయిబాబా సదన్ బాబా మందిరంలో కూడా సామూహిక ధుని పూజలు జరిగాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా స్వర్ణ గ్రామ్ వార్డు అధికారిని వసుమతి సూచించారు. మంగళవారం నెల్లూరు నగరంలోని హర్నాథపురం, గౌతమ్ నగర్, న్యూ మిలిటరీ కాలనీ, బషీర్ నగర్, లేక్ వ్యూ కాలనీలో స్వర్ణ వార్డు సచివాలయాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇవి ఇవాల్టి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం. స్వరార్చన వినబోయే ముందు ఒక ప్రకటన.
1: జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

గురు పౌర్ణిమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాము. సమర్పణ ఎస్వీఏ ప్రసన్నలక్ష్మి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

గురువు మన జీవితానికి మార్గదర్శి. ఆయన చూపిన బాటలో నడిచిన వారే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఈ గురు పూర్ణిమ సందర్భంగా మనకు అక్షర జ్ఞానం అందించిన ప్రతి గురువును స్మరించుకుంటూ వారికి పాదాభివందనం చేస్తూ అభిమాన శ్రోతలందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు.

మన భారతీయ సంస్కృతిలో గురువుకు ఉన్నత స్థానాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువు మనకు జ్ఞానాన్ని అందించి జీవితానికి దిశానిర్దేశం చేస్తారు. గురువు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని మనలో వెలిగించి మనల్ని సత్యమార్గంలో నడిపిస్తారు. మంచి విలువలు, క్రమశిక్షణ, వినయం, బాధ్యత వంటి గుణాలను మనలో పెంపొందించి బాధ్యతాయుతమైన వ్యక్తిగా మనల్ని గురువు తీర్చిదిద్దుతారు. హిందూ సనాతన ధర్మంలో గురు పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. ఆషాఢశుద్ధ పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా మనం ఈ పండుగను జరుపుకుంటాము. అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే గురువుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజలు జరిపే విశిష్టమైన రోజు గురు పౌర్ణమి. ఈ పర్వదినాన ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని స్నానాదులు ఆచరించి తమకు జ్ఞానాన్ని అందించిన ఉపాధ్యాయులను పూలతో, నూతన వస్త్రాలతో సత్కరించి వారి ఆశీస్సులను తీసుకుంటారు. ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుంచి వెలువడే ఆశీర్వచనాల వల్ల 1000 రెట్లు ఎక్కువగా ఫలితాన్ని పొందవచ్చు. అందుకే ఈ రోజును గురు పూజోత్సవంగా భావిస్తారు. గురు పూజోత్సవంలో

పాల్గొని గురువు యొక్క కరుణ కటాక్షాలను ప్రతి ఒక్క శిష్యుడు పొందవచ్చు. శిష్యునిలో అజ్ఞాన అంధకారములను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటారు. కాబట్టి గురువుకే ప్రథమ స్థానాన్ని ఇచ్చారు మన భారతీయ సనాతన సంప్రదాయాలు. మాత పిత గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించారు. గురువును మించిన తపస్సు జ్ఞానము వేరొకటి లేవు. భారతదేశము గురు శిష్య సంప్రదాయానికి పుట్టినిల్లు. పూర్వం గురుకులాలలో విద్యార్థులు గురువుతో కలిసి నివసిస్తూ విద్యతో పాటు సంస్కారము, క్రమశిక్షణ, వినయము, సేవాభావము, ధర్మము వంటి విలువలు నేర్చుకునేవారు. అప్పటిలో విద్య అంటే ఉద్యోగం కోసం కాదు, జీవితాన్ని సక్రమంగా నడిపించే మార్గంగా భావించేవారు. మన పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో గొప్ప గురు శిష్య సంబంధాలను తెలియజేస్తాయి. అర్జునుడి ఏకాగ్రత, గురుభక్తి ప్రపంచానికి ఆదర్శం. సాందీపుని మహర్షి, శ్రీకృష్ణుడు వీరిద్దరు కూడా గురు శిష్యులే. భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా గురువును ఆశ్రయించి విద్యను అభ్యసించాడు. అలాగే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఈ గురు శిష్యుల అనుబంధం భారతదేశానికి కొత్త ఆధ్యాత్మిక దిశను చూపించింది. గురువు శిష్యుల జీవితాన్ని ఎలా మారుస్తాడో తెలుసుకోబోయే ముందు మనం కొందరి గురువులు మరియు శిష్యుల యొక్క అనుబంధాన్ని గురించి తెలుసుకుందాం. వారు గురువుల దగ్గర ఎలాంటి విలువలు నేర్చుకున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందామా?

ఆకాశవాణి నెల్లూరు శ్రోతలకి నమస్కారం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మనం గురు పౌర్ణమి గురించి మాట్లాడుకుందాము. గురు పౌర్ణమి అనేది కేవలం గురువులను స్మరించుకునే రోజు మాత్రమే కాదు, గురు శిష్యుల బంధాన్ని విలువల్ని గుర్తు చేసుకునేటటువంటి అత్యంత పవిత్రమైన సందర్భం. ఒకప్పుడు గురువు జీవితాన్నే పాఠంగా బోధించేవాడు, శిష్యుడు గురువును జ్ఞానానికి ప్రతిరూపంగా భావించేవాడు. నేడు కాలం మారింది. సాంకేతికత, ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సదుపాయాలతో పాటు ప్రపంచం ఒక వసుదైక కుటుంబంగా మారడంతో విద్యా ప్రపంచాన్ని ప్రత్యేకమైన దిశలో, కొత్త దిశలో నడిపిస్తున్నాయి. అయినప్పటికీ గురువుకి శిష్యులకు మధ్య బంధం మాత్రం అవినాతీతమైనది. గురువు స్థానం ఎప్పటికీ కూడా స్థిరస్థాయిగా నిలబడేది, దాన్ని ఎవరూ కూడా గుర్తించలేరు. నేటి ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థులకు పాఠాలని బోధించే వ్యక్తి మాత్రమే కాదు, విద్యార్థిలో దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేటటువంటి గొప్ప మార్గదర్శి, సందేహాలకు సమాధానం చెప్పే గొప్ప సహచరుడు, స్నేహితుడు, విలువలను పెంపొందించే వ్యక్తిత్వ నిర్మాత. అలాగే నేటి విద్యార్థి కూడా గురువు చెప్పేది ఇని అదే నిజమనుకునేవాడు కాదు, ప్రశ్నించేవాడు, అన్వేషించేవాడు, కొత్త కొత్త విషయాలను తెలుసుకుని గురువుతో స్నేహంగా పంచుకునేవాడు. ఈ పరస్పర అభ్యాసమే నేటి గురు శిష్య బంధానికి కొత్త నిర్వచనం అని మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానము, కొత్త ఆలోచనలు, సృజనాత్మక దృక్పథాన్ని ఉపాధ్యాయులకు పరిచయం చేస్తారు. ఉపాధ్యాయులు తమ అనుభవము, విలువలు, క్రమశిక్షణ, మానవీయత విద్యార్థులకు అందిస్తారు. ఈ ఇద్దరు ఒకరినొకరు నేర్చుకునేటటువంటి సహయాత్రికులుగా, సహచర స్నేహితులుగా మారినప్పుడే ఆ విద్య పరిపూర్ణమయ్యి, ఈ విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులు పరస్పర పూరకాలయ్యి ఈ గురు పౌర్ణమి నాడు మరింత సహృదయతో దగ్గర కావాలని కోరుకుంటూ అందరికీ మరోసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

0: కార్యక్రమంలో మనం కొంతమంది గురువుల సందేశాలను విందామా?
1: గౌరవనీయులైన పెద్దలు, ఆచార్యులందరికీ మరియు నా ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం. నా పేరు లొల్లా శంకర్. నేను గణిత శాస్త్ర అధ్యాపకుణ్ణి. ఈ రోజు నేను గురు పౌర్ణిమ, దాని ప్రాధాన్యత అనే అంశంపై కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. భారతీయ సంస్కృతిలో గురువుకి అత్యున్నత స్థానం ఉంది. మన శాస్త్రాలు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని గురువును దైవంతో సమానంగా భావించాయి. తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే గురువు మనకి జ్ఞాన జన్మను ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును చూపించే మహనీయుడు గురువు. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ రోజును మహర్షి వేదవ్యాసు

0: జన్మదినంగా ఆయనకి నివాళిగా కూడా భావిస్తారు. వేదాలను విభజించి మహాభారతం, 18 పురాణాలు వంటి అమూల్యమైన గ్రంథాలను ప్రపంచానికి అందించిన మహర్షి వేదవ్యాసుని స్మరించుకుంటూ ఈ రోజును వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. గురువు కేవలం పాఠాలు చెప్పేవాడు మాత్రమే కాదు, మంచి నడవడిక, క్రమశిక్షణ, నిజాయితీ, వినయం, బాధ్యత వంటి విలువలను మనలో పెంపొందిస్తాడు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని కూడా గురువే ఇస్తాడు. ఒక మంచి గురువు ప్రభావం విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మన చరిత్రలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి, శ్రీకృష్ణుడికి సాందీపని మహర్షి, ఛత్రపతి శివాజీ, సమర్థ రామదాసు వంటి మహనీయ గురువులు ఆదర్శప్రాయులు. వారి మార్గదర్శకత్వం వల్లే వారు గొప్ప వ్యక్తులుగా ఎదిగారు. గురు పౌర్ణమ రోజున గురువులను సత్కరించడం మాత్రమే కాకుండా వారు బోధించిన విలువలను జీవితంలో ఆచరించడం నిజమైన గురుదక్షిణ. గురువుల పట్ల కృతజ్ఞత, గౌరవం, వినయం కలిగి ఉండడం ప్రతి విద్యార్థి ధర్మం. ఈ సందర్భంగా మనందరం ఒక సంకల్పం చేసుకుందాం, మన గురువులను ఎల్లప్పుడూ గౌరవిద్దాం, వారు చెప్పిన మంచి విషయాలను జీవితంలో అమలు చేద్దాం, జ్ఞానాన్ని సంపాదించి సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదుగుదాం. చివరిగా ఒక సూక్తితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఆచార్యాత్ పాదమాద్దతే పాదం శిష్య స్వమేధయ, పాదం సబ్రహ్మచారిభ్యం, పాదం కాలక్రమేణచ. అంటే జ్ఞానంలో ఒక భాగం గురువు నుండి, ఒక భాగం స్వయం కృషి ద్వారా, ఒక భాగం తోటి విద్యార్థుల నుండి, మరొక భాగం కాలానుభవం ద్వారా లభిస్తుంది. ఈ సందర్భంగా జీవితంలో నాకు విద్యాబుద్ధులు నేర్పించి ఒక క్రమశిక్షణ కలిగిన పౌరునిగా తయారు చేసిన నా గురువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: గౌరవనీయులైన ముఖ్య అతిథులు, ఆచార్యులందరికీ, తల్లిదండ్రులకు మరియు నా ప్రియమైన విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం జరుపుకుంటున్న గురు పౌర్ణిమ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది కేవలం ఒక వేడుక కాదు, జ్ఞానానికి, సంస్కారానికి, గురుభక్తికి ప్రతీక. మన జీవితంలో మొదటి గురువులు మన తల్లిదండ్రులు. వారు నడవడం, మాట్లాడడం నేర్పిస్తారు, కానీ మన జీవితానికి దిశను చూపించి, మనలోని ప్రతిభను వెలికితీసి మన భవిష్యత్తును నిర్మించేది గురువు. అందుకే మన పెద్దలు చెప్పారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం గురువు యొక్క మహోన్నత స్థానాన్ని తెలియజేస్తుంది. గురువు సృష్టిస్తాడు, కాపాడుతాడు, మార్గనిర్దేశం చేస్తాడు, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడు. గురు పౌర్ణిమను వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున మహర్షి వేదవ్యాసుని స్మరించుకుంటాము. ఆయన వేదాలను విభజించి, మహాభారతం వంటి మహాగ్రంథాలను రచించి భారతీయ జ్ఞాన సంపదను ప్రపంచానికి అందించారు. అందుకే ప్రతి గురువు వేదవ్యాసుని వారసుడిగా భావించబడతాడు. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ప్రపంచంలో సమాచారం చాలా సులభంగా లభిస్తుంది. మొబైల్ ఫోన్ ఒక బటన్ నొక్కితే వేల పేజీల సమాచారం కనిపిస్తుంది. కానీ సమాచారం ఇవ్వగలది యంత్రం, జ్ఞానం ఇవ్వగలది మాత్రం గురువే. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే వివేకాన్ని గురువు మాత్రమే నేర్పగలడు. ఒక శిల్పి రాయిని చెక్కి అందమైన విగ్రహంగా మార్చినట్లే ఒక గురువు విద్యార్థిలోని లోపాలను తొలగించి అతనిని ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. అందుకే గురువు శిక్ష కూడా ప్రేమతో కూడిన ఆశీర్వాదమే. మన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మన విజయానికి పునాది వేసిన గురువును ఎన్నటికీ మరవకూడదు. డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్త, న్యాయమూర్తి, ఉపాధ్యాయుడు, నాయకుడు, ఎవరైనా సరే వారి విజయాల వెనుక ఒక గురువు ఉంటాడు. ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మనమందరం 3 సంకల్పాలు చేద్దాం. గురువులను ఎల్లప్పుడూ గౌరవిద్దాం, వారు బోధించిన విలువలను మన జీవితంలో ఆచరిద్దాం, మన విజయం ద్వారా మన గురువులకు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేద్దాం. చివరిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి భావాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. గొప్ప గురువు విద్యార్థికి కేవలం పాఠాలు మాత్రమే కాదు, జీవితాన్ని గెలిచే ధైర్యాన్ని కూడా నేర్పిస్తాడు. ఈ పవిత్రమైన గురు పౌర్ణిమ సందర్భంగా నా జీవితంలో నాకు మార్గదర్శకులైన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ

0: మీ అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.
1: నమస్కారం, నా పేరు విజయ ప్రకాష్. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్, కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, నెల్లూరు. నేను ఈరోజు గురు పౌర్ణమి విశిష్టత గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. గురు పౌర్ణమి భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పర్వదినాలలో ఒకటి. మనకు విద్యను, జ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించి జీవితంలో సరైన మార్గాన్ని చూపించే గురువులను స్మరించుకుని వారికి కృతజ్ఞతలు తెలియజేసే పవిత్రమైన రోజు గురు పౌర్ణమి. గురు అనే పదానికి ఎంతో గొప్ప అర్థం ఉంది. గు అంటే అంధకారం లేదా అజ్ఞానం, రు అంటే దానిని తొలగించేవాడు అని సంప్రదాయంగా వివరిస్తారు. అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడే గురువు. తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ప్రసాదిస్తే గురువు ఆ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవసరమైన విద్య, విజ్ఞానం, విలువలు, క్రమశిక్షణను అందిస్తాడు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాసుని స్మరించుకునే సందర్భంగా ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భారతీయ గురు శిష్య పరంపరలో గురువుకు అత్యున్నత స్థానం కల్పించబడింది. గురువు అంటే కేవలం పాఠాలు బోధించే వ్యక్తి మాత్రమే కాదు, విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి మంచి వ్యక్తిగా తీర్చిదిద్దే మార్గదర్శి. విద్యార్థి సాధించిన ప్రతి విజయం వెనుక తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు గురువుల కృషి, ప్రోత్సాహం కూడా ఉంటుంది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకుని వారి ఆశీస్సులు పొందుదాం. వారు చూపిన సన్మార్గంలో నడుస్తూ మంచి వ్యక్తులుగా ఎదగడమే మనం గురువులకు అందించే నిజమైన గురుదక్షిణ. మన విజయానికి మార్గం చూపి మన జీవితానికి అర్థం నేర్పేవాడే నిజమైన గురువు. గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్కారం.

అందరికీ నమస్కారం. నా పేరు రామకుమారి. నేను MBBS పూర్తి చేసి గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తూ ఇప్పుడు MD చేస్తున్నాను. ఈ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా నా అభిమాన గురువు శ్రీ విజయ్ ప్రకాష్ గారి గురించి కొన్ని మాటలు చెప్పడం నాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. గురువు అంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలను బోధించే వ్యక్తి మాత్రమే కాదు, మనలోని ప్రతిభను గుర్తించి మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించి జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి సరైన మార్గాన్ని చూపించే వ్యక్తే నిజమైన గురువు. అలాంటి గొప్ప గురువు నాకు విజయ్ ప్రకాష్ గారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చూపే శ్రద్ధ, విద్య పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ, నిరంతరం విద్యార్థులను ప్రోత్సహించే తీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ప్రతి విద్యార్థి గొప్పగా ఎదగాలని కోరుకుంటూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి విజయపదంలో నడిపించే ఆయన నాకు ఎప్పటికీ ఆదర్శ గురువు. అలాంటి గొప్ప గురువు మార్గదర్శకత్వం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గురు పౌర్ణమి సందర్భంగా నా ప్రియమైన గురువు శ్రీ విజయ్ ప్రకాష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. గురువు గారు, మీరు చూపిన మార్గం మా జీవితానికి దిక్సూచి. మీరు అందించిన జ్ఞానం మా భవిష్యత్తుకు వెలుగు. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు.

అందరికీ నా నమస్కారం. ఈరోజు గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా మీ అందరితో నా మనసులోని కొన్ని మాటలను నేను పంచుకోవాలనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే మా మేడం నాకు ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడే ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినప్పుడు నేను క్షణం భయపడ్డాను. ఎందుకంటే నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది, కొంచెం నర్వస్ స్టూడెంట్ని. కానీ నాకు లోపల ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం అంటే చాలా ఇష్టం. అందుకే మొదట మేడం నన్ను అడిగినప్పుడు నేను చేయలేనేమో అని భయపడ్డాను. కానీ నన్ను వదలకుండా మోటివేట్ చేసి ముందుకు నెట్టి మరీ ఈరోజు నాతో ఈ రికార్డింగ్ చేయిస్తున్నారు. ఆమె ఇచ్చిన ఈ నమ్మకంతోనే ఫేవరెట్ టీచర్ గురించి మాట్లాడదాం అనుకుంటే, నా లైఫ్లో ఒక్కరే నా ఫేవరెట్ టీచర్ అని నేను పేరు పెట్టి చెప్పడం నాకు రాదు. నా దృష్టిలో

0: ఆ స్కూల్లో నాకు అక్షరాలు నేర్పిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సమానమే. మనం నార్మల్ గా సెప్టెంబర్ లో సెలబ్రేట్ చేసుకునే టీచర్స్ డే కంటే నాకైతే ఈ గురు పూర్ణిమనే అసలైన ఉపాధ్యాయ దినోత్సవం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం స్కూల్ టెక్స్ట్ బుక్స్ కి సంబంధించిన రోజు కాదు, మన లైఫ్ ని మన క్యారెక్టర్ ని తీర్చిదిద్దే రోజు. గు అంటే చీకటి, రు అంటే ఆ చీకటిని తరిమగొట్టే వెలుగు. మన మైండ్ లో ఉండే కన్ఫ్యూషన్ ని తొలగించి మనల్ని సరైన దారిలో నడిపించే ఆ శక్తియే గురువు. ఈ రోజున మనం వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తాం. మన సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం వేదాలను మనకు అందించి మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసాల ద్వారా అసలు జీవితాన్ని ఎలా జీవించాలో ఈ జగత్తుకు నేర్పిన వేదవ్యాస మహర్షి జన్మించిన రోజు ఇది. అలాగే ఇదే రోజున పరమశివుడు ఆది గురువుగా మారి సప్తఋషులకు నాలెడ్జ్ ని బోధించారని, గౌతమ బుద్ధుడు కూడా తన మొదటి 5 శిష్యులకు తొలి బోధన చేశారని మన పెద్దలు చెప్తారు. ఇవన్నీ వింటుంటే నాకు ఒక విషయం స్పష్టంగా అనిపిస్తుంది. నాలెడ్జ్ అనేది కేవలం క్లాస్ రూమ్ లో కూర్చొని ఎగ్జామ్స్ రాయడానికి మాత్రమే కాదు, అది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి పాస్ అయ్యే ఒక నిరంతర ప్రవాహం. ఆ ప్రవాహాన్ని మన వరకు తీసుకొచ్చే ప్రతి ఒక్కరూ మనకి గురువే. ఇక నా హృదయంలోని అసలైన మాటను చెప్పాలంటే కంటికి కనిపించే దేవుళ్ళు నా మొదటి గురువులు, నా తల్లిదండ్రులు. మనకు మాటలు నేర్పి ఏది మంచి ఏది చెడు అని వేలు పట్టి నడిపించే అమ్మా నాన్నల కంటే గొప్ప గైడ్స్ ఎవరుంటారు? వారు నాలో నాటిన సంస్కారమే ఈ రోజు నన్ను ఇలా ఉండేలా చేశాయి. ఆ భగవంతుడు తల్లిదండ్రుల ఆశీస్సులతో నేను స్కూల్లో అడుగుపెట్టాను. అక్కడ నా టీచర్స్ కేవలం సబ్జెక్ట్ మాత్రమే చెప్పలేదు, నా లైఫ్లో నాకు లైఫ్కి ఇంపార్టెంట్ అయ్యే ప్రతి ఒక్క ప్రాక్టికల్ థింగ్స్ ని కూడా నేర్పించారు. మొదటిగా నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా తెలుగు మేడం గురించి చెప్పాలి. ప్రసన్న మేడం మాకు నేర్పిన బిగ్గెస్ట్ లైఫ్ లెసన్ ఏంటంటే, మనం లైఫ్లో ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా మన మూలాలను, మన సంస్కృతి సంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోకూడదని మా హిందీ మేడం అయితే ఒక గొప్ప బాధ్యత నేర్పించారు. మనం ఎవరికైనా ఒక మాట ఇస్తే పరిస్థితులు ఎలా ఉన్నా ఆ మాట మీద నిలబడాలి అని, మన రెస్పాన్సిబిలిటీస్ని ఎప్పుడూ విస్మరించకూడదని ఆమె ప్రవర్తన ద్వారా మాకు నేర్పించారు. ఇక మా ఇంగ్లీష్ సార్, మోటో ఎప్పుడూ ఒకటే, ఎవరిని కాపీ చేయకు, నీకంటూ ఒక కొత్తదనాన్ని క్రియేట్ చెయ్యని, అంటే నెవర్ కాపీ బట్ క్రియేట్ అనేది మా శ్రీనివాస్ సార్ యొక్క మోటో. ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక మోటివేషన్ స్పీచ్లా ఉంటుంది. ప్రతి స్టూడెంట్లో దాగి ఉన్న హిడెన్ టాలెంట్స్ ని బయటకు తీస్తూ అందరిలో బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ ని నింపేవారు మా మ్యాథ్స్ టీచర్ తస్లిం మేడం. చాలా స్వీట్ గా ఉండేవారు, ప్రతి స్టూడెంట్ ని తన సొంత బిడ్డలా చూసుకుంటారు, ఎంతో ప్రేమగా ఉంటారు. స్కూల్ అయిపోయిన ఇన్ని రోజుల తర్వాత కూడా మాతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు. ఎంత పెద్ద సమస్యనైనా భయం లేకుండా ప్రశాంతంగా ఎలాగ ఫేస్ చేయాలి అనేది మాకు నేర్పించారు. మా ఫిజిక్స్ టీచర్ ని చూస్తే నాకు లైఫ్ లో బ్యాలెన్స్ అండ్ పర్సిస్టెన్స్ అనే ప్రతి యాక్షన్ కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది అని ఫిజిక్స్ లోనే కాదు మన ప్రవర్తనలో కూడా నిజమే అని నేర్పించిన గురువు వారు. మన లైఫ్ లో వచ్చే ఒడిదుడుకులకు ఒక ఫోర్స్ లా ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించారు. అంతేకాదు, మనం దేనికైతే అర్హులమో, దేనికైతే పుట్టామో, అంతకంటే తక్కువ దానికి లైఫ్ లో ఎప్పుడు సర్దుకుపోవద్దు. ఇక మా బయాలజీ టీచర్ లైఫ్ లో మనం ఏం చేయాలి అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ ని మాకు ఇచ్చారు. మనం ఎంచుకునే ఏ దారి ఎలాంటి లైఫ్ కి లీడ్ చేస్తుంది, ఏ మార్గంలో వెళ్తే మనం ఎలాంటి పొజిషన్ కి రీచ్ అవ్వచ్చు అనే రియలిస్టిక్ విషయాలను మాకు ఎంతో బాగా గైడ్ చేశారు మా సోషల్ సార్. నాలో ఎంతో కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేశారు. అయితే అదే టైంలో ఆయన ద్వారా మాకు లైఫ్ లో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా అర్థమైంది. ఒక గురువు మనకు కేవలం సబ్జెక్ట్స్ మాత్రమే కాదు, సమాజంలో ఒక వ్యక్తిగా ఎలా ముందుకు వెళ్ళాలి, జీవితంలో వేటిని స్వీకరించకూడదు, వేటిని స్వీకరించాలి అనే ప్రాక్టికల్ విచక్షణను కూడా నేర్పించారు. ఆయన అందించిన ఆ కాన్ఫిడెన్స్ ని తీసుకుంటూనే లైఫ్ లో క్యారెక్టర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని కూడా నేర్పించారు. చివరిగా మా ప్రిన్సిపల్ సార్, ఆయన మాకు మ్యాథ్స్ టీచర్గా కూడా వచ్చేవారు. సార్ వే ఆఫ్ టీచింగ్ ఎంతో అద్భుతంగా ఉండేది. ఆయన స్కూల్ కరెస్పాండెంట్గా ఉన్న అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా చాలా డౌన్ టు అర్త్గా ఉంటారు. లైఫ్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గొప్ప క్వాలిటీని ఆయన మాకు నేర్పించారు. సమాజాన్ని వెలుగు వైపు నడిపిస్తున్న అందరి టీచర్స్కి, నా తల్లిదండ్రులకు మరియు ఈ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గురు పూర్ణిమ శుభాకాంక్షలు.
1: ఒక మంచి గురువు విద్యను అందిస్తాడు, శిష్యునిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాడు, మంచి విలువలు శిష్యుల్లో పెంపొందించేటట్లు చూస్తాడు, అపజయాలను ఎదుర్కొనే ధైర్యాన్ని శిష్యులకిస్తాడు, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాడు. శిష్యులకు గురువు చూపిన దారి వారి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
2: అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి, నేను నా ఇంటర్మీడియట్ పూర్తి చేశాను.

ఈ గురు పౌర్ణమి సందర్భంగా నా ప్రియమైన గురువు గురించి కొన్ని మాటలు చెప్పే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, మన జీవితానికి సరైన దారి చూపించే మార్గదర్శి. తల్లిదండ్రుల తర్వాత గురువుకి అత్యున్నత స్థానం ఉంది. నాకు అత్యంత ఇష్టమైన గురువు మా పరశురామ్ సార్ గారు. వారు ఎప్పుడు ప్రేమతో ఓర్పుతో బోధిస్తారు. ప్రతి విద్యార్థిని సమానంగా చూసి అసలు మా సందేహాలను చిరునవ్వుతో నివృత్తి చేస్తారు. చదువుతో పాటు మంచి నడవడిక, నిజాయితీ వంటి విలువలను కూడా మాకు నేర్పిస్తారు. వారి ప్రోత్సాహం వల్ల నేను చదువులో మరింత ఆసక్తి పెంచుకున్నాను. కష్టపడి పని చేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని వారు మాకు ఎప్పుడు ప్రేరణిస్తారు. అలాంటి గొప్ప గురువు నాకు దొరికినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గురు పౌర్ణమి సందర్భంగా నా గురువుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ప్రస్తుత విద్యా విధానం ఎంతో మారిపోయింది. డిజిటల్ విద్య, ఆన్లైన్ తరగతులు, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా గురువు స్థానాన్ని ఏ యంత్రము భర్తీ చేయలేదు. గురువు కేవలం పాఠాలు మాత్రమే చెప్పేవారు కాదండోయ్, విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వారిలోని ప్రతిభను వెలికితీసే మార్గదర్శకులు. తల్లిదండ్రులే మనకు మొదటి గురువులు. మంచి నడక, మంచి మాట, మంచి అలవాట్లు, సంస్కారం అన్నీ వారే మనకు నేర్పిస్తారు. ఉపాధ్యాయులు మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. మన జీవితంలో ఎన్నో విజయాలు సాధించినప్పుడు వాటి వెనుక ఒక గురువు కృషి తప్పకుండా ఉంటుంది. అందుకే గురువులను మనం జీవితాంతం గౌరవించాలి. ఇదే మనము గురువు పట్ల చూపే కృతజ్ఞత. వారి ఆశీస్సులు మనకు గొప్ప సంపద. విద్య అంటే మనలో ఉన్న పరిపూర్ణతను వెలికితీయడం. ఆ పరిపూర్ణతను వెలికితీసేది గురువే అని స్వామి వివేకానంద గారు అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అంతా గురువు గొప్పతనానికి అంకితమైంది. అందుకే ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గురు పౌర్ణమి రోజున మనం గురువులకు పుష్పాభివందనం చేసి గురువు యొక్క ఆశీస్సులు పొందాలి. విద్యా సంస్థలలో అయితే ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు, గురువులను సన్మానిస్తారు. అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలలో వ్యాస పూజలు నిర్వహిస్తారు. గురువులను గౌరవించడం ప్రతి విద్యార్థి బాధ్యత. సమయ పాలనను పాటించడం, గురువుల పట్ల పెద్దల పట్ల వినయంగా ప్రవర్తించడం, గురువు చెప్పిన విషయాలను శ్రద్ధగా వినడం, పెద్దలను గౌరవించడం, నిజాయితీతో చదవడం ఉత్తమ విద్యార్థులు ఆచరించవలసిన విలువలు. మంచి గురువుల ఆశీస్సులతో సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా శిష్యులందరూ ఎదగాలని ఆశిస్తూ మరొక మారు అభిమాన శ్రోతలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్తే.

0: ఈ కార్యక్రమ సమర్పణ ఎస్విఏ ప్రసన్న లక్ష్మి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
1: ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నాము. సమర్పణ ఎస్విఏ ప్రసన్న, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని లలిత గీతాలు విందాము.

లలిత గీతాలు వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో 8 గంటలకు సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి శ్రీ సచ్చా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీమతి డి ప్రతిమ.
1: పెనుకొండలో 100.69 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 పనులకు శంకుస్థాపన, రాంపురంలో వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి సవిత, ధర్మవరంలో జనతా వారధి ద్వారా వినతులు స్వీకరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, ధర్మవరంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ వంటి అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పెనుకొండ పురపాలక సంఘంలో 100.69 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 జలకల పనులకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్ సవిత, పార్లమెంట్ సభ్యులు పార్థసారథి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. పెరిగిన జనాభా, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 14,500 కోట్ల రూపాయలతో అమృత్ పనులను వేగవంతం చేసిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుతూ పెనుకొండను స్వచ్ఛ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా రాంపురంలో వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించి కాలువ పూడికతీత పనులను మంత్రి ఎస్ సవిత, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంచి రోజుకు 312 రూపాయల వేతనం కల్పిస్తున్నామని చెప్పారు. పథకం అమలులో పారదర్శకత కోసం ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని విధిగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త చెరువు మండలం మైలేపల్లిలో లబ్దిదారులకు శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింధూరారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ది వేగంగా సాగుతున్నాయని 2 ఏళ్లలో పింఛన్లకే 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రానికి 23,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని, పుట్టపర్తి నియోజకవర్గంలో 1.51 లక్షల కోట్ల అభివృద్ది పనులు చేపట్టినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో పెట్టుబడుల రాజధానిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కదిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివేకానంద యూత్ డిస్టిక్ట్ స్టడీ సర్కిల్ను శాసనసభ్యురాలు కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత లక్ష్యాలపై స్పష్టత, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. స్టడీ సర్కిల్తో పాటు ఉచిత మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నామని, త్వరలో మండల స్థాయిలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, తాగునీరు, రోడ్లు, పింఛన్లు వంటి పలు అంశాలపై వచ్చిన వినతులను స్వీకరించిన మంత్రి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నేరుగా సమస్యలు పరిష్కరించడానికే ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. పుట్టపర్తిలోని ఎంజేపీ పాఠశాలలో విద్యామిత్ర ద్వారా 248 మంది విద్యార్థులకు శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి కిట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, డొక్కా సీతమ్మ పథకంతో నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ధర్మవరంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. యువతకు నిష వ్యసనం కాకుండా ఇష జ్ఞానోదయం కావాలని, సమాజంలోని చెడుపై పోరాడే సామాజిక యోధులుగా మారాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎస్పీ కోరారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకం లేదా విక్రయాలపై సమాచారం ఉంటే 1972 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని ఎస్పీ వెల్లడించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా పుట్టపర్తిలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. పిల్లల మధ్య సరైన ఎడం, ఆరోగ్యకరమైన ఆనందకరమైన కుటుంబానికి ఆధారం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తేవాలని కలెక్టర్ సూచించారు. కుటుంబ నియంత్రణ, మాతాశిశు ఆరోగ్యం, బాలికల విద్య, లింగ సమానత్వంపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించే కుటుంబ నియంత్రణ సేవలను వినియోగించుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని కలెక్టర్ కోరారు. ఇప్పటి వరకు జులై నెల సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన డి ప్రతిమ.

0: ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 8:35. ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కాళేశ భాష గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాము. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుస్సేన్, నిర్వహణ శ్రీతమ్మనం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కాలేయం మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, కానీ హెపటైటిస్ అనే వ్యాధి నిశ్శబ్దంగా కాలేయాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అసలు హెపటైటిస్ అంటే ఏంటి, ఇది ఎలా వ్యాపిస్తుంది, ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమా, ఈ అంశాలపై అవగాహన కల్పించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కాళేశ భాష. వీరు అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సర్జరీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు నుంచి, అలాగే 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం వారి సొంతం. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, వెల్కమ్ టు స్టూడియో.
3: నమస్కారం అండి, ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో శ్రోతలకు నమస్కారాలు.
2: డాక్టర్ గారు, ఈ హెపటైటిస్ అనేటువంటి వ్యాధి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు హెపటైటిస్ అంటే ఏంటి, ఎన్ని రకాలు?
3: హెపటైటిస్ గురించి అండి ఒక చిన్న చరిత్ర ఉంది, అది ముందు చెప్తాను నేను. హెపటైటిస్ అనేది ఏంటంటే డిఎన్ఏ వైరస్, అది అంటే దాని లోపల న్యూక్లియస్ లో డిఎన్ఏ ఉంటుంది. అంటే డిఎన్ఏ అంటే డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట. ఈ కోవకు చెందిన వైరస్ అది. దీన్ని 1965 అమెరికన్ సైంటిస్ట్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ బరూచ్ బ్లూంబర్గ్ అని ఆయన 1965 దీన్ని ఆస్ట్రేలియాలో కనుక్కున్నారు. ఆయన అది ఆస్ట్రేలియాలో అక్కడ ఉండేటటువంటి ప్రాచీన మానవులు ఎవరైతే ఉన్నారో, ఆస్ట్రేలియన్ అబ్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు, వాళ్ళ బ్లడ్ని చెక్ చేసేటప్పుడు ఆ బ్లడ్లో ఒక సర్ఫేస్ యాంటీజెన్ బయటపడింది, దాన్ని ఆస్ట్రేలియన్ యాంటీజెన్ అంటారు. అది ఇప్పుడు మనకు HBSAG అంటే హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటిజెన్ లాగా అది దానికి పేరు పెట్టారు. ఆ విధంగా హెపటైటిస్ బి వైరస్ యొక్క ప్రోటీన్ని తర్వాత వ్యాధి కలిగించేటటువంటి యాంటీజెన్ని కనుక్కున్నందువల్ల ఆయనకు 1976 నోబెల్ ప్రైజ్ వచ్చింది. అది ఎప్పుడు కనుక్కున్నారంటే జూలై 28, 1965 కనుక్కున్నారు ఆయన. ఈ హెపటైటిస్ వైరస్ అండి 5 రకాలుగా ఉంటుందండి. ఇది ఈ హెపటైటిస్ ఏ వైరస్, బి వైరస్, సి వైరస్, డి వైరస్, ఈ వైరస్, ఈ 5 రకాల వైరస్లు ప్రధానంగా ఉంటాయి. ఇంకా కొన్ని ఉంటాయి కానీ ఇవి ప్రధానమైన వైరస్లు అనమాట. వీటిలో మనకు అత్యంత ప్రమాదకరమైన వైరస్లు అనేవి హెపటైటిస్ బి అండ్ సి. ఈ 2 వైరస్లు ఏంటంటే చాలా మరణాలకు మనకు దారితీస్తాయి అనమాట. హెపటైటిస్ ఏ వైరస్ అనేది మనకు అంత పెద్ద ప్రమాదకారి మాత్రం కాదు, అది మనకు ఫుడ్ అండ్ వాటర్ అంటే కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం ద్వారా మనకు ఆహారాన్ని ఆ నీటిని తాగటం వల్ల మనకు హెపటైటిస్ ఏ వైరస్ అనేది మన శరీరంలోకి ప్రవేశించి తద్వారా అది మన జీర్ణ వ్యవస్థ నుండి లివర్కి వెళ్ళి లివర్లో మనకు అది చేరి అది మనకు హెపటైటిస్ అనేది కలిగిస్తుంది. దానివల్ల మనకు కామెర్లు అనేవి వస్తాయి. ఈ కామెర్లు అనేటివి ఒక 3 నుంచి 4 వారాల లోపల బాటిపాటికి అవి తగ్గిపోతాయి. ఆ హెపటైటిస్ ఏ వైరస్ అనేది బాడీ తట్టుకొని దానికి యాంటీబాడీస్ తయారు చేయడం వల్ల అది అంతవరకు అది సమస్య పోతుంది, పెద్ద ప్రమాదకరమైనది కాదు. అయితే అందులో చాలా అరుదుగా మాత్రం ప్రమాదాలు సంభవిస్తాయి. అయితే హెపటైటిస్ ఏ వైరస్ ఎటువంటి నష్టం లేదు మనకు. అయితే హెపటైటిస్ బి అండ్ సి వైరస్లు మాత్రం ఏంటంటే అవి మనకు ఒకరి రక్తం ద్వారా ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకరికి వేసిన ఇంజెక్షన్ దాన్ని మనం డిస్కార్డ్ చేయకుండా వేరే వాళ్ళకి వేయడం వల్ల ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత తల్లి నుంచి డెలివరీ సమయంలో, ప్రసవ సమయంలో ప్లసెంటా అనేది డిటాచ్ అయిపోయినప్పుడు అప్పుడు తల్లి నుంచి బిడ్డకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే రక్తాన్ని ఎక్కించడం అనేది కొంతమంది రోగులకు అది అవసరం అవుతుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది అటువంటిప్పుడు మనం రక్త మార్పిడి చేసేటప్పుడు, రక్తాన్ని ఎక్కించేటప్పుడు ఆ రక్తాన్ని సరిగా పరీక్ష చేయకుండా ఉన్నందువల్ల అక్కడి నుంచి మనకు హెపటైటిస్ బి వైరస్ అనేది వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఇవే రూట్స్ లో, ఇవే మార్గాల్లో హెపటైటిస్ సి వైరస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు చెప్పాలంటే హెచ్ఐవి ఏ విధంగా అయితే వ్యాపిస్తూ ఉందో ఆ విధంగానే ఏంటంటే హెపటైటిస్ బి వైరస్, సి వైరస్ రెండు కూడా వ్యాపిస్తాయి. దాని తర్వాత లైంగిక సంపర్కం అంటే మగవారు కానీ ఆడవాళ్ళు కానీ హెపటైటిస్ బి ఆర్ సి వైరస్ ఉంటే వాళ్లతో సంభోగంలో పాల్గొన్న వాళ్ళకు కూడా ఆ రూపంలో ఆ మార్గంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మార్గాల ద్వారా వచ్చిన ఈ హెపటైటిస్ బి అండ్ సి వైరస్లు అనేవి ఇవి లివర్లో వెళ్ళి కూర్చుంటాయి. లివర్లో చేరి లివర్ సెల్స్ ఏవైతే ఉంటాయో కాలేయ కణజాలం అనేవి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఆ డ్యామేజ్ జరిగేటటువంటి తీవ్రతను బట్టి మనకు జాండీస్ వస్తుంది. కొంతకాలానికి లివర్ పాడైపోయేసి తద్వారా మనకు చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఒక్కోసారి మరణానికి దారితీస్తాయి అన్నమాట.
2: డాక్టర్ గారు, మరి

0: లైన్స్ ఆ పైప్ లైన్స్ లీక్ కాకుండా అక్కడ సైడ్ కాలువ లోపల అవి బ్రేక్ అయితే మాత్రం సైడ్ కాలువలు ఉండే నీరు అనేది దాంట్లో వచ్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా కలుషితం అయిపోయి ఆ ప్రాంతం అంతా ఒక ఎండమిక్ గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం ప్రొటెక్టివ్ వాటర్ విషయంలో తీసుకోవాలి. అందరికీ అంటే మినరల్ వాటర్ తాగమనే నా ఉద్దేశం కాదండి, మంచి నీటి సదుపాయం అనేది ఎటువంటి బ్యాక్టీరియాలు వైరస్ లేనటువంటి శుభ్రమైన కాలుష్యం లేని మంచినీటిని అందించాలి. అందించాల్సిన బాధ్యత ఏంటంటే గ్రామ పంచాయతీల మీద ప్రభుత్వాల మీదే ఉంటుంది. ఆ విధంగా ప్రజలు కూడా దానికి అప్రమత్తమై దాని గురించి మనం పట్టించుకోవాలి. అలాగే ఏంటంటే కుళ్ళిపోయిన ఆహారం, తర్వాత ఎక్కువ కాలం ఫ్రీజర్లో ఉన్న ఆహారం, తర్వాత ఏంటంటే ఏదో ఒక రూపంలో కలుషితమైపోయిన ఆహారం కూడా మనం తినడం అనేది తగ్గించేసాలి. ఎస్పెషల్లీ స్ట్రీట్ ఫుడ్స్ లాంటివి వాళ్ళు ఎలా చేస్తారు ఏమో మనకు తెలియదు. వీలైనంత వరకు స్ట్రీట్ ఫుడ్స్ రోడ్లంబడ ఉండేటటువంటి ఆహార పదార్థాలు తినకుండా ఉండాలని చెప్పేసి నేను ప్రజల్ని కోరుకుంటున్నాను.
1: రైట్ డాక్టర్ గారు, మరి హెపటైటిస్ బి వస్తే తగ్గదు అంటుంటారు, నిజమేనా?
0: అది చాలా వరకు వాస్తవం ఉండేది. హెపటైటిస్ బి అనేది లేదా సి అనేది రెండు వైరస్లు కూడా ఏంటంటే లివర్లోకి వెళ్ళి రెండు కూడా ఏంటంటే లివర్ సెల్లో వెళ్ళి కూర్చుంటాయి. అవి లివర్ సెల్లో ఉండేటటువంటి డిఎన్ఏతో వెళ్ళి వీళ్ళ డిఎన్ఏని అవి జతపరుస్తాయి. అక్కడి నుంచి అవి కాపీయింగ్ చేస్తూ ఉంటుంది. అంటే మనకు ఎలాగైతే జెరాక్స్ కాపీలో మనకు ఒక ఒరిజినల్ కాపీ నుంచి మనం ఒక వందలు వేల లక్షల కొద్ది మన కాపీలు తీసుకునే అవకాశం ఉంటుందో జెరాక్స్ కాపీలాగా, అలాగే ఏంటంటే ఈ డిఎన్ఏ వైరస్ కూడా సెల్లోకి వెళ్ళిన తర్వాత సెల్లో ఉండే డిఎన్ఏతో కలిసి రకరకాల కాపీలు తయారు చేస్తూ అది తన సంఖ్యను పెంపొందించుకుంటూ పోయి ఆ లివర్ సెల్ని డ్యామేజ్ చేసి తద్వారా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది అలాగే ఏంటంటే లివర్ సెల్ లోపల కూర్చొని ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు దీని లోడ్ ఉంది, అంటే ఆ హ్యూమన్ బాడీలో మానవ శరీరంలో ఆ లివర్లో ఎంతవరకు లోడ్ ఉంది, ఎంతవరకు దీన్ని నియంత్రించవచ్చు అనేది కొన్ని పరీక్షల ద్వారా మనం అయితే తెలుసుకోవాలి. ఇది దాదాపు కొంతమందిలో అయితే శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది ఈ వైరస్ అనేది. అది మనకు క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్ లాగా, క్రానిక్ పర్సిస్టెంట్ హెపటైటిస్ లాగా ఆ లివర్లో వెళ్ళి కూర్చొని జబ్బును కలుగు చేస్తూనే పోతూనే ఉంటుంది అన్నమాట. అయితే దీనికి పరిష్కారం ఉందా లేదా అంటే ఉందండి, పరిష్కారం అయితే ఉంది. అదే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ లివర్ ఉండేటటువంటి డిఎన్ఏ లోడ్ ఎలా ఉంది, మన రక్తంలో డిఎన్ఏ లోడ్ ఎలా ఉంది, మనం దాన్ని పరీక్షించుకోవాలి.
1: ఎలాంటి టెస్ట్లు ఉన్నాయంటారు దీనికి సంబంధించి?
0: దీనికండి ప్రస్తుతానికి అది మాత్రం గవర్నమెంట్ నేషనల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని పెట్టింది అనమాట. నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ NVHCP అనే ప్రోగ్రామ్ అనేది మనకు గవర్నమెంట్ 2018లో సేమ్ July 28 తేదీ లాంచ్ చేసింది భారతదేశం మొత్తం మీద. ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే హెపటైటిస్ని మనం ముందే ఆదిలోనే మనం దాన్ని తుంచి వేయాలనే ఉద్దేశం ఇది. ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రామ్ రకరకాల దేశాల్లో జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే త్వరగా అంటే చాలా అర్లీగా మనం ఏంటంటే హెపటైటిస్ వైరస్ని మనం కనుక్కోవాలి. తర్వాత అది లివర్ డ్యామేజ్ ఎంత చేస్తున్నది దాన్ని కూడా మనం కనుక్కోవాలి. కనుక్కొని మనం కానీ త్వరగా కానీ వైద్యం చేస్తే త్వరగా కానీ మనం ఆ రోగిని పట్టించుకుంటే అతని ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని చెప్పేసి దీని ఉద్దేశం అనమాట. ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు భారతదేశం మొత్తం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే మూడు విషయాలు ముఖ్యంగా మనం చేస్తాం ఇక్కడ. మన GGH మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు కూడా దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది ఒకటి నడుస్తూ ఉంది గత 4-5 సంవత్సరాల నుంచి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ హెపటైటిస్ వైరస్ మనం టెస్టులు చేస్తాం. టెస్టులు అంటే హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటిజెన్ అంటే HBSAG మనం టెస్ట్ చేస్తాం అనమాట. టెస్ట్ చేసి అది పాజిటివ్ వస్తే హెపటైటిస్ బి వైరస్ ఉన్నట్టే, అదే మాదిరి అంటే హెపటైటిస్ సి వైరస్ కూడా దానికి సంబంధించినటువంటి యాంటిజెన్ మనం ల్యాబొరేటరీలో మనం టెస్ట్ చేస్తాం అనమాట. అది కానీ పాజిటివ్ వస్తే అతనికి హెపటైటిస్ సి వైరస్ ఉన్నట్టు. అయితే పాజిటివ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ లోడ్ ఎంత ఉందో చూస్తాం. డిఎన్ఏ లోడ్ అనేది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా కాపీస్, ఆ కాపీస్ అనేవి 20,000 కంటే ఎక్కువ ఉన్నాయా కాపీస్, లేదంటే 20,000 కంటే తక్కువ ఉన్నాయా అనేది మనం చూస్తాం అనమాట. 20,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆ రోగికి మనం మందులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అవి యాంటీవైరల్ డ్రగ్ రూపంలో ఆ మందులు ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఏం చేస్తామంటే లివర్ ఫంక్షన్ టెస్టులు చేస్తాం, దాన్ని LFT అంటాం. LFTలో మనం AST ALT అని చెప్పేసి రెండు రకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయి. అది మనకు లివర్ ఎలా పనిచేస్తుంది, లివర్ సెల్స్ ఎంత నష్టం జరిగింది, ఎంత డ్యామేజ్ జరిగింది అనేది ఆ టెస్ట్లు మనకు చెప్తాయి. దాన్ని బట్టి ఏంటంటే ఆ రోగి యొక్క కండిషన్ మనం అంచనా వేస్తాం అనమాట. దాని తర్వాత అల్ట్రాస్కాన్ చేస్తాం. అల్ట్రాస్కాన్. అల్ట్రాస్కాన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, స్కానింగ్ అంటాము. ఆ స్కానింగ్లో లివర్లో ఉండేటటువంటి కణజాలం ఎలా ఉంది, లివర్లో ఎంతవరకు ఫైబ్రోసిస్ అనేది ఏర్పడింది, తర్వాత లివర్లో ఏదైనా సరే నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందా, సిరోసిస్ అనే జబ్బు మొదలైందా లేదా అనేది అది మనం ఏంటంటే చెక్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా మనకు ఈ రకరకాల టెస్టులు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఫ్రీగానే ఉచితంగానే అందరికీ చేస్తారు. దాన్ని బట్టి

0: ఆ టెస్ట్ యొక్క ఫలితాలను బట్టి మనం ఆ రోగికి మనం ఎటువంటి మందులు ఇవ్వాలి, యాంటీవైరల్ డ్రగ్స్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి మనం ఆలోచిస్తాం అనమాట. కాబట్టి దీనికి తప్పనిసరిగా వైద్యం అనేది ఉంది. వైద్యం కానీ మనం త్వరగా చేసుకుంటే ఈ వైరస్ నుంచి మనం మన ప్రాణాలను మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే డాక్టర్ కాళేశ్వర సాహెబ్ గారు, ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అన్నారు కదా, ఇది ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి?
0: ఇది మొట్టమొదటి మనకి ఏంటంటే హెచ్బిఎస్ ఏజీ అనేటటువంటి ఆ టెస్ట్ అనేది మనం చేయించుకోవాలి. దాంట్లో పాజిటివ్ వస్తేనే తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్లు వాటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాని నెగిటివ్ వస్తే మాత్రం ఆ వైరస్ మన శరీరంలో లేనట్టే, కాబట్టి మనం ఎల్ఎఫ్టి మనకు అవసరం లేదనమాట. పాజిటివ్ వచ్చింది అనుకోండి, వెంటనే మనం లివర్ ఫంక్షన్ టెస్ట్లకు వెళ్ళాలి. ఇది ఎంత నష్టం చేసింది అనేది మనం వెంటనే తెలిసిపోతుంది. దాని తర్వాత మనం వైద్యం చేసుకునేటప్పుడు కూడా యాంటీవైరల్ డ్రగ్స్ లాంటివి మనం ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే ఒక 3 మంత్స్కో 2 మంత్స్కో మనం లివర్ ఫంక్షన్ టెస్ట్లు అనేవి చేసుకుంటూ ఉండాలి.
1: రైట్ డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీకి హెపటైటిస్ ఉంటే బిడ్డకు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ అటువంటివి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉందండి. దాని ట్రాన్స్ ప్లసెంటల్ రూట్ అంటాం మనం, ఆర్ వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాము. తల్లి గర్భం నుంచి మాయ అనేది విడిపోయేటప్పుడు తల్లి రక్తం బిడ్డ రక్తం కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ తల్లిలో ఉండేటటువంటి వైరస్లు బిడ్డ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే గర్భం దాల్చింది తల్లి అని మనకు తెలియగానే మనం ఆ తల్లికి సంబంధించిన టెస్ట్లు అన్ని చేయిస్తాం. దాంట్లో హెపటైటిస్ బి వైరస్ సంబంధించి, సి వైరస్ సంబంధించి, హెచ్ఐవికి సంబంధించి ఇవన్నీ కూడా మనం టెస్టులు చేయిస్తాం. ఆ టెస్టులు కానీ మనం నెగిటివ్ వస్తే సంతోషం, లేదంటే పాజిటివ్ వస్తే మాత్రం ఏంటంటే వెంటనే తల్లికి సంబంధించినటువంటి డిఎన్ఏ కాపీస్, వైరల్ లోడ్ ఇవన్నీ చేసుకొని గర్భాన్ని ఆ పిండాన్ని కాపాడుతూ యాంటీవైరల్ డ్రగ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఆ ట్రీట్మెంట్ని.
1: డాక్టర్ గారు, మరి ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి హెపటైటిస్ వచ్చిందని తెలిసాక?
0: హెపటైటిస్ ఏ కానివ్వండి, బి కానివ్వండి, సి కానివ్వండి, లేక వేరే రకాలు కానివ్వండి, అవి మొత్తం మీద అంటే లివర్ మీద దాడి చేస్తాయి. కాబట్టి లివర్ మనకు అతిపెద్ద జీర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి భాగం. అది మనం తిన్న ప్రతి ఆహారం ఏంటంటే ప్రతి ఆహారం ఉండే ప్రతి పదార్థం కూడా ఏంటంటే లివర్కి చేరుకుంటుంది. ఆ లివర్లో వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ కొవ్వులు అనేవి జీర్ణం చేసుకోవడానికి వ్యవస్థ ఉంటుంది, లివర్లో ఉంటుంది. దాని తర్వాత ఏదైనా సరే మనం తిన్న ఆహారంలో విష పదార్థం ఏమైనా ఉంటే ఆ విష పదార్థాన్ని కూడా న్యూట్రలైజ్ చేసి జీర్ణం చేసుకునే కెపాసిటీ లివర్కి ఉంటుంది. కాబట్టి లివర్కి ఉండేటటువంటి ఫంక్షనింగ్ కెపాసిటీ అనార్మస్గా ఉంటుంది. కాబట్టి లివర్కి సంబంధించి ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏమి అవసరం లేదు. కాకపోతే ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఎక్కువగా స్ట్రెస్ వేయకుండా లివర్ మీద మనం కొద్దిగా ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకుంటే మంచిది. అంతమించి ఏం లేదండి, పెద్ద పత్తి ఉండాల్సినంత అవసరం అయితే ఏం లేదు లివర్ డిసీజెస్లో.
1: డాక్టర్ గారు, ఆల్కహాల్ తీసుకుంటే ఇటువంటి వాళ్ళు, అంటే ఒకసారి హెపటైటిస్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఆల్కహాల్ తీసుకుంటే అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి?
0: మనం తీసుకున్న ఏ ఆహారం అయినా సరే చివరికి అది లివర్కి చేరుతుంది. కాబట్టి ఆల్కహాల్ కూడా మనం తీసుకున్నప్పుడు మన జీర్ణాశయం నుంచి మన ప్రీవుల నుంచి అది రక్తం ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి లివర్కి చేరుకుంటుంది. ఆల్రెడీ అక్కడ హెపటైటిస్ బి లేదా సి వైరస్ లేదా ఏ వైరస్ బాధపడేటటువంటి లివర్ ఈ ఆల్కహాల్ అక్కడ పోయి చేరడం వల్ల ఇంకొంచెం లివర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయేసి త్వరగా ఏంటంటే లివర్కి నష్టం జరిగే అవకాశం ఉంది. త్వరగా సీరియస్నెస్ జబ్బుకు సంబంధించినటువంటి తీవ్రత ఎక్కువ అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే మరణం వరకు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ కంప్లీట్లీ మనం అబాండన్ చేయాలండి, మానేసేయాలి ఆల్కహాల్ని. ఎట్టి పరిస్థితులు కూడా ఆల్కహాల్ దగ్గరికే మనం వెళ్ళకూడదు.
1: డాక్టర్ గారు, ఇటువంటి వ్యాధికి మరి వ్యాక్సినేషన్ ఉందా?
0: ఉందండి, వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. వ్యాక్సినేషన్ ఇది ఎప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచే భారతదేశంలో మనకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ఉంది. ఇప్పుడు హెపటైటిస్ సి కూడా తయారు చేసేదానికి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది మనకు మార్కెట్లో ఒకప్పుడు అయితే కొంచెం కాస్ట్లీగా ఉండేది, ఇప్పుడు మాత్రం ఏంటంటే దాదాపు 100 రూపాయలకే ఒక హెపటైటిస్ బి వైరస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ అనేది ఈ హై రిస్క్ వాళ్లే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందుకని దీన్ని ఇప్పుడు ఏం చేశారంటే యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్లో పెట్టేశారు. చిన్నపిల్లలకి అయితే మనకు పెంటావలెంట్ వ్యాక్సిన్ రూపంలో ఇప్పుడు దీన్ని ఇస్తున్నారు. అదేగాని పెద్దవాళ్ళు వేయించుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అందరూ ప్రతి మానవుడు వేయించుకోవడం అనేది అవసరం. అది దాని హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ అనేది మనకు హెపావ్యాక్ అని లేదా ఎంజిరిక్స్ బి అని మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఒక 100 రూపాయలు వచ్చేస్తాయి అవి. ఫస్ట్ డోస్ అనేది వేయించుకుంటే దాని తర్వాత 1 మంత్ తర్వాత సెకండ్ డోస్ వేసుకోవాలి. దాని తర్వాత 5 మంత్స్ తర్వాత అంటే 6 మంత్స్కి థర్డ్ డోస్ లేదా బూస్టర్ డోస్ అంటారు, ఇది వేయించుకుంటాం మనకు. తద్వారా ఏంటంటే మనకు ఆ వ్యాధి మనకు ఫ్యూచర్లో భవిష్యత్తులో సోకినా కూడా దానికి యాంటీబాడీస్ శరీరం లోపల సిద్ధంగా ఉంటాయి, కాబట్టి ఆ వైరస్ని ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. అయితే అలా అని చెప్పేసి మనకు వ్యాక్సిన్ వేయించుకున్నంత మాత్రాన కొంతమందిలో మాత్రం యాంటీబాడీస్ అనేవి మనకు తయారు కాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకున్న ఒక 6 మంత్స్ తర్వాత యాంటీబాడీ టైటర్ అనేది కూడా మనం చేయించుకుంటాం మంచిది. అది ఎవరు చేయించుకోవాలి ముఖ్యంగా అంటే హై రిస్క్ ప్రొఫెషన్స్ అంటే ఎవరైతే మానవ రక్తంతో లేదా మానవికి సంబంధించినటువంటి స్రావాలతో ఎప్పుడైతే నిరంతరం టచ్లో ఉంటారు, అంటే ఉదాహరణ

0: డాక్టర్లు, నర్సులు, లాబొరేటరీ వాళ్ళు, ఎక్స్రే టెక్నీషియన్స్, ఈ వైద్య వ్యవస్థలో ఉండే ప్రతి ఎంప్లాయీ కూడా వీటితో నిరంతరం ఏంటంటే టచ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళంతా ఏంటంటే ఈ యాంటీబాడీ టైటర్స్ చేయించుకొని, యాంటీబాడీ టైటర్స్లో మనకు సఫిషియంట్గా చాలినంతగా యాంటీబాడీస్ ఉంటే ఇంకా మనకు వ్యాక్సిన్ పనిచేస్తుందంటే, లేదంటే మాత్రం మళ్ళీ ఏంటంటే ఆ వ్యాక్సిన్ మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం వ్యాక్సిన్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి. మన జీజీహెచ్లో అయితే, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయితే వ్యాక్సిన్స్ అనేవి ఉచితంగా అందరికీ వేస్తారు అన్నమాట. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఏంటంటే ఇక్కడికి వచ్చి వినియోగించుకోవాలి.
1: డాక్టర్ కలేశ గారు, సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కామీర్లని, వాటికి నాటు మందు, పసురు మందు అని ఇట్లా తీసుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్లకు మీరు ఇచ్చేటువంటి సలహా?
0: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఇది గ్రామాల్లో ఉండేటటువంటి అతిపెద్ద మూఢనమ్మకం ఇది. కామెర్లు లేదా పసిరికలు అని చెప్పేసి దానికి కాల్చినటువంటి రింగ్ టైప్లో, మనకు ఉంగరం టైప్లో కాల్చిన మణికట్టు మీద వేస్తూ ఉంటారు. దాని తర్వాత పసులను తాపిస్తూ ఉంటారు. కొన్ని మందులను వచ్చేసి ఆయుర్వేదిక మందులు అని చెప్పేసి దాన్ని అరటి పళ్ళలో పెట్టి మింగిస్తూ ఉంటారు. ఇంకా మనకు మండలి వేయించడం ఇవన్నీ కూడా చేస్తుంటారు కామెర్లు. కానీ అటువంటి ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు గుర్తుపెట్టుకుంటే, ఈ జబ్బు వైరస్ నుంచి మనిషికి వస్తుంది. కాబట్టి ఆ వైరస్ బాడీలోకి, మన శరీరంలోకి సోకిన తర్వాత మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది మాత్రం మనం ఆలోచించాలి. అంతేగాని ఇటువంటి మందులు, ఇటువంటి నాటు వైద్యాల వల్ల, వీటిని మనం నాటు వైద్యాలు అంటారు, నాటు వైద్యాలను మాత్రం ఏమాత్రం వైరస్ తగ్గదు. పైపెచ్చి మనం బాగున్న మనిషికి మనం ఇటువంటి కాల్చి గాయం చేయడం వల్ల ఆల్రెడీ అతను వచ్చేసి జబ్బుతో బాధపడేటప్పుడు అతనిలో ఉండేటటువంటి రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని ఉంటుంది. ఈ కాల్చడం వల్ల జరిగినటువంటి పుండు, దాని తర్వాత వచ్చినటువంటి ఇన్ఫెక్షన్, సెప్సిస్ ఇవన్నీ వచ్చేసి ఇంకొంచెం ఎక్కువైపోయేసి ఆ పేషెంట్ త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి మూఢనమ్మకాల జోలికి పోవద్దని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుతున్నాను. తప్పనిసరిగా మీరందరూ ఒక హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్లో ఏంటంటే టెస్టులు చేయించుకోవాలి. తద్వారా ఏంటంటే మనకు ఆ జబ్బుని తగ్గించుకోవాలి. ఇప్పుడు మనకు ఒక విషయం చెప్పొచ్చు. ఇప్పుడు హెపటైటిస్ ఏ వైరస్ ఉంది, హెపటైటిస్ ఏ వైరస్ ఉన్నప్పుడు దానికి ఏ వైద్యం అవసరం లేదండి. హెపటైటిస్ ఏ వైరస్కి జస్ట్ ఏదన్నా జ్వరం లాంటిది, లైట్గా తలనొప్పి అటువంటి ఉన్నప్పుడు మాత్రం పారాసెటమాల్ వరకు సరిపోతుంది. అది ఆటోమేటిక్గా, అది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అది. అంటే దానిపాటికి అదే తగ్గిపోతుంది. అంతేగాని ఈ పసుర్లు వాటి వల్ల తగ్గుద్దని చెప్పేసి అనుకుంటారు. పసుర్లు తిన్నా తినకపోయినా హెపటైటిస్ ఏ వైరస్ వల్ల వచ్చే జబ్బు మాత్రం 3 నుంచి 4 వారాల లోపల దానిపాటికి అదే తగ్గిపోతుంది. అయితే అలా అని చెప్పేసి మనం పసుర్ల మీద నమ్మకం పెట్టుకొని హెపటైటిస్ బిని సిని గా నిర్లక్ష్యం చేస్తే అది మనకు ప్రాణాలు మీదకు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది.
1: డాక్టర్ గారు, ప్రస్తుతం సమాజంలో ఉన్న హెపటైటిస్ గురించి సమాజంలో ఉన్న అపోహలు ఏంటి? అలాగే ఇది అంటువ్యాధి?
0: తప్పనిసరిగా అంటువ్యాధి అంటే ఇది హెపటైటిస్ ఏ వైరస్ కానివ్వండి, బి వైరస్, ఏ వైరస్ కానీ ఇవన్నీ అంటువ్యాధులే. ఇవి కమ్యూనికేబుల్ డిసీజ్ కిందకి వస్తాయి. దీని మీద మూఢనమ్మకం ఏంటంటే కామెర్లు, పసిరికలు. కామెర్లు, పసిరికలకి నాటు వైద్యం చేయించుకోవాలి, నాటు వైద్యం చేయించుకుంటే తగ్గిపోతుంది అనేది ఒక మూఢనమ్మకం పెద్దగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంది సమాజంలో. ఇది దీని నుంచి మనం వచ్చేసి బయటపడాలి. బయటపడాలంటే అందరికీ సరైనటువంటి విద్య అందాలి. వాళ్ళంతా ఏంటంటే సైంటిఫిక్గా ఆలోచించాలి, శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అంతేగాని దీనికి వేరే మార్గం లేదు. మనకు ఏంటంటే జీజీహెచ్లో దగ్గరలో ఉండేటటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేవి గ్రామాలకు దగ్గరలో ఉంటాయి. అక్కడికి వెంటనే వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మనకు తాలూకా కేంద్రాలు ఉండేటటువంటి ఆసుపత్రులు ఉంటాయి, అక్కడికైనా వెళ్ళాలి. లేదంటే జిల్లా కేంద్రంలో ఉండే ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు కానివ్వండి, లేదంటే మెడికల్ కాలేజ్ ఉండే చోట మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కానివ్వండి, వీటన్నిటికి వచ్చి తగినటువంటి వైద్య సదుపాయం అనేది పొందాలి. లేదంటే మాత్రం ప్రాణాలు పోతాయి. ఈ హెపటైటిస్ సంబంధించి దీన్ని ఎంత త్వరగా వెళితే అంత త్వరగా వైరస్ని కనుక్కోవాలి. తర్వాత ఇది లివర్ మీద దెబ్బతీస్తుంది కాబట్టి ఆ లివర్లో జరిగేటటువంటి నష్టాన్ని, డ్యామేజ్ని ఎంత త్వరగా వెళితే అంత త్వరగా కనుక్కోవాలి. కనుక్కోవాలంటే రకరకాల లాబొరేటరీ పరీక్షల రూపంలో దాన్ని కనుక్కొని దాని నివారణ పద్ధతులు ఏంటంటే వైద్యం చేయాలి. వైద్యం చేయాలంటే మనకు యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి మనకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది అన్నమాట. మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లాంటివి అయితే మాత్రం టినోఫోవీర్ అని, తర్వాత ఇంటికా వైర్ అని, ఈ 2 రకాల అయినటువంటి డ్రగ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఉచితంగా ఇస్తారు. అలా కాకుండా బయట మనం మెడికల్ షాప్స్లో కొనుక్కోవాలంటే ఒక్కొక్కటి మనకు 2 నుంచి 3 వేల రూపాయలు ఒక్కొక్క నెలకి సంబంధించిన వైద్యానికి మనకు ఖర్చు అవుతూ ఉంది. ఆ విధంగా మనకు 6 నెలల పాటు ఖచ్చితంగా మందులు వాడాలి. 6 నెలల తర్వాత మళ్ళీ డిఎన్ఏ కాపీస్ అని నేను ఇందాక చెప్పినట్టుగా ఆ డిఎన్ఏ కాపీస్ ఎన్ని ఉన్నాయనేది ఆ లోడ్ మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని 20,000 కంటే తక్కువ ఉంటే మనం ఇంకా ఆ డ్రగ్స్ని మనం డిస్కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఆ లివర్ ఎంజైమ్స్ పెరుగుతున్నాయా లేదా, ఇందాక చెప్పిన ఏఎస్టీ, ఏఎల్టీ అనేది పెరుగుతున్నా లేదా అది మాత్రం మనం చూసుకోవాలి. దానికి అనుగుణంగా ఏంటంటే వైరల్ డ్రగ్స్ మనం వాడాలా లేదా అనేది తెలిసిపోద్ది అన్నమాట.
1: రైట్ డాక్టర్ గారు, మీరు ఇందాక మాట్లాడుతూ అంటువ్యాధి అని అన్నారు. సో ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఉంటే ఇతరులు బూస్టర్ డోస్ వేసుకోవాలా?

0: ఈ బూస్టర్ డోస్ వల్ల ప్రయోజనం ఏంటి?
1: తప్పనిసరిగా అండి, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి మానవుడు తప్పనిసరిగా హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ని వేయించుకోవాలి. అది మనకి ఏంటంటే ప్రస్తుతానికి అది అందుబాటులో ఉంది. అసలు ఇంకా చెప్పండి, ఒక ముఖ్యమైన విషయం మీకు అందరికీ చెప్పాలి, వ్యాక్సిన్ అనేది రకరకాల ప్రయోగాలు జరిగిన తర్వాత, ట్రయల్స్ జరిగిన తర్వాత మార్కెట్లోకి వస్తే ఏ వ్యాక్సిన్ అయినా సరే అది అందరూ వేయించుకోవాలి, అందులో అనుమానమే లేదు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి మనకు వచ్చినప్పుడు చాలా త్వరగా మనం వ్యాక్సిన్లు తయారు చేసుకున్నాం. కోవిషీల్డ్, కోవాక్సిన్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, డిఎన్ఏ వ్యాక్సిన్ అని చెప్పేసి త్వరగా తయారు చేసుకున్నాం, త్వరగా వేసుకున్నాం. తద్వారా మనం ప్రపంచ మానవాళనికి ఇంకా ఎక్కువ మరణాలు సంభవించకుండా మనం కాపాడుకున్నాం అనమాట. ఆ విధంగా వ్యాక్సిన్ అనేది ఏదైనా అందుబాటులోకి వస్తే మార్కెట్లోకి వెంటనే మనం అందరం దాన్ని వేయించుకోవాలి, జబ్బు ఉన్నా లేకపోయినా. అదేవిధంగా ఏంటంటే కుటుంబాలు ఎవరికైనా సరే హెపటైటిస్ బి వైరస్ వస్తే మాత్రం, పాజిటివ్ వస్తే మాత్రం ఆ కుటుంబంలో ఉండే ప్రతి సభ్యుడు తప్పనిసరిగా వేయించుకోవాలి. వాళ్లే కాదు, ఆ కుటుంబ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వేయించుకోవడం అనేది మంచిది, అందరూ వేయించుకోవాలి.
0: చివరిగా మా శ్రోతలకు మీరు ఇచ్చేటువంటి సూచనలు?
1: ఈ హెపటైటిస్ ని ముందే కనుక్కోవాలి, తర్వాత ముందే మనం ఏంటంటే వైద్యం చేసుకోవాలి. దగ్గరలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీకు సరైనటువంటి సలహాలు ఇస్తారు, మందులు ఇస్తారు, పరీక్షలు చేస్తారు. తద్వారా మనం మన ప్రాణాలని కాపాడుకోవచ్చు, ఎక్కువ నష్టం జరగకుండా మనం చూసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఈ హెపటైటిస్ అనేది ఆల్కహాల్ మందు లేదా మత్తు మందు లేదంటే సారాయి, బ్రాందీ, విస్కీ ఇటువంటి తాగటం వల్ల ఏంటంటే మనకు లివర్ పాడైపోతుంది కాబట్టి, తద్వారా కూడా మనకు ఆల్కహాలిక్ హెపటైటిస్ అనేది వస్తుంది కాబట్టి అలవాటును మనం మానుకోవాలి. అలవాటును కానీ మానుకుంటే మాత్రం ఆ విధంగా కూడా మనం లివర్ని మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఏదైనా సరే మనకు తలనొప్పి కానీ జ్వరం కానీ ఇటువంటి వచ్చినప్పుడు మనకుండే అలవాటు ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళి కౌంటర్ మందులు తీసుకుంటూ ఉంటాం. ఏదైనా మందులు ఇవ్వండి, జ్వరం ఉంది, ఊళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పేసి అటువంటి తీసుకోకూడదండి. తప్పనిసరిగా డాక్టర్ సలహా అయితే పొందాలి, ఎందుకంటే మందుల వల్ల కూడా మనకు లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏవంటే అవి మందులు మనం వాడకూడదు. ఈ జాగ్రత్తలు మనం పాటించాలని చెప్పేసి ప్రజలను నేను కోరుకుంటున్నాను.
0: డాక్టర్ గారు ధన్యవాదాలండి. హెపటైటిస్ అనేది భయపడాల్సిన వ్యాధి కాదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదని తెలియజేశారు. అలాగే సరైన అవగాహన, ముందస్తు పరీక్షలు, అవసరమైన టీకాలు, వైద్యుల సలహాతో హెపటైటిస్ ను నివారించవచ్చని అన్నారు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
2: ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. చెన్నై లవ్ స్టోరీ రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ, మంచి సక్సెస్ టాక్ వస్తుంది. అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మణి శర్మ గారి యొక్క సంగీతం. మనం చాలా రోజుల నుంచి ఆయన మ్యూజిక్ వింటూ ఉన్నాము. కొంచెం ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా ఈ సినిమాలో మ్యూజిక్ ఇచ్చారు, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది. సో ఒక పాట వినేద్దాం.

0: ముద్దు, కొత్త కార్ గెలుచుకునే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటున్నారు. హలో అభిరుచి ప్రోగ్రాంలో కాలర్తో మాట్లాడదాం. హలో,
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు
4: మేడం? మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లిపల్లిపల్లి గ్రామం నుంచి నారాయణ రెడ్డి మేడం. బాగున్నారా మేడం?
3: బాగున్నాండి. మీరు బాగున్నారా?
4: బాగున్నాను మేడం.
3: ఓకే అండి. ఏ మూవీలో పాట విందాం చెప్పండి
4: మేడం. నరసింహుడి సినిమాలో రాజమండ్రి కే రంగస్థాని పాట కావాలి మేడం.
3: ఓకే అండి, వినిద్దాము.
4: ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.

0: హలో, అభిరుచి వింటూ ఉన్నారు 102.7 మెగాహెడ్స్ మీద ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్. మీ పేరు?
1: నా పేరు సాయి చంద్రహాస్ మేడం.
0: సాయి చంద్రహాస్.
1: నెల్లూరు నుంచి మేడం.
0: ఓకే, బాగుంది. మీ పేరు? బాగున్నా. చెప్పండి, ఏ సినిమాలో పాట విందాము
1: మేడం? ఒక చిన్న

0: మాట మూవీ ఉంది మేడం,
1: ఉంది
0: దాంట్లో నుంచి చిత్ర ఎస్పి పాడే పాట ఓ మనసా తొందర పడకాయన సాంగ్ పాడు.
1: ఓకే, నైస్ సాంగ్, వినిద్దామా?
0: ఓకే మేడం, అది అందరి కోసం మేడం, ప్రభాతల కోసం, మీ కోసం.
1: ఓకే అండి,
0: ఆరు కలవకే కలవకు కలిసింది మేడం.
1: అవునా? అవునండి,
0: అవును మేడం, చాలా సార్లు నుంచి కల రోజు నుంచి ప్రే చేస్తున్నాం, ఎప్పుడు కలవలేదు.
1: ఇప్పుడే ఫస్ట్ టైమా?
0: అవును మేడం.
1: వెరీ నైస్, వినిద్దామా మరి?
0: థ్యాంక్ యూ మేడం,
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, కీప్ కాలింగ్.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఫాదర్ భాష మేడం. బాగున్నారు మేడం?
0: చాలా బాగున్నానండి, మీరు?
1: అందరు బాగున్నారు మేడం, అందరు బాగున్నారు.
0: ఓకే చెప్పండి, ఏ సినిమాలో పాట విందాం?
1: అఖిల్ బాబు సినిమాలో చెప్తాను మేడం.
0: ఓకే అండి, విందామా మరి.
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ. న్యూ రీసెంట్ మూవీ లెనిన్ సినిమాలోని పాట ఇప్పుడు వినబోతుంది.

0: తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినటువంటి లెనిన్ సినిమాలోని సాంగ్ విన్నాం కదా, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
1: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ మేడం. గౌరవనీయులైన కావ్యశ్రీ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సంగతి మీకు తెలుసా అనే కార్యక్రమంలో డైమండ్ గురించి చెప్పిన తీరు చాలా బాగుంది. రోడ్లో బాగుంటే

0: ఏ రాయి కొంచెం షైనింగ్ గా కనిపిస్తే మీరే గుర్తొస్తున్నారు మేడం.
1: ఓకే అండి, మరి పాట
0: అంత బాగా డైమండ్ గురించి చెప్పారని నేను చెప్పండా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే మరి మూవీ చెప్తారా, సాంగ్ విందాం? హలో,
0: కొత్త శ్రోతలు రెండు పేర్లు చెప్తాను మేడం.
1: సాంగ్ చెప్పండి ఫస్ట్, మూవీ అండ్ సాంగ్.
0: మూవీ అది అనగనగా ఒక రోజులో ఏమా కోపమా.
1: ఓకే ఓకే అండి.
0: కొత్త శ్రోతలు రెండు పేర్లు చెప్తాను మేడం.
1: చెప్పండి.
0: హరినాథపురం నుంచి రెండు అంగడి చాపల వెంకటేశ్వరులు గారు, గుళ్ళపాల నుంచి సురేష్, జేసిపి మస్తాను, కోవూరు నుంచి టీ మాస్టర్ వెంకటేశ్వరులు గారు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ మీకు తెలిసిందే, నలభై పోలయ్య
1: అందరి కోసం
0: వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్ అందరి కోసం మేడం.
1: ఓకే అండి, విన్నిద్దామా?
0: థ్యాంక్ యూ మేడం,
1: థ్యాంక్ యూ.
2: ఏమ్మా కోపమా?
3: లేదు, చాలా సంతోషం.
2: లేట్ అయ్యిందనా?
3: అచ్చి, నాతో మాట్లాడుకో.
2: ఏయ్.

0: మనో అండ్ చిత్ర గారు పాడినటువంటి సూపర్ సాంగ్ విన్నాం కదా, అనగనగా ఒకరోజు సినిమాలో నుంచి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు?
1: మాది రాపూరు నానేనా కష్టపురం మాది.
0: ఓకే, ఏ సినిమాలో పాట విందాం? ఓకే ఓకే అండి, అందులో ఏం పాట? విందామండి.
1: ఓకే మేడం,
0: థ్యాంక్ యూ.
2: లవ్ డబ్ లవ్ డబ్ లవ్ డబ్ డబ్బో, ఎవడు కనిపెట్టాడు కానీ దీని అబ్బో, క్యాష్ లేని లైఫ్ ఎక్కడ బాత్ డబ్బో, పైసా ఉంటే లోకమంతా.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు కాలర్స్ సూపర్ సాంగ్స్ అడిగారు, రిక్వెస్ట్ చేశారు. హలో అభిరుచి చాలా బాగా ప్లే అయింది. మరి వాట్సాప్లో ఎలాంటి సాంగ్స్ మనకి రిక్వెస్ట్ వస్తాయో చూద్దాము. అంతకంటే ముందు
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఫస్ట్ మెసేజ్ అండి. హలో అభిరుచి వాట్సాప్ లో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ సేను ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం నేల మీద జాబెల్లి సాంగ్ కావాలంటున్నారు. వినేద్దాం. ఎస్వి కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి సాంగ్ అండి. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత బాగుంటుంది ఈ పాట. వేటూరి గారి రచన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్రమ్మ కలిసి పాట పాడారు.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదండి. 102.7 MHz మీద ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచి ప్రోగ్రాంలో వాట్సాప్లో లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్ చదువుతూ వాళ్ళకు నచ్చినటువంటి సాంగ్స్ని ప్లే చేస్తూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ మెసేజ్, రాఘవేంద్ర సినిమా నుంచి పాట వేయగలరు అని కోరుతున్నారు. నారాయణ రెడ్డిపేట నుంచి తుమ్మల చెర్ల పద్మనాభయ్య, ఉమాదేవి జయమ్మ. ఎస్, సూపర్ పాట వినేద్దాం. శంకర్ మహాదేవన్ అండ్ చిత్రమ్మ కలిసి పాడారు. సుద్దాల అశోక్ తేజ గారి రచన, మణిశర్మ గారి మ్యూజిక్.

వా, ఏం సాంగ్స్ అండి, ఎలాంటి పాటలు కోరుకుంటున్నారు మీరు, అద్దరిపోతున్నాయి. నెక్స్ట్ మెసేజ్, శుభోదయం కావ్యశ్రీ గారు అంటున్నారు, మీకు కూడా అండి శుభోదయం. వజ్రం గురించి ఎంతో సూపర్గా వజ్రం లాంటి స్వరంతో వినిపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రమాసుందరి, కిరణ్ కుమార్ నెల్లూరు నుంచి, ఓకే, బాస్ సినిమాలోని పాట కావాలి అని విష్ చేస్తున్నారు, తప్పకుండా అండి వినేద్దాం. అంతకంటే ముందు

నెక్స్ట్ మెసేజ్ అండి. సింహపురి ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలు. గుడ్. ఏంటండి ఇప్పుడే నిద్ర లేచి, ఇది మార్నింగా ఈవినింగ్ అర్థం కావట్లేదా? గుడ్ ఈవినింగ్ శుభోదయమా, ఏంటి కన్ఫ్యూజన్ అసలు? ఓకే, బావా బామర్ది చిత్రం నుంచి ఈ పాట కావాలి అంటూ ఉన్నారు. అనంతపురం జిల్లా కోడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సిద్ధానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్. సరే, మీ నిద్ర మొత్తంతా పోయేలాగా ఈ సూపర్ ఫ్యాంటాస్టిక్ సాంగ్ ఇప్పుడు వినేద్దాము. అలాగే మన కోసం ఇంకా కొన్ని మెసేజెస్ కూడా వచ్చినాయి అండి, అవి కూడా ఒకసారి చూద్దాము. నాలో ఉన్న ప్రేమ సినిమాలోని పాట కావాలంటూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్, శ్రీనివాస్, వెంకటేశం, శివకోటి శేఖర్. ఓకే అండి, విల్ ట్రై. ఈ పాట అయిపోయాక వీళ్ళైతే ట్రై చేస్తా ప్లే చేయడానికి. హాయ్, గుడ్ మార్నింగ్ మేడం, మనశంకర్ వరప్రసాద్ సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. ఎం ప్రతాప్, ఐటే జిన్షన్, విశాఖపట్నం నుంచి. ఓకే అండి, బాగున్నారా మేడం? అన్ని మంచి జోష్, హుషారుగా సాంగ్స్ ప్లే చేస్తున్నారు. డాన్స్ చేయాలనిపిస్తుంది మేడం. ఎందుకండి లేట్? మరి ప్రతాప్ గారు చెప్తూ ఉన్నారు, వెరీ హ్యాపీ ఫర్ దట్. శుభోదయం కావ్యశ్రీ గారు, వజ్రం గురించి ఎంతో సూపర్గా ఆల్రెడీ చదివేశాము మెసేజ్. కావ్యశ్రీ మేడం గారు, మా కోసం గురు పౌర్ణిమ సందర్భంగా ఎగిరే పావురమ్మ చిత్రం నుంచి బ్రహ్మలు గురు బ్రహ్మలు పాట కావాలంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభిద, ఆయేష. ఓకే అండి, విల్ ట్రై. ప్రకాశం జిల్లా చిమ్మకుర్తి నుంచి ఏడుకొండలు వెంకట లక్ష్మి, సుబ్రహ్మణ్యం, వెంకట, తనూజ, బ్రహ్మయ్య, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంద్రా సినిమా నుంచి పాట కావాలి అని విష్ చేశారు. ఓకే, హాయ్, గుడ్ మార్నింగ్ కావ్యశ్రీ మేడం గారికి ధన్యవాదాలు.

లక్ష్మీపురం నుంచి వంశీ మోక్షజ్ఞ సుషజ్ఞ జాకీర్ ఇస్మాయిల్ అందరూ రాస్తూ ఉన్నారు, సాయిబాబా సాంగ్ కావాలంటున్నారు. ఓకే అండి, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. ఈరోజు నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా గులేబా కావాలి కథ సినిమాలోని పాట కావాలి అంటున్నారు మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. చక్కని మాటలతో కమ్మని చిరునవ్వుతో ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చేసిన కావ్యశ్రీ గారికి శుభోదయం అంటున్నారు. థ్యాంక్ యూ అండి. బి రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నుంచి, మీకు మంచి వాళ్ళు అండి, మీకు నచ్చిన పాట అంటున్నారు. గుడ్ మార్నింగ్ మేఘన రాస్తున్నారు, నెల్లూరు డిస్టిక్ నారాయణ రెడ్డిపేట బీసీ కాలనీ నుంచి. కుంతిపుత్రుడు సినిమాలోని పాట కావాలి అంటున్నారు నాగార్జున, కామాక్షి, హారిక అండ్ అలాగే అందరూ రేడియో ఫ్యాన్స్ కోసం. వానా సినిమాలో పాట కావాలి అంటున్నారు లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం. ఓకే, నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నుంచి పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, శీను ప్రసాద్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పంతులమ్మ సినిమాలో పాట కావాలంటున్నారు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ గారు. మంచి సినిమా పాట, బాబా పాట అంటున్నారు. ఓకే అండి, వాలు జడ తోలు బెల్టు సినిమాలోని పాట అంటున్నారు తుమ్మలచర్ల గోపీనాథ్ గారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి. అందరికీ నమస్కారాలు. కర్ణాటక రాజ్యం అలగాపుర గ్రామం నుంచి రాస్తున్నారు పూర్ణచంద్రేశ్వరి, పూర్ణ తేజస్వి చెన్నరాజు పూర్ణిమ అండ్ మంచి పాట కోరుతున్నారు. ఓకే అండి, రావణుడి రావణుడే రాముడైతే సినిమాలో పాట అంటున్నారు నల్గొండ జిల్లా చందంపేట గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ. హాయ్ హలో గుడ్ మార్నింగ్ డైనమిక్ కావ్యశ్రీ గారు, థ్యాంక్ యూ అండి. ఆలగడ్ నుంచి పాలంపోలయ్య గారు రాశారు, ఈ సంగతి మీకు తెలిసా బాగుందా, థ్యాంక్ యూ. సీనియర్ ఎన్టీఆర్ నటించిన విశ్వరూపం సినిమాలో పాట కావాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం అంటున్నారు. హలో నమస్తే, సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, టెక్నీషియన్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అంటున్నారు. తబలా మస్తాన్ భాష అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. ఓకే, విషెస్ చెప్తూ ఉన్నారు గురువులందరికీ, థ్యాంక్ యూ అండి. అలాగే నమస్తే, శుభోదయం. కళ్యాణి చిత్రంలో పాట కావాలి అంటూ ఉన్నారు ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి జగదీశ్వరి, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ. ఓకే అండి, ఇంకా ఆకాశవాణికి నమస్కారాలు. మాకు మా కుటుంబ సభ్యులకు గ్రామ ప్రజలందరికీ రేడియో మిత్రులందరికీ ఏదైనా స్నేహానికి సంబంధించిన పాట అంటూ ఉన్నారు బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి. హలో అభిరుచి మేడం, ఏదైనా పాట వేయండి అంటూ ఉన్నారు నాగర్ కర్నూల్ పెద్ద కొత్తపల్లి సాతాపూర్ నుంచి. లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యాపీ వెన్స్డే కావ్యశ్రీ గారు. ఓకే, ఎగిరే పావురమ్మ సినిమాలో పాట. ఓకే అండి, మరి మనం బాబు బామర్ది సినిమాలో పాట వినిద్దామా?

రాజ్ కోటి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినటువంటి పాట బాబా బామ్మర్ది సినిమా నుంచి విన్నాం కదా. ఇవాళ సూపర్ సాంగ్స్ విన్నాము, నాకు చాలా బాగా అనిపించింది. సో మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది, బాగా ఎంజాయ్ చేశారని విష్ చేస్తూ నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. నేను మీ కావ్యశ్రీ, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.

0: కార్యక్రమం వింటారు.
1: జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. విద్య అనేది ఒక దేశ అభివృద్ధికి మూల స్తంభం. ఏ దేశమైనా ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలంటే నాణ్యమైన విద్యా వ్యవస్థ అత్యంత అవసరం. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాకుండా వ్యక్తిలో జ్ఞానం, నైపుణ్యం, విలువలు, నాయకత్వ లక్షణాలు, పరిశోధన దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించే శక్తివంతమైన సాధనం. అందుకే విద్యను ఒక దేశ భవిష్యత్తును నిర్మించే అత్యంత శక్తివంతమైన పెట్టుబడిగా భావిస్తారు. భారతదేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020 జూలై 29న జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, NEP 2020ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జూలైతో జాతీయ విద్యా విధానం 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారతదేశంలో మారుతున్న ప్రపంచ పరిస్థితులు, సాంకేతిక విప్లవం, గ్లోబల్ పోటీ, ఉపాధి

0: అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జాతీయ విద్యా విధానం 1986లో రూపొందించిన విద్యా విధానానికి దాదాపు 34 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ నూతన విద్యా విధానం భారత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యను విద్యార్థి కేంద్రితంగా, నైపుణ్య ఆధారితంగా, పరిశోధనోన్నతంగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన లక్ష్యం. స్వతంత్ర భారతంలో జాతీయ విద్యా విధానం భావనకు తొలుత 1968లో ఒక రూపం ఏర్పడింది. ఆనాడు 10 వరకు పాఠశాల విద్య, 2 ఏళ్ల జూనియర్ కళాశాల విద్య, 3 ఏళ్ల డిగ్రీ విద్య, 10+2+3 విధానం ద్వారా విద్యా వ్యవస్థ రూపాంతరీకరణపై ఇది దృష్టి సారించింది. దీనికి ముందు 1952లో లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన ప్రాథమిక విద్యా కమిషన్ ఏర్పాటైంది. ఆ తర్వాత 1986 మే నెలలో అమల్లోకి వచ్చిన కొత్త జాతీయ విద్యా విధానం 2020 దాకా కొనసాగింది. అయితే దీనికి 1992లో కొన్ని సవరణలు చేయడంతో పాటు అనంతర కాలంలో కమిటీలు ఏర్పాటయ్యాయి. మొదటిది టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో, 2వది 2017 జూన్ నెలలో ఇస్రో మాజీ చీఫ్ డాక్టర్ కె కస్తూరి రంగన్ అధ్యక్షతన ఏర్పడ్డాయి. వీటిలో 2వ కమిటీ 2019 మే నెలలో జాతీయ విద్యా విధాన ముసాయిదాను సమర్పించగా 2020 జూలై 29న దీనికి ఆమోదం లభించింది. దేశంలోని 2.5 లక్షల పంచాయతీలు, 6,600 సమితులు, 676 జిల్లాల నుంచి అందిన సుమారు 2 లక్షల సూచనల సారాంశాన్ని ఈ ముసాయిదాలో పొందుపరిచారు. విద్యారంగంలో మార్పు లక్ష్యంగా రూపొందిన ఈ నూతన విద్యా విధానం 21వ శతాబ్దానికి ఒక పరిణామాత్మక ముందడుగుగా నిలిచింది. యువత నేడు దేశంలో ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ పరిష్కారాలను ఆవిష్కరిస్తూ తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటున్నారు. నూతన విద్యా విధానం కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాదని, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలను పెంపొందించడమే దీని ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నూతన విద్యా విధానం అమలుతో విద్యార్థులు తమ ఆసక్తులు, ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్య అనేది కేవలం ఉద్యోగ సాధనకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, దేశ అభివృద్ధికి దోహదపడే గొప్ప మాధ్యమమని చెప్పారు. విద్యా వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు భాగస్వాములైన విద్యా విధానాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేయాల్సిన అవసరముందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినా విద్యా విధానం ప్రభావం తగ్గకుండా దేశ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అధ్యయనం కంటే నేర్చుకోవడానికే నూతన విద్యా విధానం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
1: దేశ్ కీ ఆస్పిరేషన్స్ కో పూరా కర్నే కా బహుత్ మహత్వపూర్ణ మాధ్యమ శిక్షా నీతి ఔర్ శిక్షా వ్యవస్థ హోతీ. శిక్షా వ్యవస్థ కీ జిమ్మేదారీ సే కేంద్ర సర్కార్, రాజ్య సర్కార్, స్థానీయ నికాయ సభీ జుడే హోతే. లేకిన్ ఏ భీ సహీ హై, శిక్షా నీతి మే సర్కార్ ఉస్కా దఖల్, ఉస్కా ప్రభావ కమ్ సే కమ్ హోనా చాహియే. నయీ శిక్షా నీతి స్టడీ కే బజాయ్ లర్నింగ్ పర్ ఫోకస్ కర్తీ హై ఔర్ కరికులం సే ఔర్ ఆగే బఢ్కర్ క్రిటికల్ థింకింగ్ పర్ జోర్ దేతీ హై. ఇస్ పాలసీ మే ప్రోసెస్ సే జ్యాదా ప్యాషన్, ప్రాక్టికాలిటీ ఔర్ పర్ఫార్మెన్స్ పర్ బల్ దియా గయా హై.
0: దాదాపు 34 సంవత్సరాల తర్వాత విద్యారంగంలో సమగ్ర మార్పులు తీసుకొచ్చిన ఈ విధానం విద్యను కేవలం ఉద్యోగ సాధనంగా కాకుండా వ్యక్తిత్వ వికాసం, నైపుణ్య అభివృద్ది, పరిశోధన, ఆవిష్కరణలకు పునాదిగా మార్చే లక్ష్యంతో రూపొందించబడింది. జాతీయ విద్యా విధానం ద్వారా దేశంలో 5+3+3+4 విద్యా విధానం అమల్లోకి వచ్చింది. చిన్నారుల మానసిక వికాసానికి అనుగుణంగా విద్యను రూపొందించడంతో పాటు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం కల్పించారు. అదేవిధంగా బహుళ శాఖల విద్య, నైపుణ్య అభివృద్ది, డిజిటల్ లెర్నింగ్, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రత్యేక స్థానం కల్పించడం ఈ విధానం ప్రధాన లక్షణం. జాతీయ విద్యా విధానం అమలుతో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు దేశంలో 16 ఐఐటీలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 23కు పెరిగింది. దీనివల్ల ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశ అవకాశాలు మరింత విస్తరించాయి. అదేవిధంగా 13 ఐఐఎంలు 22కు పెరగడం ద్వారా ప్రపంచస్థాయి మేనేజ్మెంట్ విద్యను మరింత మంది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే 9 IIITలు 25కు పెరగడం

0: సమాచార సాంకేతిక రంగంలో నైపుణ్యం కలిగిన యువత తయారీకి దోహదపడుతోంది. భారతదేశంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు వైద్య విద్యలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఒకప్పుడు 31,185 మాత్రమే ఉన్న ఎంబీబీఎస్ సీట్లు ప్రస్తుతం 85,822 పెరిగాయి. అంటే సుమారు 175% పెరుగుదల నమోదైంది. దీనివల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం పొందుతున్నారు. వైద్య కళాశాలల విస్తరణతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించే వైద్యుల సంఖ్య పెరిగే అవకాశముంది. దేశంలో ఉన్నత విద్యను మరింత మందికి చేరువ చేయడానికి కేంద్ర విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచారు. గతంలో 51,348 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా ప్రస్తుతం అది 128,926 మందికి పెరిగింది. అలాగే 2.5 రెట్లకు పైగా సామర్థ్యం పెరిగి లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. జాతీయ విద్యావిధానం ప్రకారం 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి జీఈఆర్ను 50% పెంచడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న స్థాయితో పోలిస్తే ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన లక్ష్యం. ఈ లక్ష్యం సాధిస్తే కోట్లాది మంది యువత ఉన్నత విద్యలో చేరి దేశ ఆర్థిక అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించగలుగుతారు. ఈ విధానంలో పరిశోధనలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే పరిశోధన దృక్పథాన్ని పెంపొందించుకునేలా పాఠ్యాంశాలను రూపొందించారు. విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనను ప్రోత్సహించడం ద్వారా అంకుర సంస్థలు, ఇన్నోవేషన్లు, కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతోంది. నూతన విద్యా విధానం దేశ అభివృద్ధికి కీలకమైన సంస్కరణగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత లక్ష్యాన్ని సాకారం చేయడంలో నూతన విద్యా విధానం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన మార్పులు విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేలా రూపొందించామని ప్రధాని వివరించారు. సంప్రదాయ విజ్ఞానంతో పాటు భవిష్యత్ సాంకేతిక విద్యా అంశాలకు, మాతృభాషకు కూడా నూతన విద్యా విధానంలో సమాన ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు.
1: వికసిత్ భారత్ కే సంకల్ప్ కో సిద్ధ కర్నే కి దిశా మే రాష్ట్రీయ శిక్షా నీతి కా బహుత్ బడా యోగదాన్ హై. ఇస్మే పారంపరిక జ్ఞాన్ సే లేకర్ భవిష్య కి టెక్నాలజీ తక్ కో సమాన్ రూప్ సే మహత్వ దియా గయా హై. ప్రాథమిక శిక్షా కే క్షేత్ర మే నయా పాఠ్యక్రమ్ భీ తయార్ కియా గయా హై. అంగ్రేజీ న జాన్నే వాలే అనేకో ఛాత్రో కో ఉన్కీ మాతృభాష మే పఢాయి నా కరాకర్ ఏక్ తరహ సే ఉన్కే సాథ్ బడా అన్యాయ కియా గయా థా. ये सामाजिक न्याय के विरुद्ध था. अब इस अन्याय को भी हमारी सरकार ने दूर कर दिया है.
0: ప్రస్తుత కాలంలో డిగ్రీతో పాటు నైపుణ్యాలు కూడా ఎంతో అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని 6వ తరగతి నుంచే వృత్తి విద్య, ఇంటర్న్షిప్లు, నైపుణ్య శిక్షణను ప్రవేశపెట్టారు. దీంతో విద్యార్థులు చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇది భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను మరింత పెంచుతుంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఆన్లైన్ విద్య, ఈ కంటెంట్, వర్చువల్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలు వంటి ఆధునిక సదుపాయాలను విస్తరించారు. దీనివల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య విద్యా అంతరాన్ని తగ్గించడంతో పాటు ప్రపంచస్థాయి విద్యను ప్రతి విద్యార్థికి చేరువ చేసే ప్రయత్నం జరుగుతోంది. భారత్ను ప్రపంచ క్రీడాశక్తిగా తీర్చిదిద్దడంలో జాతీయ క్రీడా విధానం 2025 కీలక మలుపుగా నిలిచింది. క్రీడల విషయంలో దేశ ప్రజల ఆలోచన ధోరణిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి పూర్తిగా మార్చివేసింది. క్రీడారంగంలో భవిష్యత్తు అన్వేషణకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం అనేక విధానాలను రూపొందించింది. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి 7 పతకాలు సాధించగా ప్యారిస్ ఒలింపిక్స్లో 6 పతకాలను కైవసం చేసుకున్నారు. టోక్యో పారా ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు 19 పతకాలు సాధించగా ప్యారిస్ పారా ఒలింపిక్స్లో ఏకంగా 29 పతకాలను సొంతం చేసుకున్నారు. నవభారత్ తన క్రీడారంగ చరిత్రలోనే అత్యధికంగా పారా ఒలింపిక్స్ పతకాలను గెలుచుకుంది. నూతన విద్యా విధానమే ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల అద్భుత ప్రతిభా ప్రదర్శనలకు దోహదం చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన టాప్స్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ పథకం ద్వారా వివిధ క్రీడా విభాగాల్లో ఆటగాళ్లకు ప్రోత్సాహం, చేయూత లభిస్తున్నాయి. జాతీయ విద్యా విధానం 2020 భారత విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. 23 ఐఐటీలు, 22 ఐఐఎంలు, 25 ట్రిపుల్ ఐటీలు, 85,822 ఎంబీబీఎస్ సీట్లు, 1.28 లక్షలకు పైగా కేంద్ర విశ్వవిద్యాలయ సామర్థ్యం, 2035 నాటికి

0: 30% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యం వంటి గణాంకాలు ఈ విధానం ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. విద్యలో నాణ్యత, సమానత్వం, పరిశోధన, నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ పరిజ్ఞానం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ జ్ఞానశక్తిగా తీర్చిదిద్దే దిశగా ఈ విధానం కీలక పాత్ర పోషిస్తోంది. జాతీయ విద్యా విధానం 2020 భారత విద్యా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సంస్కరణగా నిలిచింది. విద్యను కేవలం పరీక్షలు, మార్కులు, ఉద్యోగాలకే పరిమితం చేయకుండా విద్యార్థులు సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించే దిశగా ఈ విధానం రూపొందించబడింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమగ్ర మార్పులను తీసుకురావడం, మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం ఇవ్వడం, వృత్తి విద్యను సాధారణ విద్యతో అనుసంధానం చేయడం, డిజిటల్ విద్యను విస్తరించడం, పరిశోధనకు ప్రోత్సాహం కల్పించడం వంటి అంశాలు భారత విద్యారంగాన్ని ప్రపంచ ప్రమాణాలకు చేరువ చేస్తాయి. భారతదేశాన్ని జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థగా, నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దడంలో, ప్రపంచ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యవంతులైన యువతను తయారు చేయడంలో, పరిశోధన ఆవిష్కరణలకు కొత్త మార్గాలను ఇవ్వడంలో జాతీయ విద్యా విధానం 2020 కీలక పాత్ర పోషించనుంది. సమర్థవంతమైన అమలు ద్వారా ఈ విధానం విద్య ద్వారా వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి ద్వారా దేశ వికాసం అనే లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. అందువల్ల జాతీయ విద్యా విధానం 2020 భారత విద్యారంగంలో దూరదృష్టి గల సంస్కరణగా భావించవచ్చు. జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కేసుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతల కార్యక్రమం వింటారు. ముందుగా విశాఖపట్నం ఐటి జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు ప్రేమలేఖ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పండపాట, గీతరచన భువనచంద్ర, మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా రోజోల్ రాజోలి మండలం నుండి కేదర వీరేష్, శ్వేత, విశ్వేశ్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త మరి వీరందరూ కోరుతున్నారు. పులి బెబ్బులి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. మరి వీరందరి కోసం ఈ పాట

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమరగుర్తు నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్, శ్రీనివాస్, వెంకటేశం, శివకోటి, శేఖర్, మరి వీరందరూ కోరుతున్నారు మువ్వగోపాలుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వెన్నెలకంటి, మరి వీరందరి కోసం ఈ పాట

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో చివరిగా చివరి పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు మరి వీరు కోరుతున్నారు గుప్పటి మనసు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట గీత రచన ఆత్రేయ మరి వీరి కోసం ఈ పాట

0: వరకు రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మార్కాపురం ప్రాజెక్ట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి విఘ్నేష్ అప్పావు ఐఎఫ్ఎస్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్న మధు.
1: అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రజలకి పులుల గురించి అవగాహన కల్పించే నేపథ్యంలో, పులులు క్రూరముఖం అని జనాలు భావిస్తున్న సందర్భంలో పులుల్ని సంరక్షించుకోవడం ఎంతో అవసరమని మనకు అటవీ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కూడా పులుల పాత్ర ఎక్కువని చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ మార్కాపూర్ శ్రీ విఘ్నేష్ అప్పావు గారు ఉన్నారు. వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి విఘ్నేష్ గారు. సార్, చెప్పండి, మనం ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం, అసలు దీని వెనుకున్న ఉద్దేశం ఏమిటండి?
2: మనము ప్రతి ఇయరు ప్రతి సంవత్సరం జూలై 29 అంటే గ్లోబల్ టైగర్ డే గా మనం డిక్లేర్ చేసుకొని ప్రతి ఇయర్ అంటే దాని సెలబ్రేషన్ జరగడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఒకే టైగర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ఎస్టీఆర్ అంటే ప్రతి ఇయర్ జరుపుతా ఉంది. ఇది 2010 లో మనం ఏంటంటే ఒక సమ్మిట్ జరిగింది ఈ టైగర్ కన్సర్వేషన్ సంబంధించి. దాంట్లో ఏంటంటే ఈ జూలై 29 ని మనం గ్లోబల్ టైగర్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం అంటే ప్రతి ఇయర్ అంటే ఆ రోజు ఈ టైగర్ కన్సర్వేషన్ ఎందుకు చేస్తున్నాము.
3: సార్, ఈ పులులు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయంటారు కదా, ఏ విధంగా అండి?
2: అంటే ఇప్పుడు మనం ఒక ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ మనం చూసుకుంటే మన అడవిలో ఏంటంటే చాలా అనిమల్స్ ఉంటాయి, జంతువులు ఉంటాయి. కానీ ఏంటంటే ఈ టైగర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైగర్ అనేది హైయెస్ట్ ఆర్డర్ లో ఉంటారంటారు, ట్రాపికల్ లెవెల్ ఇన్ఫెక్షన్ అంటారు. ఎందుకంటే మనకి ఏంటంటే ఇప్పుడు అడవిలో ఏంటంటే ఆకులు దొరుకుతాయి, గడ్డి దొరుకుతాయి, కానీ తినుకోవడానికి ఏంటంటే మనకి ఈ స్పాటెడ్ ఇయర్స్ కానీ సంబోస్ అన్ని ఉన్నాయి. దీన్ని తినడానికి ఏంటంటే మనకి అక్కడ లెపర్స్ కానీ ఆ స్ట్రాక్ బేస్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికీ అంటే టాప్ లెవెల్ ఏంటంటే ఈ టైగర్ లేకపోతే ఆ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అనేది అంటే సస్టైనబుల్ కాకుండా ఉండడానికి స్కోప్ ఉన్నాయి. సో ఒక్క చోట్లో ఎక్కడ మనకి టైగర్ ఉంది అని మనం చెప్తున్నామో ఆ ఏరియాలో ఈ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అంటే స్టేబుల్ గా ఉంది, అది సస్టైనబుల్ గా ఉందని మనం అంటే స్ట్రాంగ్ గా మనం చెప్పొచ్చు. సో దానికి ఈ టైగర్ కన్సర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్.
3: సార్, ఇప్పుడు మన దేశం చూసుకున్నట్లయితే మన దగ్గర ఎక్కువగా ఏ రకపు పులులు ఎక్కువగా ఉన్నాయి, అది ఏ ప్రాంతాలు అంటే ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది సార్?
2: ఇప్పుడు మనం ఇండియా మనం చూసుకుంటే మనకి ఒకే స్పీషియస్ టైగర్ ఉన్నాయండి, దాని అంటే రాయల్ బెంగాల్ టైగర్ అని అంటారు. మనం ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఏంటంటే 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 53 టైగర్ రిజర్వ్స్ కూడా అంటే ఉన్న ఒకే టైగర్ అంటే రాయల్ బెంగాల్ టైగర్ అది. ఇది కాకుండా ఏంటంటే అదర్ ఏరియాస్ అంటే ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ లో కూడా ఈ రాయల్ బెంగాల్ టైగర్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటంటే మనం కింద సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్తే అక్కడ ఏంటి బాలి కానీ ఇండోనేషియా కానీ అవన్నిట్లో కూడా అంటే టైగర్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఎక్స్టింక్ లెవెల్ కి వచ్చేసింది అక్కడ. ఇది కాకుండానే ఇప్పుడు రష్యా చైనా అంటే సైబీరియన్ టైగర్స్ ఉన్నాయి. అదేనంటే ఇది కోల్డ్ గా ఉన్న ఏరియాస్ మాత్రమే అంటే వాళ్ళు సర్వైవ్ అవుతాయి, అట్లాగే ఉంది. కానీ ఆల్ ఓవర్ వరల్డ్ మనం చూస్తే దాదాపు ఏంటంటే 75% ఆఫ్ ద టైగర్స్ అంటే మన ఇండియాలోనే ఉంది. సో వీఆర్ ది గ్లోబల్ లీడర్స్ ఫర్ హోల్ వరల్డ్ అండి ఫర్ టైగర్ కన్సర్వేషన్.
3: మన రాష్ట్రం పరిస్థితి చెప్పుకుంటే ఏ విధంగా ఉన్నాయి సార్ పులులు?
2: ఇప్పుడు మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం మాట్లాడాలంటే మనకి ఇక్కడ ఒకే టైగర్ రిజర్వ్ ఉన్నాయండి. దాని పేరు ఏమంటారంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని అంటారు. మనం ఇండియాలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ అంటే ఇది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అండి. అది మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఇది టోటల్ ఏరియా ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ దాదాపు 4000 square kilometers ఉన్నాయండి. చాలా పెద్ద టైగర్ రిజర్వ్. ఇటువంటి పెద్ద టైగర్ రిజర్వ్ ఏంటంటే అసలు ఎక్కడ లేదు. ఏంటంటే మనం ఇండియాలో కానీ ఏషియాలోనే మనం చెప్పొచ్చు ఎక్కడ లేదు. దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు 2022 సెన్సస్ ప్రకారంగా ఎస్టిమేషన్ ప్రకారంగా మన దగ్గర అంటే 73 టైగర్స్ ఉన్నాయండి. కానీ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ ఏంటంటే ఎక్కువనే మంచిగానే పెరుగుతుంది టైగర్ నంబర్స్.
3: సార్, ఇప్పుడు సైంటిఫిక్ గా పులుల సంఖ్యని ఎలా నమోదు చేస్తారండి?
2: మనము జనాల్ని మనం తీసుకుంటే ఒక జనాన్ని ఇంకొక జనాన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలంటే మనము ఫేస్ ఒకటి చూస్తారు, తర్వాత బాడీ చూస్తారు, తర్వాత ఏంటంటే మనకి ఇది ఫింగర్ ప్రింట్ అని అంటారు. ఆ ఫింగర్ ప్రింట్ కూడా చెక్ చేసుకొని ఏంటంటే మనం ఒక జనాన్ని ఇంకొక జనాన్ని మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం టైగర్ మనం చూసుకుంటే ప్రతి టైగర్స్ మీరు చూస్తారు దాంట్లో ఏంటంటే స్ట్రైప్స్ ఉంటాయి, బ్లాక్ కలర్ లో స్ట్రైప్స్ ఉంటాయి. ఈ స్ట్రైప్స్ అనేది మనది ఫింగర్ ప్రింట్, అలాగే ఒక ఫింగర్ ప్రింట్ ఇంకొక ఫింగర్ ప్రింట్ ఏంటంటే ఆల్వేస్ తేడాగా ఉంటాయి. అట్లాగే టైగర్స్ లో కూడా ఒక స్ట్రైప్ ప్యాటర్న్ అంటే ఇంకొక స్ట్రైప్ ప్యాటర్న్ కు ఆల్వేస్ డిఫరెన్స్ ఉంటాయి. దీని ప్రకారంగా మనం ఏం చేస్తున్నామంటే అడవిలో మనము కెమెరా ట్రాప్ పెడతాం, అంటే కెమెరాస్ పెడతాము. కెమెరాస్ లో అది ఆల్వేస్ అంటే ఆన్లైన్ ఉంటాయి. ఎప్పుడు ఎప్పుడు ఏంటంటే అనిమల్ మూమెంట్ ఉందో, మోషన్ సెన్సర్ దాంట్లో వల్ల ఎప్పుడెప్పుడు అనిమల్ మూమెంట్ ఆ టైం ఏంటంటే అది క్యాప్చర్ మనకి ఆ ఫోటో మనకి దాంట్లో పడిపోతాయి. దాన్ని తీసుకొని దానికి సెపరేట్ గా ఒక సాఫ్ట్వేర్ పెట్టుకొని ఎన్ని టైగర్స్ ఉన్నాయి ఆ టైగర్స్ అన్ని కూడా టోటల్ గా మనం డిఫరెన్షియేట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి టైగర్ తిరుగుతుంది, ఎన్ని టైగర్స్ ఉన్నాయి అన్ని కూడా ఏంటంటే మనం టోటల్ సైంటిఫిక్ గా టెక్నాలజీ గా మనం చేస్తున్నాం.
3: అయితే సార్, ఇప్పుడు ప్రధానంగా పులులు ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటండి? ఇప్పుడు ప్రజల నుంచి కానీ లేదా వాతావరణం నుంచి కానీ పులులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమని చెప్పొచ్చు?
2: ఇప్పుడు మనము టైగర్ కన్జర్వేషన్ లో మనం చూస్తున్న ఛాలెంజెస్ గురించి మనం మాట్లాడాలంటే,
3: అవును సార్,
2: టైగర్ న్యాచురల్ ఇష్యూస్ అనేది పెద్దదిగా ఏమి లేదండి. వాళ్ళంటే మంచిగానే పెరుగుతుంది, కానీ దానిలో ఏంటంటే మూడు ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి మనం ఏంటంటే జనల వల్ల. ఒకటి ఏంటంటే హ్యాబిటెట్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. హ్యాబిటెట్ ఫ్రాగ్మెంటేషన్ అని అంటే ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఏరియా ఫారెస్ట్ ఉన్నప్పుడు మధ్యలో మనము దానికి ఏంటంటే ఒక రోడ్ వేయడం కానీ, తర్వాత ఏంటంటే ఒక ఫారెస్ట్ ఇంకొక ఫారెస్ట్ ఏంటంటే కనెక్ట్ చేయకుండా దాన్ని ఏంటంటే కొట్టేయడం, ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఏంటంటే ఓ పెద్ద ఫారెస్ట్ అనేది చిన్న చిన్న ఫారెస్ట్ గా మారిపోతాయి.

0: ఇట్లాగే మారుతున్నాం అనేది మనం ఏంటంటే టెక్నికల్ గా చెప్పడానికి ఉన్న టైం ఏంటంటే హ్యాబిటెట్ ఫ్రాగ్మెంటేషన్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 square kilometers ఉన్న ఒక ఫారెస్ట్ ని మనం మధ్యలో ఏదైనా ఒక రోడ్ వేస్తే ఒక్కొక్క సైడ్ నుంచి ఇంకొక సైడ్ కి ఏంటంటే అనిమల్ ఏంటంటే వెళ్ళడానికి స్కోప్ ఉండదు. దీనివల్ల ఏమవుతాయంటే ఒకే చోట్ల ఉంటే వాళ్ళందరినీ కొన్ని చోట్ల అంటే పడిపోతాయి, అన్ని చనిపోతాయి. సో అట్లాగే చేయకుండా ఇది హ్యాబిటెట్ ఫ్రాగ్మెంటేషన్ చాలా చోట్ల అంటే జరుగుతుంది. ఈ ఇష్యూ ఏంటంటే డెవలప్మెంట్ ద్వారా మనం ఇది చేస్తున్నాము, కానీ దీనికి మిటిగేషన్ ప్లాన్ కూడా ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త టెక్నాలజీ మనం అడాప్ట్ చేస్తున్నాము. రెండోది ఏంటంటే బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే పోచింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ టైగర్ సంబంధించి టైగర్ స్కిన్ గానీ టైగర్ గొర్రెలు గానీ తర్వాత అంటే టైగర్ టీత్ కానీ ఇవన్నీ కూడా అంటే మార్కెట్ లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము పెట్టుకుంటే మనకి మెడిసిన్ కావచ్చు, లేకపోతే ఆ ఇంట్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే ఆస్పిషియస్ గా ఉంటాయనంటే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ మోషన్ అనేది సొసైటీలో ఉన్న వల్ల చాలా మంది అంటే దీన్ని కోచింగ్ చేస్తున్నారు స్నాడ్ ఉచ్చులు వేసుకొని. కానీ ఏంటంటే ఇది పూర్తిగా ఇది రాంగ్ అది, అటువంటి సైంటిఫిక్ గా మనం ప్రూవ్ చేయడానికి స్కోప్ లేదు. రెండోది ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ చట్ట ప్రకారం ఏంటంటే ఇవన్నీ కూడా నేరము, దీనికి ఏంటంటే స్ట్రిక్ట్ గా ఏంటంటే లా ప్రకారంగా మనము చర్యలు తీసుకుంటున్నాం. మూడోది ఏంటంటే ఈ వాతావరణం. ఈ వాతావరణం అంటే ఇప్పుడు అందరికీ కూడా ఈ క్లైమేట్ చేంజ్ గురించి అందరికీ క్లారిటీ ఉంది. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మనకి ఎప్పుడెప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడెప్పుడు వర్షం పడలేదనేది కూడా ఏంటంటే టోటల్ గా మారిపోతుంది. సో దీనివల్ల కూడా ఏంటంటే వాటర్ డ్రై గా ఉన్నప్పుడు రెయిన్ఫాల్ సరిగా లేదన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ప్రాబ్లమ్స్.
1: సార్ ప్రత్యేకంగా ఈ పోచింగ్ గురించి చెప్పారు కాబట్టి ఇందులో వైల్డ్ లైఫ్ యాక్ట్ ఖచ్చితంగా ఏం చెప్తుంది సార్, వాళ్ళకి ఎటువంటి ఆ నేరానికి ఎటువంటి శిక్షలు ఉన్నాయి?
0: యాక్చువల్లీ ఏంటంటే అయితే ఇప్పుడు అది నేను టోటల్ క్లారిటీ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు వచ్చిందంటే 1972 ఈ చట్టం అనేది వచ్చిందండి. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వైల్డ్ అనిమల్స్ ఎక్కడెక్కడ అడవులు కానీ ఆ రెవెన్యూ ఏరియాస్ కానీ ఎక్కడ ఉన్నా కూడా అంటే మనము చంపడానికి దానికి స్కోప్ లేదండి. ఎక్కడ మనము చంపకూడదు, దాన్ని పట్టుకోకూడదు, అవన్నీ కూడా క్లియర్ గా ఉంది. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ అంటే మన జనాలకి ఏదైనా ఇష్యూస్ వైల్డ్ అనిమల్స్ వల్ల ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు కన్సర్న్ అధికారి కాల్ చేసి అధికారి ద్వారా ఆ ఇష్యూని ఏంటంటే సాల్వ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు కాల్ చేస్తే వెంటనే మనం వెళ్ళి దానికి ఏం సొల్యూషన్ ఇవ్వగలుగుతా ఖచ్చితంగా మనం ఇవ్వచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని ఏంటంటే ఇప్పుడు వైల్డ్ అనిమల్ వాళ్ళు చంపేసి దాన్ని మాంసం కోసం చంపడం, తర్వాత దానికి స్కిన్ తోలు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో అంటే మంచి పేసును వాళ్ళే అనుకుని వాళ్ళు చంపేయడము, తర్వాత ఏంటంటే కొంతమంది ఈ స్పాటెడ్ ఇయర్స్ కానీ సాంబాస్ ని వాళ్ళు చంపేస్తున్నారు. ఎందుకంటే దాని కొంబు ఏంటంటే చాలా కాస్ట్లీ అని చెప్పి వాళ్ళు చంపేస్తున్నారు, కానీ తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అటువంటి ఏమీ లేదన్నది. ఇట్లాగే వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే దీనికి నేరం అంటే మినిమం 3 years కానీ మాక్సిమం 7 years వరకు అంటే మన ఇంప్రూవ్మెంట్ రావడానికి స్కోప్ ఉన్నాయి. 3 years నుంచి 7 years వరకు. ఇది కాకుండా ఏంటంటే ఫైన్ కూడా ఏంటంటే 50 lakhs వరకు ఏంటంటే మనం ఫైన్ వేయడానికి కూడా స్కోప్ ఉన్నాయి. సో ఇటువంటి నేరం చేసినప్పుడు ఏంటంటే దానికి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు మోస్ట్ ఏంటంటే ఈ జైలు కలగడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంది.
1: సార్ అప్పుడప్పుడు మనం పేపర్లలో చదువుతూ ఉంటాం కదండి, ఇప్పుడే మీరు చెప్పారు పులులు ఎప్పుడైనా ఇట్లాంటి వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు ఏ విధమైన అవగాహన కలిగి ఉండాలండి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు?
0: ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు మనము ప్రాజెక్ట్ దగ్గర మార్కాపర్ లో కూడా ఏంటంటే మనం 2 years ముందు ఏంటంటే ఒక పెద్ద ఇష్యూ ఉంది. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనకి నా ఇంటికి ఏంటంటే ఒక పాంపు వస్తుంది, మనం అది ఏం చేయాలని నాకు ఐడియా లేదు, నేను ఏంటంటే టోటల్ గా ఏంటంటే చంపేసి వదిలేస్తున్నాను. ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ అనిమల్ రెస్క్యూస్ ని మనము ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ అనిమల్ రెస్క్యూస్ ఏం చేస్తాను ఆల్రెడీ వాళ్ళని దీన్ని ఎట్లా ఒక అనిమల్ ని ఎట్లా పట్టుకోవాలి, ఒక పాముని ఎట్లా పట్టుకోవాలి, వాళ్ళందరికీ ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చేసి వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే సెపరేట్ గా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది. సో వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరైనా ఒక ఇంట్లో ఒక అనిమల్ కానీ ఆర్ పాంబు ఏదైనా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. 24/7 ఎప్పుడైనా కాల్ చేస్తే వెంటనే మనం వెళ్ళి దాన్ని పట్టుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఉన్న జనాలు కూడా ఏంటంటే పీస్ఫుల్ గా ఉండడం జరుగుతుంది.
1: చివరిగా ప్రజలు పులుల గురించి ఎటువంటి అవగాహన కలిగి ఉండడం మంచిదంటారు? అంటే ఇప్పుడు ఇది వరకు మీరు చెప్పారు దీని స్కిన్ ఎటువంటి అపోహల్లో ఉన్నారు కదండి, ఇవన్నీ దూరం చేయాలంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారండి, ప్రజలు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి పులుల గురించి?
0: ఒకటి అండి, ఇప్పుడు మనం ఎందుకు మనము టైగర్ కన్జర్వేషన్ చేయాలనేది అందరికీ అంటే అవగాహన రావాలి. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మనం ఎన్ఎస్టీఆర్ మనం తీసుకుంటాం, నాగార్జున సాగర్ శ్రీశాంత్ టైగర్ సార్, ఇది నల్లమల్ల ఏరియాలో ఉన్నాయండి. ఇప్పుడు

0: సో దీంట్లో ఎట్లా కన్సల్ట్ చేయాలంటే దీంట్లో టైగర్ ఉన్న వరకు ఏంటంటే ఇక్కడ బాగుంటాయి, టైగర్ లేదన్న చోట్ల ఏంటంటే ఇవన్నీ కూడా టోటల్ వెళ్ళిపోవడానికి చాలా స్కోప్ ఉండే వల్ల. టైగర్ కన్సర్వేషన్ ఎందుకంటే మనకి నీళ్లు కావాలంటే టైగర్ ఉంటారు. సో ఇప్పుడు ఈ టైగర్ ని మనం కన్సల్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనము టైగర్ గురించి ఏంటంటే మనం అవగాహన తీసుకోవాలి. ఈ టైగర్ మాత్రంగా కాకుండా ఫారెస్ట్ అదర్ అనిమల్స్ అన్నిటి గురించి ఏంటంటే మనము ఎట్లా వాళ్ళు ఉంటున్నాయి అనేది మనము అవగాహన తీసుకోవాలి. మూడవది ఏంటంటే దీనికి సంబంధించి ఫారెస్ట్ క్రైమ్ కానీ ఎవరైనా చేస్తే వాళ్ళు ఏంటంటే మనం వదిలేపడకూడదు. దానికి ఏం చేయాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా కాల్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరెవరు ఈ పని చేస్తున్నారు మనం పట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ ఫారెస్ట్ కన్సర్వేషన్ ఏంటంటే గవర్నమెంట్ కోసం కాదు, ఒక్కరి కోసం కాదు, ఇవన్నీ ఏంటంటే మన అందరికి కోసం మనం చేయాల్సిందే. సో కంపల్సరీగా ఏంటంటే ఈ ఫారెస్ట్ కన్సర్వేషన్ గానీ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్విరాన్మెంట్ అల్టిమేట్ గా నేచర్ కన్సర్వేషన్ తో అందరికి ఉంటాయి. సో దానికి మనం ఎన్ఎస్టీఆర్ లో ఏంటంటే ఒక్కొక్క మంత్ కి ఏంటంటే మనం నేచర్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఏంటి స్టూడెంట్స్ కూడా వచ్చేసి వాళ్ళందరూ అవగాహన తీసుకుంటారు.
1: ఓకే సార్, ధన్యవాదాలండి విఘ్నేష్ గారు. ఈ రోజు మా శ్రోతలకి పులుల దినోత్సవం సందర్భంగా ఎన్నో విషయాలు తెలియజేశారు. ప్రజలందరూ ఈ అవగాహనతో ఉండి ఈ స్కిన్ ఇవన్నీ ప్రజలు వివిధ వ్యక్తులు కల్పించే అపోహల నుంచి దూరంగా ఉండి పులులు మన జీవావరణంలో ఎంతో ఆవశ్యకత కలిగి ఉన్నాయని గుర్తిస్తారని ఆశిద్దామండి. మరొకసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మార్కాపురం ప్రాజెక్ట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి విఘ్నేష్ అప్పావు ఐఎఫ్ఎస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్న మధు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి, ఈనాటి రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. ముందుగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం నుండి డోగుపర్తి శివప్రసాద్, శ్రీను ప్రసాద్, సరోజమ్మ, శుభమ్మ, అమీర్, బాబురావు పెంచలయ్య, సుబ్బమ్మ, అజయ్ వీరందరూ కోరుతున్నారు. పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. మరి వీరందరి కోసం ఈ పాట

రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అవనగడ్డ దక్షిణ చిరువలంక నుండి ఎస్వి సుబ్రహ్మణ్యం, మరి వీరు కోరుతున్నారు స్టేట్ రౌడీ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి

రావేతిది కార్యక్రమంలో తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు భట్టిప్రోల నుండి మురళి, మీరు కోరుతున్నారు బంగారు బొమ్మలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండు పాట, గీతరచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట

రావతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట గొలే భక్కావళి కథ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడారు. గీత రచన సి నారాయణ రెడ్డి. ఈ పాట కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మోపిదే మండలం పెదకళ్ళేపల్లి గ్రామం నుండి గ్రంథం మాణిక్యాలరావు, వజ్రమ్మ, శ్రీకృష్ణ, స్వాతి, తనుశ్రీ, కీర్తిశ్రీ, ప్రియాన్షి, రమేష్ బాబు మరి వీరందరి కోసం ఈ పాట.

మీరు ఇంతవరకు రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం, ఈ కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటారు. ముందుగా చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడారు, గీత రచన సిరివేనెల

గుర్తు చేసుకున్న కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పోకిరి చిత్రం నుంచి రంజిత్ సుచిత్ర పాడారు. గీత రచన విశ్వ

గుర్తు చేసుకున్న కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట స్వాతి కిరణం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

ఇంతవరకు గుర్తు చేసుకున్న కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా చంద్రముఖి చిత్రం నుంచి యదుబాలకృష్ణ సుజాత పాండు పాట, గీతరచన వెన్నెలకంటి, సంగీతం విద్యాసాగర్

0: అయితే అది సరసరమంటది, కొని పాటైతే గొర్ర గొర్రమంటది, పాపైతే అది సరసరమంటది, కొని పాటైతే గొర్ర గొర్రమంటది, మృగమంతమైతే కిరుకిరుమంటది. అందుకని మెత్తని పరుపే పరులే రత్తంబో రత్తమ్మ, నువ్వు మెత్తని పరుపే పరులే రత్తంబో రత్తమ్మ.
1: 1961లో జగపతి పిక్చర్స్ ద్వారా విడుదలైన అన్నపూర్ణ చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: సమయంలో పోలీస్ చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ అంశంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు నిరసన ప్రకటించడంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం ప్రారంభమైనప్పుడు క్లాస్కోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్ అథ్లీట్ గుల్వీర్ సింగ్ లను సభాపతి ఓం బిర్లా అభినందించారు. దేశ కీర్తి ప్రతిష్టలను నిమడింప చేసిన క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు సభ తరఫున ఆయన అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకే చెందుతుందని, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి ఇది సభ్యులకు అత్యంత ముఖ్యమైన సమయమని స్పీకర్ చెప్పారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగిస్తున్నారని, ఇది తగదని ఆయన ఆరోపించారు. సభ కార్యకలాపాలకు ఒక అడ్డు తగలడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని కూడా ఓం బిర్లా అన్నారు.
1: ప్రశ్నకాల కే బాద్ ఇస్ చర్చా మే భాగ్ లీజియే. ఆప్ మాన్య సదస్యో కే హక్ కో నీ మార్ సక్తే. యే తరీకా ఉచిత్ నహీ హై. ఆప్ అగర్ సదన్ కో వ్యవధాన్ కర్నా చాహతే హై, నియోజిత తరీకే సే గతిరోధ్ పేదా కర్నా చాహతే హై, యే సంసదీయ పరంపరాఓ కే అనురూప్ నహీ హై. సదన్ కీ కార్యవాహీ ఆజ్ 12 బజే తక్ కే లియే స్థగిత్ కీ జాతీ హై.
0: గందరగోళం కొనసాగడంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభ సమక్షంలో తమ పత్రాలను ఉంచారు. బొగ్గు గనులు, ఉక్కు

0: సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సభకు సమర్పించారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ జీరో ఓవర్ చేపట్టారు. ఢిల్లీలోని సిపిఐఎం ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యకుడు ఐసి ఘోష్పై చర్యలు తీసుకోవడాన్ని సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిటస్ లేవనెత్తారు. ఈ అంశానికి సమాధానమిస్తూ సభలో సభానాయకుడు జేపీ నడ్డా, ఇది సాధారణ శాంతి భద్రతల సమస్య అని, ఏ విద్యార్థి అయినా అటువంటి కార్యకలాపాలకు పాల్పడి చేతిలోకి చట్టాన్ని తీసుకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా క్లాస్ రూమ్ నుంచి అరెస్ట్ అయ్యానని జేపీ నడ్డా తెలియజేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను వినిపిస్తూ ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు బిల్లులోని నిబంధనలపై మాట్లాడకుండా సంబంధం లేని రాజకీయ అంశాలను లేవనెత్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు విమర్శించారు. విద్యార్థుల ఆందోళన డిమాండ్ల మేరకే ఈ సవరణ తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకాన్ని బలోపేతం చేసిందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: आज हम उम्मीद करते हैं राहुल गांधी जी और बाकी लोग बिल पे बोले, इतना महत्वपूर्ण बिल पे चर्चा हो रहे हैं और वो इधर उधर का बात करके भटकाने के लिए और राजनीतिकरण करके वो ध्यान भटकाना चाहते हैं। इतना अच्छा बिल लाया है और एग्जामिनेशन को लेकर के कोई और सजेशन है तो सजेशन दे सकते हैं कांग्रेस पार्टी। इतना महत्वपूर्ण बिल है और बिल पे नहीं बोलते हैं, ये ठीक बात नहीं है।
0: హోర్మిజ్ జలసంధిలో ఇటీవల అనేక నౌకలపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే నిలిచిపోవాలని స్పష్టం చేసింది. యునైటెడ్ నేషన్స్ లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణకు తాత్కాలిక విరామం తర్వాత ఆందోళనకరమైన స్థాయిలో మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయని, పరస్పర దాడులు పెరిగాయని చెప్పారు. ఈ నెల రోజుల్లో హోర్మోజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ అల్బహియా, ఎంటీ మొంబాసా వంటి పలు నౌకలపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా స్వేచ్ఛగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకాయానం వాణిజ్యం సాగేలాగా దేశాలన్నీ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో రెండవ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న అధ్యక్షత వహించారు. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఆయన సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంపై మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం పెంచడం, అధికారులందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో పనిచేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్ర ఫలితాలు సాధించేందుకు అడ్డంకులు తొలగించాలని ఆయన చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఎదురవుతున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, ఇదొక దేశవ్యాప్త ఉద్యమంగా పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతిలో గురువులు జ్ఞానాన్ని, విలువలను, సత్ప్రవర్తనను బోధించే మార్గదర్శక దీపాల వంటి వారని ఆయన పేర్కొన్నారు. గురువులు కేవలం విద్యను అందించడమే కాకుండా సత్యం, కర్తవ్యం, సేవా మార్గంలో నడిచేలాగా ప్రజలను ప్రేరేపిస్తారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యక్తులు మెరుగైన మానవులుగా ఎదిగేందుకు మార్గనిర్దేశం చేసే ప్రతి ఒక్కరూ గురువులతో సమానమైన గౌరవానికి అర్హులని రాధాకృష్ణన్ చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువు కేవలం జ్ఞానం అందించడమే కాకుండా శిష్యుల్లో సానుకూల శక్తిని నింపుతూ గొప్ప ఆలోచనతో, సత్ప్రవర్తనతో వారిని తీర్చిదిద్దుతారని మోదీ పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చేశారు. ప్రపంచ పులుల సంఖ్యలో 70% భారత్ ఇప్పుడు ఆవాసంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రకృతితో మమేమెక్కమై జీవించే దేశంలో శతాబ్దాల నాటి సంస్కృతి నుంచి భారతదేశ పులుల సంరక్షణ ప్రయత్నాలు ప్రేరణ పొందాయని, ప్రజల సమిష్టి సంకల్పంతో అవి బలపడ్డాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. పెద్ద పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, సంరక్షకులను ఆయన అభినందించారు. నాణ్యత లేని వంట నూనెలు ఉపయోగించడం, ఆహార నాణ్యత సరిగా లేకపోవడం వంటి పలు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ హోటల్ లైసెన్స్ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఈఐ రద్దు చేసింది. ప్రజా ఆరోగ్య హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లైసెన్స్ను తక్షణమే 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆహార భద్రతా నియంత్రణ సంస్థ సోషల్ మీడియాలో తెలియజేసింది. తప్పును సరిదిద్దుకుని అన్ని నిబంధనలు పాటించేందుకు హోటల్కు 15 రోజుల గడువును కూడా మంజూరు చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో ఏషియన్ గేమ్స్ కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మకంగా రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన జదుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం వచ్చే విధంగా విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరో పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 స్వర్ణం, 5 రజతాలు, 1 కాంస్య పతకంతో భారత్ పాయింట్ల పట్టికలో నిలిచింది. విశేషాలు మరొకసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీస్ చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ చర్యలు. ఈ అంశంపై ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: ఏపీఎస్ ఆర్టీసీ తెలియని వారు ఎవరు ఉండరు. మరి ఈ ఏపీఎస్ ఆర్టీసీని సమర్థవంతంగా నడపాలి అంటే ఒకవైపు ప్రయాణికుల భద్రతను చూసుకోవాలి, మరొక వైపు ఉద్యోగుల సంక్షేమం కూడా చూసుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క అంశాన్ని మనము నిర్లక్ష్యం చేసినా సమస్యే. కాబట్టి వారి సంక్షేమం అలాగే వారి భద్రతని రెండింటిని చూసుకుంటూ సమర్థవంతంగా మన విశాఖ రీజియన్ని నడిపిస్తున్నటువంటి విశాఖ రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీ బలిజి అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. అప్పలనాయుడు గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మీరు మన విశాఖ రీజియన్ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్గా ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఉద్యోగులు పనిచేసేటువంటి ప్రదేశాల్లో కానీ వాళ్ళ భద్రత, వాళ్ళ విశ్రాంతి, వీటికి సంబంధించి మీరు ఎలాంటి సౌకర్యాలు ప్రధానంగా కలుగు చేస్తూ ఉన్నారు వాళ్ళకి?
2: మనకి విశాఖపట్నం రీజియన్లో ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ప్రభుత్వం చాలా ముందంజలో ఉందండి. దీనికి మెడికల్ సదుపాయం మనకి ప్రత్యేకించి మిగతా ఉద్యోగుల కంటే ఆర్టీసీలో మెడికల్ డిస్పెన్సరీస్ ఉన్నాయండి. మెడికల్ డిస్పెన్సరీలో డాక్టర్స్ ఉంటారు, మెడిసిన్స్ కూడా ఫ్రీగా సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఏమైనా వాళ్ళ పిల్లలతో సహా ఈ సదుపాయం ఉంటుందండి. ఈ సదుపాయంతో పాటు మనకి హెచ్ఎస్ ఎమర్జెన్సీ అయితే హెచ్ఎస్ కూడా సదుపాయము, మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా మేము బేరీ చేసుకొని వాళ్ళ సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు పోతున్నామండి. అదేవిధంగా మనకి ఆర్టీసీ ప్రయాణి

0: ఈ సూపర్వైజర్ కూడా డిపో నుండి బయటకు వెళ్ళినప్పుడు, కొన్ని స్టాఫ్ బయటకు వెళ్ళినప్పుడు, బస్సులు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇప్పటికప్పుడు ట్రైనింగ్లు ఏర్పాటు చేసుకొని, వాళ్ళ యొక్క సంక్షేమం ఎలా ఉందని చూసుకొని, వాళ్ళకి బాగోగులు చూసుకుంటూ, ఉద్యోగులు బాగోగులు బాగుంటేనే వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్తారు కాబట్టి ఆరోగ్యవంతమైన రిలేషన్ ఉంటుంది కాబట్టి, ఈ రకంగా డ్రైవ్తో మేము ఎక్కువ తీసుకెళ్తూ వాళ్ళు ముందు సాగిస్తున్నామండి.
1: అప్పలనాయుడు గారు, ప్రధానంగా మనకిప్పుడు మహిళా ఉద్యోగులు అలాగే మహిళా కార్మికులు ఇద్దరు కూడా ఏపీఎస్ఆర్టీసీలో ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కానీ ఏర్పాట్లు కానీ, అలాగే మరి వైద్య సౌకర్యాలు కానీ ఏదన్నా ఏర్పాట్లు ఉన్నాయా?
0: ముఖ్యంగా మహిళా ఉద్యోగులు కూడా మా దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఉన్న అధిక సంఖ్యలో కూడా ఉన్నారు వీళ్ళందరూ, 33% వరకు ఉండడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక వాళ్ళకి రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి డిపోలో కూడా వాళ్ళకి సెపరేట్ టాయిలెట్స్, సెపరేట్ రెస్ట్ సదుపాయము ఉండడం జరుగుతుందండి. అదేవిధంగా సాధ్యమైనంత వరకు వాళ్ళకి డ్యూటీస్ చార్ట్ కూడా సెపరేట్గా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకైతే గవర్నమెంట్ ఇచ్చిన ప్రసూతి సెలవులు కానీ, అదేవిధంగా చైల్డ్ కేర్ లీవ్లు కానీ, ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సెలవులకు కూడా ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ ముందుకు సాగిస్తామండి. అదేవిధంగా వర్కింగ్ ప్లేస్లో ఏమైనా కంప్లైంట్ సిస్టమ్ కూడా ఉంది, ఏమైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితే కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మహిళా కమిటీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు మనము తీసుకొని వాళ్ళకి సాధించుకోవచ్చండి.
1: అలాగే బస్ డ్రైవర్స్, కండక్టర్స్ దూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు, ముఖ్యంగా చాలా దూర ప్రాంతాలకు బస్సులు తీసుకెళ్లేటప్పుడు ఒత్తిడికి లోనేటువంటి అవకాశం ఉంది, ఇతర సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం ప్రత్యేకంగా వాళ్ళకి ఏదన్నా శిక్షణ కానీ, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేస్తారా?
0: లాంగ్ డిస్టెన్స్ ఎస్పెషల్లీ ఇచ్చిన వాళ్ళకి మేము లాంగ్ డిస్టెన్స్కి సెలెక్ట్ చేసే ప్రాసెస్ కూడా సెపరేట్గా ఉంది. హైయెస్ట్ సర్వీస్ ఉన్న వాళ్ళని తీసుకుంటాము, ఏ యాక్సిడెంట్ రికార్డు క్లియర్గా ఉన్న వాళ్ళని తీసుకుంటాము. ఈ రకంగా మేము సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రత్యేకించి డ్యూటీలు కూడా, అంటే నైట్ డ్యూటీ వేసిన తర్వాత ఇమీడియట్గా డ్యూటీ వెళ్ళకుండా వాళ్ళు సరైన రెస్ట్, 9 అవర్స్ రెస్ట్ ఉండేలాగా మేము చూస్తూ ఉంటుంటాము. వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేస్తుంటాం, వెళ్ళేటప్పుడు మధ్యలో టీ తాగండి, నైట్ 2 గంటలకి 1 గంటకి టీ తాగండి, మధ్యలో కూడా ఫ్లాస్క్లు కూడా పెట్టి వాళ్ళకి టీ సదుపాయం కూడా, ఈ రోజుల్లో హైవేస్ లో కూడా కొంత అక్కడక్కడ టీ సదుపాయం కూడా పెడుతున్నాం. ఈ రకంగా లాంగ్
1: తరఫున
0: మా తరఫున అక్కడ పెట్టామండి. అదేవిధంగా క్యాంటీన్ సదుపాయం ఉంటుంటుంది, రెస్ట్ రూమ్స్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో కూడా మన ఏసీ రెస్ట్ రూమ్స్ కూడా మరీ లాంగ్ డిస్టెన్స్ అని చేంజ్ ఓవర్ ఉంటుంది, మధ్యలో ఆగిపోయి మరీ డ్రైవర్ ఎక్కుతారు. డబుల్ డ్రైవర్లు ఉంటారు, ఇద్దరు డ్రైవర్లు ఉన్న ఒక డ్రైవర్ కండక్టర్ నిద్ర వచ్చేలా ఉంటే ఇంకో డ్రైవర్. ఈ రకంగా లాంగ్ రూట్కి ఆ రకమైన మనం ఎప్పటికప్పుడు చర్చిస్తుంటాము. డ్యూటీలు తిరిగిన తర్వాత ఎక్కడైతే కష్టం ఉందో వాళ్ళకి రియాక్ట్ అయ్యి మళ్ళీ డ్యూటీలు మారుస్తుంటాము. ఈ రకంగా వాళ్ళకి శ్రేయస్కరం ఉంటుంది. ప్రయాణిక భద్రత దృష్టితో పట్టుకొని మేము ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తున్నాం.
1: ఒక బస్సు వెళ్తా ఉంది, డ్రైవర్కి ఇబ్బంది అనిపిస్తుంది, ఆరోగ్యపరమైన ఇబ్బంది కావచ్చు, ఏదైనా ఇబ్బంది కావచ్చు, అతను మరి మధ్యలో ఆపలేడు, ప్రయాణికులు ఉంటారు, ఏం చేయాలి అతనప్పుడు?
0: డ్రైవర్ గారికి మేము అన్ని రకాల ఫోన్ నెంబర్లు కూడా మేము ఇస్తాము. ఇమీడియట్ గా అలాంటి విషయం ఏదైనా వచ్చినట్టయితే సంబంధిత సూపర్వైజర్ కానీ అధికారికి కానీ తెలియజేసినట్టయితే మేము ఇమీడియట్ గా కన్సర్న్ దగ్గరున్న డిపోలకి కన్సల్ట్ చేసి ఆ డ్రైవర్ని ఎక్కించి ఇమీడియట్ కొత్త డ్రైవర్ని ఎక్కించి తీసుకెళ్తాం. అదేవిధంగా మధ్యలో ఏమైనా రిపేర్లు, ఏమైనా బస్ కూడా రిపేర్ అయినట్టయితే ఇమీడియట్ గా అదర్ డిపో ఇక్కడ నుండి తునుంది అనుకోండి, ఇమీడియట్ గా అక్కడ తుని డిపో బస్ వేసి వాళ్ళకి రిస్క్ ఆపరేషన్, వాళ్ళకి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా మేము ఎప్పటికప్పుడు, ఆర్టీసీ అన్నది పెద్ద సంస్థ కాబట్టి 129 డిపోలు ఏపీలో ఉన్నాయి, ఎక్కడైనా మూలనైనా సరే అందరు ఫోన్ నెంబర్లు ఉంటాయి, మేము ఇమీడియట్ గా ట్యాకిల్ చేసి డ్రైవర్ అరేంజ్ చేస్తాం, బస్ కూడా అరేంజ్ చేసి అప్పటికప్పుడు ప్రయాణికులకి మన సిబ్బందికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామండి.
1: ప్రధానంగా ఆర్టీసీ బస్సులకి మరి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఏం తీసుకుంటూ ఉంటారు మీరు?
0: జాయిన్ అయినప్పుడే మేము రిఫ్రెష్మెంట్ క్లాసెస్ ఎప్పటికప్పుడు ఇస్తూ పోతూ ఉంటాము. తర్వాత ఎప్పుడు ప్రతి వారం కూడా ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం,
1: ప్రతి వారం
0: కూడా ఎక్స్క్లూజివ్ క్లాసెస్. అదే విధంగా మనము బస్సు డిపో నుండి స్టార్ట్ అవ్వగానే సెన్సిటైజ్ చేస్తుంది ప్రతి సూపర్వైజర్ కూడా, డిస్పాచ్ అయిన బస్సు డ్రైవర్ కి సెన్సిటైజ్ చేసి మీరు బాగా తోలండి, హ్యాపీ.

0: చేయండి అని చెప్పడం జరుగుతుంటది. ఎప్పటికప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ప్రతి డిపోకు ఉంటాడు, ఇది మొత్తం అనాలిసిస్ చేసి వాళ్ళ బిహేవియర్ డ్రైవర్ నుండి వస్తాడు కాబట్టి డ్రైవర్ చెప్పలేని ఇబ్బందులు అక్కడక్కడ తెలియదు అనవచ్చు. ఆయన ఆయన ఇబ్బంది ఆయనకి తెలియపోవచ్చు, పక్కవాడుగా చేసి వాడిని కౌన్సిలింగ్ చేసి లేకపోతే ఆ డ్యూటీ నుండి తెప్పించి. ఈ రకమైన కౌన్సిలింగ్ ఎక్కడికెక్కడ ఏర్పాట్లు ఉన్నాయండి? వాళ్ళకి ఎప్పటికప్పుడు సేఫ్టీ, మనం ఆర్టీసీ అంటే మన భద్రతే ముఖ్యమైన ఉద్దేశంతో పోతున్నామండి.
1: ఇకపోతే ఆర్టీసీ ఉద్యోగులు మీ సంస్థకి ఎంతో సేవ చేస్తారు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులే మీరు ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తారు?
0: మాకు ముందు అయితే సంస్థగా ఉండేది, గవర్నమెంట్ లోకి వచ్చడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే డిస్పెన్సరీలు వాళ్ళకి పూర్తి సదుపాయం ఇచ్చాం. అదేవిధంగా బస్ పాసులు, 3 పాసులు అయితే వాళ్ళకి రాష్ట్రం అంతా తిరగడానికి కూడా వాళ్ళకి పాసులు ఇచ్చి ఫ్రీగా మేము వాళ్ళకి అవకాశం ఇస్తున్నామండి. వాళ్ళకి కూడా మనకి యూనిఫార్మ్ కాబట్టి యూనిఫార్మ్ అలవెన్స్ ఇస్తామండి. అదేవిధంగా డే అవుట్ అలవెన్స్, నైట్ అవుట్ అలవెన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ వాళ్ళకి ఆదాయం పెంచుకోవడానికి. అదేవిధంగా ఇంక్రిమెంట్లు AS 6 AS 12 ఇలాంటి ఇంక్రిమెంట్స్ కూడా వాళ్ళకి, ప్రమోషన్ సదుపాయం, అనేక రకాలుగా సంక్షేమానికి వాళ్ళకి చేయడానికి. అదేవిధంగా అకస్మాత్తుగా మరణించినట్టయితే కుటుంబానికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇమీడియట్ 2-3 మంత్స్ లోనే వాళ్ళకి కలగజేసే ఏర్పాట్లు చేస్తున్నామండి.
1: చాలా బాగుందండి. మామూలుగా ఆర్టీసీ అనేది ఎనర్జీ కన్జర్వేషన్ పెట్టింది పేరు, మీకు ఎన్నో అవార్డ్స్ కూడా వస్తుంటాయి, ముఖ్యమైనటువంటి చిట్కా ఏంది, మీకే ఎందుకు ఇన్ని అవార్డులు వస్తున్నాయి?
0: తప్పనిసరండి, ఈ అవార్డులన్నీ కూడా కష్టపడి బట్టికే వచ్చింది. ఆర్టీసీ సంస్థ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికి కూడా ఈ యాక్టివిటీ ట్యూనింగ్, నేనైతే చెప్పాను ఆ ట్యూనింగ్ లో ప్రతి డ్రైవర్ గారికి కూడా ప్రతిరోజు కూడా 100 మంది డ్రైవర్లు ఉన్నారు, తక్కువ కేంపెల్ ఎవరికి వచ్చింది అని ఐడెంటిఫికేషన్ కంప్యూటరైజ్డ్, ఎవరి ఎర్నింగ్స్ కంప్యూటరైజ్డ్, అదే విధంగా ఇటు డ్రైవర్ ఆయిల్ ది కూడా కంప్యూటరైజ్ చేసి తక్కువ వచ్చిన ఓన్లీ బస్సులు తక్కువ వచ్చిన డ్రైవర్లు తక్కువ వచ్చిన ఇమీడియట్ గా బెస్ట్ సిస్టమ్స్ అండి. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న APSRTC భారతదేశంలోనే బెస్ట్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఈ కంప్యూటరైజ్డ్ ఫస్ట్ కంప్యూటరైజ్డ్ జరిగింది కూడా APSRTC. ఈ కంప్యూటరైజ్డ్ నెట్వర్క్ ఉపయోగించుకొని టెక్నాలజీ ఉపయోగించుకొని మేము ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మళ్ళా ట్రైనింగ్ ఇవ్వడం, బస్సు బాగోకపోతే మళ్ళా బస్సుకు ఐడెంటిఫై చేయడం, ఈ రకంగా అలవాటు బాగా ఉందండి మన APSRTC. దాని ప్రకారంగా కంటిన్యూ 20 ఇయర్స్ నుండి కంటిన్యూగా అవార్డు వస్తూ మనకి APSRTC ఇంకా కూడా అవార్డు వస్తూ ఉంటుందండి. తప్పనిసరిగా ఇది కంటిన్యూ చేయడానికి ఆర్టీసీ డ్రైవర్లు చాలా కృషి
1: చేస్తున్నారు,
0: ముఖ్య పాత్ర పోషిస్తారు.
1: ఇంకా ఇంకా ఎన్నో అవార్డులు పొందాలని ఆశిద్దామండి. ఇకపోతే మనకి టెక్నాలజీ పెరుగుతా ఉంది, మరి ఈ పెరుగుతున్నటువంటి టెక్నాలజీని ఆర్టీసీ ఏ విధంగా ఉపయోగించుకొని ఇంకా మరి బెటర్గా సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది?
0: తప్పనిసరండి, ఇప్పుడు టెక్నాలజీ బస్సులో పెరిగిందండి. మనకి CMR నార్మ్స్ వచ్చాక BS1 BS2 BS3 BS4 BS6 5 ఉండదు, 6కి వచ్చాక టెక్నాలజీ మారి దాని తగ్గట్టుగా డ్రైవర్లకు కూడా ట్రైనింగ్, మనం ఎప్పటికప్పుడు క్లాసులు పెట్టి డాష్ బోర్డ్ లో కూడా మారుతుందండి. అదేవిధంగా GPS సిస్టమ్ వచ్చింది, అదేవిధంగా మామూలు టికెట్లు వచ్చే రోజులు ఉండే ఒకప్పుడు, కానీ ఇప్పుడు టిమ్ మిషన్, టికెట్ ఇష్యూ మిషన్ కంప్యూటరైజ్. ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే డ్రైవర్ కండక్టర్ గాని బయటికి వెళ్తే 5 గంటలకి 12 గంటల వరకు ఏ సర్వీస్ ఎంత డబ్బులు వస్తున్నాయి లైన్ లో ఉన్నప్పటికీ మాకు తెలిసిపోతూ ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ నుండి లైన్ లో బయలుదేరినట్టయితే ఆన్లైన్ రిజర్వేషన్ యాప్, APSRTC యాప్ చూసుకున్నట్టయితే ఈ బస్సు ఎంత దూరంలో ఉంది, ఎక్కడ ఉంది, అదేవిధంగా కంప్లైంట్ సిస్టమ్ 149 కుట్న డిపో మేనేజర్ నెంబర్లు కూడా ప్రతి బస్ లో కూడా డిపో మేనేజర్, డివిజనల్ మేనేజర్ నెంబర్ పెట్టవు, ఎక్కడికి ఎవరు ఇబ్బందులు ఉన్నా సరే ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని GPS సిస్టమ్ దగ్గర నుండి, టిమ్ మిషన్ దగ్గర నుండి లైన్ లో ఈ బస్సు వస్తుంది 10 నిమిషాల్లో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయని కూడా ప్యాసింజర్ తెలుసుకునే అవకాశం ఇప్పుడున్న యాప్, చాలా మంది తెలుసుకో తెలియదు. APSRTC యాప్ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకొని చాలా సర్వీసెస్ మనము తీసుకొని వెళ్ళేలాగా చూసుకోవాలి. అదేవిధంగా AP యాప్ కూడా వచ్చిందండి, దాంట్లో కూడా ఇది యూటిలైజ్ చేసుకొని APSRTC విరివిగా అన్ని రకాలైన ఇన్ఫర్మేషన్, బస్సు ఈ దగ్గరలో ఎంత ఉంది, లైన్ లో ఈ దగ్గరలో ఎంత దూరంలో ఉంది, లేట్ ఎంత ఉంది, కాబట్టి ఇక్కడ నుండి 8 గంటలకు బయలుదేరుతుంది, అన్ని ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ లో ఉందండి. ఈ టెక్నాలజీ అంతా మా కండక్టర్ డ్రైవర్లకి నేర్పించడం జరిగింది. ఇప్పుడు BS4 తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు వచ్చి ఎలక్ట్రికల్ బస్సులో డాష్ బోర్డ్

0: ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా గేర్ బాక్స్ ఉండదు, ఆటోమేటిక్ గేర్, గేర్ రేసింగ్ కానీ ఇది ఆటోమేటిక్ గేర్ అడ్జస్ట్ అయిపోతుంటుంది. ఈ రకమైన డాష్ బోర్డ్ డిఫరెంట్. అదేవిధంగా డ్రైవర్ డోర్ కూడా ఇప్పుడన్నా ఓపెన్ డోర్స్ అది కాదు, డ్రైవర్ డోర్ క్లోజ్ అయితేనే కానీ బస్ కదలదు. ఇలాంటి టెక్నాలజీ ఉంటుంది. యాక్సిలరేటర్ లో టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడున్న పిడబ్ల్యూడి వాళ్ళు ఎక్కలేని పరిస్థితి ఉంటే వాళ్ళు బస్ స్టాప్ నుండి ఎక్కించే పరిస్థితి. ఈ బస్సెస్ కూడా మన వస్తున్నాయండి, మనకి విశాఖపట్నానికి 100 బస్సులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీలో మేము ఆల్రెడీ డ్రైవర్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ అంతా కూడా మార్పుకి మేము ఎప్పటికప్పుడు ప్రతి డిపోలో ప్రతి జోన్ లో కూడా మేము ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నామండి.
1: ముఖ్యంగా మీరు అన్నారు కదా, ఈ వికలాంగులకు కానీ లేకపోతే వయోవృద్ధులకు కానీ ప్రత్యేకంగా బస్ డిపోల్లో కానీ లేదా బస్సుల్లో కానీ మీ వాహనాల్లో కానీ ఏదైనా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు?
0: దీనికి ఏంటంటే బస్ స్టేషన్ లో వచ్చేసరికి వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తూ వాళ్ళు ఉపయోగించుకోవచ్చండి. ప్రతి బస్ స్టేషన్ కూడా వీల్ చైర్స్ ఉన్నాయి. తర్వాత బస్ ఎక్కిన తర్వాత వాళ్ళకి సీట్లు ప్రత్యేకించి ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్యేస్ సీట్లు ప్రత్యేక, ఉమెన్స్ కి సీట్లు ప్రత్యేక ఉంటాయి. ప్రయాణికులు కూడా వీల్ సీట్లు కేటాయించినప్పుడు మర్యాదగా వాళ్ళకి ఇచ్చేయడానికి కూడా బాధ్యత, పౌరుల బాధ్యతలు కూడా నెరవేర్చినట్టయితే ఇటు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కూడా ఉండే అవకాశం ఉండదు.
1: ముఖ్యంగా బస్సులు ఎక్కేటప్పుడు కానీ లేకపోతే బస్ డిపోల్లో మరి పైకి ఎక్కి బస్సుల కోసం వెతుక్కోవటానికి వీలుగా వాళ్ళకే సరిపోయేలాగా అమరికలు ఏదన్నా మార్చుతున్నారా? భవిష్యత్తులో గానీ మార్చేటువంటి అవకాశం ఉందా? మౌలిక వసతులు
0: ఉన్న బస్సులు ఒకప్పుడు ఉన్నట్టు హైట్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు లో ఫ్లోర్ బస్సెస్ వచ్చాయి. స్కీమ్స్ డిఫరెంట్. ఇప్పుడు ఏసీ బస్ వచ్చింది ఎలక్ట్రికల్ బస్, ఫ్లోర్ హైట్ ఈస్ వెరీ లెస్, అంటే ఎక్కువ మెట్లు ఎక్కకుండా సౌకర్యంగా ఉండదు. ఇమీడియట్ గా ఎక్కగానే మనకి పిడబ్ల్యూ వాళ్ళకి ఇమీడియట్ సీట్, వృద్ధులకి ఈ రకంగా మేము సీట్లు సదుపాయం అయితే వాళ్ళకి సాధ్యమైనంత వరకు మోడిఫికేషన్స్ చేస్తున్నామండి.
1: ఇక ప్రధానంగా ఎక్కడైనా ఎప్పుడైనా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే అప్పుడు వెంటనే డ్రైవర్ ఏం చేయాలి, ప్రయాణికులు ఏం చేయాలి అనే దాని మీద ఒక SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదన్నా ఉందా?
0: ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్ గా అకస్మాత్తుగా జరిగాక ఇమీడియట్ గా రిస్క్ ఆపరేషన్ లో ట్రోమా హాస్పిటల్స్ దగ్గర ఏ ఉన్నాయి అనేది మా డ్రైవర్లు చెప్తున్నాం. అదేవిధంగా స్టాండర్డ్ గా ఉన్నాయి 108 ఇమీడియట్ గా నేర్పి వాళ్ళు 108 వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా రిస్క్ ఆపరేషన్ చేయడము, 100 కి చేయండి, రెండు మూడు ఆప్షన్స్ వాళ్ళకి పెట్టి అదే పక్క ఉన్న డిపోర్ట్ ఇమీడియట్ గా మా డ్రైవర్ కండక్టర్ మాకు రిపోర్ట్ చేయగానే అక్కడ చుట్టూ ఉన్న ప్రాంతాలకు అందరికి పోలీస్ స్టేషన్ కి అందరికి అలర్ట్ చేసేస్తాము. అలర్ట్ చేసేసి రిస్క్ ఆపరేషన్ ప్రయాణికులు కావచ్చు, డ్రైవర్ కావచ్చు, బస్సులు కావాలి, ఇమీడియట్ గా రిస్క్ ఆపరేషన్ కి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు మా డ్రైవర్లకి తెలియజేస్తూ ఉన్నామండి.
1: ఇక ఉద్యోగులకు ఏదైనా సమస్యలుంటే చెప్పుకోవటం కోసం ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ ఒక ప్రొసీజర్, ఒక పద్ధతి, ఒక అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
0: ఏపీఎస్ఆర్టీసీ తప్పనిసరిగా ఉన్నది. ఇమీడియట్ గా అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తామండి, మీరు ఏ సమస్య ఉన్నా మీరు దాచుకోవద్దు, ఇమీడియట్ గా పైవల్ సూపర్వైజర్ తెలియజేయండి. మా దగ్గర కూడా డిపోలో ఒక రిజిస్టర్ ఉంటుందండి, మాకు ఇంక్రిమెంట్ టైంకి రాలేదు, నాకు సెలవులు ఇవ్వడం జరగట్లేదు, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు రిజిస్టర్ లో రాస్తే వాళ్ళకి రిప్లై కూడా ఆపోజిట్ కాలమ్ లో ఈ రిప్లై ఇది, ఈ రూల్ అన్నది తప్పనిసరిగా మాకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారంగా రిజిస్టర్ చేసుకుని ఆ కంప్లైంట్ ఇమీడియట్ గా రిజాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళకి చెప్పొచ్చండి. లేకపోతే నేరుగా సూపర్వైజర్ డిపో మేనేజర్ కూడా టైం తీసుకుని ఆర్ఎం గారిని కూడా డైరెక్ట్ గా వాళ్ళ సమస్య ఉంది, ఈ దూర ప్రాంతంలో ఉన్నాను, నా దగ్గర ప్రాంతానికి రిక్వెస్ట్, మా మదర్ కు బాగాలేదు, మా చెల్లికి బాగాలేదు, నా దగ్గర అత్యవసరం ఉంది, సీనియారిటీ కాకుండా మమ్మల్ని హెల్ప్ చేయండి అండి, తప్పనిసరిగా మేము హెల్ప్ చేస్తూ ఉంటామండి.
1: ఇక ఎప్పటికప్పుడు నైపుణ్య శిక్షణ అనేది చాలా చాలా అవసరం ప్రతి కార్మికుడికి కానీ ప్రతి ఉద్యోగికి కానీ. దానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ప్రత్యేకంగా ఆర్టీసీకి ఏదన్నా ఉన్నాయా? దాని సంస్థ తరపున
0: టెక్నాలజీకి అప్పుడప్పుడు సూపర్వైజర్లకి బయట సంస్థలకు పంపిస్తూ ఉంటాము. అదేవిధంగా మాకు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఒక వ్యవస్థ ఉందండి, అక్కడ క్లాసులు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి, అక్కడ రెస్ట్ తీసుకోవడానికి సదుపాయాలు ఉన్నాయి. టెక్నాలజీని బయట కంపెనీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీని వాళ్ళు స్వయంగా వాళ్ళు చేసేలాగా చేత్తో ఏర్పాట్లు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఇక్కడ HPCL ఉంది, అక్కడ కూడా ట్రైనింగ్ క్లాసులు ఫ్రీగా జరిపే వాళ్ళ పిల్లలకు కానీ ఇది కూడా ఈ రకమైన స్కిల్ డెవలప్మెంట్స్ టెక్నాలజీని బట్టి ఉపయోగించుకుంటున్నాం అండి.
1: ప్రధానంగా APSRTCలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఇతర సిబ్బంది కానీ వాళ్ళు ఏదైనా ఎవరికైనా హయ్యర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఏదైనా విన్నవించుకోవాలంటే మరి ఇబ్బంది

0: ఇబ్బందులు లేకుండా అవకాశం ఏదన్నా నంబర్ కానీ లేకపోతే ఈమెయిల్ అడ్రస్ కానీ ఏదన్నా ఉందా?
1: ప్రతి ఒక్కరికి కూడా మేము ఒక బుక్ ఇస్తామండి, మనకు వచ్చే ఎర్నింగ్స్ కిలోమీటర్స్, దాంట్లోనే రీజనల్ మేనేజర్ అడ్రస్, డిపో మేనేజర్స్ పక్క డిపో అడ్రస్ అన్ని నెంబర్లు ఉంటాయండి. వాళ్ళు వాట్సాప్ లో చెప్పిన లేకపోతే డిపో మేనేజర్ కు వచ్చి కలిసిన లేకపోతే లెటర్ ఇచ్చిన మేము ఇమీడియట్ గా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళ కష్టాన్ని గుర్తించే ఏర్పాట్లు ఉన్నాయండి.
0: అప్పలనాయుడు గారు, ప్రధానంగా ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగులకి కార్మికులకి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏర్పాట్లు, అలాగే సౌకర్యాలు, వాళ్ళ పనితీరు, వాళ్లకు మీరు ఏ విధంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని ఎప్పటికప్పుడు సమాజానికి అవసరమైన విధంగా మార్పులు చేస్తున్నారు చాలా చక్కగా వివరించారండి. మీ ఆధ్వర్యంలో విశాఖ రీజియన్లో మన ఏపీఎస్ఆర్టీసీ ఇంకా పురోగతి సాధించాలని, భవిష్యత్తులో ఇంకో ఎన్నో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మీ చేతుల మీద జరగాలని ఆశిస్తూ ఆకాశవాణికి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
1: ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ చర్యలు ఈ అంశంపై ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. కార్మిక గీతాలు వింటారు.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు. మనో ఎస్ జానకి పాడిన పాట చిత్రం నిర్ణయం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. కుంకీ ఏనుగుల ద్వారా అటవీ ఏనుగుల నియంత్రణ రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గురుతత్వాన్ని స్మరించుకునే ఈ రోజున గురు పరంపరకు కృతజ్ఞతలు తెలపాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. జ్ఞానాన్ని మానవాళికి అందించిన శ్రీ వేదవ్యాస మహర్షిని స్మరించుకునే రోజుగా గురు పౌర్ణమికి ప్రత్యేకత ఉందని తెలిపారు. మనలో విజ్ఞాన వెలుగులు నింపే గురువులకు కృతజ్ఞతలు తెలియజేయాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో తైవాన్ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశమవుతారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమిలో కుంకీ ఏనుగుల శిబిరాన్ని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంకీ ఏనుగులను అందించి సహకరించిన కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మన్యం అటవీ ప్రాంతాల్లో కుంకీ ఏనుగుల సహాయంతో మానవ వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించడం, ఏనుగుల నియంత్రణ రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ,
1: ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ ఏనుగు కుంకీ ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. పొలంనేరు ప్రాంతంలో జరిగిన పలు క్లిష్టమైన ఆపరేషన్ల తోటి జయంత్ అభిమన్యు మన అటవీ సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. టెక్నాలజీని కూడా ఉపయోగించి మానవ ఏనుగు సంఘర్షణల కారణంగా సంభవించే మరణాలు దాదాపు 70% తగ్గించడంతో పాటు పంట నష్టాలను కూడా చాలా గణనీయంగా తగ్గించగలిగాం. ఇదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే మా సంకల్పం.
0: రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రతి చిన్నారికి మెరుగైన సేవలు అందించేలా చర్యలు కొనసాగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోళ్లు క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నూతనంగా ఎంపికైన 2 అంగన్వాడీ టీచర్లు, 18 అంగన్వాడీ హెల్పర్లకు మంత్రి నిన్న నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

0: అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యకు సూచికలని అన్నారు. టీచర్లు, హెల్పర్లు సేవాభావంతు పనిచేస్తూ చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి కృషి చేయాలని సూచించారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఉత్తరాంధ్రకు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు.
0: ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 42 అర్జీలు అందగా వాటిలో రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు, రహదారులు, తాగునీటి సమస్యలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వినతులు ఉన్నాయని తెలిపారు. ప్రతి అర్జీని పరిశీలించి అర్హుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహించిన శాకంబరి ఉత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో అమ్మవారు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో సుమారు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ తెలియజేస్తూ,
2: ఈ రోజు ముఖ్యంగా వ్యాస పూర్ణిమ, గురు పూర్ణమి రెండు కలవడం, అదేవిధంగా ఈ రోజు ఆ శాకాంబరి ఉత్సవం పూర్ణాహుతి కూడా కంప్లీట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యంగా భక్తులు శాకాంబరి ఉత్సవాలు చూసేదానికన్నా ఇక్కడ పవిత్రమైనటువంటి కదంబ ప్రసాదం, మహాప్రసాదం తీసుకోవడానికి కూడా చాలా మంది వచ్చారు. ఈ రోజు శాకాంబరి ఉత్సవాలు చూడడం ఒకెత్తైతే ఈ కదంబ మహాప్రసాదం తీసుకోవడం మరొకెత్తని చెప్పేసి ఉదయం చాలా హ్యాపీగా, సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉదయాన్నే వచ్చి గిరి ప్రాసన కంప్లీట్ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుంటుంటే నిజంగా చాలా సంతోషం వేసింది.
0: మరోవైపు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబాదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 2019కి ముందు శంకుస్థాపన మినహా పెద్దగా పురోగతి సాధించలేదని, విమానాశ్రయ నిర్మాణంలో కీలకమైన భూసేకరణ, పునరావాసం, అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రధాన పనులన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం విమానాశ్రయం ప్రారంభానికి సిద్దమైనప్పటికీ విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు అవసరమైన వేగవంతమైన రహదారి నిర్మాణంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. అనంతపురం మండలం చియ్యోడు గ్రామంలో నిర్వహించిన అనంత స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో భాగంగా మండల స్థాయి బాలబాలికల క్రీడా పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పులుల సంరక్షణ, వాటి సంతతిని పెంపొందించే లక్ష్యంతో ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పులుల సహజ ఆవాసాల పరిరక్షణ, వాటి సంఖ్యను పెంచడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. పర్యావరణ సమతుల్యత కొనసాగాలంటే మానవాళితో పాటు వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటున్నారు. కాకినాడ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 31న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ గోపికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు. పాల్గొనే అభ్యర్థులు ముందుగా నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. దేశంలోనే తొలిసారిగా న్యాయమూర్తులకు నగదురహిత వైద్య సేవలు అందించే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ జోహాను నేలపాడు హైకోర్టు ప్రాంగణంలో రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయమూర్తుల సంక్షేమానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. కుంకి ఏనుగుల ద్వారా అటవీ ఏనుగుల నియంత్రణ రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ವನಿತಾವಾಣಿ ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్లాట్ఫామ్
3: నంబర్ 2 ఉన్నా
4: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
7: దేశ్

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా విద్యారంగంలో మహిళలు డాక్టర్ జి భువనేశ్వరి లక్ష్మి గారితో పరిచయం వింటారు.
2: ఆడపిల్లల విద్య విషయంలో చూసినట్టయితే కొన్ని సర్వేల ద్వారా చూస్తే ఆడపిల్లలు స్కూల్లో నమోదవుతున్న వాళ్ల సంఖ్య బలహీన వర్గాల్లోనూ వెనుకబడిన వర్గాల్లోనూ ఎక్కువైంది అనేసి తెలుపుతోంది. ఈ విద్యారంగంలో ఉన్నటువంటి మహిళల శాతం

0: అభివృద్ధి చెందిందా, అది ఏ దిశగా ఉంది అనే ఈ విషయాల గురించి మనం ఈరోజు డాక్టర్ భువనేశ్వర లక్ష్మి గారు వారిని కలుసుకుని ముచ్చటిద్దాం. నమస్కారం భువనేశ్వర లక్ష్మి గారు.
1: నమస్కారం అండి.
0: ఈ విద్యారంగంలో ప్రవేశిస్తున్నటువంటి ఆడపిల్లలు ఎక్కువయ్యారా?
1: ఇదివరకటి కంటే విద్యారంగంలో ఆడపిల్లలు జాయిన్ అవటం అనేది పెరిగింది.
0: అంటే స్కూళ్లలో చేరడం, నమోదు చేయడం వరకే అది సంఖ్య పరిమితం అవుతుందా? అది విద్యారంగంలో ఉద్యోగినులుగా చేస్తూ, అంటే ఉపాధ్యాయునులుగా కానీ, ప్రిన్సిపాళ్లుగా కానీ, అధ్యాపకులుగా కానీ, లెక్చరర్లుగా కానీ చేసే వాళ్ళ సంఖ్య ఏమైనా మార్పు ఉందా?
1: స్కూళ్లలో చేరటం, స్కూల్స్ నుంచి తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లో కాలేజెస్లో చేరటం అనేది కూడా జరిగింది. ఈ కాలేజెస్లో చేరినప్పుడు ప్రొఫెషనల్ కాలేజెస్లోనూ లేకపోతే అకాడమిక్ డిగ్రీస్లోనూ కూడా ఖచ్చితంగా పెరిగింది. ఆ పైన మీరు అడిగినట్లుగా ఈ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఆలోచించినప్పుడు కూడా అన్ని రంగాల్లోనూ పెరిగింది. కాకపోతే ఒక్కొక్క రంగంలో పెరగవలసినంత పెరిగిందా అనే ప్రశ్నకి సమాధానం వేరుగా వస్తోంది.
0: ఇప్పుడు అన్ని రంగాల్లో అంటే ముఖ్యంగా మనకి ఇంటర్మీడియట్ స్థాయి దాటిన తర్వాత ఎక్కువ మంది అటు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఇంజనీరింగ్కి లేకపోతే వృత్తి విద్యా కోర్సులకే మొగ్గు చూపిస్తున్నారు కదా, ప్రొఫెషనల్ కోర్సెస్లో ముఖ్యంగా.
1: అవును, అంటే అది మన రాష్ట్రానికే మీరు అన్నది పరిమితం అవ్వచ్చు. మొత్తం మీద మనం చూస్తే ఈ హైయర్ ఎడ్యుకేషన్లో చూస్తే 169 lakhs స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయితే అందులో 70 lakh స్టూడెంట్స్ ఉమెన్ ఉన్నారు. ఈ ఉమెన్ స్టూడెంట్స్ని తీసుకున్నప్పుడు మళ్ళీ మనం డిఫరెంట్ కేటగిరీస్ తీసుకుంటే ఆర్ట్స్ స్ట్రీమ్లో వచ్చేసరికి 41% ఉంటే సైన్స్ స్ట్రీమ్లో 19%ే ఉన్నారు. దీనిలో కూడా మనకి ఆర్ట్స్ గ్రూప్లోనే ఆడపిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే ఇది దేశం మొత్తం మీద చూసినటువంటిది. మన రాష్ట్రంలో మన ఆడపిల్లలు లేదా మగపిల్లలు అనేది మొత్తం దేశ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అంటే ఈ ఆర్ట్స్ సైన్స్ అనే దానిలో సైన్స్ స్ట్రీమ్కి ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎక్కువ మొగ్గు చూపించడం అనేది మన రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యతను ఇస్తోంది.
0: ఇప్పుడు మీరు చెప్తున్నారు సైన్స్ స్ట్రీమ్లో కూడా మన వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అని. అయితే టీచర్లుగా మనం చూస్తే చాలా స్కూళ్లలో టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆడపిల్లలే ఎక్కువ కనిపిస్తున్నారు.
1: అవును,
0: ఇదివరకటి రోజుల్లో ఎక్కువ మంది అధ్యాపకులుగా ఉన్నటువంటి వాళ్ళకంటే ఈ రోజును చూసినట్టయితే ఏ స్కూల్లో చూసినా కూడా 90% మంది టీచర్స్ ఆడవాళ్ళుగానే ఉంటున్నారు.
1: అవును,
0: పిల్లల పర్ఫార్మెన్స్ మీద, పిల్లలు వాళ్ళు చదువుతున్నటువంటి ఆ సబ్జెక్ట్ను అవగాహన చేసుకోవడం కానీ దాంట్లో లోగడికి ఇప్పటికీ ఏమైనా సర్వేలు చేయడం జరిగిందా? దాంట్లో ఏమైనా తేడాలు కానీ పురోగతి కానీ ఏదైనా గమనించడం జరిగిందా?
1: అంటే సర్వే చేశారా లేదా అనేది అథాంటిక్గా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటూ లేదు. కాకపోతే మనం చూసినటువంటి మన అనుభవం, మనం పరిశీలన ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఆడపిల్లల సంఖ్య పెరిగి ఉద్యోగులుగా మారటం అనేది బాగా కనిపిస్తూ ఉంది. గణనీయంగా మార్పు వచ్చింది అని చెప్పచ్చు. ఇంతకుముందు చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగం చేయటం అనేటటువంటి విషయంలో తేడా కనిపిస్తుండేది. చదువుకున్న ఆడపిల్లలందరూ కూడా ఉద్యోగం చేయటమా వద్దా అనేటటువంటి అభిప్రాయాల్లో చాలా తేడా ఉంటూ ఉండేది. చదువుకున్నా గ్రాడ్యుయేట్స్ అయినా కూడా ఉద్యోగం వద్దులే లేదా చేద్దామా అనే ఆలోచన ధోరణి ఉండేది. ఇప్పుడు చదువుకున్న ఆడపిల్లలందరూ ఇమ్మీడియట్గా జాబ్లోకి వెళ్ళాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది.
0: అంటే ముఖ్యంగా మనం చూస్తే అన్ని టాప్ ర్యాంకులు వస్తున్న పిల్లలు ఆడపిల్లలే కనిపిస్తున్నారు అన్నింటిలో. ఇంటర్మీడియట్ స్థాయి ఇవ్వండి, 10th class కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి ఈ క్రెడిట్ సిస్టమ్ అనేది ఒకటి మీకు పరిచయం చేయడం జరిగింది కదా విద్యారంగంలో. అది ఈ ఆడపిల్లల పర్ఫార్మెన్స్ని ఎలా ప్రభావితం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతవరకు మనకు ఓన్లీ ఒక మార్కులు ఒక్కటే ఒక ప్రాతిపదికగా వాళ్ళని నిర్ణయిస్తూ వచ్చారు కదా. అలా కాకుండా ఆటల్లోనూ, తర్వాత చదువుకి సంబంధించిన ఇతర విషయాల్లోనూ అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ మీరు క్రెడిట్ విధానం అనేది ఏర్పాటు చేస్తున్నారు.
1: కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, సమగ్రమూర్తి మొత్తం అనేటటువంటి దీని కింద ఈ క్రెడిట్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. చేసినప్పుడు ఇదివరకు మనకి పరీక్షలు, ఫైనల్ ఎగ్జామినేషన్స్, కామన్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని ఉంటూ ఉండేది. ఇప్పుడు ఈ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్లో అన్ని రంగాల్లోనూ కూడా దానికి అవసరమైనటువంటి సమాచారాన్ని లేకపోతే అనుభవాల్ని విద్యార్థికి కలిగించి దాని ద్వారా అతన్ని అంచనా వేయటం, దానికి ఒక గ్రేడ్ ఇవ్వటం అనేది జరగాలి అనే ఆలోచనతో

0: ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మనకి ఇంతకు ముందు కేవలం మెమరీ పవర్ తోనే ఉండే వాళ్ళ సంఖ్యను తగ్గించడానికి ఎక్కువ అవసరం పడుతుంది. కేవలం జ్ఞాపక శక్తినే పరిగణలోకి తీసుకుని ఆ విద్యార్థిని అంచనా వేసే కంటే విద్యార్థి యొక్క అభివృద్ధిని అన్ని రంగాల్లోనూ అంచనా వేసి ఇది ఒక స్థాయికి అతనికి గ్రేడ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.
1: అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఇళ్లలో కానీ లేకపోతే కాలేజీల్లో కానీ మగపిల్లలు ఆడపిల్లల మీద చేసే ప్రధానమైన కామెంట్ ఏంటంటే వాళ్ళు ఏం పని లేదురా, ఇంట్లో కూర్చుని అన్ని బట్టి కొడుతూ ఉంటారా అని చెప్పేసి, అందుకని వాళ్ళు పరీక్షలో మార్కులు తెచ్చుకుంటారు అని. వీళ్ళు మాత్రం చేసే పని అది కాదన్నట్టుగా. అయితే ఇది ఈ విద్యా విధానం ఇది ఆడపిల్లల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది?
0: ఇందులో ఆడపిల్లలు ముందుకొచ్చి అన్ని అనుభవాల్లోనూ కూడా వాళ్ళు ముందు నిరూపించుకోవటానికి అవకాశం వస్తూ ఉంటుంది. ఆటల్లో కానీ పాటల్లో కానీ ఇంకొక దానిలో కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి అంటే ఆడపిల్లల్లో కొంచెం ఒక రకమైనటువంటి ఇన్హిబిషన్ ఇంకొక దానిలో అన్నా కొన్ని కొన్ని పూర్వం అనుభవం లేదు కాబట్టి అనో లేకపోతే ఇంకొక రకంగా అనో అది ఎవరైనా వాళ్ళని ప్రత్యేకంగా చెప్తే తప్పించి వాళ్ళు ఉన్నటువంటి అనుభవాల్ని పెంచుకోవటానికి అది ప్రయత్నం చేయటం అనేది ఇది వరకు తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎక్కువ యాక్టివిటీస్ ఇవ్వటం వల్ల వాళ్ళు ముందుకు వస్తారు.
1: అందువల్ల మంచిదే,
0: మంచిదే, తప్పనిసరిగా.
1: వీళ్ళకి కూడా వేరే వేరే రంగాల్లో కూడా వీళ్ళు కొంచెం వాళ్ళ అభినవేశం చూపించుకునే అవకాశం వస్తుంది,
0: అది జరుగుతుంది.
1: అయితే నండి, ఇప్పుడు ఈ కళాశాల స్థాయిలోను లేకపోతే యూనివర్సిటీ స్థాయిలోను ఎక్కువ మంది ఎందుకని చెప్పి లెక్కల్లో టీచర్లు ఆడవాళ్లు సరిగా చెప్పరు అనే ఒక వాదం ఉంది, ఎందువల్ల?
0: ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఆడపిల్లలు మ్యాథమెటిక్స్ అంటే ఆ రీజనింగ్ కి కావలసినటువంటి ఇది లేదు అని. మ్యాథమెటిక్స్ టీచర్స్ మంచి టీచర్స్ లేడీ టీచర్స్ ఉన్నారు. అంటే బేసిక్ గా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది అబ్బాయిలకి అనేటటువంటి ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్ లాస్ట్ 2-3 డేకేడ్స్ లో ఉండేది.
1: ఇప్పుడు కూడా ఆడపిల్లలు లెక్కలు నాకు వద్దు నాకు భయం అని అనేది వింటూ ఉంటాం మనం.
0: కానీ వాస్తవానికి చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఆడపిల్లల సంఖ్య మగపిల్లల్ని మించే కనిపిస్తోంది ఏమో అనిపిస్తోంది.
1: అంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలనేటటువంటి ఎంపీసీ కంపల్సరీ చేయడం అనేది ఒక అందుకు ఆడపిల్లలకి లెక్కల మీద బలవంతంగా అయినా చేరుతున్నారేమో.
0: ఇంజనీరింగ్ మరి మ్యాథమెటిక్స్ అంటే ఇంజనీరింగ్ కి మ్యాథమెటిక్స్ బేస్ అవుతుంది. అది మ్యాథమెటిక్స్ అనేది ఫిజికల్ సైన్స్ అనేది స్కూల్లో కంపల్సరీ సబ్జెక్ట్ గా ఉంది. తర్వాత ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు దాన్ని అన్వయించుకుని ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.
1: కానీ ఇప్పటికీ కూడా అది మనం గమనించినట్టయితే నిజానికి లెక్కల టీచర్లుగా ఉన్న ఆడవాళ్ళు తక్కువే.
0: దాని గురించి చెప్పాలి అంటే మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ గ్రూప్ లో వచ్చేటప్పుడు ఇప్పుడు ఆడపిల్లల ఎడ్యుకేషన్ కాలేజెస్ లో బీఈడికి లేదా డిఎడ్ ప్రోగ్రామ్ కి వచ్చేటటువంటి ఆడపిల్లల సంఖ్య మగపిల్లల కంటే చాలా ఎక్కువ ఉంటుంది. సుమారుగా 100 సీట్స్ ఉంటే 70 సీట్స్ ఆడపిల్లలకే ఉంటున్నాయి. అందులో మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ లో కూడా మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ మంది చదువుతున్నారు. అది ఈ 4-5 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగింది. ఆడపిల్లలు బీఈడీ చదివేటప్పుడు మగపిల్లల సంఖ్య తగ్గటం, ఆడపిల్లల సంఖ్య పెరగటం అనేది దశాబ్దం నుంచి అని చెప్పుకోవచ్చు. అంతకుముందు సమానంగా ఉండేది. 90స్లో చూస్తే మగపిల్లలే ఎక్కువ మంది ఉండేవారు ఖచ్చితంగా. మరి ఎందుకు మార్పు వచ్చింది? ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది కేవలం ఆడపిల్లలు ఎక్కువ మంది చేరుతున్నారు అనేది చూస్తే బహుశా ప్రొఫెషనల్ కాలేజెస్లో మగపిల్లలు వెళ్ళిపోతూ
1: అంటే పిల్లలు ఒక రకంగా ఆలోచిస్తే ఇప్పుడు బీఈడీ కళాశాలలో చేరేటటువంటి దానికి పెట్టే ఖర్చు ప్రొఫెషనల్ కాలేజీలో పెట్టే ఖర్చుని లెక్క జమ సాపేక్షంగా చూసుకుని కూడా మగపిల్లల్ని కొంత ఎక్కువ ఖర్చు పెట్టైనా ప్రొఫెషనల్ కాలేజీకి పంపించే తల్లిదండ్రులు ఉన్నారంటారా?
0: తప్పకుండా ఉంటారండి. అది సహజంగానే ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి కూడా వాళ్ళ చదువు మీద పెట్టే ఖర్చు అంటే మధ్య తరగతి కుటుంబాల్లో, క్రింద తరగతి కుటుంబాల్లో కూడా ఆడపిల్లకి మగపిల్లలతో సమానంగా అనేసరికి ఆలోచించారు. సమానంగా చదివిస్తారు ఎంతవరకు అంటే ఒక డిగ్రీ వరకు లేదా ఒక ప్రొఫెషనల్ డిగ్రీ మొదటి డిగ్రీ వరకు ఆలోచిస్తారు. 2వ డిగ్రీ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు మగపిల్లాడైతే ఖచ్చితంగా దానిలో ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ డెంటల్ కానీ ఏ కోర్స్ తీసుకున్నా మగపిల్లాడంటే పీజీ చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది. ఆడపిల్లకు వచ్చేసరికి పీజీ చేయించుదామా వద్దా అనే ఆలోచనలో పట్టమనే సాధారణంగా కనిపిస్తుంది.

0: అవకాశం ఉంది. ఆ భరోసా ఉండటమే కాదు, వాస్తవం కూడా జరుగుతోంది. ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఆ ఇంజనీర్కి 4,000-5,000 ఉద్యోగమే రావటం కష్టంగానే అనిపిస్తున్న రోజుల్లో స్కూల్స్ నంబర్ పెరగటం, బీఈడీ కోర్స్ అయిపోగానే ఒక మంచి స్కూల్లో చేరితే టీచర్కి 5,000-6,000 అంటే ఈ స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ కాకపోయినా కూడా ఇవ్వటం జరుగుతోంది. కాబట్టి ఈ ఎంప్లాయ్మెంట్ వ్యూలో చూస్తే టీచర్స్కి మంచి భవిష్యత్తు ఉంది. కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి టీచర్స్, కేవలం ఏదో పరీక్ష కోసం బీఈడీ కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఎఫిషియన్సీని డెవలప్ చేసుకుంటే చాలా మంచి స్కోప్ ఉంది అనేది వాస్తవం.
1: టీచింగ్ మీద అంటే అధ్యాపక వృత్తి మీద మక్కువతోటి వచ్చేటటువంటిది ఆడపిల్లల మగపిల్లల
0: అది ఖచ్చితంగా వేరు వారు అని చెప్పటానికి ఉండదు. అందులో కొంతమంది మక్కువతో ఉంటారు, ఇందులో కొంతమంది మక్కువతో ఉంటారు. కాకపోతే సహజంగా ఆడపిల్లలు ఇది మనకి ఎక్కువ సూటబుల్ అనేటటువంటి దీంతో, అంటే ఆడపిల్లకి బోధన వృత్తి అనేది ఎక్కువ సూట్ అవుతుంది అనేటటువంటి ఒక ఇది ఉంటుంది. అంటే సెలవులు ఇవ్వటం కానీ, లేకపోతే వర్కింగ్ అవర్స్ కానీ, లేకపోతే పిల్లల్ని పెంచుకోవటంలో ఉపయోగపడటం కానీ, అంటే అది దీనికి యాడ్ అవుతుంది. మక్కువతో రావటం అనేది ఉద్యోగంలో చేరితే వచ్చే ప్రయోజనాల దృష్ట్యా ఇది కూడా యాడ్ అవుతూ ఉంటుంది. మనం ఇండివిజువల్గా చెప్పాలి అంటే ఇద్దరు సమానంగానే ఉంటారని చెప్పవచ్చు.
1: అందులో ముఖ్యంగా అంటే టీచర్ వృత్తిని ఎన్నుకున్నట్టయితే అది భర్త ఎక్కడ ఉద్యోగం చేసినప్పటికీ తనిళ్ళు అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి అనువుగా ఉంటుందనే అభిప్రాయం ఆడపిల్లకి వాళ్ళ తల్లిదండ్రులకి బాగా
0: సమాజంలోనే బాగా ఎక్కువ ఉంది.
1: తన కోసం తన కెరీర్ గా టీచరింగ్ ఎంపిక చేసుకోవడం అనే అంశం కంటే కదా.
0: అవును,
1: ఏదైతేనే ముందు మంచిదే కదా. ఆడపిల్లలు ఎక్కువ మంది విద్యారంగంలో ప్రవేశించడం అనేది అభిలషణీయమైన అంశమే, కానీ నిజంగా అందులో ఉండే మీరన్నట్టు ఆ నిపుణతని పెంచుకోవడం అనేది కూడా చాలా అవసరం. ఈరోజు టీచర్లు అందరూ కూడా ముఖ్యంగా లేడీ టీచర్స్ తప్పకుండా కృషి చేసి ఏ బతకలేక బడి పంతులు అమ్మగారు అనేటటువంటి నాను నుంచి తప్పించాలి.
0: అది ఎప్పుడో పోయింది, బ్రతకగలిగిన వాడు బడి పంతులు అనేటటువంటి ఇది మారింది. వ్యక్తిగా తనకు వచ్చే జీతము ఇవిలో మార్పు ఎంత వస్తుంది అనేది మనం ఏం చెప్పలేము, కానీ సమాజానికి ఒక టీచర్గా తను ఉపయోగపడాలి, తన పిల్లలకి తనకి ఉపయోగపడాలి అనుకున్నప్పుడు ఓర్పుతో ఈ నేర్పు నైపుణ్యాలు అనేవి చాలా అవసరము.
1: అది మరి అంతా గుర్తుంచుకుంటారని ముఖ్యంగా బీఈడీ చేద్దాం అనుకునేటటువంటి ఆడపిల్లలు గుర్తుపెట్టుకోవాలి. మరి నమస్కారం.
0: నమస్కారం అండి.
2: విద్యారంగంలో మహిళలు డాక్టర్ జి భువనేశ్వరి లక్ష్మి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం.

ఇంటి పనుల్లో చిన్ని చిన్ని చిట్కాలు మనకి బోలెడంత సాయాన్ని అందిస్తాయి. ఆ చిట్కాల్లో మీకోసం కొన్ని. బఠానీలను ఉడికించేటప్పుడు చిటికెడు తినే సోడా వేస్తే త్వరగా ఉడుకుతాయి, రంగు కూడా ఆకర్షణీయంగా మారుతుంది. మనం చేసే వంటలు రుచిగా ఉండాలంటే కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడి వేస్తే మీ వంటల రుచి రెట్టింపవుతుంది. అంతేకాదు, అదనంగా బోలెడంత ఆరోగ్యం ఈ ఉసిరిక పొడి వల్ల. ఇక గుడ్డుతో వేసే ఆమ్లెట్ రుచిగా రావాలంటే కొద్దిగా కొబ్బరి కూర కలపాలి. దీనివల్ల ఆమ్లెట్ కొంచెం రుచిగా మారుతుంది. దొండకాయలు త్వరగా ఉడకాలంటే కొద్దిగా వంట సోడా కలపాలి. మినపగారెలు చేసేటప్పుడు మినప్పిండిలో 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ లేకపోతే బియ్యప్పిండి గారెలు వేసే ముందుగా కలిపితే వడలు చూడటానికి తినడానికి ఎంతో బాగుంటాయి. జంతికలు మురుకులు చేసేటప్పుడు బియ్యపిండి పుట్నాల పప్పు పిండిలో 1 గరిటెడు బాగా కాచి

నెయ్యి కానీ డాల్డా కానీ వేసి పిండి కలిపితే జంతికలు కరకరలాడుతూ ఉంటాయి. ఇక సాంబార్ చేసేటప్పుడు కందిపప్పు ఉడికించే సమయంలో కాసిని మెంతులు వేయండి. ఇలా చేస్తే సాంబార్ పాడవకుండా ఉండడమే కాకుండా ఆరోగ్యం కూడా. బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండకట్టకుండా ఉండాలంటే రవ్వకు చెంచాడు నూనె కలిపి ఎసట్లో వేస్తే ఉండలు కట్టనే కట్టదు. పప్పులు త్వరగా ఉడకాలంటే పప్పును ఉడికించేటప్పుడు పావు చెంచా నూనె వేస్తే త్వరగా మెత్తగా ఉడికిపోతుంది. ఇక ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసే ముందు కొద్దిగా నూనె వేసి వేయిస్తే ఆ గుజ్జు ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. కొత్త బియ్యం వండేటప్పుడు అన్నం మెత్తగా కాకుండా పొడి పొడిగా రావాలంటే అన్నం వండే ముందు వంట నూనె 2-3 చుక్కలు వేసినట్లయితే అన్నం చక్కగా ఉడుకుతుంది. విన్నారు కదండి, చిట్కా ఒక్కోసారి చిన్నదే అవుతుంది కానీ దానివల్ల ప్రయోజనం పోలెడంతుంటుంది.

మీరింతవరకు రవీంద్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. ఈ యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812 ఈ నెంబర్కు మీ సమాధానాలు పంపించేయండి. మరి మొదలు పెట్టేద్దాం. మొదటి క్విజ్ ప్రశ్న, తెలుగు గేయ రచయిత, సాహితీవేత్త, కవి, జ్ఞానపీఠ పురస్కారం పొందిన డాక్టర్ సి నారాయణరెడ్డి గారి జన్మదినం ఈరోజు. మరి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు వీరికి ఏ కావ్యానికి లభించింది? తెలుగు గేయ రచయిత, సాహితీవేత్త, కవి డాక్టర్ సి నారాయణరెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు ఏ కావ్యానికి లభించింది వీరికి? మరి ఇది ప్రశ్న, మీ సమాధానాలు పంపించేయండి 0866-248-8812. మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, తెలుగు గేయ రచయిత, సాహితీవేత్త, కవి, జ్ఞానపీఠ పురస్కారం పొందిన డాక్టర్ సి నారాయణరెడ్డి గారు జన్మదినం ఈరోజు. అయితే వీరికి ఏ కావ్యానికి ఈ ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు లభించింది? ఇది ప్రశ్న. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి, వీరి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా వీరు పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత

అరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి రైట్ అనుసరండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపారు. ఆ తర్వాత అశోక్ రమ్య దినకర్ దేవాన్షు శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత అమ్మనగుట్టి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి భట్టిప్రోలు సత్యనారాయణ రైట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రైట్ ఆన్సర్ పంపారు. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రచారి తిప్పత్తి నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్ రైట్ ఆన్సర్ పంపారు. నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీ వైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. ఆ తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్వలి ఫాతిమ రైట్ ఆన్సర్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేషు వీరు కూడా రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప రవీంద్రరెడ్డి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి రామకృష్ణయ్య మస్తాన్ భాషా కార్పెంటర్ బుచిరెడ్డి పాలెం నుంచి ఇంకా గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న బండారి శంకరయ్య వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. కేవి భూమిక మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. ఇంకా తెనాలి నుంచి మహేంద్ర రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ వీరంతా కూడా రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా రామ్మోహన్ రావు సత్యవతి గీతికా అభిరామ్ ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ అండి. అలాగే డాక్టర్ కేవి రావు తణుకు నుంచి పంపారు రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ పంపారు. అనగసాని శ్రీనివాసులు నందింపల్లె ఆళ్లగడ్డ నుంచి పంపారు వీరు రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ అండి. సురేంద్రనాథ్

ఒడిశా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత గుండుగొల నుంచి కొనకల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రైట్ ఆన్సర్ అండి. కాసుల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత కుంచి రామమూర్తి, బెంగళూరు నుంచి అంట వీరు, రైట్ ఆన్సర్ అండి. ఖమ్మం నుంచి రాధ రైట్ ఆన్సర్ పంపించారు. సమీనా నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా ధనుంజయ, ఇస్మాయిల్, జాకీర్ భాయ్, తబలా, మస్తాన్ భాయ్, నరేంద్ర రెడ్డి వీరు అనుకుంటున్నారట. మీరు పంపిన ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా పంపించారు ఆన్సర్ పంపించలేదండి మీరు. ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించలేదు, యాప్లో ప్రసారం అవ్వటం లేదు. ఇప్పుడు వస్తుందండి, ప్రోగ్రామ్ 3-4 మాత్రం మనకి డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ప్రోగ్రామ్ వచ్చింది ఇప్పటి వరకు కూడా ట్రాన్స్మిషను. అయితే ఇప్పుడు 4:00 నుంచి మీకు రేడియోలో ప్రసారం అవుతుందండి ప్రోగ్రాము. మీరు ఈ ప్రశ్నకు సమాధానం పంపించలేదు. ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ వీరు అడిగారు, సమాధానం అయితే పంపించలేదండి. ఇంకా దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత కేశవరావు, అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ అండి. ప్రశ్న అడిగామండి, ప్రశ్న 3 అడిగామండి. ప్రశ్న ఏంటంటే, తెలుగు గేయ రచయిత డాక్టర్ సి నారాయణరెడ్డి గారికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు ఏ కావ్యానికి లభించింది? వీరు రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఇంకా కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత ఇస్మాయిల్ బాయ్, జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, కాదర్ భాషా బాయ్, మంగళంపూరి ప్రకాష్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు నుంచి వీరంతా రైట్ ఆన్సర్. ఇంకా శివకుమార్, ముదిరాజ్, వీసీ కాలనీ, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం, చెన్నూరు, వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి రైట్ ఆన్సర్ పంపించారు. పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. ఇంకొకరు పంపించారు, దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మరి దీనికి సరైన సమాధానం ఏంటంటే, వీరికి డాక్టర్ సి నారాయణరెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు విశ్వంభర అనే కావ్యానికి లభించిందండి వీరికి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. తర్వాత క్విజ్ ప్రశ్న, భారత తత్వవేత్త, రచయిత, సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వీరు మరణించిన రోజు ఈరోజు. అయితే వీరు ఏ ప్రాంతానికి చెందినవారు? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఏ ప్రాంతానికి చెందినవారు? మీ సమాధానాలు పంపించేయండి 0866-248-8812. ఈలోగా ఒక సినీ గీతం విందాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, భారత తత్వవేత్త, రచయిత, సంఘ సంస్కర్త అయిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వీరు మరణించిన రోజు ఈరోజు, అయితే వీరు ఏ ప్రాంతానికి చెందినవారు అనేది ప్రశ్న. మరి సమాధానాలు పంపించేశారు. ముందుగా అయితే ఇంకా వీరు వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత నెల్లూరు నుంచి శేషాద్రి పంపించారు, రైట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు, రైట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ అండి. మహేంద్ర తెనాల్ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి భట్టిప్రోలు సత్యనారాయణ, రైట్ ఆన్సర్ అండి.

నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా రాధ ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. బి శివకుమార్ ముదిరాజు వీసీ కాలనీ నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, వీరు కూడా రైట్ ఆన్సర్. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్ పంపారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలి, ఫాతిమా రైట్ ఆన్సర్ పంపారండి. ఇమ్మడిశెట్టి రాఘవ, అర్జునరావు, సతీ, అనసూయ, బాపట్ల నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం నుంచి రైట్ ఆన్సర్ అండి. దవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య, నర్సాపురం, పశ్చిమ గోదావరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సాయి దర్శన్, శేష సాయి, రోహన్, వీరు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. కాసుల పద్మ గుంటూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ రైట్ ఆన్సర్ అండి. ఇంకా లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. సమీనా నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తాన్రావు, పెద్ద మస్తాన్రావు రైట్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ అండి. కేవీ భూమిక మార్కాపురం నుంచి ఇది మీరు పంపించింది ప్రశ్న. వీరు ఏ ప్రాంతానికి చెందినవారు అనండి ప్రశ్న. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను, జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపారు. ఉండుగోల నుంచి మద్దుల శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రామోజీ, రమేష్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రుత్విక్, వీరంతా కూడా రైట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష, బుచ్చిరెడ్డి పాలెం నుంచి, వీరంతా రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. గంగులూరి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, వీరు రైట్ ఆన్సర్. సురేంద్రనాథ్ ఒడిశా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి

ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజువోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. రఘువీర్ సింగ్ సుగుణాభాయి రాధామున్న ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం శ్రీనివాసరావు సూర్యతేజ గీతికా అభిరామ్ ధవళేశ్వరం రాజమహేంద్రవరం నుంచి రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి. శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని రైట్ ఆన్సర్ పంపారు. నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. అనగసాని శ్రీనివాసులు నందింపల్లి ఆళ్లగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండి. దంపూరి బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి ఇనుమడుగు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి వీరు పంపించారు రైట్ ఆన్సర్ అండి. దైదా భిక్షం దైదా వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా చిలుక నారాయణ అనసూయ యమునా జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్ పంపారు. అంజన్ దేశరెడ్డిపల్లి నుంచి ఇంకా బెంగళూరు నుంచి నవీన్ వీరు రైట్ ఆన్సర్. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి రైట్ ఆన్సర్. ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరు కూడా రైట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ మహమ్మద్ రఫీ బాయ్ మంగళంపూరి ప్రకాష్ ఖాదర్ బాషా బాయ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్ కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. డాక్టర్ సుమన్ పుట్టపర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. మరి సరి అయిన సమాధానం ఏంటో చూసేద్దాం. భారత తత్వవేత్త రచయిత సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వీరు ఏ ప్రాంతానికి చెందినవారు అనేది ప్రశ్న. దీనికి సరైన సమాధానం పశ్చిమ బెంగాల్ అండి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. అలాగే క్విజ్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మరి ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.
1: శ్రీ గురుభ్యో నమః.
2: శుభాశీహి, సమస్త సన్మంగళాయని భవంతు. ఈనాటి సంస్కృత పాఠంలో మనం మృచ్ఛకటిక నాటకంలో 3వ అంకంలో శారదత్తుడు విదూషకునితో ఒక సంగీత సభకు వెళ్ళి బాగా రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటువంటి వర్ణన కథాభాగం జరుగుతున్నది. ఆ సమయంలో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన, దాని గురించినటువంటి వాటిని మనం 2 శ్లోకాలు చెప్పుకుందాం.
1: అలాగే గురువర్యా.
2: అలం చతుశ్శాలమిమం ప్రవేశ్య,
1: అలం చతుశ్శాలమిమం ప్రవేశ్య,
2: ప్రకాశ నారీధృత ఏష యస్మాత్,
1: ప్రకాశ నారీధృత ఏష యస్మాత్,
2: తస్మాత్ స్వయం ధారయ,
1: తస్మాత్ స్వయం ధారయ,
2: విప్ర
1: విప్ర,
2: తావత్
1: తావత్,
2: యావత్
1: యావత్,
2: న తస్యాః
1: న తస్యాః,
2: ఖలు భోః సమర్ప్యతే
1: ఖలు భోః సమర్ప్యతే.
2: దీనికి పదవిభాగం.
1: అలాగే గురువర్య.
2: అలం
1: అలం
2: చతుశ్శాలం
1: చతుశ్శాలం,
2: ఇమం
1: ఇమం,
2: ప్రవేశ్య
1: ప్రవేశ్య,
2: ప్రకాశ నారీధృతః
1: ప్రకాశ నారీధృతః,
2: ఏషః
1: ఏషః,
2: యస్మాత్
1: యస్మాత్,
2: తస్మాత్
1: తస్మాత్,
2: స్వయం
1: స్వయం,
2: ధారయ
1: ధారయ,
2: విప్ర
1: విప్ర,
2: తావత్
1: తావత్,
2: యావత్
1: యావత్,
2: న
1: న,
2: తస్యాః
1: తస్యాః,
2: ఖలు
1: ఖలు,
2: భోః
1: భోః,
2: సమర్ప్యతే
1: సమర్ప్యతే.
2: ఇది పదవిభాగం.
1: అలాగే గురువర్య.
2: ఈ పదాలన్నింటినీ అన్వయం ఒక క్రమంలో పెట్టుకుంటే మనకు దాంట్లో ఉండేటువంటి అర్థం తెలుస్తూ ఉంటుంది. శారదత్తుడు విదూషకుడు వీళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వారికి అక్కడ ఒక బంగారు పాత్రలో ఆభరణాలు ఇవన్నీ పెట్టినటువంటి ఒక కలశం వాళ్ళకి కనపడింది. ఆ కనపడింది అంతకు ముందు జరిగినటువంటి కథాభాగం. వసంత సేన అనగా కథానాయిక ప్రతినాయకుడైనటువంటి వాడు ఆమెను వెంటాడటం వలన ఆమె భయపడి వచ్చి వీళ్ళింట్లో దాక్కున్నది. అక్కడ వాళ్ళింట్లో ఆశ్రయం ఈమె పొంది వచ్చేటప్పుడు చారుదత్తుల మీద ఉండే ఇష్టం చేత కొన్ని నగలను ఒక పాత్రలో పెట్టి అక్కడ వదిలేసి వచ్చింది. అంటే వాటి కోసం మళ్ళీ వెళ్ళచ్చు, ఇంకొకసారి చారుదత్తుని చూడవచ్చు అనే ఉద్దేశంతో మా ఇంట్లో మన నగలు మర్చిపోయాను మీ ఇంట్లో అనే వంకతో రావటం కోసం అనే దాంతో ఆమె ఇవన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళింది అని వీళ్ళకి అర్థమైంది. వచ్చి చూస్తే ఇది కనపడింది కాబట్టి వెంటనే ఏమంటున్నాడంటే వీటిని ఇంట్లోకి తీసుకెళ్లొద్దు అంటున్నాడు. అలం చతుశ్శాలం ఇమం ప్రవేశ్య,
1: అలం చతుశ్శాలం ఇమం ప్రవేశ్య,
2: అనగా ఇమం ఆభరణముల పాత్రను
1: ఆభరణముల పాత్రను,
2: చతుశ్శాలం ప్రవేశ్య
1: చతుశ్శాలం ప్రవేశ్య.
2: చతుశ్శాలం అంటే ఇంటి లోపలి భాగం.

0: ఇంటి లోపల
1: ఇంటి ఇంటి లోపల మధ్య భాగాన్ని చతుశ్శాలం అంటారు. అలం అంటే వద్దు అని అర్థం అన్నమాట.
0: వద్దు
1: అన్నాడు.
0: యస్మాత్
1: ఎందువలనంటే ప్రకాశనారీధృత ఈ ఆభరణములు ఇవన్నీ కూడా ఎవరి చేత ధరించబడ్డాయి అంటే ఒక ప్రకాశనారి చేత ధరించబడ్డాయి.
0: ప్రకాశనారి
1: ప్రకాశనారి అనగా నారి అంటే స్త్రీ. ఈ ప్రకాశనారి అంటే ఈమె అందరికీ తెలిసే అందరికీ కనపడే స్త్రీ.
0: అందరికీ కనపడే
1: స్త్రీ అంటే గృహిణి అంటే గృహంలోనే ఉండేటువంటి స్త్రీ. ఈమె అలాంటిది కాదు అనగా వసంతసేన వేశ్య. అందువలన ఆమె ధరించినటువంటి నగలు ఇంట్లోకి తీసుకెళ్లొద్దు అని చారుదత్తుడు చెబుతున్నాడు. అదే ఒక నియమం ఆచారం అన్నమాట. తస్మాత్
0: అందువలన
1: యావత్ ఎప్పటి వరకు మరి తీసుకెళ్లకుండా ఎప్పటి వరకు ఏం చేయాలి? వీటిని కాపాడాలి కదా, బంగారం విలువైంది మరి దీన్ని రక్షించాలి కదా, కాపాడాలి కదా అంటే దానికి కూడా ఒక నియమం చెబుతున్నాడు. ఇది ఆమెకు చేరిచే వరకు వీటి బాధ్యత నీదే అని తన స్నేహితుడు విదూషకుడికి చెబుతున్నాడు అనమాట. విప్రా అంటే ఓ బ్రాహ్మణోత్తమ,
0: ఓ బ్రాహ్మణోత్తమ,
1: యావత్
0: ఎప్పటి వరకు తస్యాహ ఆమెకు
1: వసంతసేనకు నసమర్ప్యతే సమర్పింపబడవు అనగా ఆమెకు అందజేయబడదు. తావత్
0: అప్పటి వరకు
1: దీనిని ధారయా
0: నీ దగ్గరే ఉంచు
1: అని చారుదత్తుడు విదూషకునికి చెబుతున్నాడు. అతను ఎట్లా తీసుకోవచ్చు అంటే అతను విప్ర అనే సంబోధన చేశాడు. అది ఒక వేశ్య ధరించింది కాబట్టి మన ఇంట్లోకి రాకూడదు అనే విషయాన్ని చారుదత్తుడు చెప్పాడు. చెప్పి నువ్వు బ్రాహ్మణోత్తముడు, నువ్వు నీ దగ్గర ఎట్టి పెట్టు, మళ్ళీ ఆవిడకి అందజేసే వరకు బాధ్యత నీది అని చెప్పినటువంటి విషయం ఆనాటి వాళ్ళ యొక్క నియమనిష్టలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయములు, అట్లాగే కథానాయకుని యొక్క అతని వ్యవహార శైలి ఇవన్నీ కూడా ఇందులో తెలుస్తాయి. అలాగే అంత రాత్రి వేళ వీరు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన సమయంలో ఇంట్లో అందరూ పడుకున్నారు. మనం వెళితే వాళ్ళని నిద్ర లేపితే వాళ్ళకి నిద్రాభంగం అవుతుంది. అది మనం చేయకూడదు. ఎందుకంటే నేను ఇంటి యజమానిని కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా నిద్ర లేవాలి అనకూడదు అనేటువంటి ఎంతో గొప్ప సందేశం అనేది ఈ శ్లోకంలో వస్తుంది. విను.
0: అలాగే గురువర్య.
1: ఇయం హి నిద్రా నయనావలంబిని లలాట దేశాత్ ఉపసర్పతీవ మాం అదృశ్య రూప చపలా జరేవయా మనుష్యసత్వం పరిభూయ వర్తతే. వీళ్ళకి బాగా నిద్ర వచ్చేసింది. ఎందుకంటే అర్ధరాత్రి దాటిపోయింది. అప్పటిదాకా సంగీత కచేరీ విని వచ్చారు. ఇంట్లో అందరు నిద్రపోతున్నారు. నాకు నిద్ర బాగా వచ్చేస్తోంది అని చారుదత్తుడు అంటున్నాడు విదూషకుడితో. అది సన్నివేశం. ఈ చెప్పేది ఎవరంటే చారుదత్తుడు. నిద్ర వర్ణన అన్నమాట ఇది. నిద్ర వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎట్లా బయలుదేరుతుంది అది చక్కగా ఇందులో చెబుతున్నాడు. అనగా ఈ నిద్ర నయన అవలంబిని. నిద్ర ఎక్కడికి వస్తుంది అంటే కళ్ళ మీదకి వస్తుంది. కాబట్టి నయనములను చేరుకున్నది అనమాట. అంటే కనులను చేరుకున్నది. నయనావలంబిని అంటే నిద్రకు నిలవ ఉండే చోటు, నిద్రకు వచ్చే చోటు ఎక్కడంటే కన్ను. అయ్యం హి నిద్ర నయనావలంబిని అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే లలాట దేశాత్ కంటికి పైన ఉండేటువంటిది నుదురు. ఆ నుదురు నుంచి నెమ్మదిగా కిందికి కళ్ళలోకి జారుతుంది అనమాట. అట్లా వర్ణిస్తున్నారు ఆయన. లలాట దేశాత్ అంటే నుదురు నుండి
0: ఉపసర్పతీవ
1: చేరుకున్నదా అది సమీపిస్తున్నదాని వలే
0: సమీపిస్తున్న దాని వలే
1: మాం

0: ఆమ్
1: నన్ను
0: నన్ను
1: చేరుకుంటున్నది, ఉపసర్పతి చేరుకుంటున్నది
0: చేరుకుంటున్నది.
1: ఇంకా ఎలా ఉంది అంటే నిద్ర యొక్క లక్షణం ఏంటంటే దానికి పోలిక దేంతో చెప్పచ్చు అంటే ముసలితనాలతో చెప్పచ్చు. ముసలితనం ఎక్కడుంది, ఎట్లా వస్తుంది అంటే అది ఎక్కడ వస్తుందో వచ్చేస్తుంది. ఉన్నట్టుండి నల్ల జుట్టు తెల్లబడుతుంది, ఇంకా ఒళ్ళు ముడతలు వస్తాయి, ఇంకా కళ్ళు కనపడి ఇటువంటి వస్తాయి. కానీ ఇవన్నీ ఎక్కడుంటాయి? ముసలితనం అనేది ఏదైనా ఒక వస్తువా, ఒక పదార్థమా, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, అట్లాంటిదే నిద్ర కూడా అని ఆ పోలికి చెప్తున్నాడు ఉపమాలంకారం. ఇందులో ఇది అదృశ్య రూప,
0: అదృశ్య రూప
1: ముసలితనం కనపడదు, అదృశ్య రూపములో ఉండునది,
0: అదృశ్య రూపములో ఉండునది.
1: చపల,
0: చపల
1: ముసలితనం యొక్క లక్షణం ఏంటంటే చాపల్యం.
0: చాపల్యం
1: అంటే చంచలత్వం, అనగా ఇది వరకు నల్లగా ఉండే వెంట్రుకలు ఇప్పుడు తెల్లబడుట అంటే చపలత్వం అనమాట, చాంచల్యం.
0: చపలత్వం
1: అలాగే ఇది వరకు చక్కగా ఉండే చర్మం ముడతలు పడుట, ఇవన్నీ కూడా దానిలో వచ్చే పరిణామాలు, మార్పులు. ఆ లక్షణమే జర. కాబట్టి అది చపల, చాంచల్యము కలిగినది.
0: చాంచల్యము కలిగినది
1: అయిన జరా ఇవ,
0: జరా ఇవ
1: ముసలితనము వలే,
0: ముసలితనము వలే.
1: అది యా జర అనమాట, ఏ జర అయితే ఉన్నదో తా దాని వలే నన్ను నిద్ర ఆక్రమిస్తున్నది. నిద్రకి రూపం లేదు, ముసలితనానికి రూపం లేదు. ముసలితనానికి రూపం అంటే జుట్టు తెల్లబడితే ముసల అని అంటానికి మనం అదొక ఉదాహరణ కానీ తప్ప అది ముసలితనం కాదు. కాని వాళ్ళు కూడా తెల్లబడచ్చు. కాబట్టి వృద్ధాప్యమునకు జరకు రూపం లేదు, అదృశ్య రూప. తథైవ నిద్ర అపి అదృశ్య రూప. నిద్ర కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అంటే కళ్ళలోకి వస్తుంది అన్నాం. వస్తుంది అనే మాట వాడామంటే అదేదో ఒక వస్తువు అయి ఉండాలి కదా, కానీ దాన్ని మనం చూడలేము. అలాగే అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నుదుటి మీద నుంచి కళ్ళలోకి జారుతుంది అని ఒక ఊహ, ఒక వర్ణన చేసుకున్నారన్నమాట. మనుష్య సత్వం మనుష్యుని యొక్క సహజత్వాన్ని,
0: మనుష్య సత్వం మనుష్యుని యొక్క సహజ గుణాన్ని
1: పరిభూయ,
0: పరిభూయ
1: తిరస్కరించి,
0: తిరస్కరించి
1: వర్తతే,
0: వర్తతే
1: వ్యవహరించుచున్నది,
0: వ్యవహరించుచున్నది.
1: వృద్ధాప్యం అనేది ముసలితనం అనేటువంటిది అప్పటి వరకు మనిషిలో ఉన్నటువంటి శక్తిని తిరస్కరించి వర్ధిల్లుతోంది, వృద్ధి పొందుతోంది. అదే విధంగా నిద్ర కూడా ఈ సమయంలో నా కళ్ళల్లోకి వచ్చేసింది అని శారదత్తుడు నిద్రా వర్ణన చేస్తూ ఇందులో అనేక మంచి విషయాలంటే వార్ధక్యము ఇవన్నీ కూడా కనపడకుండా ఎట్లా మీదకు వచ్చేస్తాయి అనేదాన్ని, నిద్ర యొక్క లక్షణం ఏమిటనే దాన్ని ఇందులో వర్ణించాడు. ఇది ఈ శ్లోకంలో ఉండేటువంటి విశేషము, తాత్పర్యము. స్వస్తి.
0: ధన్యవాదములు గురువర్య.
2: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మీరింతవరకు మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.

0: స్వాతంత్ర్య సమరంలో పోరాట పటిమను చూపించిన నారీమణుల జీవిత విశేషాలు నేటి యువతరాన్ని ఉత్తేజితులను చేస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని భరతమాత దాస్య విముక్తి కోసం తమ శక్తిని, యుక్తిని, యావదాస్తిని ధారపోసిన మహిళామణుల నిస్వార్థ పరత, ఎగువ సాహసం నేటి నారీలోకానికి స్ఫూర్తిదాయకమవుతుంది.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి

మీరింతవరకు శ్రీమతి మట్ట పద్మా బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5 గంటలు. ముందుగా ఇప్పుడు విందాం సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు.

ముందుగా ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు ఇలా ఉంది. ఈ సాయంత్రం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నరసింహులు గారి కథ కథానిక వింటారు. కథానిక రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల వ్యాపారంలో రాణిస్తున్న సయ్యద్ నూరి షబానా గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి మంజులా పాలేటి. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. 8:15 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు విందాం రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ పిఎల్ఎన్ రావు గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాల వివరాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం ప్రస్తుత తరుణంలో మానవ సంబంధాలు ఈ అంశం గురించి శ్రీ జీవీ నాయుడు గారి ప్రసంగం వింటారు. అనంతరం కవితాగానం ప్రసారమవుతుంది. రచన మరియు సమర్పణ శ్రీ హస్తి లక్ష్మణ మోహన్ కుమార్ గారు. 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. విహారీ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం బాగల్కోట జిల్లాలోని బాదామి పట్టణంలో వెలసిన బాదామి గుహాలయాల విశేషాలు వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 9:00 భారత న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:15 ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. సాయంత్రం 5:00 సాయంకాల ప్రసార విశేషాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి మహిళా శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడిపంటలు కార్యక్రమంలో సంవత్సరం పొడుగునా వేయదగ్గ పంటల గురించి డాక్టర్ ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సిహెచ్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:15 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యేటువంటి ప్రసార విశేషాల వివరాలు, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు విన్నారు.

వనితావాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా వనితావాణి కార్యక్రమంలో మన ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం ఎన్నో యూస్ఫుల్ థింగ్స్ ని పరిచయం చేస్తోంది, అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఉంది. మరి అలాగే ఈనాటి వనితావాణి కార్యక్రమం కూడా మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే సిద్ధంగా ఉంది. సో ఇవాళ మన సంచిక పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో పిల్లల పెంపకం అనేది ఖచ్చితంగా మనందరికీ ఎంత కష్టమైనటువంటి పనో ప్రతి తల్లిదండ్రులకు కూడా బాగా తెలుసు. కానీ ఏది ఏవైనప్పటికీ పిల్లల పెంపకం అనేది ఒక కళాత్మక నైపుణ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం పెంచేటువంటి విధానాన్ని బట్టే పిల్లలు కూడా ఎదుగుతారు కాబట్టి. పిల్లల ఎదుగుదల ఎలా ఉంటుందో రేపు పెరిగి పెద్దైన తర్వాత వారి భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి పిల్లల పెంపకంలో మనం తల్లిదండ్రులుగా చిన్నప్పటి నుంచే ఎన్నో మెలకువలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మెలకువల్లో చాలా తప్పులు కూడా దొర్లేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. తప్పులు జరగడం అనేది సర్వసాధారణం, కానీ తప్పుల్ని సరిదిద్దుకుంటూ మనం చేసేటువంటి పనిలో సక్సెస్ సాధించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నటువంటి శీర్షికలో ముఖ్యంగా యువత గురించి అయితే కొన్ని కాన్సెప్ట్స్ అయితే విందాం. ఎందుకంటే జరుగుతున్నటువంటి ఈ జనరేషన్లో ఎక్కువగా యూత్ అనేటువంటి వారు సోషల్ మీడియా ద్వారా, అలాగే వస్తున్నటువంటి విభిన్నమైనటువంటి పాశ్చాత్య సంస్కృతుల ద్వారా సతమతమైపోతూ ఉన్నారు. ఈ తరుణంలో పేరెంట్స్ యువతరంలో ఉన్నటువంటి పిల్లల్ని ఎలా సరిదిద్దుకోవాలి, ముఖ్యంగా ఈ ఫినాన్షియల్ స్ట్రాటజీ గురించి పిల్లలకి ఎలా నచ్చజెప్పాలి, ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా ఈనాటి వనితావాణి కార్యక్రమంలో అయితే వినేద్దాం. వినే ముందుగా ఆచార్య చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు విందాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మనం వింటున్నాం వనితావాణి కార్యక్రమం. సో వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేటువంటి శీర్షికలో జనరల్గా ప్రతి వారం కూడా మనం చిన్నపిల్లల్ని ఎలా పెంచాలి, వారి పెంపకంలో మనం ఎటువంటి మెలకువలు పాటించాలి అనేటువంటి విషయాల గురించి వింటూ ఉంటాం. కాకపోతే కొంచెం భిన్నంగా ఈనాటి కార్యక్రమంలో కొంచెం ఏజ్ను కూడా పెంచేద్దాం. అంటే ఒక 20-25 ఏళ్ల పిల్లలు ఎలా పెరుగుతారు, అలాగే ముఖ్యంగా ఈ సాలరీ విషయాల్లో, ఎందుకంటే అక్కడి నుంచి కెరియర్ మొదలవడం స్టార్ట్ అవుతుంది ప్రతి పిల్లలకి కూడా. 20 వరకు తల్లిదండ్రుల పెంపకంలో ఉంటూ వారి నీడ కింద ప్రతి అవసరాలని తీర్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే 20లోకి అడుగు పెడతారో చాలామంది పిల్లలు స్వతహాగా ఏదో ఒక ఉద్యోగాన్ని వెతుక్కుంటూ కొంచెం ఆర్థికపరమైనటువంటి స్వావలంబన పొందుతారు. ఇలాంటి తరుణంలో ఎన్నో పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పొరపాట్లు ఎదురవ్వకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిదే ఈనాటి మన వనితవాణి కార్యక్రమంలో మనం వినబోయేటువంటి కాన్సెప్ట్. జీతం వస్తుంది, ఖర్చు అవుతుంది, కానీ సంపద మాత్రం పెరగడం లేదు. ఇది నేటి యువత ఎదుర్కొంటున్నటువంటి వాస్తవం. ఖరీదైన ఫోన్లు, వీకెండ్ ట్రిప్స్, క్రెడిట్ కార్డ్ షాపింగ్లు, సోషల్ మీడియా చూపించే లైఫ్ స్టైల్స్, ఇవన్నీ తెలియకుండానే సంపద సృష్టించే అవకాశాలను యువతకు దూరం చేస్తున్నాయి. 20లో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు భవిష్యత్తులో కోట్ల రూపాయల నష్టంగా మారుతుంది. అందుకే ఈ వయసులో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన దిశలో నడిపించడం అంతకంటే ముఖ్యం. ముఖ్యంగా 7 మనీ మిస్టేక్స్ పిల్లల జీవితంలో చాలా ఇబ్బంది పెట్టేటువంటివి. ఏంటో 7 మిస్టేక్స్, ఈ మిస్టేక్స్ గురించే విందాం. ఈ మిస్టేక్స్ని ముఖ్యంగా తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి పిల్లలకు చక్కగా దాన్ని కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే యువత భవిష్యత్తు ఆర్థికంగా మరింత బలంగా మారేటువంటి అవకాశం ఉంది. ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. పరాజిత పర్వం చిత్రం నుంచి పాట వినే తర్వాత ఆ 7 మిస్టేక్స్ గురించి విందాం.

పారిజాత పర్వం చిత్రం నుంచి హరిచరణ్ అలాగే లిప్సిక ఆలపించిన బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ నితి మీరు ఇంతవరకు విన్నారు. అండ్ వనితో వాణి కార్యక్రమంలో మనం వింటున్నాం పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా 20s లో ఉన్నటువంటి కిడ్స్ అని చెప్పడం కన్నా పిల్లలు అప్పుడప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి వారు అని చెప్పచ్చు. సో యువత భవిష్యత్తును మింగేస్తున్నటువంటి 7 మనీ ట్రాప్స్ అని చెప్పుకున్నాం కదా. ఏంట 7 మనీ ట్రాప్స్? ఇందులో మొదటి మనీ ట్రాప్ ఏంటంటే జీతం పెరిగినప్పుడు జీవనశైలిని అప్గ్రేడ్ చేయాలి అనుకోవడం. అంటే చాలామంది యువత ఉద్యోగంలో చేరిన కొత్తల్లో జీతం పెరిగిన వెంటనే కొత్త కొత్త మొబైల్ ఫోన్లు కొనడం, ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్ళి వేలల్లో ఖర్చు చేయడం, నెల నెల విహారయాత్రలకు వెళ్లడం ద్వారా కొత్త లైఫ్ స్టైల్ను ఎంచుకుంటారు. ఒక్కోసారి ఇవన్నీ సహజంగానే అనిపిస్తాయి, కానీ ఈ అలవాట్లు భారీ ఖర్చులుగా మారుతాయి. దీన్నే లైఫ్ స్టైల్ క్రీప్ అంటారు. జీతం పెరుగుతూ ఉంటుంది, పొదుపు మాత్రం పెరగదు, కానీ జీవనశైలి మారిపోతూ ఉంటుంది. ఫలితంగా 10 ఏళ్ళు గడిచేసరికి బ్యాంకు పొదుపు ఖాతాలో 10 రూపాయలు కూడా కనబడదు. దీనికి పరిష్కారం చాలా సులభం. జీతం పెరిగిన ప్రతిసారి ఆ పెరుగుదలలో కనీసం 50% నేరుగా పెట్టుబడి వైపుకి తల్లిదండ్రులుగా మీరు మళ్లించడానికి ప్రయత్నించండి. అప్పుడే ఆదాయం పెరుగుదల భవిష్యత్తులో సంపదగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇకపోతే 2nd ట్రాప్, పెట్టుబడులను వాయిదా వేయాలనుకోవడం. ఈసారి జీతం పెరిగినప్పుడు పెట్టుబడి మొదలెడతా, వచ్చే ఇంక్రిమెంట్ అందుకున్నాక పొదుపు చేస్తా, ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేసి కాస్త స్థిరపడ్డాక ఇన్వెస్ట్ స్టార్ట్ చేస్తా అంటూ యువత నుంచి సాధారణంగా వినిపించేటువంటి మాటలు. కానీ కాంపౌండింగ్ అనే అద్భుతం కాలాన్ని కోరుకుంటుంది. ఉదాహరణకు 22 ఏళ్ల వయసులో నెలకు 5,000 రూపాయలతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే సిప్ ప్రారంభించిన వ్యక్తి 55 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు 2.2 కోట్ల రూపాయల సంపద కూడబెట్టగలడు. వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎస్, ఎప్పుడు కూడా చిన్నపాటి పొదుపు పెద్ద మొత్తంలో మనకు భారీగా కూడుతుంది. అదే సిప్ను 30 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే 85 లక్షల వరకు మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ డబ్బు కన్నా ముందుగా ప్రారంభించడం వల్ల వచ్చిన కాల ప్రయోజనమే ప్రధానమైనది. అందుకే పెట్టుబడి ఎంత చేశారు అనేది కాదు, ఎప్పుడు మొదలెట్టారు అన్నదే అత్యంత కీలకమైనటువంటి విషయం. ఈ ఎగ్జాంపుల్ గనక మనం పిల్లలతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం దీని గురించి చూపించినట్లయితే డెఫినెట్గా ఎటువంటి పిల్లలైనా కానీ వాళ్ళ యొక్క మనీలో, వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్లో ఖచ్చితంగా ఇలాంటి పొదుపు మొత్తాల్ని ప్రారంభించాలని చాలా ఆతృతగా ప్రయత్నిస్తారు. ఇలా ఇంకా 7 టిప్స్ అయితే మీకోసం సిద్ధంగా ఉన్నాయన్నాం కదా. ఇందులో ఇప్పుడు 2 అయితే వినేశాం, మిగిలిన 5 మనీ ట్రాప్స్ గురించి అయితే విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విందాం. అమరన్ చిత్ర నుంచి అనురాగ్ కులకర్ణి మరియు రమ్య బెహ్రా ఆలపించగా.

అవరం చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీరు ఇంతవరకు విన్నారు. అండ్ వనితవాణి కార్యక్రమంలో మనం వింటున్నాం యువత భవిష్యత్తును మింగేస్తున్నటువంటి 7 types ఆఫ్ మనీ ట్రాప్స్. సో ఈ 7 money traps లో ఇప్పటి వరకు అయితే 2 money traps గురించి అయితే వినేశాం. సో ఇప్పుడు 3వ money trap గురించి విందాం. ఏంటంటే క్రెడిట్ కార్డును అదనపు ఆదాయంగా భావించడం. క్రెడిట్ కార్డ్ అనేది ఒక ఆదాయం కాదు, అది తాత్కాలికమైన రుణం మాత్రమే. స్వైప్ చేసినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది, కానీ బిల్లు వచ్చినప్పుడు అసలు వాస్తవం కళ్ళు బయర్లు కమ్మేలా చేస్తుంది. వాడిన మొత్తంలో కనీస బకాయి మాత్రమే చెల్లిస్తూ వెళ్తే ఏడాదికి 36-48% అదనపు వడ్డీ భారాన్ని మోసే పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు వంటి అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా క్రెడిట్ కార్డ్ వాడకుండా ఉండాలి అంటే కనీసం 6-9 నెలల వరకు ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి అన్నటువంటి విషయాన్ని తల్లిదండ్రులుగా మనం పిల్లలకు చెబుతూ ఉన్నట్లయితే డెఫినెట్గా క్రెడిట్ కార్డ్స్ని అత్యవసరాలకు మాత్రమే ఉపయోగించాలి, అనవసరమైనప్పుడు కాదు అనేటువంటి విషయాన్ని చక్కగా మైండ్లో పొందుపరుచుకుంటారన్నమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి మనీ ట్రాప్ అని చెప్పచ్చు. ఇకపోతే తెలియని ఇన్వెస్ట్మెంట్ల వెంట పరుగులు తీయడం. అంటే ప్రతి కాలంలో ఏదో ఒక పెట్టుబడి రంగం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా సంచలనంగా మారుతూనే ఉంది. కొన్నేళ్ల క్రితం క్రిప్టో, తర్వాత డిఫెన్స్ స్టాక్, ఆ తర్వాత స్మాల్ క్యాప్ ఫండ్స్, తర్వాత ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లు, ఇలా వాటిలో పెట్టుబడి పెట్టిన వారు భారీ లాభాలు పొందారని, కోటీశ్వరులయ్యారని వార్తలు కూడా వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. యువతరం ఎక్కువగా ఆ ప్రచారంలోకి చిక్కుకొని ఆ ట్రెండ్లో భారీగా నష్టపోతుంది. దీర్ఘకాలిక సంపద సృష్టించే పెట్టుబడుల కంటే తక్షణ లాభాల ఆశతో ఆప్షన్స్, ఫ్యూచర్స్, ట్రేడింగ్ వైపు యువత ఆకర్షితులవుతుంది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావం, తక్కువ సమయంలో భారీ రాబడులు వస్తాయనే ప్రచారం ఈ ధోరణికి మరింతగా బలాన్నిస్తుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ సంపదను సృష్టిస్తే డెరివేటివ్స్, ట్రేడింగ్ మూలధనాన్ని కరిగించేస్తాయి అనేటువంటి విషయాన్ని యువత గుర్తించలేకపోతుంది. ఇక్కడ సమస్య పెట్టుబడికి ఎంపికలో కాదు, స్పష్టమైన లక్ష్యం లేకుండా సమయం చూడకుండా ఇన్వెస్ట్ చేయడంలోనే ఉంది. ప్రతిసారి పెట్టుబడి చేసే ముందు 2 ప్రశ్నలు వేసుకోవాలి. 1, ఈ డబ్బు ఏ అవసరానికి? 2, ఎప్పుడు అవసరమవుతుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం లేకపోతే పెట్టుబడి వ్యూహం కాదు, జూదమవుతుంది. కాబట్టి ఇలా పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కూడా, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా కొంచెం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. గట్స్ ఉంది కదా, మన చేతిలో డబ్బులున్నాయి కదా అని మనం ముందు వెనుక ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్లు చేశామే అనుకోండి, అన్ని సందర్భాల్లో అదృష్టం అనేది కలిసి రాదు కదా. కాబట్టి ఇలాంటి విషయాల గురించి కూడా ముందుగా మనం పిల్లలతో గనక ముచ్చటిస్తూ ఉంటే కొంచెం పిల్లలు కంట్రోల్గా ఉండడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఇది 4th money trap, పిల్లల్ని ఆర్థికపరమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తుండేది. ఇకపోతే ఇంకా 3 money traps అయితే ఉన్నాయి. అలాగే వీటితో పాటు అసలు ఇలాంటి ఈ ట్రాపింగ్ సమస్య అనేది ఎందుకు వస్తుంది? సంపద సృష్టికి గుర్తుంచుకోవాల్సినటువంటి 5 golden rules ఉన్నాయి. అలాంటివి ఏంటివి, వీటన్నిటిని గురించి కూడా వచ్చే వారం వనితవాణి కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఇది ఈనాటి వనితవాణి కార్యక్రమం. సమయభావం కాబట్టి ఇంతటితో ఈనాటి వనితవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువతకు ఉపయోగపడేటువంటి బోల్డ్ అన్ని విద్యా ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. అండ్ అలాగే ఈనాటి యువతరంగం కార్యక్రమం కూడా మీకోసం విద్యా ఉద్యోగ సమాచారాలతో సిద్ధంగా ఉంది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక మొదటి ఉద్యోగ సమాచారాన్ని అయితే విందాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ గుజరాత్ రిఫైనరీలో ట్రేడ్, టెక్నికల్, టెక్నీషియన్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 151. ఖాళీల వివరాలు ట్రేడ్ అప్రెంటిస్ విభాగంలో 84, టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగంలో 67 ఉన్నాయి. అటెండెంట్ ఆపరేటర్, ఫిట్టర్, బాయిలర్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాలైతే ఖాళీగా ఉంది. మరి వీటికి సంబంధించిన అర్హత, సంబంధిత విభాగాలు లేదా ట్రేడ్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. కొన్ని పోస్టులకు ఇంటర్మీడియట్తో పాటు స్కిల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక వయోపరిమితి విషయానికొస్తే 30/6/2026 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. విద్యార్హత మార్కులు, సర్టిఫికేట్ పరిశీలన ఆధారంగా ఎంపిక విధానం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30/7/2026. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ www.iocl.com. వెబ్సైట్ మరొకసారి www.iocl.com. యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం. దసరా చిత్ర నుంచి

0: మా మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే.
1: అరే ఓ 90 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరా చూద్దాం నీయా.

0: Bencet.
1: దసరా చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ అలాగే లక్ష్మీదాస ఆలపించిన పాట అయితే మీరు ఇంతవరకు విన్నారు. మనం వింటున్నాం యువతరంగం కార్యక్రమం. విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4 బీటెక్ కోర్సులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆమోదం పొందిన కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉన్నాయి. ఈ సందర్భంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యమిస్తూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకు 4 నూతన బీటెక్ కోర్సులకు అనుమతి ఇవ్వడం ఆనందదాయకమని తెలిపారు. భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుత్తమ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పిస్తోందని ఆయన తెలిపారు. విద్యార్థులు విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, బస్సు రవాణా సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్లు, అత్యాధునిక కంప్యూటర్ సెంటర్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు, విశాలమైన క్రీడా మైదానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణం అందుబాటులో ఉంటుందని వివరించారు. విద్యార్థులకు ముఖ్యమైనటువంటి గమనిక విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు కోర్సులు సిఎస్సీ, ఏఐ అండ్ ఎంఎల్, ఏఐ అండ్ డిఎస్, అలాగే ఈసీఈ. పూర్తి వివరాల కోసం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ www.vsu.ac.in. వెబ్సైట్ మరొకసారి www.vsu.ac.in. మెయిల్ vsuce@vsu.ac.in. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9059676703.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం విందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ డీసీసీబీ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 60. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు ఇంగ్లీష్ పరిజ్ఞానం, స్థానిక భాష అంటే తెలుగులో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఇక వయోపరిమితి 1/6/2026 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. వేతనం నెలకు 47,000 రూపాయలు. ఎంపిక విధానం

ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 24/7/2026. దరఖాస్తులకు చివరి తేదీ 7/8/2026. ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 7

.in. యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా అఖండ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం. ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో గీతామాధురి సాహితీ సత్యయామిని ఆలపించగా సాహిత్యం అనంత్ శ్రీరామ్.

అఖండ చిత్రం నుంచి సూపర్ హిట్ ఎనర్జెటిక్ సాంగ్ నైతే మీరు ఇంతవరకు విన్నారు. యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం విందాం. ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం లో ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య కేవలం 2. పోస్టుల వివరాలు సీనియర్ కన్సల్టెంట్

అలాగే సీనియర్ కన్సల్టెంట్ ప్రాజెక్ట్ విభాగంలో. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ ఉత్తీర్ణత అయ్యుండాలి. దీంతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. 60 ఏళ్లకు వయసైతే మించకూడదు. నెలకు 1,80,000 రూపాయలు కన్సాలిడేటెడ్ వేతనం ఉంటుంది. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30/7/2026. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ www.iiml.ac.in. వెబ్సైట్ మరొకసారి www.iiml.ac.in. యువత రంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం. అమిగోస్ చిత్రం నుంచి

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో అమిగోస్ చిత్రం నుంచి ఎస్పీ చరణ్ అలాగే సమీరా భరద్వాజ్ ఆలపించిన బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ నిత విన్నారు. యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4 బీటెక్ కోర్సులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆమోదం పొందిన కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉన్నాయి. ఈ సందర్భంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యమిస్తూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకు 4 నూతన బీటెక్ కోర్సులకు అనుమతి ఇవ్వడం ఆనందదాయకమని తెలిపారు. భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుత్తమ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పిస్తోందని ఆయన తెలిపారు. విద్యార్థులు విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, బస్సు రవాణా సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్లు, అత్యాధునిక కంప్యూటర్ సెంటర్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు, విశాలమైన క్రీడా మైదానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణం అందుబాటులో ఉంటుందని వివరించారు. విద్యార్థులకు ముఖ్య గమనిక, విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరునందు కోర్సులు సిఎస్ఇ, ఏఐ అండ్ ఎంఎల్, ఏఐ అండ్ డిఎస్, ఈసీఈ. పూర్తి వివరాల కోసం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ www.vsu.ac.in. వెబ్సైట్ మరొకసారి www.vsu.ac.in. మెయిల్ vsucee@vsu.ac.in. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9059676703. ఇది ఈనాటి యువతరంగం కార్యక్రమం. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు అలాగే ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే జాగృతి శర్మ. लोकसभा ने लोक परीक्षा अनुचित साधन रोकथाम संशोधन विधेयक 2026 पारित कर दिया है. इस विधेयक से लोक परीक्षा अनुचित साधन रोकथाम अधिनियम 2024 में संशोधन किया गया है. विधेयक में 10 वर्ष तक के कारावास, 10 करोड़ रुपए तक का जुर्माना और अपराधियों की संपत्ति जब्त करने का प्रावधान है. मामलों के शीघ्र निपटारे के लिए प्रत्येक राज्य सरकार और केंद्र शासित प्रदेश को दैनिक सुनवाई के लिए विशेष फास्ट ट्रैक न्यायालय स्थापित करने का आदेश दिया गया है. अपराधों की जांच पुलिस थाने में सूचना दर्ज होने की तारीख से 2 महीने के भीतर पूरी की जानी चाहिए. मुकदमे की सुनवाई आरोप पत्र दाखिल होने की तारीख से 3 महीने के भीतर पूरी होनी चाहिए. कार्मिक, लोक शिकायत और पेंशन राज्य मंत्री डॉ. जितेंद्र सिंह ने

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగట్టి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. మన జీవితాలకు జ్ఞాన వెలుగును ప్రసాదించి సన్మార్గంలో నడిపించే గురువుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరువ

0: చేయటంలో పాత్రికేయులది కీలక పాత్ర అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట మంత్రుల కమిటీ పరిశీలించింది. రానున్న 5 ఏళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఇక వార్తల వివరాలు. గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గురుతత్వాన్ని స్మరించుకునే పవిత్ర దినం, గురు పరంపరకు కృతజ్ఞతలు తెలియజేసే మహత్తర సందర్భమే గురు పౌర్ణమి అని సామాజిక మాధ్యమ ప్రకటనలో పేర్కొన్నారు. మానవాళికి వేద జ్ఞానాన్ని అందించిన మహర్షి శ్రీ వేదవ్యాసులను స్మరించుకునే ఈ పుణ్యదినం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. మన జీవితాలకు జ్ఞాన వెలుగును ప్రసాదించి సన్మార్గంలో నడిపించేవారే గురువులు అని, అజ్ఞాన అంధకారాన్ని తొలగించి విజ్ఞాన దీప్తిని వెలిగించే గురువుల పట్ల మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలని పేర్కొన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తమ అపార జ్ఞాన సంపదతో, ఓర్పుతో విద్యార్థులకు జీవిత విలువలను బోధిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గురువులందరికీ సామాజిక మాధ్యమం వేదికగా హృదయపూర్వక వందనాలు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు చేరాలంటే మీడియా పాత్ర కీలకమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబిల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లోని స్థానిక హోటల్లో ఈరోజు జరిగిన వార్తాలాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గత 12 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందని, రాబోయే కాలంలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. ఈ 12 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని మంత్రి గుర్తు చేశారు. దేశంలో మౌలిక వసతుల కల్పన కూడా జరిగిందని, దేశం స్వయం సమృద్ది దిశగా అభివృద్ది చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటమే ఈ వార్తాలాప్ ముఖ్య ఉద్దేశమని, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ మీడియా ద్వారానే ప్రజలకు చేరువవుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ,
1: ప్రజాస్వామ్యం పరిగణించాలంటే మీడియా ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చేపట్టిన పనులు గాని, తీసుకొస్తున్న పథకాలు గాని, అభివృద్ధి కార్యక్రమాలు గాని సమర్థవంతంగా ప్రజలకు చేరాలన్నా, లేదా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు ప్రభుత్వం కాగా తీసుకెళ్లాలన్నా అది మీడియా ద్వారానే సాధ్యం అవుతుందన్న విషయం మన అందరికి తెలిసింది. అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తలాగా పనిచేస్తూ విలువలతో కూడిన జర్నలిజానికి కట్టుబడి సమాజానికి ఉపయోగపడేలాగా మన మేధస్సుని, మన శక్తిని కూడా మనం వాడాల్సిన అవసరం ఉంది.
0: ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా అధికారులకు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు వ్యవసాయం, తాగునీటి నిర్వహణ, ప్రజారోగ్యం, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై పుట్టపర్తి కలెక్టరేట్లో మంత్రి ఈరోజు జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం లోపించే అవకాశమున్నందున జిల్లాలో తాగునీటి కొరత, వ్యవసాయ రంగంపై ప్రభావం, ప్రజారోగ్య సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు సాగు విధానాలపై అవగాహన కల్పించాలని, తక్కువ నీటితో సాగు చేసే పంటలను ప్రోత్సహించాలని, విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతి వార్తలు వింటున్నారు. రాష్ట మంత్రులు పొంగూరు నారాయణ, గొట్టిపాటి రవికుమార్లు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఈరోజు పరిశీలించారు. అనంతరం విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, వచ్చే 1వ తేదీన ప్రధానమంత్రి చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుందని తెలిపారు. కార్యక్రమం విజయవంతం కోసం మంత్రులతో కమిటీ వేశామని చెప్పారు. విజయనగరంలో అభివృద్ది కార్యక్రమాలకు మరో 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును విమానాశ్రయ ప్రారంభానికి

0: ఆహ్వానించామని, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే విమానాశ్రయానికి అడుగులు పడ్డాయని మంత్రి నారాయణ చెప్పారు. ఇక విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, విజయనగరంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక సమస్యలపై ఈ ప్రాంత నేతలతో చర్చించామన్నారు. రానున్న 5 ఏళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు. ఈరోజు ఉత్తరాంధ్రలో పర్యటించిన ఆయన ఉదయం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఆ తర్వాత వైజాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోనే ప్రతిష్టాత్మక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురంలోనే ఉందని, ఇది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ముఖద్వారం అవుతుందన్నారు. 25,000 మెట్రిక్ టన్నుల కార్గో కెపాసిటీ ఉన్న భోగాపురం ఎయిర్పోర్టు ద్వారా ఆక్వా, ఫార్మా, వ్యవసాయ రంగాల ఎగుమతి, దిగుమతులకు ఆదాయ వనరుగా మారనుందని చెప్పారు.
1: 25,000 మెట్రిక్ టన్నుల కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకి, ఆక్వా ఉత్పత్తులకి, ఫార్మా ఉత్పత్తులకి ఎగుమతులు చేయడానికి చాలా సౌకర్యాలు, ఆర్థిక పరమైన లాభాలు కూడా పొందటానికి ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఐటీ సెక్టర్ కానివ్వండి, సీ కోస్ట్ కానివ్వండి, అదేవిధంగా హిల్లీ టెరైన్ కానివ్వండి, అరకు ఇటువంటివన్నీ కూడా వీటిని ఆసరా చేసుకుని టూరిజం హబ్ గా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.
0: ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన 12 సంవత్సరాల పరివర్తనాత్మక పాలనను ప్రతిబింబించేలా రూపకల్పన చేసిన 2 రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం చిత్ర ప్రదర్శనను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. భారతదేశ అభివృద్ది ప్రయాణాన్ని నేరుగా ప్రజల వద్దకు తీసుకువెళ్లే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి క్షేత్రస్థాయి కార్యాలయం విశాఖపట్నం ఆధ్వర్యంలో నగరంలోని బీచ్ రోడ్లో ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించారు. 140 కోట్ల మంది భారతీయుల జీవితాలను ప్రభావితం చేసిన ముఖ్యమైన పథకాలు, విధానాలు, విజయాలను ఈ ప్రదర్శనలో చూడవచ్చు. సాధారణ ప్రజలకు ఉచిత ప్రవేశంతో రేపటి వరకు అందుబాటులో ఈ ప్రదర్శన ఉంటుందని సిబిసి ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అనంతరం సిబిసి ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ప్రదర్శనను సత్యకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు కలిసి ప్రదర్శించిన 200 అడుగుల పొడవైన భారీ జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం పుణ్యక్షేత్ర వార్షిక గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసింది. ఈ గిరి ప్రదక్షిణలో సుమారు 584,000 మంది భక్తులు పాల్గొన్నట్టు అధికారులు ప్రకటించారు. నిన్న ప్రారంభమైన 32 కిలోమీటర్ల ఈ గిరి ప్రదర్శనకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన జీవితాలకు జ్ఞాన వెలుగును ప్రసాదించి సన్మార్గంలో నడిపించే గురువుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయటంలో పాత్రికేయులది కీలక పాత్ర అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట మంత్రుల కమిటీ పరిశీలించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. లోకసభాయాం పరీక్షా కదాచార నివారణార్థం త్వరిత న్యాయ సునిశ్చేతుం చ సార్వజనిక పరీక్షా సంశోధన విధేయకః పారితం గతః. రాజ్యసభాయాం వందే మాతరం రాష్ట్రగీతాయ రాష్ట్రగానవత్ సమానం వైధానిక సంరక్షణం ప్రదాతుం సంశోధన విధేయకః పారితం గతః. గృహమంత్రి అమితశాహః అసమే జలాప్లావనస్య సమీక్షాం అకరోత్. సంకటావధౌ కేంద్రేణ అసమ రాజ్యాయ సర్వవిధ సహాయ్యం ప్రదాస్యతే ఇతి తేన ప్రతిజ్ఞాతం. హోమోర్స్ జలసంధౌ జల సంజాతస్య ఆక్రమణస్య భారతేన

చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. నగరంలోని అంగన్వాడీ కేంద్రాలు, చిల్డ్రన్స్ హోంను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బాలులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం వాత్సల్య చిల్డ్రన్స్ హోంను సందర్శించి అక్కడి పిల్లలతో మాట్లాడారు. బాలల సంరక్షణ పరిరక్షణ చట్టం 2015 మేరకు హోంను నిర్వహిస్తున్నారనే అంశాన్ని ఆరా తీశారు. కమిషన్ సభ్యురాలు వెంకట పద్మలత, ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహిస్తున్న ఎంఎస్ఆర్ స్టాటిక్ సెంటర్లో 14 ఏళ్లలోపు మానసిక శారీరక దివ్యాంగ చిన్నారులకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉదయభాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక విద్యతో పాటు స్కూల్ బస్సు సౌకర్యాన్ని కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. ప్రవేశాలకు ఎలాంటి ఫీజు లేదన్నారు. ఆసక్తి గల తల్లిదండ్రులు వివరాల కోసం మద్రాస్ బస్టాండ్ సమీపంలోని రెడ్ క్రాస్ స్టాటిక్ సెంటర్లు లేదా 8639 3486 అనే ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.

మండలంలోని గోవిందరెడ్డిపాలెం గ్రామంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ శాస్త్రవేత్త సిహెచ్ శ్రీలక్ష్మి, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి బిఎస్ చక్రవర్తి పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం, రాబో సీజన్లలో అనుకూలమైన పంటలు, నీటి యాజమాన్యం, ఎల్నినో ప్రభావం వలన ప్రస్తుతం వరి పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తనాభివృద్ది గురించి ఏఆర్ఎస్ శాస్త్రవేత్త సిహెచ్ శ్రీలక్ష్మి రైతులతో చర్చించారు. నీటి సంరక్షణ, సేంద్రీయ విధానాల గురించి జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి బిఎస్ఎఫ్ చక్రవర్తి వివరించారు. ముత్తుకూరు వ్యవసాయ అధికారి జ్యోత్స్న మాట్లాడుతూ, పచ్చిరొట్ట విత్తనాలు అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఏఏ విజయ, పవన్ కుమార్ రైతులు పాల్గొన్నారు.

0: నెల్లూరు జిల్లాలో 2047 నాటికి 50% హరిత వరణాన్ని సాధించడమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమిష్టిగా కృషి చేసి హరిత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. హరిత కార్యక్రమాల అమలుపై కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జిల్లా అటవీ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన వ్యవసాయ పంచాయతీరాజ్ విద్య పరిశ్రమలు నీటిపారుదల శాఖ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తదితర అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీటిని జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. తమ పరిధిలోని రహదారులు కాలువలు చెరువులు ప్రభుత్వ ఖాళీ భూములు తదితరాల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు నమోవనాల స్థలాల ఏర్పాటుకు అనుకూల భవనాలను భూములను పరిశీలించి వివరాలను జిల్లా అటవీ శాఖకు త్వరితగతిన అందజేయాలని ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి మహబూబ్ బాషా, సోషల్ ఫారెస్టరీ జిల్లా అటవీ అధికారి నాగార్జునరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. సమాచార వేదిక ఇంతటితో సమాప్తం.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం నరసింహులు గారి కథ కథానిక. రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు మనకు అందించిన కథానిక

నేను నరసింహుల గారిని నరసింహుల గారని ఎందుకంటున్నానో ఈ కథ చదివితే మీకే తెలుస్తుంది. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ఏకదాటిగా ఫోను మోగుతుంటే తెచ్చిచ్చింది సతీష్ కు రమ్య. ఎవరు రమ్య ఈ టైంలో అంటూ ఫోన్ అందుకున్నాడు. మీ చెల్లెలు స్వాతి లైన్లో ఉందండి అందామె. అన్నయ్యా అన్నయ్యా అర్జెంటుగా మనం భీమవరం వెళ్లాలన్నయ్యా అనగానే ఏం స్వాతి ఏమైంది అన్నాడు సతీష్. మన సుజీ వాళ్ళ మామయ్య హఠాత్తుగా హార్ట్అటాక్తో చనిపోయారంటన్నయ్యా. పాపం తనకి అమెరికా నుండి రావడానికి ఫ్లైటు అందుబాటులో లేదంట. తన బదులుగా మనల్ని వెళ్లమని చెప్పింది. స్వాతి కంగారుగా చెబుతోంది. అయ్యో పాపం చాలా మంచివారమ్మా, ఆయన ఖచ్చితంగా వెళుదాం. కానీ మనం ఇప్పుడు బయలుదేరినా హడావిడిగా టైం అయిపోతుంది. 2 రోజుల తర్వాత వెళితే కాస్త ఓదార్పుగా ఉంటుంది. ఆలోచించు స్వాతి చెప్పాడు సతీష్. సరే అన్నయ్య బావతో చెబుతాను. మరి దేంట్లో వెళ్లాలని స్వాతి అనగానే నరసింహుల్ని కారు పిలుద్దామన్నయ్య అంటూ ఫోన్ పెట్టేసింది. బుధవారం పొద్దున్నే రెడీ అయ్యి వేచి చూస్తున్నాడు కారు కోసం సతీష్. నరసింహులు వచ్చి పికప్ చేసుకున్నాడు. నమస్తే సారు, బావున్నారా అనగానే ఆ బావున్నాను నరసింహులు, బ్యాగు తీసుకుని వస్తానుండు అనగానే ఎందుకు సారు మీకు ఆ శ్రమ, మీ బ్యాగ్ ఎప్పుడో సర్దేశాను డిక్కీలో, మీరు ఎక్కి కూర్చోండి అన్నాడు నరసింహులు. 5 అడుగుల రంగులాల ఎత్తుతో కాస్త రాగి రంగులో ఉండే జుత్తుతో చామన ఛాయలో హుషారు హుషారుగా ఉన్నాడు. సమయం 6 గంటలవుతుంది సారు, నెల్లూరు నుండి బుచ్చికి 30 నిమిషాలు పడుతుంది. అక్కడ నుండి స్వాతి మేడంని రమేష్ సార్ని ఎక్కించుకుని భీమవరం వెళ్ళడానికి 6.5 గంటలు పడతాది. మధ్యాహ్నానికి ముందే వెళ్ళిపోతాం సారు గడగడా మాట్లాడుతున్నాడు నరసింహులు. మాటల్లోనే బుచ్చి చేరుకున్నారు. స్వాతి రమేష్ సిద్ధంగా ఉన్నారు. నరసింహులు డిక్కీలో సామాను సర్ది సతీష్ ముందు సీట్లోనూ వెనక సీట్లలో స్వాతి రమేష్ కూర్చోగానే ఏం సారు వెళదామా అంటూ స్టార్ట్ చేశాడు. నరసింహులు ఎంతవరకు చదువుకున్నావు, ఎన్ని సంవత్సరాల నుండి డ్రైవింగ్ చేస్తున్నావు యథాలాపంగా అడిగాడు సతీష్. సారు నేనా చదువా అంటూ నవ్వి నేను 2 రోజులు మాత్రమే బడికెళ్ళాను, నా డ్రైవింగ్ సంగతి పెద్ద కథలే, అది రమేష్ సార్కి స్వాతమ్మకి తెలుస్తారు అంటుండగా రమేష్ అందుకుని అవును సతీష్ ఈ నరసింహుల్ది పెద్ద చరిత్ర, వింటుంటే భీమవరం కూడా వచ్చేస్తుంది అనగానే అందరూ పెద్దగా నవ్వారు. సరే సరే చెప్పు నరసింహులు, నీ కథ నేను కూడా తెలుసుకుంటాను అడిగాడు సతీష్. సరే సారు నా కథ కొన్ని జీవితాలకైనా ఉపయోగపడతాదంటే చెబుతాను, మీ బోటి వాళ్ళు 4 గురికి నా కథను చెబుతానంటే ఎవరిస్తాను అంటూ చెప్పడం ప్రారంభించాడు. సారు మా నాయన యాదయ్య, అమ్మ గౌరమ్మ, మావి గొర్రెలు కాసుకుని బ్రతికే జీవితాలు సారు. ఇంట్లో అన్న అక్క నేను 3 సంతానం వాళ్ళకి. అన్న చిన్నప్పుడే బడిమానేసిండు, అక్కకి నాయన వయసు రాగానే పెళ్లి చేసి 1 అయ్యి చేతిలో పెట్టిండు. ఎకాయికి ఇంక ఇంట్లో మిగిలింది నేను మాత్రమే. అమ్మకి నన్ను బాగా చదివించాలని కోరికగా ఉండేది సారు. కాస్త బాధగా నిట్టూర్పు విడిచాడు నరసింహులు. మరి

మీ నాయన ఏం చేసేవాడు నరసింహులు? అతని బాధ కాస్త తగ్గించే ఉద్దేశంతో అడిగాడు సతీష్. మా నాయనే బాగుంటే నాకు ఈ పరిస్థితి ఎందుకుంటుంది సారు? మా నాయన మా ఊరి రెడ్ల దగ్గర నాయుళ్ళ దగ్గర బర్రెల కాడికో గొర్రెలు కాయడానికో పోయొచ్చి సాయంత్రానికి కొన్ని చుక్కలు మందేసుకొచ్చి అమ్మతో కొట్లాడేవాడు. మరి మీకు పొలాలు గట్రా ఏమైనా ఉన్నాయా? మాకు గవర్నమెంట్ ఇచ్చిన సీలింగ్ భూమి ఉండేది. ఆ భూముల్లో అమ్మ అన్న ఆరుగాలం కష్టం చేస్తూ కొన్ని గొర్రెలు కొనిచ్చారు మా నాయనకి. గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన ఇల్లు ఉన్నది. ఇవే సారు అప్పటికి మా ఆస్తి పాస్తులు. మరి బడికెందుకు పోలేదు నరసింహులు? అడిగాడు సతీష్. కడుపు చించుకుంటే కాళ్ళ మీద బన్నట్టు మా ఇంట్లో ఎవరు చదివినరు సారు నేను చదువుకోవడానికి. బడికి 2 రోజులు పోయినట్టు గుర్తు. ఎందుకో అఆలు ఏబిసిడీలు అబ్బలేదు. దానికన్నా నాయనతోనో అన్నతోనో పొలంలోకి పోయడమే నచ్చేది. పల్లెటూళ్ళలో అంతే సారు, చదువులు రుచించవు. 7 సంవత్సరాలు పెట్టేసరికే నాయన గొర్రెలు కాయడం అలవాటు చేసిండు. రోజూ గొర్రెలు కాడికి పోయి కాళ్ళు కాయలు కట్టేసేవి. పరిక్కంపల ముళ్ళు దిగబడిపోయి నెత్తుటి పుళ్ళైపోయేవి. అయినా గొర్రెల దేశలో పడి నేను కూడా ఓ గొర్రెలా మారిపోయిన రోజులు సారు అవి. మరి డ్రైవింగ్ పైకి ఎలా మళ్ళింది నీ మనసు? ఎలా నేర్చుకున్నావు నరసింహులు? ఆసక్తిగా అడిగాడు సతీష్. రోజులెప్పుడు ఒకేలాగా ఉండవు కదా సారు. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో విచిత్రాలు చేస్తుంటాడు. అలాగే జరిగిందది. మా దూరపు చుట్టం ఒకరు ఒకసారి మా ఇంటి కారులో వచ్చిండు. ఆ కారు ఎట్టా ఉందో తెలుసా సారు? నాకిప్పటికీ బాగా గుర్తు. తెల్ల అంబాసిడర్ కారు. లోపల మెత్త మెత్తగా సీట్లు, నల్లటి తారులాంటి చక్రాలు. చెబుతూ ఉంటే నరసింహుల్లో ఉత్సాహం పొంగుతోంది. కళ్ళల్లో ఏదో తడి. కారు తోలుతున్న వ్యక్తి నాకొక అద్భుతంలా కనిపించాడు సారు. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను ఎప్పటికైనా ఇలాంటి కారు ఒకటి కొనాలని. అయినా కారు కొనడం అంటే మాటలా సారు? ముందు కారు కొనాలంటే డ్రైవింగ్ రావాలి కదా సారు. మరి మన బోటోళ్ళకి కారిచ్చి డ్రైవింగ్ ఎవరు నేర్పిస్తారు? మరి తర్వాత ఏం చేశావు? అడిగాడు సతీషు రమేషు మూకుమ్మడిగా. గొర్రెలు కాయడం మానేశాను సారు, చెప్పాడు నరసింహులు. మరి గొర్రెలు కాయకుండా ఉంటే మీ నాయన ఏమీ అనలేదా? అడిగాడు సతీష్. ఎందుకనడు సారు, ఆయన గారి గొర్రెల్ని అప్పనంగా నేను కాసి పెడుతుంటే పోనంటే ఊరుకుంటాడా? తిట్టాడు కొట్టాడు, ఏమీ చేయలేక హోటల్లో సర్వర్గా పెట్టిండు సారు. నెల్లూరులో నాగార్జున మెస్లో ఎంగిలి ఆకులు ఎత్తి టేబుళ్లు తుడుస్తూ 2 సంవత్సరాలు పనిచేశాను సారు. దాంట్లో కొన్ని డబ్బులు ఇంట్లో ఇచ్చి ఎవరైనా టిప్పులుగా ఇచ్చిన డబ్బులు దాపెట్టుకుని 20,000 కూడేసుకున్నాను సారు. అబ్బో బానే దాచిపెట్టావే, తర్వాత ఏమైంది? రాను రాను నరసింహుల కథలో మలుపులు ఆసక్తి రేపుతున్నాయి సతీష్లో. ఏముంది సారు, హోటల్లో పని మానేశాను. మరి జరుగుబాటు ఎలా జరిగేది? డ్రైవింగ్కి ఎలా వచ్చింది నీకు? అడిగాడు సతీష్. చెబుతా సారు చెబుతా. మా ఊరిలో ఎవరైనా డ్రైవింగ్ పోతుంటే వాళ్లతోటి క్లీనర్గా పోయేవాణ్ణి. వాళ్ళకి పనులన్నీ సేత్తూ సేత్తూ ఎప్పుడైనా ఓ తూరి బండడిగి నేర్చుకునేవాణ్ణి. గేర్లు మార్చడం, స్పీడు పెంచడం, బ్రేక్ వేయడం, ఇలా ప్రతిదీ గమనించేవాణ్ణి. అలా అలా డ్రైవింగ్ కొంత బాగానే వచ్చేసింది సారు. మరి కారు ఎలా కొన్నావు? డబ్బులు సరిపోయాయా నీకు? అడిగాడు సతీష్. లేదు సారు, అది ఇంకో కథ. నేను డ్రైవింగ్ పూర్తి చేసుకుని తోలగలననే నమ్మకం రాగానే మా నాయనకి తెలిసిన ఒక నాయుడోళ్ల బంధువు నన్ను కారు డ్రైవింగ్ కుదుర్చుకున్నారు జీతానికి. మొత్తానికి కారు దోలే జీతగాడి వెయ్యావైతే, అభినందన పూర్వకంగా చూశాడు సతీష్. ఇక్కడే పెద్ద తిరకాసుండాది సారు. మా ఆ నాయుడు గారి భార్య దేవసేనమ్ముండేది. నాయుడు గారు చాలా మంచోడు, కానీ ఆ అమ్మే నా పాలిట కాసుకున్న దెయ్యంలాగుండేది. నేనేమి మరీ పెద్దోణ్ణి కాదని పల్లెటూరుణ్ణని పసిగట్టేసింది. కారు కోసం కుదుర్చుకున్న నన్ను ఇంట్లో పనిని చేసింది. ఎలాంటి పనులు చేపించింది నీ చేత? ఇల్లు తుడిపించేది, బట్టలు ఉతికించేది, ఇంట్లో శానా శానా పనులన్నీ చేయించేది సారు నాతో. కాస్త బాధగా నరసింహుల గొంతులో తొంగిచూసింది. హోటల్లో ఎంగిలి ఆకులు ఎత్తేటప్పుడు కూడా తర్జాగా ఉండేవాణ్ణి సారు. కానీ ఈ అమ్మ దగ్గర మనస్సు సివుక్కుమనేది. నాయుడు గారికి చెబితే నీ ఉద్యోగం తీయించేత్తా అని బెదిరించేది. నా జీతంలో కొన్ని డబ్బులు తగ్గించి ఇచ్చేది. మరి మరి ఎలా అక్కడి నుండి వచ్చావు? అడిగాడు సతీష్. కారు డ్రైవింగ్ ఖాళీ టైంలో కారు స్టాండ్కి పోయేది సారు. అక్కడ మిగతా డ్రైవర్లతో పరిచయాలు పెంచుకున్నాను. నా జీతం డబ్బులతోనే సీటీ ఒకటి కట్టుకున్నాను. ఆ తర్వాత ఏమైంది? సీటీ డబ్బులు రాగానే సేదా దేవసేనమ్మ దగ్గరికి పోయి

యజమానులకు అన్ని సేవలు చేసేది సారు, నీళ్ల బాటిలు తెచ్చిచ్చేది, వారి సామాన్లు మోసేది, వారిని కారు దిగనీయకుండా అందించేవాడిని సారు. దాంతో ఆ యజమానులు, బాడుగు కారుకు పోయేటప్పుడు నరసింహుల్ని పిలవండి అనేదాకా తెచ్చుకున్నాను. అంతేకాదు సారు, కారును తోలేటప్పుడు జాగ్రత్తగా కొంత ఆయిలు సేవ్ చేసుకునేవాణ్ణి. ఇరా, మరి ఇలా బాడుగులు పోయే నువ్వు కారెప్పుడు కొన్నావు? అడిగాడు సతీష్. అది కూడా వచ్చింది సారు, నేను వేసుకున్న సీటీ పాడిన డబ్బుల్ని వడ్డీకి ఇచ్చి 2 లక్షల రూపాయలు చేసుకున్నా సారు. ఆ డబ్బులతో మొదటిసారిగా కారు కొన్నాను. కారు కొని నేరుగా ఇంటికి వచ్చేశా. అమ్మ భయపడిపోయింది. కారు ధర 6 లక్షల రూపాయలు సారు. నేను కట్టింది 2 లక్షలు. మిగతా డబ్బులు ఏడ నుండి తెస్తావురా? నాయుళ్ళు రెడ్లు కొనుక్కునే కార్లు మనకెందుకురా అని అమ్మ ఏడిసినాది. నేను నమ్మకంగా చెప్పేశారు, నన్ను నమ్మి పిలిచేవాళ్ళున్నారమ్మా అంటూ మా యజమానులందరికీ ఫోన్లు చేసి చెప్పాను నా కారు బాడుగుకు ఉందని. ఒక్కొక్కరు బాడుగు పిలిచేటోళ్ళు సారు. అలా అలా అప్పులు తీర్చేశాను. నా కారు నాకు మిగిలిపోనాది. మరి ఈ నరసింహులు ఇప్పుడు ఎలా ఉన్నాడో అడుగు సతీషు అంటూ రమేష్ వెనక నుండి అన్నాడు. నరసింహులు కాస్త సిగ్గుపడ్డాడు. అందులో కొంచెం గర్వం కూడా కనిపిస్తుంది. అది బహుశా జీవితాన్ని జయించిన ఆత్మవిశ్వాసం నుండి వచ్చినట్టుంది. చెప్పు నరసింహులు చెప్పు అనగానే, ఏముంది సారు, నా డబ్బులతో ఇంకో ఇన్నోవా కారు కొనుక్కున్నాను, నా డబ్బులతో 3 ఎకరాల పొలం కొనుక్కున్నాను, నా డబ్బులతో 10 లక్షల ఇల్లు కట్టుకున్నాను, అన్నీ నా కష్టార్జితమే సారు, నా కష్టార్జితమే అంటూ మోగబోయాడు నరసింహుడు. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు? అమ్మాయి ఎవరైనా ఉన్నారా? నరసింహులు కళ్ళల్లో మెరుపు. ఉన్నారు సారు, ఉన్నారు. ఒక్కరు కాదు, 2 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. 2 అమ్మాయిల? ఆశ్చర్యంగా అడిగాడు సతీష్. అవును సారు, 2. ఒకరు మా ఊర్లో, ఇంకొకరు చెన్నైలో. ఏది కుదరతాదో తెలియడం లేదు. ఒకప్పుడు యాదయ్య ఇంట్లో పిల్లనీయడానికి తాగుబోతోళ్ల కుటుంబం అని వెనకాడినారు మా అన్న ఇసయంలో. అలాంటిది ఇప్పుడు మా ఇంట్లో చిన్న కోడలు కావడానికి శానా మంది ఎదురు చూస్తూ ఉన్నారు సారు. నేను పుట్టింది చిన్న కులంలోనే కావచ్చు, మేము పుట్టుక్కి భేదోళ్లమే కావచ్చు, కానీ దానిని మార్చాలనుకున్నాను సారు. నేను ఒక కలగన్నాను, నమ్మకంగా నమ్మాను. మా నాయన్ని పాడు చేసిన ముందుని ముట్టకుండా బ్రతుకుని మార్చుకున్నాను. మా ఊళ్ళో పెద్ద పెద్దోళ్ళు శానామంది కొనలోని కారు కొనుక్కున్నాను, మంచి ఇల్లు కట్టుకున్నాను. ఈ పొద్దు నరసింహులు యాదయ్య కొడుకు కాదు సారు, యాదయ్యే నరసింహులకు నాయన. మరలా నరసింహుల గొంతు మోగబోయింది. మరిక పెళ్లికెప్పుడు చెబుతున్నావు? అడిగింది స్వాతి. తొందరలోనే మేడం, లగ్గం పెట్టుకున్నాక మీ అందరికీ కార్డు ఇస్తాను, వచ్చి ఆశీర్వదించిపోవాలా అంటూ ఎర్రబడ్డ బుగ్గలతో కారుని సర్రున ముందుకు దూకించి ఆపాడు. కారు విండోలోంచి చూస్తే భీమవరం బోర్డు స్వాగతిస్తోంది.

మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో నరసింహులు గారి కథ కథానిక విన్నారు. కథానిక రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గీతాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం. ఈనాటి సంచికలో మనం వినబోతున్న ఆ పాత మధుర గీతం స్వర్ణకమలం చిత్రం నుంచి ఇళయరాజా సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు వాణిజయరాం ఆలపించిన గీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో ఈనాటి మధురగీతం సమాప్తం. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో 6వ రోజున భారత బాక్సర్ సాక్షి చౌదరి మహిళల 51 కేజీల విభాగంలో 5-0తో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లారు. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్

0: ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలలలోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీటు దాఖలు చేసిన 3 నెలలలోపు విచారణను ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ, చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణను తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: Of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువ అని ఆరోపించారు.
2: ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ రీఅషోర్డ్ బై వాట్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ డిడ్ ఆన్ అవర్ స్ట్రీట్స్. దిస్ వాజ్ నాట్ ఎంగర్, దిస్ వాజ్ నాట్ వైలెన్స్, దిస్ వాజ్ నాట్ హేట్రెడ్, దిస్ వాజ్ డీప్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ ఐ ఫీల్ దట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ మస్ట్ రెస్పెక్ట్ దిస్ ఎక్స్ప్రెషన్.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. గాంధీ తన వ్యాఖ్యలకు సభలో క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీని కేవలం బిల్లుపైనే మాట్లాడాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని కోరారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో సభ 2 సార్లు స్వల్పంగా వాయిదా పడింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు జాతీయ గీతం అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరిస్తుంది. ప్రతిపాదిత చట్టం జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరంకు కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించాలని కోరుతోంది. వీటిపై నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా ఈ 2 విధించబడతాయి. ఈ బిల్లుపై జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ఈ బిల్లులోని సవరణ కేవలం ఒక శాసనపరమైన మార్పు మాత్రమే కాదని, ఇది దేశ ఆత్మ, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర పోరాటాల ఆదర్శం పట్ల సామూహిక నిబద్దతను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలున్నాయో, వందే మాతరంను ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి కూడా అదేవిధంగా శిక్ష విధించబడుతుందని రాయ్ స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ప్రత్యేక ప్రస్తావనలు చేపట్టింది. ఇందులో సభ్యులు అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యలను ప్రస్తావించారు. ఆ తర్వాత రాజ్యసభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు 1 కోటి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాల్గొనే వారంతా మత్తు పదార్థాల విముక్తి ప్రతిజ్ఞ చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం అనేది దేశవ్యాప్తంగా 100 వారాల పాటు సాగే ఒక జన భాగస్వామ్య ఉద్యమం. యువత మత్తు పదార్థాల వ్యసనానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం యువత నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు, కమ్యూనిటీ ర్యాలీలు, నషాముక్త్ ప్రతిజ్ఞలు నిర్వహించబడతాయి. ఈ ప్రచారంలో యువతను భాగస్వాములను చేసేందుకు మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఆధ్యాత్మిక

0: సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. దీనిలో భాగస్వాములు కావాలనుకునేవారు మై భారత్ ప్లాట్ఫామ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో భారతీయ సాంప్రదాయ కళారూపాలకు చెందిన ఒక కళాకారుల బృందాన్ని కలుసుకుని వారి కళాఖండాలను వీక్షించారు. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాం కింద బనారస్ మురళి, ఢాంకా నాయక, కేరళ మురళి, బసోహిలి, సుర్పుర్, మైసూర్ వంటి సాంప్రదాయ కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది కళాకారులు ప్రస్తుతం రాష్టపతి భవన్లో బస చేస్తున్నారు. ఈ కార్యక్రమం భారతదేశ కళా సాంప్రదాయాల స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది, అలాగే సాంస్కృతిక గుర్తింపును కాపాడడంలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఢిల్లీ, కొంకణ్, గోవా, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ సాక్షి చౌదరి 51 కేజీల విభాగంలో సెమీఫైనల్స్కు దూసుకెళ్లి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. నేటి మ్యాచ్లో సాక్షి 5-0 తేడాతో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి చివరి దశకు చేరుకున్నారు. అంతకుముందు పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించడం ద్వారా భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్లో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించారు. హర్జీందర్కు కామన్వెల్త్ గేమ్స్లో ఇది వరుసగా 2వ పతకం. గతంలో 2022 బర్మింగ్హామ్స్లో గేమ్స్లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో గ్లాస్గో గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం పాడి పంటలు కార్యక్రమం.

0: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల వ్యాపారంలో రాణిస్తున్న సయ్యద్ నూరి షబానా గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీమతి మంజులా పాలేటి.
1: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై సింహపురి ఎఫ్ఎం. ఈ రోజు మన స్టూడియోస్ లో ఉన్నారు చిరుధాన్యాలు మరియు దేశీయ రకపు ధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాలు తయారు చేస్తూ వ్యాపారాన్ని ఆరంభించి అలాగే చాలా మంది మహిళలకు శిక్షణ ఇస్తూ మరింతగా ఈ రంగంలో రాణిస్తున్నటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రీమతి సయ్యద్ నూరి షబానా గారు నేడు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు, అలాగే ఈ రంగంలో వీరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, భవిష్యత్తులో వీరు ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్తారు వీరి యొక్క వ్యాపారాన్ని, ఇలాంటి మొదలైన విశేషాలన్నీ మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే నూరి షబానా గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో.
2: నమస్తే అండి.
1: షబానా గారు, మీరు చిరుధాన్యాలతో అలాగే దేశీయ రకపు ధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి అన్ని రకాల వయసుల వాళ్ళకి మీరు అందిస్తూ ఉన్నారు, దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఈ రంగంలో రాణిస్తూ ఉన్నారు కదా, ఈ రంగాన్ని ఎంచుకోవాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది, దాని గురించి మా శ్రోతలకు చెప్తారా?
2: అంటే నా కోసం నేను తెలుసుకున్నాను ఎట్లా అంటే నేను ఏది ఎలా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాం కంప్లీట్ గా అని. అంటే మా బాబుని ఎలా నాచురల్ అండ్ నార్మల్ గా హెల్తీగా పెంచాలి అనే ఉద్దేశంతో, నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు, బాబు కోసం తెలుసుకుంటూ ఆన్లైన్ లో వర్క్ షాప్స్ అటెండ్ అవ్వడం, కొంచెం ఆయుర్వేదం ప్రకారం ఎట్లా ఉండాలి గూగుల్లో సెర్చ్ చేయడము, 6 మంత్స్ బేబీకి ఎట్లా అట్లా అన్ని నువ్వుల లడ్డు కొంచెం పెద్ద తినడానికి అడుగుతారు కదా, రోస్టెడ్ మఖానా నువ్వుల లడ్డు ఆ లడ్డూలే చేస్తున్నా లేకపోతే మిల్లెట్ లడ్డు. ఒక ఏజ్ వచ్చాక స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వీళ్ళు బిస్కెట్స్ చూస్తారు కదా, బిస్కెట్స్ చూస్తే కొత్త చేంజ్ కావాలి పిల్లలకి, ఒకటే తింటే అప్పుడు బిస్కెట్స్ చేయాలని చూశాను మిల్లెట్స్. నాకు కొంచెం ట్రై చేశాను కానీ అది పర్ఫెక్ట్ గా రాలేదు. సో దానికోసం వేరే వాళ్ళ త్రూ కేవీకేలో వర్క్ షాప్ ఉంటాయని తెలిసి ఫస్ట్ అలా అప్రోచ్ అయ్యాను బిస్కెట్స్. అట్లా అదంతా ఎట్లా స్టార్ట్ అయిందంటే మా బాబు ఏం అడిగితే అది, అంటే పక్కన ఒక ఫ్రెంచ్ ఫ్రైసే తింటారు, దానికి ఆల్టర్నేటివ్ గా మనం ఏమి ఇవ్వగలము హెల్తీగా, అట్లా ప్రతి దానికి మా బాబు ఏది కావాలంటే అది ఆల్టర్నేటివ్ గా చేయడంతో ఇది బిజినెస్ స్టార్ట్ అయింది. మా బాబుకి చేస్తున్నాను కదా అలా పక్కన మాకు కూడా చేయొచ్చు కదా అన్న దాంతో స్టార్ట్ అయింది.
1: మీ బాబు వల్ల మీరు రావాల్సి వచ్చింది. శబనా గారు, మీరు ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా నేర్చుకోవడానికి మీరు ఎక్కడ శిక్షణ తీసుకున్నారు?
2: 2018 లో అప్పుడే మిల్లెట్స్ గురించి ఎక్కువ ఖాదరవల్ గారు రావడం చెప్పడం స్టార్ట్ చేశారు. అసలు ఏంటో కంప్లీట్ గా తెలుసుకుందామని హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఉంది, 2018 లో అప్పుడు వెళ్ళాను, అక్కడ వర్క్ షాప్ కి వెళ్ళాను, అక్కడ వర్క్ షాప్ లో ట్రైనింగ్ తీసుకుని వచ్చాను. అసలు ఎట్లా కంప్లీట్ గా ఏంటంటే ప్రైమరీ ఫార్మర్ దగ్గర నుంచి ఎట్లా ప్రాసెసింగ్ చేయాలి, మన గ్రెయిన్ ఎట్లా వస్తుంది, ఆ మిషనరీస్ కానీ ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ 2 మిషన్స్ చూసాను, లైక్ మనకు ఎలా చేయొచ్చు బిజినెస్ చేయొచ్చా చేద్దామని కన్ఫర్మ్ గా కాదు అంత నాలెడ్జ్ తీసుకున్నాను వచ్చాను. దెన్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనమాట ఇమీడియట్ గా, దెన్ కరోనా అప్పుడు తర్వాత ఏం చేయలేదు, బట్ ఆ టైంలో కంప్లీట్ గా ఫాలో అవడం స్టార్ట్ చేశాను ఇదంతా. దాంతోపాటు దేశీ రైస్ వెరైటీస్ ఉంటాయి, దాంట్లో ప్రతి రైస్ కి ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుంది, పర్టికులర్ డిసీజ్ కి తగ్గి క్యూరబుల్ అవుతుంది, మనకు క్యూర్ అవుతుంది అని నాకు అర్థమైంది. అప్పుడు ఫార్మర్స్ దగ్గర నుంచి నాకు అప్పుడు ఫేస్బుక్ లో కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టి మార్కెట్ ప్లేస్ ఉంటుంది, ఆ పర్టికులర్ బ్రాక్ రైస్ అప్పుడు తెప్పించాను, కరుపు కవని అని ఒక వెరైటీ అప్పుడు 2019 లో అనుకుంటా ఫస్ట్ నేను, అది మాకు రెడ్ రైస్ లో వెరైటీస్ ఉన్నాయి, ఆ 2 వెరైటీస్ తెప్పించి అప్పుడు స్టార్ట్ చేశాను నేను ఫస్ట్. అలాగే నేను మళ్ళీ వేరే మా బాబుని తీసుకుని మల్లారెడ్డి యూనివర్సిటీలో అప్పుడు తర్వాత నేచురల్ ఫార్మింగ్ ఒక మీటింగ్ ఉంటే వెళ్ళాను, అక్కడ నేను యాక్చువల్ బేకింగ్ బాబు కోసమే స్టార్టింగ్ చేసిన, బాబు కోసం ఒక 6 మంత్స్ బాబు ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, తర్వాత వీళ్ళకి అదే లడ్డూలు పెడుతుంటే బోర్ కొడుతుంది కదా వాళ్ళకైనా, సో బేకింగ్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటుంటే అక్కడ ఉమెన్ ఫార్మర్ ఒకళ్ళు ఉంది, నెల్లూరులో కేవీకే ఉంది, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఇలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ గా, కాంటాక్ట్ అవ్వండి అంటే. సో అట్లా ఫస్ట్ కేవీకేకి 3 డేస్ వర్క్ షాప్ జరిగింది, సో ఆ వర్క్ షాప్ ఫస్ట్ వచ్చాను 2022 లో వచ్చాను ఆ వర్క్ షాప్ కి, ఆ వర్క్ షాప్ నుంచి ఇంకా కంటిన్యూగా చాలా వర్క్ షాప్స్ జరుగుతూ

0: ఉన్నాయి. మిల్లెట్స్ మీద, మష్రూమ్ ఫార్మింగ్ గురించి చాలా రకాలుగా మనకి, ఇంకా జామ్స్ అని అట్లా తీసుకున్నాను. వర్క్షాప్, ప్రతి వర్క్షాప్స్ ఆల్మోస్ట్ అటెండ్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వర్క్షాప్ లో ఉన్నాను నేను.
1: మీకు కృషి విజ్ఞాన కేంద్రం వారు ఏ విధమైన సహకారం అందించారు?
0: ఫస్ట్ ఇలా నేర్చుకున్నాను, నేర్చుకుని ఇంట్లో చేసుకుంటూ ఉన్నాను. ఫ్లోర్స్ అవి అప్పుడే లైట్ గా స్టార్ట్ చేశాను బిజినెస్, ఫుల్లీ కాకుండా టైం ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఫ్లోర్స్ అండ్ హెర్బల్ బాత్ పౌడర్స్ అవి కూడా స్టార్ట్ చేశాను. అప్పుడు ఫ్లోర్స్ ఏంటంటే బయట వేయించుకున్నాను దాన్ని. ఆర్య ప్రాజెక్ట్ కింద మన యూత్ కి హెల్ప్ ఇవ్వాలని ఇలా మనకు పల్వరైజర్స్, సోలార్ డ్రైయర్స్ అవన్నీ ఫ్రీగా ఇచ్చారు. సో అప్పుడు నాకు ఒక పల్వరైజర్ కెవీకే త్రూ ఇచ్చారు. సో దాని తర్వాత ఇంకా స్ప్రౌటెడ్ ఫ్లోర్స్, మాల్ట్స్ అప్పుడు స్టార్ట్ చేశాను.
1: కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పూర్తయ్యాక మీరు ఎలాంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు?
0: నేనైతే మాల్ట్స్ ఎక్కువ చేస్తానండి, స్ప్రౌటెడ్, మెయిన్ గా స్ప్రౌటెడ్ ఫ్లోర్స్, దాంతో కంబైన్ చేసి మిల్లెట్ మాల్ట్స్, లడ్డూస్, మిల్లెట్ లడ్డూస్, ఇంకా నట్స్ అండ్ సీడ్ లడ్డూస్, మురుకులు అన్ని దేశీ రైస్ వెరైటీతో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తో డీప్ ఫ్రై చేస్తాము. చిరుధాన్యాలతో చేసిన పొడులు, మాల్ట్స్ అవి కాకుండా ముఖ్యంగా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కి, నైట్ డిన్నర్ కి హెల్తీగా రీప్లేస్మెంట్ అన్నమాట. లైక్ సింపుల్ గా ఇన్స్టంట్ ఫుడ్, మనం ఇప్పుడు ఇవి రైస్ తీసుకెళ్ళండి, ఇవి మిల్లెట్ తీసుకెళ్ళండి, మీరు సోక్ చేయండి, మీరే మరీ ఆరబెట్టి మళ్ళీ అవి చేయకుండా అన్ని నేనే చేసి జస్ట్ లైక్ పౌడర్ ఫామ్ లోనే ఇచ్చేస్తాము. మీరు నీళ్ళలో ఉడకబెట్టుకుని నైట్ జావాలా గంజిలాగా తాగడమే. అన్ని వయసు వాళ్ళకి ఉంటాయండి, లైక్ చిన్నపిల్లల 6 మంత్స్ బేబీ నుంచి పెద్దవాళ్ళ వరకు. ముఖ్యంగా ఏంటంటే మనకి వాళ్ళకి ఉన్న డిసీజ్ ని బట్టి మన ప్రతి మాల్ట్ గాని కస్టమైజేషన్ ఉంటుంది, వాళ్ళకి తగ్గట్టు చేస్తాను.
1: శబాన గారు, మీరు విలువ ఆధారిత ఉత్పత్తులు చాలా రకాలు తయారు చేస్తున్నారు కదా, వాటి గురించి కొంచెం విపులంగా మా శ్రోతలకు చెప్తారా?
0: ఫస్ట్ చిన్నపిల్లలకే స్టార్ట్ చేశాను. చిన్నపిల్లల్లో ఫస్ట్ మనకు ఉగ్గు అని ఉగ్గు చేసేవాళ్ళు కదా, దాన్నే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏంటంటే మైసూర్ మల్లిగ అని ఒక రైస్ ఉంది, ఆ రైస్ చిన్నపిల్లలకి మంచిది. సో ఆ రైస్ తో కిచడీ మిక్స్ ఇలా చేస్తాను. రైస్ కూడా నానబెట్టి ఎండబెడతాను, పెసరపప్పు కూడా అదే ప్రాసెస్. అంతా చేసిన తర్వాత వాటర్ లో ఉడకబెట్టుకుని తినడమే అంతే. దాంట్లో జీలకర్ర ఎంత వాళ్ళ ఆ ఏజ్ కి ఎంత అవసరమో అంతా ఇస్తాను. దాంతో పాటు రాగితో చేస్తాను 6 మంత్స్ పిల్లలకి. రక్తశాలి రైస్ ఉంది, ఆ రైస్ తో చేస్తాను. అంటే 6 మంత్స్ పిల్లల కంటే ఆ 6 మంత్స్ నుంచి ఏ ఏజ్ వరకు అయినా వాడచ్చు ఆ మాల్ట్. అట్లా సంవత్సరం పిల్లలకి అనుకోండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను. అంటే అన్ని సంవత్సరం బిలో పిల్లలు డ్రై ఫ్రూట్స్ డైజెస్ట్ చేయలేరు. మిల్లెట్స్ మాల్ట్స్ అన్ని 1 ఇయర్ పిల్లలకి చేస్తున్నాను. ఇప్పుడు అయితే అన్ని రకాల దేశీ వెరైటీ గ్రోసరీస్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అన్ని మనకి ఇంట్లో కావాల్సిన సాల్ట్ దగ్గర నుంచి అన్ని రకాల పప్పులు, మన విసురాయిలో చేసిన కందిపప్పు, మన ట్రెడిషనల్ వేలో చేసినవన్నీ ఉంటాయి మన దగ్గర. దేశీ వెరైటీ రైస్ వెరైటీస్ ఉంటాయి అన్ని మిల్లెట్స్ తో. ఏ మిల్లెట్ కి ఆ మిల్లెట్ విడిగా చేస్తాము, ప్లస్ మన హెల్త్ ఇష్యూని బట్టి ఏది బెటర్ అనే దాన్ని బట్టి కస్టమైజ్ అయ్యి చేస్తాము. దాంతోపాటు దేశీ మెడిసినల్ రైసెస్ ఉన్నాయి కొన్ని, రెడ్ రైస్, బ్లాక్ రైస్, వాటితో కూడా చేస్తాము. ఇంకా దోశ మిక్సెస్ ఇన్స్టెంట్ గా మనకు వర్క్ మెయిన్ వర్కింగ్ పీపుల్ కి కష్టం కదా ఇవన్నీ ఇంతసేపు సోక్ చేయాలని, వాళ్ళ కోసం ఇన్స్టెంట్ మిక్సెస్ చాలా ఉన్నాయి. పొంగల్ మిక్స్ కానీ, పిల్లల ఫుడ్ కానీ, దాంతోపాటు లడ్డూస్, మిల్లెట్ లడ్డూస్, ఇంకా నట్స్ అండ్ సీడ్ లడ్డూస్, దాంతోపాటు మురుకు, మురుకులు అన్ని దేశీ రైస్ వెరైటీతో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తో డీప్ ఫ్రై చేస్తాము.
1: దానిలో మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా అందుకున్నారా, వాటి గురించి మాకు తెలియజేస్తారా?
0: ఇచ్చారు, కేవీకేలో బేకింగ్ సర్టిఫికేట్ ఇచ్చారు. దాని తర్వాత పికిల్స్, పచ్చళ్ళ గురించి కూడా అన్ని వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ వర్క్ షాప్ చేశారు, దాంట్లో కూడా సర్టిఫికేషన్స్ ఇచ్చారు, అన్నిట్లో వర్క్ షాప్స్ కి ఇచ్చారు.
1: తర్వాత మీ ప్రొడక్ట్స్ కి ఇలాంటి గుర్తింపు వచ్చింది, ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు అందుకున్నారు?
0: కేవీకే స్టాఫ్ త్రూనే మనకు ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళే చెప్పి అప్లై చేయించి లైసెన్స్ కూడా వాళ్ళ త్రూనే తీసుకున్నాను లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఉంది.
1: ఈ రంగాన్ని ఎంచుకుని మీరు దీనిలో రాణించడానికి మీకు ఎలాంటి చేయూత అందింది, అలాగే ఆర్థికంగా మీకు ఎవరు సహకారం అందించారు?
0: ఆర్థికంగా అంటే నాకు పిఎంఎఫ్ఎంఈ లోన్ కూడా శాంక్షన్ అయి ఉంది, బట్ కానీ అవి తీసుకోకుండా చిన్న చిన్నగా స్టెప్ బై ఒక్కొక్క, ఫస్ట్ మిషన్ పల్వరైజర్ ఉంది నా దగ్గర, మనము కొంచెం సేల్ చేశాక అమౌంట్ వస్తుంది కదా.

0: అండి, దాంతో ఒక మిషన్, దాంతో ఒక మిషన్, అట్లా ఇప్పటి వరకు ఉన్న అదైతే అలా తీసుకున్నాను. గోల్డ్ లోన్ తీసుకున్నాను ఒకసారి, ఇప్పుడు ఇప్పుడైతే తీసుకోవాలి అనుకుంటున్నాను ఫర్దర్ గా. సోలార్ డ్రైయర్ ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను.
1: మీ కుటుంబ సహకారం ఎలా ఉంది?
0: అందరూ హెల్ప్ చేస్తారు. ఇవి స్ప్రౌటింగ్ ఎక్కువ చేస్తాను. మా మదర్ హెల్ప్ చాలా. ఇప్పుడంటే వర్కర్ ఉన్నారు, వర్కర్ లేకపోయినా టైంలో అంతా మా నేను నాకంటే ఎక్కువ వర్క్ చేసింది మా మదర్. అంటే ఆ ప్రాపర్ గా స్ప్రౌటింగ్ రావాలంటే, మొలకలు రావాలంటే అది ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, జాగ్రత్తగా చేయాలి. మా మదర్ హెల్ప్ తోనే ఇదంతా మాల్ట్స్ అన్నిట్లో మా మదర్ హెల్ప్ ఉంటుంది. మాల్ట్స్ లడ్డూస్, నేను మనం ఎట్లా అంటే లడ్డూస్ లో నేను నమ్మేది అంటే లడ్డూస్ లో మనం అనుకున్న న్యూట్రిషన్ అలాగే ఉంటుంది. డీప్ ఫ్రైయింగ్ మురుకులు కూడా ప్రాపర్ గా చేస్తాను, బట్ లడ్డూ మనకు డైలీ ఒకటి మనకు కావాల్సిన న్యూట్రిషన్ ఇంక్లూడ్ చేసుకుని మనం కస్టమైజ్ చేసుకుని మరి తినొచ్చు. రోజుకి ఇంత ఏది కావాలో అది. లడ్డూలో అయితే న్యూట్రిషన్ బాగుంటుంది.
1: ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి మీరు ముడి సరుకులు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు?
0: ముడి సరుకులు అంటే ఆర్గానిక్ సర్టిఫైడ్ ఫార్మర్స్ ఉంటారు, అన్ని వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. ఇంకా ఆర్వైఎస్ఎస్ అని రైతు సాధికారిక సంస్థ ఉంది, దాంట్లో అగ్రిగేటర్ లాగా చేస్తున్నాను. మా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, లైక్ మనము అన్ని నేచురల్ ఫార్మింగ్ లో ప్రొక్యూర్మెంట్ చేయాలంటే వాళ్ళ సపోర్ట్, ఏమైనా కావాలన్నా వాళ్ళ త్రూ నేను గ్యాదర్ చేస్తాను.
1: శబానా గారు, మీరు మీ ప్రొడక్ట్స్ కి ధరను ఎలా నిర్ణయిస్తారు?
0: ఇప్పుడు మనకి అన్ని రా మెటీరియల్ కాస్ట్ అంతా యాడ్ చేస్తాను. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉంటాయి కదా, అవి లేబర్ కాస్ట్, రెంటల్ చార్జెస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ, అవన్నీ యాడ్ చేసుకుని ఒక 20% అలా మార్జిన్ యాడ్ చేస్తాను. ఎవరైనా సేల్ చేయాలి నా ప్రొడక్ట్ అంటే, వాళ్ళే అందరూ మ్యానుఫ్యాక్చర్ చేయలేరు అందరు కదా, అందరూ చేయలేరండి, చెప్తున్నాను కదా స్టార్టింగ్. ప్రతి దానికి మిషనరీ కావాలి. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా నా దగ్గర నుంచి మీరు పర్చేస్ చేసి మీరు మినిమం మార్జిన్ వాళ్ళకి ఇచ్చేస్తాను. సో అట్లా కూడా ప్రజెంట్ చేస్తున్నారు చాలా మంది హౌస్ వైఫ్, చాలా మంది చేస్తున్నారు హౌస్ వైఫ్ అయినా స్టూడెంట్స్ అయినా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు.
1: కస్టమర్స్ కి రీచ్ అవ్వడానికి మీరు ఎగ్జిబిషన్స్ ఇలాంటివి ఏమైనా పెడుతూ ఉంటారా? ఎలా దీన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు?
0: ఫస్ట్ కిసాన్ మేళ, లాస్ట్ కిసాన్ మేళాలో పెట్టాను ఫస్ట్ స్టాల్. పెడితే అప్పుడు నాకు ఆర్వైఎస్ఎస్ టీమ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అంటే నాది కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ కదా, సో ఆర్వైఎస్ఎస్ అంటే వాళ్ళది నేచురల్ ఫార్మింగ్. సో అప్పటి నుంచి ఇక్కడ కిసాన్ మేళా పెట్టిన తర్వాత అక్కడ చూసి వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ లో మన స్టాల్ ఉంటుంది. మనం ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆకుకూరలు, కూరగాయలతో పాటు నా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అక్కడ.
1: మొదటి నుంచి ఇప్పటిదాకా మీ యొక్క ఈ జర్నీలో కేవీకే పాత్ర, దాని గురించి మాకు చెప్పండి.
0: ఏమైనా డౌట్ ఉంది, మిషనరీ రిలేటెడ్ ఏమైనా కావాలి, ప్యాకింగ్ ఏమైనా కావాలి, లోన్స్, లోన్ విషయంలో కూడా కేవీకే త్రూనే మొత్తం మాకెంత ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. వాళ్లే ఫాలో అప్ అయ్యి మరీ మనల్ని ఇంకా తీసుకోమని ఎంకరేజ్ చేస్తారు. బాగుంటుంది, లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాలాగా ఇంకా చాలా మంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ గా ట్రైనింగ్ తీసుకుని వస్తారు కదా. అక్కడ మనకంటూ ఒక ఫ్యామిలీ, మనకు ఒక ఫ్రెండ్ సర్కిల్ లాగా, మనకు సేల్ చేసుకోవాలన్నా ఇది చేశాను, సేల్ చేయాలంటే నన్నకు ఒక ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మార్కెటింగ్ టీమ్ ఒకటి ఫామ్ అయింది కేవీకే మ్యూచువల్ గా. మన ప్రొడక్ట్ వాళ్ళు సేల్ చేస్తారు, ఒకళ్ళు అండర్స్టాండింగ్ మీద ప్రొడక్ట్ సేల్ చేస్తూ ఉంటారు.
1: మీరు కస్టమర్స్ మీ ప్రొడక్ట్స్ రీచ్ అవ్వాలంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, సో ఈ మార్కెటింగ్ మీద మీరు దృష్టి ఎలా పెట్టారు? సోషల్ మీడియాలో ఏమైనా ఉపయోగించుకున్నారా దానికి?
0: స్టాల్స్ పెడతాము జనవరి 26, ఆగస్ట్ 15 అలా స్టాల్స్. అలా కాకుండా నేను హైదరాబాద్ లో స్టాల్స్ పెట్టున్నాను, సంక్రాంతి ఈవెంట్ లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో, తిరుపతి, వేరే వేరే ప్లేసెస్ లో కొన్ని ఆర్గానిక్ ఫెయిర్స్ జరిగినప్పుడు స్టాల్స్ పెట్టున్నాము. అక్కడ కస్టమర్స్ అప్రోచ్ అయ్యి నెంబర్స్ తీసుకుంటారు మన ప్రొడక్ట్ నచ్చితే. సో వాళ్ళకి రెగ్యులర్ గా సప్లై చేస్తాను, వాట్సాప్ త్రూ ఆర్డర్ తీసుకుంటాను. నాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళ గ్రూప్ లో యాడ్ చేస్తాను, ఆ త్రూ వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు.
1: మీ దగ్గరికి వచ్చి కస్టమర్స్ తీసుకుంటారు, ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్స్
0: ఆన్లైన్ లో కూడా తీసుకుంటారు, డైరెక్ట్ గా వచ్చి కూడా తీసుకుంటారు. ఇప్పుడు కేవీకే లో అదర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు ఉమెన్స్, వాళ్ళు కూడా నా ప్రొడక్ట్స్ కి బాగా మార్కెటింగ్ చేస్తున్నారు. వాళ్ళ ఏరియాలో ఎవరికైతే ఇప్పుడు కొన్ని ఉమెన్స్ మాల్ట్ అండ్ PCOD ఇష్యూ ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్క చేస్తాను, వాళ్ళ త్రూనే నాకు

0: తీసుకెళ్లి వాళ్ళు సేల్ చేసి వాళ్ళ మార్జిన్ వాళ్ళకు ఉంటుంది.
1: ఆన్లైన్ లో మీరు అంటే డెలివరీ చేసేటప్పుడు ఆ ప్యాకేజింగ్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: చిరు తిండ్లు అంటారు కదా మనం, అన్ని కూడా పిల్లల పదార్థాలన్నీ ఫస్ట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. అంటే మనం ఏమి కెమికల్స్ ఏమి యూజ్ చేయము, ప్రిజర్వేటివ్ యూజ్ చేయం కాబట్టి షెల్ఫ్ లైఫ్ అంత ఎక్కువ. నేను చెప్పను ఎంత, వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే ఈ లడ్డు అయినా మురుకులైనా ఈవెన్ మాల్ట్స్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఎవ్రీడే ఇవి స్నాక్స్ అన్ని ఆర్డర్ తీసుకున్న తర్వాతే చేస్తాము. సో మనకు ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతుంది. మాల్ట్స్ కూడా ఎవ్రీడే జరుగుతూ ఉంటాయి, స్ప్రౌటింగ్ ఎవ్రీడే స్ప్రౌటింగ్ జరుగుతూ ఉంటుంది, ఎవ్రీడే ప్రిపరేషన్ జరుగుతుంటాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి. ఒకసారి పెద్ద క్వాంటిటీలో చేసేసి స్టోరేజ్ అయితే చేయము. ఎక్కువ ప్రీ ఆర్డర్ బేస్ మీదే చేస్తాను. లోకల్ ఉన్న వాళ్ళు కొంతమంది ర్యాపిడోలో కూడా బుక్ చేసుకుంటున్నారు, లేదు అంటే ఇంకా ఆటోలో ఇచ్చి పంపిస్తాను ఎక్కువ ఉంటే అట్లా.
1: సో ఇప్పుడు మీ వ్యాపారం ఎలా ఉంది?
0: బాగుంది చెప్పాలంటే. నేను మనం చెప్పాలంటే దీని మీద అవగాహన చాలా తక్కువ. తినగలమా లేదా మనకి ఇది ఓన్లీ ఈ ఒక్క ఈ గంజి తాగితే ఉండగలమా, ఇది డిన్నర్ కనిస్తాను అలా చెప్పి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ నిజంగా ఆకలేయట్లేదు. డిన్నర్ కానీ ఒక గంజి, ఇది డిన్నర్ తాగేసి మెయిన్ జెంట్స్ లో పొట్ట ఉంటుంది బాగా. ఆ పొట్ట పెరిగితే ఏంటంటే హార్ట్ డిసీజెస్, అవి లోపల విజువల్ ఫ్యాట్ ఉంటుంది కదా. సో మన దాని రిలేటెడ్ మాల్ట్స్ ఉన్నాయి మనకి బ్లాక్ రైస్, సో అదొక్కటే కాకుండా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తాము. ఫస్ట్ ఏమనుకున్నారా తింటే మళ్ళీ తినాలనిపిస్తుందేమో అని తీసుకెళ్తారు. నిజంగా మాకు ఆకలేయట్లేదు, అంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అంత తొందరగా ఆకలేదు. అదొక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది అట్లా. దాంతో పాటు కావాలంటే బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకోండి.
1: ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో ఈ వృత్తిని ఇంకా మరింత మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ప్రణాళిక రూపొందించుకున్నారు, ఇంకా మీకు ఎలాంటి ఆలోచన ఉంది దీన్ని ఇంకా ముందుకెళ్ళడానికి?
0: ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడైతే అన్ని రకాల దేశీ వెరైటీ గ్రోసరీస్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అన్ని మనకి ఇంట్లో కావాల్సిన సాల్ట్ దగ్గర నుంచి అన్ని రకాల పప్పులు, మన విసిరాయిలో చేసిన కందిపప్పు, మన ట్రెడిషనల్ వేలో చేసినవన్నీ ఉంటాయి మన దగ్గర. దేశీ వెరైటీ రైస్ వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అంత మిషనరీ లేదు. సోలార్ డ్రైయింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ మంత్ లో లోన్ అప్లై చేసి ఎక్స్టెండ్ మొత్తం ఎక్స్పాండ్ చేస్తున్నాను, కొన్ని మిషన్స్ తీసుకుంటున్నాను.
1: శబన గారు, ఈ రోజుల్లో చాలా మంది మహిళలు ఇంట్లోనే ఉంటూ కూడా తమకంటూ కొంత గుర్తింపును తెచ్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలనుకుంటారు. వాళ్ళంటూ ఒక అడుగు ముందుకేసి శిక్షణ తీసుకోను, లేదంటే ఎవరి దగ్గరైనా దీన్ని నేర్చుకును, వాళ్ళకున్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకుని ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని రాణించాలనుకునే మహిళలకి మీరు ఇచ్చే సలహా ఏంటి, అలాగే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
0: అంటే ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు అసలు మనకి ఏమి ఇంట్రెస్టో మనకు క్లారిటీగా తెలుసుకోవాలి. మనం బిజినెస్ చేయాలనుకుంటే దాని మీద ప్రతిరోజు కొంచెం సమయం కేటాయించాలి. దాని గురించి ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయడము, మార్కెట్ ఎట్లా ఉంది, మన అసలు మన కస్టమర్స్ ఎవరో తెలుసుకోవాలి. ఎవరో కస్టమర్స్ ఉంటే వాళ్ళకి అప్రోచ్ ఎలా అవ్వాలో ఆ మీడియం తెలుసుకొని రీచ్ అవ్వాలన్నమాట.
1: ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి చాలా విషయాలు మా స్టూడియోకి వచ్చి మీరు చక్కని విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు శబానా గారు.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి వారికి ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల వ్యాపారంలో రాణిస్తున్న సయ్యద్ నూరి శబానా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి మంజులా పాలేటి.

0: పాడి పంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
1: తెల్ల చౌడు లేదా పాల చౌడు నేలలు వాటి యాజమాన్యం. నేలల్లో క్లోరైడు మరియు సల్ఫేట్ తో కూడిన లవణాలు ఎక్కువగా ఉన్నప్పుడు వేసవిలో నీరు ఆవిరి అవడం వలన ఆ లవణాలు నేల ఉపరితలంపై తెల్ల పొరగా ఏర్పడతాయి. ఈ భూముల్లో విత్తిన గింజలు సరిగా మొలకెత్తవు. ఒకవేళ మొలకెత్తిన పైరు కూడా ఏపుగా పెరగదు. పొలంలో మొక్కల సాంద్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు భూమిపై పేరుకొన్న ఉప్పు అంటే చౌడును పారతో చెక్కి తీసివేయాలి. పొలాన్ని మొదట బాగా దున్ని సౌలభ్యాన్ని బట్టి చిన్న మడులుగా చేసుకోవాలి. ప్రతి మడిలో

సుమారు 15 సెంటీమీటర్ల లోతులో నీరు నిల్వ ఉండేటట్లు మంచి సాగునీటిని పెట్టాలి. ఈ నీటిలో లవణ శాతం తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. నీటిలో లవణ శాతం ఎక్కువగా ఉంటే అటువంటి నీటిని ఏమాత్రం వినియోగించకూడదు. ఈ నీటిని మడిలో 4 లేదా 5 రోజులు నిల్వ ఉంచి భూమిలోనే ఇంకనివ్వాలి. తరువాత మురుగు నీటిని లోతైన కాలువల ద్వారా తీసివేయాలి. వర్షపు నీటిని ఈ పనికి వినియోగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ విధంగా 3 నుంచి 4 సార్లు చేస్తే చౌడు తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. నాణ్యమైన నీరు అందుబాటులో లేనప్పుడు ఉప్పు నీటిని తట్టుకొనగలిగే వరి, చెరకు, జొన్న, సోయా, బొబ్బర, సజ్జ, ఆవాల లాంటి పైర్లను పెంచుకోవాలి. వరిలో సార్వకాలానికి దీప్తి ఎంటియు 48/70, ఇంద్ర ఎంటియు 1061, పాండురంగ ఎంసీఎం 100, ఎంసీఎం 125, నెల్లూరు సోన ఎన్ఎల్ఆర్ 30/41 మరియు దాల్వా సాగుకు సోమశిల ఎన్ఎల్ఆర్ 33/358, నెల్లూరు మశూరి అయితే ఎన్ఎల్ఆర్ 34/449, నెల్లూరు సోన ఎన్ఎల్ఆర్ 30/41 రకాలు, అలాగే చెరుకులో అయితే 83/15, మిరపలో భాస్కర, ఆవాలలో క్రాంతి పిఎం 28 వరుణ్ రకాలను ఎంచుకోవాలి. వరి సాగుకు పచ్చిరొట్ట పైర్లను ముందుగా నేలలో పెంచి కలయదున్నాలి. నాటుకు ముందు మంచినీటిని మాత్రమే వినియోగించి 3 నుంచి 4 సార్లు నేలలోనికి లవణాలను ఇంకించడం ద్వారా లేదా బయటకు పొయ్యాలా ఏర్పాట్లు చేసుకోవాలి. నారు వయసు 25 నుంచి 35 రోజులు ఉండి కుదురుకు ఎక్కువ మొక్కలు వచ్చేలా నాట్లు ఏర్పాటు చేసుకోవాలి. సిఫారసు కన్నా 25% అదనపు నత్రజని ఎరువులను వేసుకోవాలి. వరి నాటిన 15 మరియు 20 రోజులకు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. భూసార పరీక్షల ద్వారా క్షారం కూడా అధికంగా ఉంటే సిఫారసు మేరకే జిప్సం ను వినియోగించుకోవాలి. పప్పు ధాన్యపు పంటలు చౌడును అంతగా తట్టుకోలేవు. మెట్ట ప్రాంతాల్లో బోదలు, సాళ్లు నిర్మించి బోదల అంచుల్లో విత్తుకోవాలి. బోద మీద విత్తడం మంచిది కాదు. విత్తడానికి ముందు విత్తనాలను 0.1% ఉప్పు నీటి ద్రావణంలో 2 నుంచి 3 గంటలు నానబెడితే ఉప్పు ప్రభావాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. పశువుల కంపోస్టు మరియు పచ్చిరొట్ట ఎరువులను మాత్రమే వాడుకోవాలి. వీటితో పాటు భూమిలో ఆమ్ల గుణాన్ని కరికించే యూరియాను వాడితే మంచి ఫలితముంటుంది. సైనోబాక్టీరియాని సూక్ష్మ బాక్టీరియాను వాడడం వల్ల సోడియం లవణాల వల్ల కలిగే చెడును కొంతవరకు తగ్గించవచ్చు. నీటి వసతిలేని చౌడు భూముల విషయానికొస్తే నీటి వసతిలేని చౌడు భూములను బాగు చేయడానికి సాధ్యపడదు. కనుక అట్టి భూముల్లో అనువైన చెట్లను నాటుకోవచ్చు. ఈ భూముల్లో 15 సెంటీమీటర్ల వ్యాసం గల ఆగర్ను వాడి 1.2 నుంచి 1.5 మీటర్ల లోతు గుంత వేయాలి. ప్రతి గుంత నుంచి తీసిన మట్టిలో 2 నుంచి 3 కిలోల జిప్సము, 7 నుంచి 8 కిలోల సేంద్రీయ ఎరువు కలిపి గుంతలను పూడ్చాలి. ప్రతి గుంతకు 25 గ్రాముల నత్రజని అమ్మోనియం సల్ఫేట్ రూపంలో వేసి మొక్కలు నాటుకోవచ్చు. మొక్కలు బ్రతికే వరకు నీటిని తప్పకుండా పెట్టాలి. ఎరువుల సద్వినియోగానికి కొన్ని సూత్రాలు. భారతదేశ వ్యవసాయంలో కొన్ని ఆధునిక పద్ధతులు సంతరించుకున్నవి. కృత్రిమ వనరులైన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకం తప్పనిసరి అయింది. ఇటువంటి సమయాలలో అధిక ధరలను వెచ్చించి వాడుతున్న ఎరువులను సక్రమంగా ఉపయోగించుకోవాలంటే రైతులు కొన్ని పద్ధతులను ఆచరించాలి. భూసార పరీక్ష విషయానికొస్తే రైతులు భూసార పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే రసాయన ఎరువులను సక్రమంగా వినియోగానికి మరియు పోషకాల సమతుల్యతకు భూసార పరీక్ష తప్పనిసరి. అంతేకాకుండా నేల ఆరోగ్య పరిరక్షణలో భూసార పరీక్ష మొదటి మెట్టు. నేల సారాన్ని తెలుసుకుని ఏ పంటకు ఎంత ఎరువులు వేయాలో, ఎలా వేయాలో అని తెలుసుకోవడంతో పాటు నేలల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని సవరణ పద్ధతులను చేపట్టడమే భూసార పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము. రైతులు తమ పొలంలోని మట్టిని కనీసం 2 నుంచి 3 సంవత్సరాలకోసారి పరీక్ష చేయించుకుని పోషక అవసరాలను తీర్చినట్లయితే ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు

0: నేలను రసాయనాల భారీ నుంచి కాపాడుకోగలము. సేంద్రియ ఎరువుల వినియోగము సమగ్ర పోషక యాజమాన్యంలో రసాయనిక ఎరువుల వాడకం వలన పంటల దిగుబడిలో గణనీయమైన పెరుగుదలను గమనించిన రైతులు వాటిని విరివిగా వాడుతున్నారు. అదే సమయంలో సేంద్రియ ఎరువుల వాడకం గణనీయంగా తగ్గిపోయింది. రసాయనిక ఎరువుల వాడకం అధికమవ్వడం వలన సూక్ష్మజీవుల సంఖ్య భూమిలో తగ్గిపోయి భూమి నిస్సారవంతంగా మారిపోతుంది. కావున సమగ్ర యాజమాన్యం పాటించి భూసారాన్ని పెంచుకోవాలి. ఇందులో భాగంగా సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు మొదలైన రసాయన ఎరువులతో కలిపి వేసుకోవాలి. నేలకు సేంద్రియ పదార్థం జీవనం వంటిది. నేలలో ఉన్నటువంటి జీవరాశుల మనుగడ సేంద్రియ పదార్థంపై ఆధారపడతాయి. సేంద్రియ పదార్థం పోషకాల భాండాగారం. సేంద్రియ పదార్థంలో మొక్కకు కావలసిన పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా భూ భౌతిక జీవ రసాయనిక లక్షణాలు మెరుగుపడడంతో ముఖ్య పాత్ర వహించి వేసిన రసాయనిక ఎరువుల వినియోగ సామర్థ్యం మెరుగుపడేలా చేస్తుంది. ఎరువుల సద్వినియోగానికి ఇతర ముఖ్య పద్ధతుల విషయానికొస్తే లోదుక్కులు చేసుకోవడం వలన నేల గుళ్లబారి బాగా నిల్వ ఉంచుకుని వేసిన ఎరువులను ఎక్కువ శాతం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎరువులు వేసేటప్పుడు కలుపును నిర్మూలించుకోవటం ఎంతో అవసరము. అంతేకాకుండా పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే ఎరువులను వేసుకోవాలి. సమస్యాత్మక భూముల్లో ముందుగా సమస్యను సరిదిద్దుకుని తర్వాత ఎరువులు వేసుకున్నట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యం మెరుగుపడుతుంది. అన్ని పోషకాలలో నత్రజని పోషకం వృధా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూరియాను వేపపిండితో కలిపి గాని యూరియా ఎరువు పలకలపై వేప నూనె కలుపుకుని వాడితే నత్రజని నెమ్మదిగా విడుదలై వృధా తగ్గుతుంది. అదేవిధంగా కొల్తార్తో కలుపుకుని యూరియాను ఉపయోగించుకున్నట్లయితే మంచి ఫలితాలుంటాయి. 1 కిలో కొల్తార్ను 2 లీటర్ల కిరోసిన్ తో కలుపుకుని దానిని 2 బస్తాల యూరియాకు పట్టించుకుని వాడుకున్నట్లయితే మంచి ఫలితాలుంటాయి. 1/2 బస్తా యూరియాను 1 బస్తా తడి పొడి మట్టితో కలిపి 24 గంటలు నీడలో ఉంచి ఆ తర్వాత నేలకు అందించినట్లయితే వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది. సిఫారస్ మేరకు ఎరువులు వాడకం ఎంత ముఖ్యమో సరైన పద్ధతిలో వేయడం కూడా అంతే ముఖ్యము. విదజల్లే పద్ధతిలో మొక్కలు పొలం నిండా దగ్గర దగ్గరగా ఉండి వరుసల్లో సక్రమంగా లేని మొక్కలకు, వేర్లు భూమిలో అల్లుకొని ఉండే పైర్లకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. మొక్కల మొదళ్ల దగ్గర ఎరువులు వేయడం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో ఈనాటి పాడి పంటలు కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: దేశ పురోభివృద్ధికి ప్రాథమిక పునాది ప్రజా ఆరోగ్యం. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణ, మహిళా సాధికారతను అత్యంత కీలకమైన బాధ్యతలుగా గుర్తించి అనేక సంక్షేమ పథకాల అమలుతో వాటిని సుస్థిరం చేస్తోంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ సంస్కృత శ్లోకాన్ని బట్టి మన సంస్కృతిలో ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు అర్థమవుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం కుటుంబానికి ఆనందాన్నిస్తే, ప్రజా ఆరోగ్యం దేశానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. అందుకే దేశ ప్రజలందరికీ కూడా నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజా ఆరోగ్య రక్షణ కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు ప్రతి దశలోనూ ప్రజలకు భరోసా కల్పించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, పేద కుటుంబాలు వైద్య ఖర్చుల వల్ల అప్పులపాలు కాకుండా ఉండేందుకు ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి అద్భుతమైన ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పేద ప్రజలు ఉచితంగా నాణ్యమైన చికిత్స

చేస్తారు. ఈరోజు మన దేశంలో అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తున్న టీబీ ముక్తి భారత్ అభియాన్ గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నాను. క్షయవ్యాధి టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు ప్రభావితం చేస్తుంది. అయితే మెదడు, ఎముకలు, మూత్రపిండాలు, లింఫ్ గ్రంథులు వంటి ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేయవచ్చు. టీబీ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలిలోకి వ్యాపించే సూక్ష్మక్రిముల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధి. సరైన సమయంలో గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకుంటే టీబీని పూర్తిగా నిర్మూలించవచ్చు. టీబీ ముక్త భారత్ అభియాన్ అంటే ఏమిటి? భారత ప్రభుత్వం జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా టీబీ ముక్త భారత్ అభియాన్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని క్షయవ్యాధి రహిత దేశంగా మార్చడం. దీనిలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధులు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది. టీబీ ముక్త భారత్ అభియాన్ ముఖ్య లక్ష్యాలు ఏమంటే, ప్రతి టీబీ రోగిని గుర్తించడం, అనగా 2 వారాలకు పైగా దగ్గుతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని టీబీ పరీక్షలు చేయించడం, అధిక ప్రమాదంలో ఉన్న ప్రజలకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించడం, టీబీ మరణాలు తగ్గించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభించడం, నాణ్యమైన మందులు, సరైన పర్యవేక్షణ, పోషకాహారం అందించడం ద్వారా ఈ టీబీ మరణాలను తగ్గించడం, టీబీ రోగులతో కలిసి నివసించే కుటుంబ సభ్యులకు అవసరమైన టీబీ నివారణ చికిత్స అందించడం, టీబీ ప్రివెంటివ్ థెరపీ, ప్రజల భాగస్వామ్యం. టీబీ నిర్మూలనకు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి. ఇతర వ్యాధులను గుర్తించడం, టీబీతో పాటు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, పోషకాహార లోపం, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా గుర్తించి చికిత్స అందించడం. టీబీ లక్షణాలు మరి ఏమంటే, 2 వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, కఫంలో రక్తం రావడం. టీబీని ఎలా నిర్ధారణ చేస్తారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న పరీక్షలు కఫం పరీక్ష, ఛాతీ ఎక్స్రే, ట్రూనాట్, సిబినాట్ వంటి నాట్ పరీక్షలు, ఔషధ నిరోధక పరీక్షలు, ఇవి అతివేగంగా ఖచ్చితంగా వ్యాధిని గుర్తిస్తాయి. టీబీ చికిత్స, టీబీకి ప్రభుత్వం పూర్తిగా ఉచిత చికిత్స అందిస్తోంది. రోగి తప్పకుండా ప్రతిరోజు మందులు వాడాలి. వైద్యులు చెప్పినంత కాలం చికిత్స పూర్తి చేయాలి. మధ్యలో మందులు ఆపకూడదు. మందులు మధ్యలో ఆపితే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిక్షయ పోషణ యోజన, టీబీ రోగుల ఆరోగ్య పునరుద్ధరణ ప్రభుత్వం నిక్షయ పోషణ యోజన ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. పోషకాహారం తీసుకోవడం వలన చికిత్స ఫలితం మెరుగుపడుతుంది. నిక్షయమిత్ర కార్యక్రమం, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, సేవా సంస్థలు, దాతలు టీబీ రోగులకు పోషకాహారం, అవసరమైన సహాయం అందించేందుకు నిక్షయమిత్రాలుగా నమోదు కావచ్చు. ఇది ప్రజల భాగస్వామ్యానికి ఒక మంచి ఉదాహరణ. టీబీ నివారణకు మనం చేయాల్సిన పనులేమి? దగ్గినప్పుడు నోరు, ముక్కు కప్పుకోవాలి. ఇంట్లో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులకు అవసరమైన పరీక్షలు చేయించాలి. వైద్యులు సూచించిన నివారణ చికిత్స తీసుకోవాలి. టీబీపై అపోహలు తొలగిద్దాం. చాలా మంది టీబీ అంటే భయపడుతున్నారు. ఇది నిజం కాదు, గుర్తుంచుకోండి. టీబీ పూర్తిగా నయం అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితం. టీబీ రోగులకు దూరం పెట్టుకోకుండా వారికి ధైర్యం చెప్పాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. టీబీ నిర్మూలనలో ఆశా కార్యకర్తలు, ANMలు, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి. ప్రియమైన శ్రోతలారా, మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు 2 వారాలకు పైగా దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకోండి. టీబీకి ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. టీబీకి పరీక్షలు ఉచితం, చికిత్స ఉచితం, టీబీ పూర్తిగా నయం అవుతుంది.

0: మనమందరం కలిసి ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి టీబీ రోగికి అండగా నిలిచి టీబీ ముక్తు భారత్, ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణానికి మనవంతు సహకారం అందిద్దాం.
1: ఆరోగ్యవంతమైన పౌరుడే నవభారత నిర్మాణానికి ప్రధాన శిల్పి. అయితే ఆరోగ్యకరమైన సమాజానికి ఆర్థిక భద్రత కూడా అంతే ముఖ్యం. అందులోనూ మహిళా సాధికారత అనేది దేశ ప్రగతికి అత్యంత కీలకం. ఒక దేశం లేదా సమాజం ఎంతవరకు అభివృద్ధి చెందింది అని అంచనా వేయడానికి ఆ సమాజంలోని మహిళల స్థితిగతులే ప్రధాన కొలమానం. స్త్రీ కేవలం ఒక కుటుంబానికే కేంద్ర బిందువు కాదు, నవ సమాజ నిర్మాణానికి కూడా ఆమె అత్యంత కీలకమైన భాగస్వామి. అందుకే స్త్రీలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించి స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల రక్షణ, ఆరోగ్యం, విద్య, ఆర్థిక ఉపాధిని పెంపొందించడానికి అద్భుతమైన యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఒకవైపు ఆరోగ్య భారతాన్ని నిర్మించే దిశగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వైద్య విప్లవం, మరొకవైపు మహిళలను ప్రగతి శిఖరాల వైపు నడిపిస్తున్న డిఆర్డిఏ సంక్షేమ పథకాలు, మన గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సామాజిక రూపురేఖల్ని ఇవి పూర్తిగా మార్చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను పెంచడానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
2: నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేది భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక ప్రధాన పేదరిక నిర్మూలన కార్యక్రమం. ఈ పథకం పేద కుటుంబాలకు లాభదాయకమైన స్వయం ఉపాధి మరియు నైపుణ్యంతో కూడిన వేతన ఉపాధిని పొందేలా సహాయపడటం ద్వారా గ్రామీణ పేదరికాన్ని తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో సర్ప ఆధ్వర్యంలో జీవనోపాధుల విభాగం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా రైతుల కోసం, ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 2000 మంది మహిళా రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని సమైక్యపరుస్తూ 20 మండలాల్లో 20 FPOలు అంటే మహిళా రైతు ఉత్పాదక సంస్థలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 20 FPOల్లో 23484 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 7 మండలాల్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ అంటే సమీకృత వ్యవసాయ క్షేత్రాలుగా ఏర్పాటు చేసి దానిలో సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వీరి ద్వారా మహిళా రైతులకు విభిన్న జీవనోపాధులు ఏర్పాటు చేసుకుని తద్వారా ఆదాయాలు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మిశ్రమ పంటల సాగు వలన రైతుకి ఒక పంటలో నష్టం వచ్చినప్పటికీ మిగతా పంటల్లో లాభం చేకూరే అవకాశం ఉంది. అలాగే 20 మండలాల్లో మహిళా రైతుల సామర్థ్య అభివృద్ధి పెంపొందించడానికి శిక్షణలు ఇవ్వడము, జీవన ఉపాధుల సేవా కేంద్రాలు అంటే లైవ్లీహుడ్ సర్వీస్ సెంటర్స్ అంటాము, LSCలు ఏర్పాటు చేయడము, అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ CHCs అంటాము, వాటిలో వ్యవసాయ పనిముట్లని మనం కొనుగోలు చేసి వాటిని తక్కువ రేటుకి FPG మెంబర్స్ అందరికి కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయము, చేపల పెంపకము, మేలు రకం పశువుల పెంపకము, బ్యాంబూ కల్టివేషన్, అలాగే కోడల పెంపకం వంటి బహుళ ప్రయోజన వ్యవసాయ కార్యక్రమాలని సర్ప ఆధ్వర్యంలో మనం కాకినాడ జిల్లాలో DRDA తరఫు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 1000 మంది వెదురు సాగు చేయడానికి మహిళా రైతులు మేము గుర్తించడం జరిగింది. అలాగే సర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్ ద్వారా మరి జిల్లాలో 200 మంది మహిళా రైతుల్ని పొరమైన చేపల పెంపకానికి గుర్తించడం జరిగింది. అలాగే మహిళా రైతు ఉత్పాదక సంస్థ FPOల ద్వారా కొనుగోలు చేయబడిన ఉత్పత్తులకు గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ చేయడము, వాల్యూ ఎడిషన్, అలాగే మార్కెటింగ్ సౌకర్యం కల్పించడము, ఇవన్నీ కూడా ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం మీద ఈ FPOకు సంబంధించి కాకినాడ జిల్లాలో రివాల్వింగ్ ఫండ్ నిమిత్తము 2 కోట్ల రూపాయలు, అలాగే 20 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ నిమిత్తం 3 కోట్ల రూపాయలు, అలాగే ఈ సీడ్ క్యాపిటల్ ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకునే మహిళలకి మొదట విడతగా 40,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్, అలాగే సక్రమ నిర్వహణ జరిగిన తర్వాత వాళ్ళకి 2వ విడతగా 75,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 80,000 మంది మహిళల్ని మనం లఖపతి దీదీలుగా గుర్తించడం జరిగింది.

0: ఇలాంటి ఆర్థిక వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మహిళలు మరియు మహిళా రైతులు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగడానికి అవకాశం ఏర్పాటు చేసినటువంటి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ మరి కాకినాడ జిల్లాలో మహిళల్లో పేదరికాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
1: స్వయం సహాయక సంఘం అనేది కేవలం ఒక సముదాయం మాత్రమే కాదు, అది మహిళల జీవితాన్ని మార్చే ఉద్యమం. స్వయం ఉపాధి మహిళల స్వాభిమానానికి దర్పణం. వివిధ పథకాల ద్వారా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతతో నేడు గ్రామీణ మహిళలు అసాధారణమైన ప్రతిభను కనబరుస్తూ, సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునికతను ఆహ్వానిస్తూ తాము కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో లఖ్పతి దీదీలుగా అవతరించి ప్రగతి పథంలో దిగ్విజయంగా ముందుకు సాగుతూ మహిళా శక్తిని యావత్ ప్రపంచానికి చాటుతున్నారు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
5: ముద్దు, కొత్త కార్ గెలిచి కొనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
6: ఆగు ముద్దు.
5: ఏంటి?
6: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
5: నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్ గెలచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
6: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
5: కూల్ గా ఉండండి.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు. కార్యక్రమంలో ఈనాటి మొదటి వాట్సాప్ కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి భూమిదని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్నం వెంకటేశం మరియు శివకోటి శేఖర్ వీరు కోరుకుంటున్నారు, ప్రేయసి రావే చిత్రం నుంచి ఒక మంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు మరొక వాట్సాప్. మహబూబ్ నగర్ జిల్లా మూసపేట గ్రామం నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్ మరియు కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు. మగధీర చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, రీటా మరియు అనుజ్ గురువార ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు. కార్యక్రమం ముగింపు సమయానికి వచ్చింది కాబట్టి ఇవాళ మనకు మెసేజెస్ పంపించిన శ్రోతల పేర్లైతే ఒకసారి చూసేద్దాం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు మనకు మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద మరియు ఆయేష గారు మెసేజ్ పంపించారు. హైదరాబాద్ నుంచి మౌనిక, భాను మరియు వినయ్ కుమార్ గారు మెసేజ్ చేశారు. అలాగే పుట్టపాక నుండి భవాని వెంకట్, మాస్టర్ మిథున్, మహదేవ్ మెసేజ్ చేశారు. విశాఖపట్నం నుంచి లక్ష్మి మరియు విశాల్ గారు మనకు మెసేజ్ పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ గారు మనకు మెసేజ్ పంపించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. వీరితో పాటు శ్రీనివాస్, ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు మనకు మెసేజ్ పంపించారు, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి. అలాగే కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరేపల్లి నుండి పంతాటి శ్రీనివాసరావు, గంగాభవాని మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అనంతపురం జిల్లా కొమిడి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు మరియు కుటుంబ సభ్యులు. అలాగే జేరుపోతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ మరియు కుటుంబ సభ్యులు. అలాగే నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు కుటుంబ సభ్యులు. విశాఖపట్నం ఐటీఏ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు. కర్నూలు నుంచి బ్రహ్మయ్య మరియు ఫ్రెండ్స్ మనకు మెసేజ్ చేశారు. అలాగే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్ర నుంచి దోగుపత్తి శివప్రసాద్, టైలర్ శ్రీను మరియు కుటుంబ సభ్యులు. అలాగే బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్, తబలా, మస్తాన్ భాష మరియు కుటుంబ

జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నివారణ సవరణ బిల్లు 2026కు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. వందే మాతరానికి జనగణమనతో సమానమైన చట్టబద్ద రక్షణ కల్పించే బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ప్రపంచ పులుల జనాభాలో దాదాపు 70% పులులు భారతదేశంలోనే ఉండటం దేశ ప్రజలందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శనతో ఇప్పటి వరకు 12 పతకాలు గెలుచుకున్నారు. ఇక వార్తల వివరాలు. పరీక్షల్లో అక్రమాలను మరింత కఠినంగా అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నివారణ సవరణ బిల్లు 2026కు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు దోషుల ఆస్తులను స్వాధీనం చేసుకునే నిబంధనలను ఈ బిల్లులో చేర్చారు. అక్రమాలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని బిల్లు నిర్దేశించింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తేదీ నుంచి 2 నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలి. ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత 3 నెలల్లోపు విచారణ ముగించాలి అనే కాలపరిమితులను కూడా ఈ చట్టం నిర్దేశించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ఈ సవరణలు తీసుకువచ్చామని తెలిపారు. విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పార్లమెంటులో అనుచిత పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను

0: ఇస్తూ విద్యార్థుల నిరసనల్లో ఎటువంటి కాల్పులు జరగలేదని, కేవలం బాష్ప వాయువు మాత్రమే వినియోగించారని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిందని జితేంద్ర సింగ్ వివరణ ఇస్తూ,
1: గృహ మంత్రి ఆదేశ ఆథెంటికేట్ నాకామ్ సబ్సే పహలీ బునయాది బాత్ కహీ భీ గోలీ చలానే కా ఆదేశ్ కోయి మంత్రీ నహీ దేతా, వో మ్యాజిస్ట్రేట్ దేతా హై, ఎస్డిఎం దేతా హై, డిఎం దేతా హై, హమ్ సబ్ విధాయక రహే హై, సాంసద్ రహే హై, హమారే అనుభవ్ మే హై, ఇస్కా అర్థ యే హువా కి ఉన్హే సార్వజనిక జీవన్ కా భీ అనుభవ్ మే అభావ్ హై.
0: ఈ బిల్లు ఆమోదం అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ సవరణతో వందే మాతరానికి జాతీయ గీతం జనగణమనతో సమానమైన చట్టబద్ద రక్షణ కల్పించనున్నారు. వందే మాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారిపై గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఈ బిల్లులో ఉంది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ, ఈ సవరణ కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదని, భారతదేశ స్వాతంత్ర పోరాటం ఆదర్శాల పట్ల దేశ సమిష్టి నిబద్దతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. 1971లో తీసుకువచ్చిన జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం ద్వారా జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం జనగణమనకు గౌరవాన్ని పరిరక్షించే నిబంధనలు అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహించారు. పులుల సంరక్షణపై అవగాహన పెంపొందించడం, వాటి సహజ ఆవాసాలను పరిరక్షించడం, అడవుల్లో పులుల సంఖ్య తగ్గుదలను అరికట్టడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి ప్రేమికులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పులుల జనాభాలో దాదాపు 70% పులులు భారతదేశంలో ఉండటం దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, పరిరక్షణ కార్యకర్తలను ఆయన అభినందించారు. స్థానిక సమాజాలను మరింత బలోపేతం చేయటం, మానవ వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించటం పట్ల కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. ఇక పులుల సంఖ్య పెరగడం భారత అటవీ సంపద ఆరోగ్యాన్ని, సంరక్షణపై దేశం చూపుతున్న ప్రత్యేక దృష్టిని ప్రతిబింబిస్తోందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. పులులు వాటి ఆవాసాలను పరిరక్షించడంతో పాటు అడవులపై ఆధారపడి జీవించే సమాజాల జీవనోపాధికి కూడా కేంద్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన చట్టాలపై పరిశీలన జరుపుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ గడువును పార్లమెంటు 2026 శీతాకాల సమావేశాల చివరి వారంలోని తొలి రోజు వరకు పొడిగిస్తూ లోక్సభ ఆమోదం తెలిపింది. జేపీసీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ పీపీ చౌదరి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలు సవరణ బిల్లు 2024లను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని పొడిగించే తీర్మానాన్ని సభలో ఈరోజు ప్రవేశపెట్టారు. లోక్సభ, రాష్ట శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానాన్ని అమల్లోకి తీసుకురావటం ఈ రెండు బిల్లుల ప్రధాన ఉద్దేశం. భారత నౌకాదళం కోసం కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తున్న 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నౌకల్లో 7వదైన మచిలీపట్నం యుద్ద నౌక ఈరోజు జలప్రవేశం చేసింది. ఈ యుద్ద నౌక సముద్ర గర్భ పర్యవేక్షణ, జలాంతర్గామి వ్యతిరేక యుద్ద కార్యకలాపాలు, తక్కువ తీవ్రత కలిగిన సముద్ర భద్రతా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు మైన్ వార్ఫేర్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నౌక తీర రక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు సముద్ర భద్రతా పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక నౌకాశ్రయ నగరం మచిలీపట్నం పేరు ఈ యుద్ద నౌకకు పెట్టడం విశేషమని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. మచిలీపట్నం నగర చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఈ నౌక నిలుస్తుందని, దేశ సముద్ర ప్రయోజనాల పరిరక్షణలో భారత నౌకాదళం నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో 80% పైగా స్వదేశీ తయారీ భాగాలు వినియోగించడం ద్వారా భారత నౌకా నిర్మాణ పరిశ్రమ సామర్థ్యం గణనీయంగా

0: పెరిగినట్టు స్పష్టమవుతోందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 2వ తేదీన దేశవ్యాప్తంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ యాత్రను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల పాటు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే ఈ జాతీయ ఉద్యమానికి మై భారత్ వేదిక నాయకత్వం వహించనుంది. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ ఆన్లైన్ వేదిక ముఖ్య ఉద్దేశం. మాదక ద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో యువతను ఏకం చేయటం, అవగాహన కల్పించటం, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించటం, ప్రజల నిరంతర సహకారాన్ని ప్రోత్సహించటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లాస్గో నగరం వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్ విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ పతకాల వర్షం కురిపిస్తున్నారు. మరిన్ని పతకాలు సాధించే అవకాశాలను కూడా నెలకొల్పుతున్నారు. మహిళల 69 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించింది. దీంతో భారత్ ప్రస్తుతం 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు కలిపి మొత్తం 12 పతకాలను గెలుచుకుంది. ఇక పురుషుల 60 కిలోల క్వార్టర్ ఫైనల్స్ టాప్ స్కోర్ అథ్లెట్ సచిన్ అద్భుత ప్రదర్శన చేశారు. బోట్స్వానాకు చెందిన ట్రెజర్ మోరిమోపై 5-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. దీంతో భారత్కు మరో పథకం ఖాయమైంది. పురుషుల 80 కిలోల విభాగంలో అంకుష్ కూడా సెమీఫైనల్కు చేరుకుని సెమరో పథకాన్ని ఖాయం చేశారు. మహిళల 70 కిలోల విభాగంలో అరుంధతి చౌదరి, మహిళల 51 కిలోల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో సాక్షి సెమీఫైనల్కు చేరుకున్నారు. ఈ కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల షార్ట్ పుట్ ఫైనల్కు భారత ఆటగాళ్లు టాప్స్ డెవలప్మెంట్ అథ్లెట్ తజిందర్ పాల్ సింగ్ తూర్, ఖేలో ఇండియా అథ్లెట్ సమీర్ దీప్ సింగ్ గిల్ అర్హత సాధించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నివారణ సవరణ బిల్లు 2026 లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. వందే మాతరానికి జనగణమనతో సమానమైన చట్టబద్ద రక్షణ కల్పించే బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి మా ఆవిడ బంగారం హాస్య నాటిక రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు, సహకారం శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. వినండి మా ఆవిడ బంగారం హాస్య నాటిక.
2: ఏమిటి బంగారం?
3: ఒకసారి ఇలా రండి బా, రండి.
2: ముద్ద హాల్లో బాగోదేమో.
3: ముద్ద అబ్బో, మీ దగ్గర చాలా కళ్ళున్నాయే. నేను పిలిచింది అందుకు కాదు.
2: మరెందుకు?
3: ఈ పత్రికలో కొన్ని ప్రశ్నలు ఇచ్చారండి, వాటికి మనం అద్భుతమైన జవాబులు రాస్తే వాళ్ళకి ఎన్ని నచ్చితే అన్ని బంగారు నాణాలు బహుమతిగా ఇస్తారట.
2: అబ్బా, నీకెప్పుడు ఆ బంగారం పిచ్చేనే? మొగుడు ఆఫీస్కి వెళ్తుంటే మంచి కాఫీ ఇచ్చి బాయ్ చెప్పాలి, గాని ఆడాళ్ళకి ఎప్పుడేం మాట్లాడాలో బొత్తిగా తెలియదు అనేది.
3: అనండి అనండి, పెళ్ళై పదేళ్ళైనా ఒక్క బంగారు గొలుసు చేయించడానికి చేతలు రావు గాని.
2: ఓసిని అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఇక్కడికి వస్తావు కదే బంగారం. ఉంటే చేయించడం చెప్పానా? మనది అసలే చిన్న ఉద్యోగం, చిన్న సంసారం. మరి నీకు పెద్ద ఆశలు, పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే టైం పడుతుంది.
3: అప్పటికి నేను ముసలిదాన్ని కూడా అయిపోతాను.
2: సర్లే, నాకు కాస్త కాఫీ తెచ్చు.
3: పాలు రాలేదు.
2: ఆ పాలయ్యగాడు ఎప్పుడు ఇంతే? నెల నెల డబ్బులు ఆలస్యంగా ఇస్తానని పాలు కూడా ఆలస్యంగా పోస్తున్నట్టున్నాడు. అవును, అంతేనా? లేక నా మీద కోపంతో నెపం వాడి మీద వేస్తున్నావా?
3: ఏమండి, నన్ను నన్ను అనుమానిస్తున్నారా? నాన్న
2: వచ్చేసాడు. మామ, ఏమేవ్? ఇప్పుడు నిన్ను ఏమన్నా నేనే? మీ నాన్న పిలిచావు?
4: అల్లుడు, నిప్పు లేకుండా పొగ పట్టదు. నువ్వు తప్పు చేయనిదే అమ్మాయి కేక పెట్టదు. కమ్ ఆన్, నా చిట్టి తల్లిని ఏమని తిట్టావో చెప్పు, లేకపోతే నీకు నా కవిత్వం వినిపిస్తా, కాజాలు తినిపిస్తా.
2: మామా మామా, లేదు మామా లేదు, నేను దీన్నేం అనలేదు మామా. కావాలంటే నీ మీద ఒట్టు.
3: అబద్ధం, పచ్చి అబద్ధం. లేవగానే కాఫీ ఇవ్వలేదని నాన్న చీమట్లు పెట్టారు, నాన్న తోటికొచ్చినట్టు తిట్టారు.
2: ఏదో మాట వరుస కంటే పెంచి పెద్ద చేస్తావంటే
4: అల్లుడు, నాకుండే నా కూతుర్ని ఎంత మాటన్నా?
2: ఏ తప్పన్నానా? దిస్ ఈస్ టూ మచ్.
4: అల్లుడు, నిన్న కాక మొన్న మనమంతా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటే నువ్వు ఇంగ్లీష్ లో తిడతావా? ఇది రెండో తప్పు. వెంటనే క్షమాపణ చెప్పు.
2: అలాగా, సరే ఇప్పుడే వస్తా.
5: ఏమిటి క్షమాపణ చెప్పమంటే? అల్లుడు లోనకెళ్ళాడు. అమ్మాయి దుర్గా, ఆ చీటిపాటు వాడు డబ్బు కోసం తిరుగుతున్నాడమ్మా, నేను అందుకోసమే వచ్చా. ఎప్పుడు ఇస్తావో చెప్పు.
3: నేను నీకోసమే చూస్తున్నాను నాన్న, ఇదిగో ఆ డబ్బు. జాగ్రత్త, ఈసారన్నా పాట తక్కువకొస్తే పాడేసే నాన్న. నాన్న నాన్న, వచ్చే పండగ కన్నా బంగారు గొలుసు చేయించుకుంటాను నాన్న.
4: అల్లుడు అల్లుడు, ఏంటిది?
2: కత్తి కనపట్టల్లా? అయిన దానికి కాని దానికి నువ్వు నన్ను ఇలా క్షమాపణ చెప్పమంటే జీవితం పొడుచుకొని సూసైడ్ చేసుకుంటా.
4: ఆ పని మాత్రం చేయగలడు, అమ్మాయి అనాథ అయిపోతుంది. అమ్మా దుర్గా, నేను వెళ్ళొస్తానమ్మా, వెళ్తాను.
3: అలాగే నాన్న. నాన్న, అమ్మని అడిగానని చెప్పు.
4: అలాగే అలాగేనమ్మా.
2: అబ్బా అబ్బా అబ్బా అమ్మా అమ్మా, ఏమయ్యా కళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయ్యా? నన్ను ఇలా కొట్టావు. అబ్బా అమ్మా,
4: నువ్వు మాత్రం వెనక ముందు చూసుకోవద్దు. నొప్పి.
3: అయ్యో అయ్యో అయ్యో, నాన్న నాన్న, దెబ్బ తగిలిందా?
4: తగలదు మరి, వీడేమన్నా మామూలుగా ఉన్నాడా? రోడ్డు రోడ్లా ఉన్నాడు.
2: ఇదిగో మాటలు తిన్నగారాణి, ఏంది వాడు వీడు అంటున్నావు? కళ్ళు మూసుకుని వచ్చి గుద్దింది కాక, పైగా నన్నంటావా?
4: నాకు అడ్డం వచ్చింది నువ్వు, మరి ఈ కళ్ళేమైనా దెబ్బయా?
3: నాన్న నువ్వు వెళ్ళు, బాబాయ్ గారు మీరు ఇలా లోపలికి రండి, ఇలా కూర్చోండి, ఉండండి, నేను వెళ్ళి ఆయింట్మెంట్ పట్టుకొస్తాను.
2: అలాగేనమ్మా, నేను వెళ్ళొస్తానండి, నాకు ఆఫీస్ టైం అయింది. ఆగవయ్యా శంకర్రావు, నీకోసం నేను వస్తే నువ్వు వెళ్ళిపోతానంటావు ఏంటి? ఆగో,
3: ఇదిగోండి ఈ అయింట్మెంట్ రాసుకోండి.
2: అమ్మా థ్యాంక్స్ అమ్మా, మీ ఆయనకు నా మీద అభిమానం లేకపోయినా నీకన్నా ఉంది సంతోషం.
3: బాబాయ్ గారు, లోపల నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను.
6: ఏంటయ్యా శంకర్రావు ఈ మధ్య బొత్తిగా కనిపించటం లేదు?
7: అలాగా ఓసారి కళ్ళ డాక్టర్ కలవపోయారా?
6: వంకర్రావు
7: కాదు శంకర్రావు.
6: ఏదో ఒకటి, నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్పేదేమిటి? నెలల అద్దె కట్టడం చేత కాదు కానీ నా మీద కుళ్ళు జోకులేస్తావా?
7: మీ బాకీ ఎప్పుడో తీర్చాను, అయినా ఇలా మాట్లాడితే బాగుండదు.
6: ఏంటి తీర్చింది నువ్వు?
7: ఏమే దుర్గా ఓసారి ఇలా రా.
8: వస్తున్నానండి బాబాయ్ గారు.
6: అమ్మా
8: ఇదిగోండి కాఫీ. ఏంటండి పిలిచారు?
7: ఏంటే ఈ పెద్ద మనిషి డబ్బు తీసుకుని కూడా ఇంకా బాకీ అంటాడు?
8: ఏమో నాకేం తెలుసు.
6: అబ్బా కాఫీ చాలా బాగుందమ్మా, బాగా స్ట్రాంగ్ గా కలిపావు. అమ్మాయి నువ్వు చెప్పు, నేను రోజు అద్దె కోసం మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నానా లేదా?
8: ఏమో నాకేం తెలుసు.
6: ఇదేంటి ఇలా ఉంటుంది?
7: ఏమిటి అద్దె కోసం రోజు తిరుగుతున్నారా? మీకేమన్నా మర్చిపోయిందా? ఫస్ట్ కి ఇంకా 4 రోజులు ఉంది, అప్పుడు రండి ఇస్తాను.
6: శంకర్రావు నేను అడుగుతోంది ఈ నెల అద్దె కాదు, నా పాత బాకీ గురించి.
7: పాత బాకీనా? ఇంకెక్కడ బాకీ? ఎప్పుడో తీర్చానుగా.
6: అమ్మా అమ్మా ఏంటి పొద్దున్నే పచ్చి అబద్ధాలా? పాపం మర్చిపోయినట్టున్నావు గాని కొంచెం టైం ఇస్తా, గుర్తు తెచ్చుకొని చెప్పు.
7: అక్కర్లేదు, నేను మీకేం బాకీ లేను.
6: అమ్మమ్మమ్మమ్మమ్మమ్మో అన్యాయం అన్యాయం అన్యాయం. అమ్మాయి మీ ఆయనకి నువ్వన్నా గుర్తు చేయమ్మా.
8: ఏమో నాకేం తెలుసు.
6: అమ్మో అమ్మో అమ్మో చెల్లెలు పెళ్ళని చెప్పి అనుకోని ఖర్చులు వచ్చాయంటూ వరుసగా 4 నెలల అద్దె బాకీ పడ్డావు. ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని చెప్పి కాలం గడిపి తీరా ఇప్పుడు అసలు బాకీయే లేదంటావా? అమ్మ శంకర్రావు నువ్వు మామూలు అడివి కావు.
7: ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది? ఆ రోజు మీకు నేనేం చెప్పానండి? 2 సార్లు ఇస్తానన్నానుగా.
6: అన్నావు కానీ ఒకసారి ఇచ్చావుగా.
7: ఇంకే మీ బాకీ తీరిపోయింది.
6: తీర్చకుండానే తీర్చానంటూ మాట మారుస్తావేంటయ్యా?
7: హరి హరి నేనెప్పుడు మాట మార్చానండి?
6: ఎప్పుడేంటి ఇప్పుడే?
7: మాట మార్చింది నేను కాదు మీరు. ఒకవైపు డబ్బు తీసుకున్నానని ఒప్పుకుంటున్నారు, మరోవైపు ఇంకా తీర్చలేదు అంటున్నారు, దీన్ని ఏమంటారు?
6: అమ్మాయి అమ్మాయి దుర్గా నువ్వు ఒకసారి ఇలా రామ్మా. రా
8: చెప్పండి.
6: అమ్మా నువ్వు న్యాయం చెప్పమ్మా.
8: ఏమో నాకేం తెలుసు.
6: అబ్బా ఏమీ వినకుండానే ఏమో నాకేం తెలుసు అంటే ఎట్లాగమ్మా, ముందు చెప్పింది విని తల్లి.
7: అవును దుర్గా నీకు ఆ రోజు 20 వేలు ఇచ్చాను కదా, ఈయనకి ఇచ్చేసావా? ఇప్పుడేమంటారు?
6: ఏమ్మా నాకు ఇచ్చింది 10 వేలే కదూ, ఇంకా 10 వేలు ఇవ్వాలి కదూ. ఏమయ్యా శంకర్రావు ఇప్పుడేమంటావు?
7: ఇద్దరు చెప్పిందానికి ఊకూడదా పెట్టే, నోటితో చెప్పవా?
6: ఎట్లా చెబితే ఏంటయ్యా శంకర్రావు, నిజం తెలియాలి గాని.
7: నిజం చెప్పు, నేను ఇచ్చిన డబ్బు మొత్తం ఈయనకి ఇచ్చావా లేదా? ఇవ్వలేదా? సంగతి ఏంటో నోటితో చెప్పవే తల్లి.
8: ఇవ్వలేదండి.
7: మరైతే ఆ 10 వేలు ఏం చేసావే?
8: పక్క వీధిలో ఉండే పార్వతమ్మ గారికి ప్రాణం మీదకొస్తేను చేపదిరిచ్చానండి.
7: ఏడవలేకపోయా?
6: ఊరుకోవయ్యా ఊరుకో, ఎందుకలా అరుస్తావు? అమ్మాయి చేయబదులేనంది గాని నిజానికి వడ్డీకే ఇచ్చుంటుంది. ఏం పర్వాలేదులేమ్మా, నెల నెల వడ్డీలో సగం వాటా నాకు ఇచ్చాయమ్మా. ఇదిగో శంకర్రావు ఈ కాగితం మీద ఒక్క సంతకం పెట్టవయ్యా.
7: పెట్టనండి, నాకేం అవసరం, నేను ఎప్పుడో ఇచ్చేసాను.
6: కుదరదు, ముందు నా 10 వేలు నాకు ఇచ్చేసేయండి, తర్వాత మీరు మీరు చూసుకోండి.
7: చిచి ఏం పని చేసావే, వెళ్ళి అవతలకి. ఏమండి అల్లటప్పారావు గారు నాకు రోజు గడువు ఇస్తే కొత్తగా ఎవరినైనా అప్పడుకొచ్చిస్తాను, ఏమంటారు?
6: అదేం కుదరదు, సాయంత్రంలోగా నా డబ్బులు నాకు ఇచ్చే ఏర్పాటు చేయాలి, అంతే అంతే అంతే, నేను వెళ్ళిపోతున్నా.
7: ఛీ, ఇటువంటి ఆడదానితో కాపురం చేయడం కన్నా సన్నాసుల్లో కలిసిపోవడం మంచిది. దుర్గా నేను వెళ్తున్నా.
8: సన్నాసుల్లో కలవడానికేనా?
7: కాదు ఆఫీస్ కి.
3: హలో హలో నాన్నా, నేను దుర్గన్. 10 వేల సంగతి ఆయన గారికి తెలిసిపోయింది, అందుకే ఎలాగైనా ఈ నెల చీటీ పాట మనకే వచ్చేటట్టుగా చూడు, లేకపోతే ఆయన నన్ను చంపేసేలా ఉన్నాడు. ఏంటి అసలు నీ వల్ల ఇదంతా జరిగింది? సరే సరే ఉంటా. ఏంటి ఈ రోజు పాలు ఆలస్యంగా తెచ్చావు?
9: లేదమ్మగారు, ఇప్పుడు కూడా పాలు తీసుకురాలేదు.
3: ఏ ఎందుకని?
9: అమ్మగారు పెద్ద కట్టం వచ్చి పడిందమ్మా, మీరే ఆదుకోవాలి.
3: కష్టమా? ఏంటది?
9: మా ఎదురింట్లో ఉండే ఎల్లయ్య పెళ్ళానికి ఉన్నట్టుండి శుద్ధి చేసిందమ్మా, రేత్రికి రేత్రి ఆసుపత్రిలో చేర్పించాం, ఇప్పుడేమో ఆపరేషన్ చేయాలంట.
3: అయితే
9: అర్జెంట్ గా 5 కేలు కట్టమంటున్నారు. ఎల్లయ్య గాడి కాడ చిల్లిగవ కూడా లేదు. పాప పొద్దు అత్తమాను వాడి పెళ్ళం అన్నా అన్నా అంటూ నేనంటే ఎంతో ఇదిగా ఉంటది. చూస్తుంటే కడుపు తరుక్కుపోతా ఉంది. ఏం చెయ్యాలో పాల్పాక మీకు ఆడికి వచ్చానమ్మా.
3: డబ్బు కోసమేగా, నా దగ్గర ఏముంటాయే.
9: అమ్మమ్మ అట్ట అనకండి అమ్మా, మీలాంటి వాళ్ళే ఎట్టాగైనా సాయం చెయ్యాలి. ఎవరికాడైనా ఓ 40,000 అప్పు ఇప్పితే ప్రాణాలను నిలబెట్టుకుంటామమ్మా.
3: 40,000 చాలు చాలే, ఉన్న పాలంగా 40,000 ఇవ్వడానికి 70,000 చెట్లకు కాస్తున్నాయి అనుకున్నావా? నా వల్ల కాదు, ఇంకెవరినైనా చూసుకో.
9: అమ్మా అమ్మగారు ఆగండి అమ్మా, నేనేమి ఉత్తిగా అడగట్లేదమ్మా. ఇదిగో ఈ గొలుసు, ఈ గొలుసు పెడతాను అంటున్నాను.
3: గొలుసా?
9: అవునమ్మా.
3: మరి ఆ మాట ముందు చెప్పి సావే. ఏది అది ఇటు.
9: ఇదిగో అమ్మా.
3: ఆయన నా దగ్గర డబ్బేమీ లేదు, ఆ పోనీ అక్కడ ఇప్పించమంటే ఇప్పిస్తా.
9: ఎట్టాగైనా సరేనమ్మా, ఇదిగో అమ్మా గొలుసు.
3: అబ్బో చాలా బాగుంది, ఎంత లేదన్నా ఓ 40,000 చేయొచ్చు. వీణి ఎలాగైనా బోల్తా కొట్టించేసి ఓ 20,000 సొంతం చేసుకుంటే అబ్బా భలే భలే ఉంటుంది.
9: ఏందమ్మగారు మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు.
3: అదే ఏం లేదు పోలయ్యా, ఇది పైకి బాగానే కనిపిస్తుంది కానీ అంత మందికైన బంగారం లాగా నాకు అనిపించడం లేదు.
9: లేదమ్మగారు, ఈ మధ్యన చేయించిందే 2 సవర్ల బంగారం.
3: 2 సవర్ల అయినా సరే, దీనికి 40,000 ఎవరు ఇవ్వరు. కావాలంటే ఒక 20-30 ఇస్తారేమో.
9: సరే ఏం చేస్తామమ్మా, వచ్చిందే తీసుకుంటాం, మళ్ళీ తీర్చేసి ఇడిపించుకుంటాం కదా.
3: భలే భలే దారిలోకి వచ్చేసాడు. ఆ సరే సరే, నేను వెళ్ళి బాబాయ్ గారికి ఫోన్ చేస్తాను.
10: అమ్మాయి దుర్గమ్మ.
3: పోలయ్యా బబ్బా, నీ టైం చాలా బాగుందయ్యా, సమయానికి ఆయనే వచ్చేసారు. బాబాయ్ గారు రండి రండి, నిజంగా మీకు 100 ఏళ్ళండి.
10: దేనికమ్మా?
3: అలా మిమ్మల్ని తలుచుకున్నావో లేదో దేవుళ్ళ ఇలా ప్రత్యక్షం అయిపోయారు.
10: ఏమ్మా డబ్బుతో ఏమన్నా పని వచ్చి పడిందా?
3: అబ్బో మీరు భలే కనిపెట్టేస్తారండి.
10: నేనెప్పుడు ఇంతేనమ్మా, అప్పు కావాల్సి వచ్చినప్పుడు దేవుళ్ళను, అప్పు తీర్చేటప్పుడు దయ్యంలాను కనిపిస్తుంటాను. సర్లే ఇంతకు ఈ విషయం ఏంటో చెప్పు.
3: అబ్బే ఏం లేదు బాబాయ్ గారు, ఇదిగోండి ఇతను పోలయ్యని రోజు మాకు పాలు తెచ్చి పోస్తూ ఉంటాడు. పాపం వీళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు
10: పోయినాయి.
3: నన్ను చెప్పనివ్వు పోలయ్యా, నువ్వు ఎవరికి ఏమి చెప్పకపోతే డబ్బెలా దొరుకుతుంది చెప్పు. బాబాయ్ గారు పాపం బొత్తిగా మహోతస్తుడండి. పాపం పోలయ్యకి అన్ని కష్టాలే, మందులు కొనటానికి కూడా డబ్బు లేదు. అందుకని మీరు 30,000 సర్దితే నెల నెల వడ్డీ ఇచ్చేస్తాడు, 6 నెలల్లో అసలు కూడా ఇచ్చేస్తాడండి.
10: చస్తే ఇవ్వను.
3: ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.

0: నా మాట నమ్మండి, కావాలంటే నేను అడ్డంగా ఉంటాను బాబాయ్ గారు.
1: నువ్వు అడ్డం ఉంటే నాకెందుకమ్మా, నోటి మీద సంతకం కావాలి గాని.
0: సరే అలాగే చేస్తాను.
1: మధ్యలో తేడా ఏమన్నా వచ్చిందంటే విషయం మీ ఆయన దాకా వెళుతుంది, సరేనా?
0: అలాగేనండి, త్వరగా పాపరేట్ ఇవ్వండి.
1: ముందే చెప్తున్నా, నా దగ్గర 20,000 ఉన్నాయి, ఇష్టమైతే సంతకం పెట్టు, ఇదిగో నోటు.
2: 20,000 వదలండి.
0: అబ్బా పోలయ్యా, ముందు దొరికినంత తీసుకోవయ్యా, అవతల ప్రాణం మీదకొస్తే నువ్వు ఇలా ఆలస్యం చేస్తే నీకే నష్టం కదూ. ఇలా ఇవ్వండి, సంతకం చేస్తాను.
1: ఇదిగోనమ్మా.
2: అమ్మగారు బంగారం.
0: ఆ సంగత వదిలే, రేపో మాపో ఆ 10,000 నేను ఇస్తాను, సరేనా?
2: అట్లాగే అమ్మగారు.
0: ఇదిగో బాబాయ్ గారు, ఇదిగోండి నోటు తీసుకోండి.
1: అమ్మా ఇదిగో డబ్బులు, లెక్కేసుకో అమ్మాయి.
0: పోలయ్యా ఇదిగో డబ్బు.
2: అమ్మా కట్టంలో ఆదుకున్నారు, మీ మేలు ఎప్పుడు మర్చిపోను అమ్మగారు. వస్తానమ్మా.
1: అవునమ్మా, మీ ఆయన ఏమన్నా ఫోన్ చేశాడా?
0: అబ్బే లేదండి.
1: సర్లే అమ్మాయి, ఇక్కడ దాకా వెళ్ళొస్తాను, మీ ఆయన రాగానే ఫోన్ చేయండి, వస్తా.
0: అలాగే అలాగే. అబ్బా ఈరోజు ఎంత మంచి రోజు, 40,000 చేసే గొలుసును 20,000 సంపాదించేశాను, ఎంత లక్కీనో. నాన్నకి ఫోన్ చేయాలి. హలో హలో నాన్న, చీటి పట్ ఏమైంది? ఏమిటి మనకే వచ్చిందా? వెరీ గుడ్.
3: హలో ఎవరు లోపల? ఎవరు పలికి చావట్లేదే. రే ఎవడ్రా ఇంట్లో, ఎవరు పలికి చావరే?
4: ఎవరు
0: ఎవరండి మీరు?
3: నా డ్రెస్సు, నా పర్సనాలిటీ, నా లాటి, ఇవన్నీ చూసి కూడా ఇంకా ఎవరు అని అడుగుతున్నారా? నాన్సెన్స్, మీకు అస్సలు బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేనట్టుంది. అవునా?
4: అర్థమైంది, మీరు పోలీస్?
3: అబ్బా ఎంత కరెక్ట్ గా చెప్పావో. ఎస్, కానిస్టేబుల్ కనకారావు అంటే నేనే. నంబర్ 420 అన్నా కూడా నేనే. మరి నీ పేరు?
4: శంకర్ రావు.
3: ఇంటి పేరు తిక్క?
4: కాదు బక్క.
3: చూడు మిస్టర్ బొక్కా శంకర్ రావు.
4: కాదు బక్కా శంకర్ రావు.
3: బక్కా శంకర్ రావు. మీరు బిస్కెట్లు కూడా కొంటుంటారా?
4: ఏంటండి మీరు బిస్కెట్లు చాక్లెట్ అంటూ తిక్క తిక్క ప్రశ్నలు వేస్తున్నారు? మీకేం కావాలి? అసలు మా ఇంటికి మీరు ఎందుకు వచ్చారు?
3: దొంగ పోలీస్ ఆట ఆడుకుందామని. ఓర్ని, ఈ కానిస్టేబుల్ కనకారావునే పట్టుకుని ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావంటే అర్థమైపోయింది. నీకు చట్టమన్నా పోలీసులన్నా ఏమాత్రం గౌరవం లేదని. అయినా అవన్నీ నీకే ఉంటే ఇలాంటి ఏదో పనులు ఎందుకు చేస్తావు?
4: నేనా? నేనే ఏదో పనులు చేశాను.
3: ఎవడో ముక్కు మొహం తెలియనోడి దగ్గర దొంగ బంగారం కొన్నావు, అవునా?
4: నేనా? ఏనా బామ్మర్ చెప్పాడు?
3: చెబుతా, తొందర ఎందుకు? అమ్మాయి దుర్గా, కనక దుర్గా, ఎక్కడికమ్మా జారుకుంటున్నావు చల్లగా?
0: అది మీకు వేడిగా కాఫీ తీసుకొద్దామని.
3: వేడిగా కాఫీ అయితే ఓకే. చూడమ్మా డికాషన్ బాగా స్ట్రాంగ్ గా ఉండాలి, పంచదార మాత్రం కాస్త తక్కువ వేసిరమ్మా, ఎందుకంటే నా ఒంట్లో బాగా షుగర్ ఉంది.
0: అలాగేనండి.
3: ఇప్పుడు చెప్పవయ్యా శంకర్ రావు.
4: చెప్పాల్సింది మీరు. నేను దొంగ బంగారం కొన్నానని మీకు ఎవరు చెప్పారు? బహుశా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటది.
3: నేను ఏ ఇంట్లోనైనా సరే అనుమానంతో అడుగు పెట్టానంటే నేరస్తుణ్ణి పట్టుకున్నాకే తిరిగి వెళ్తాను, తెలుసా నీకు?
4: ఆ సంగతి మరి నాకెందుకు చెబుతున్నట్టు?
3: టైం పాస్ అవుతుందని. మర్యాదగా నిజం చెప్పు, నువ్వు దొంగ బంగారం కొన్నావా లేదా?
4: లేదు లేదు లేదు.
3: పదా పదా పదా పోలీస్ స్టేషన్ కి.
4: దేనికి?
3: చాలా మంది నేరస్తులు ముందు నీలాగే కాదంటారు, స్టేషన్ తీసుకెళ్లి మా స్టైల్లో మర్యాద చేశాక వాళ్లే నేరం చేయకపోయినా సరే చేసావని ఒప్పుకుంటారు. అందుకు
4: నాకు అవసరం రాదు, నేను రెడీ, పదండి.
3: ఆగో, తొందరపడుతున్నావేంటి? మీ ఆవిడ చేతి కాఫీ తయారీకి వెళ్దాం. ఏమా కాఫీ కావాలా?
0: వస్తున్నానండి, ఇదిగోండి కాఫీ.
3: అబ్బా థ్యాంక్స్. చూడు మిస్టర్ శంకర్ రావు, మీ ఇంట్లో కాఫీ తాగుతున్నంత మాత్రాన నేను నా కర్తవ్యాన్ని మర్చిపోతాను అనుకోకు, గుర్తుంచుకో.
4: అలాగే.
3: అబ్బా బాగుందమ్మా, డికాషన్ స్ట్రాంగ్ గా ఉంది, పంచదార కూడా తక్కువగా వేశావు. ఇంతకు ముందు నువ్వెవరి దగ్గర బంగారం కొన్నావమ్మా?
0: అది అయ్యో నా దగ్గర అంత డబ్బు ఎందుకు?

0: కేసు గీసు లేకుండా గొలుసు తీసుకుని నా దారి నేను పోతాను. ఓకే?
1: నిజంగా పర్స్ మాకు ఇచ్చేస్తారా?
0: నేనిచ్చేది ఏంటి? మిమ్మల్ని తీసుకోమంటుంటేను.
1: అలా అయితే మీరు కళ్ళు మూసుకోండి.
0: మూసుకున్నాను.
1: ఇప్పుడు లెక్క పెట్టండి.
0: ఈ అమ్మాయి మాటలు వింటుంటే దొంగ దొరికేటట్టే ఉంది. ఒకటి, రెండు, మూడు,
1: ఆయన అలాగే లెక్క పెడతారు గాని మనం లోపలికి వెళ్ళిపోదాం. పదండి.
0: ఎనిమిది, తొమ్మిది, పది. ఇదేంటిది? పర్సు లేదు, గొలుసు లేదు, వీళ్ళిద్దరూ లేరు. అంటే కంపదీసి నా పర్సు తీసుకుని పారిపోయారా ఏంటి?
2: ఇప్పటికైనా చెప్పవే.
0: మోసు, దగ కుట్ర, తొండి.
2: ఏంటండి?
0: గొలుసు ఇక్కడ పెట్టకపోగా నా పర్సు కూడా ఎత్తుకుపోతారా? అన్యాయం, అక్రమం, దుర్మార్గం, కుతంత్రం.
2: నిజమే. ఇక్కడ పర్సు ఏమైనట్టు? ఏమే, నువ్వేమైనా తీసావా?
1: అదే మరి, నాకేం తెలుసు? నేను మీతో పట్టాక లోపలికి వచ్చాను.
0: అర్థమైంది. అబ్బో, మీరిద్దరూ పెద్ద ముదుర్లేనే. మరి నేను దేశ ముదుర్ని. అందుకే మీకిప్పుడు రెండు నిజాలు చెప్పబోతున్నా, వినండి. ఒకటి, మీరు కొన్న గొలుసు మా ఎస్ఐ గారి భార్యది. ఆవిడ మార్నింగ్ వాక్ చేస్తుంటే ఎవడో కొట్టేశట. అప్పటి నుంచి ఆయన మా ఎస్ఐ గారు అగ్గి మీద గుగ్గిలా మండిపోతున్నాడు. దొంగ దుర్దేశాలు ఎన్కౌంటర్ చేసేస్తానంటున్నాడు. ఇకపోతే రెండు, ఇందాక ఇక్కడ పెట్టిన పర్సు ఉత్తుతుదే ఖాళీది, అందులో డబ్బులేం లేవు. అంటే పర్సు తీసింది నువ్వా? ఏమయ్యో శంకర్రావు, చూసావుగా దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది?
2: ఏ దొంగోడైనా మీ పర్సు కొట్టేస్తే ఆ తర్వాత వాడు మిమ్మల్ని బండబూతులు తిట్టడం ఖాయం, అంతేగా?
0: మరీ నువ్వు ఇంత దారుణంగా అర్థం చేసుకుంటావని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఇక లాభం లేదు. మీ ఆట ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు. రే పోరాయా, రే లోపల రా.
3: వస్తున్నానయ్యా.
0: రే, నువ్వు అక్కడ నిలబడు. వీడెవడో మీకు తెలుసా? పెద్ద కేడి. పగల పాలు పోస్తుంటాడు, రాత్రిళ్ళు నగలు కాజేస్తుంటాడు. వాటిని మీలాంటి ఆడవాళ్ళకి మాయమాటలు చెప్పి ఆయన గాడికి అమ్మేస్తుంటాడు. చెప్పరా పోలిగా, నువ్వు గురి సమ్మింది ఎవరికే?
3: ఈ దుర్గమ్మ గారికేనండి. 30 ఏళ్ళకి బేరం చేసి 20 ఏళ్ళు చేతిలో పెట్టారు మా తల్లి.
0: ఇప్పుడేమంటారు?
2: చిచి, ఎంత పనిచేసావే, నీ వల్ల నా పరువు కూడా పోయింది కదే.
0: మిస్టర్ శంకర్రావు, మొత్తానికి నీకంటే మీ ఆవిడ మహాఘటికరాలు. అమ్మో అమ్మో అమ్మో అమ్మో, నిన్నే కాదు నన్ను కూడా ఎన్నెన్ని ముప్పు తుప్పలు పెట్టింది.
2: ఇంకా అలా చూస్తావంటే ఆ గొలుసు ఇలా తీసుకురా.
1: ఇదిగోండి గొలుసు.
2: అవును, 20 వేలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయే?
0: ఎక్కడి నుంచి? ఏమిటి, నేను లేను? ఈ పోలయ్య గారికి ఏదో ప్రాణం మీదకి వచ్చిందని చెప్పి తనే నోటు రాసి అప్పుగా తీసుకుందా? అమ్మో అమ్మో అమ్మో, అసలు సంగతి ఇదన్నమాట.
2: ఎంత ధైర్యమే నీకు?
0: ఏమైనా మీ ఆవిడ బంగారమేనా? ఎంతకి? ఈయనెవరు?
2: మా ఇంటి వారు, అల్లటప్పారావు గారు.
0: ఆహా, అంటే ఈ దొంగ బంగారం కేసులో నీ హ్యాండ్ కూడా ఉందన్నమాట.
4: నాకేం తెలియదు అండి, నేనేం చూడలేదు. అప్పు అడిగితే ఇచ్చాను అంతే. ఇదిగో శంకర్రావు, నువ్వు ఇవ్వాల్సిన అద్దె బాకీ 10,000 ఇలా ఇవ్వు, నాకు పని ఉంది, నేను వెళ్ళిపోవాలి.
2: ఇవ్వండి మీ డబ్బులు. ఇంకెప్పుడు నాకు తెలియకుండా మా ఆవిడికి అప్పిచ్చారంటే ఊరుకోను. అసలు మీలాంటి అప్పులు ఇచ్చే వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ఆడవాళ్ళు ఇలా చిల్లరైపోతున్నారు.
4: అలాగే, మరి నేను వస్తా.
0: అగా, ఏంటి సడన్ గా వచ్చేయడం, సడన్ గా వెళ్ళిపోవడం, అంతా మీ ఇష్టమేనా? ఇందాక ఈవిడ రాసిచ్చిన నోటు ఇలా ఇవ్వండి.
4: దేనికి?
0: ముందు ఇవ్వండి.
4: ఇదిగో అయిందా నోటు.
0: ఇప్పుడు అందరూ పోలీస్ స్టేషన్ కి నడవండి.
4: నేను దేనికి?
0: నీ వడ్డీ వ్యాపారానికి లైసెన్స్ ఉందా? అందుకు.
4: ఇదిగో, కావాలంటే ఎంతో కొంత తీసుకొని నన్ను వదిలే బాబు, నీకు దండం పెడతాను. ఇప్పుడు ఉంటుంది.
0: ఓకే, అలా అయితే వాళ్ళ పక్కన నిలబడు. మరి మీ సంగతి ఏంటి?
2: సారీ అండి, మా ఆవిడ చేసిన పనికి నేను క్షమించమని అడుగుతున్నాను. ఈ గొలుసు మీ ఎస్ఐ గారికి ఇచ్చేయండి. ఈ పాలయ్య దగ్గర 20 వేలు మాకు ఇప్పించండి, అవి మేము ఈయన గారికి ఇచ్చేస్తాం. మీ దగ్గర నోటు మాత్రం చించేయండి. ఇక మీ దారి మీది, మా దారి మాది. ఇంకెప్పుడు ఇలా చేయకుండా మా ఆవిడికి నేను బుద్ధి చెబుతాను.
0: అబ్బా అబ్బా, ఎంత తేలిగ్గా తేల్చేసావు. ఏమయ్యా శంకర్రావు, అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఇక మేమెందుకు, మా పోలీస్ స్టేషన్ ఎందుకు, చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు?
2: అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి?
0: స్టేషన్కి వచ్చి కాగితాలు రాసేవాలి, రానంటే అరెస్టు చేయాల్సి వస్తుంది.
2: బాగుంది, స్టేషన్ రావాల్సిన అవసరం నాకేముంది? కాజేసింది ఈ పోలయ్య, అప్పిచ్చింది ఆ అల్లటప్పారావు, కొన్నది మా ఆవిడ. కావాలంటే ఆ ముగ్గురిని తీసుకెళ్ళండి, కాగితాలు రాయించుకోండి, కాదంటే

0: అడ్జస్ట్ చేసుకోండి.
1: అమ్మో శంకర్రావు మధ్యలో నన్ను ఇరికిస్తాయ్యా. బాబు కనకరావు ఎంత ఇవ్వమంటావో చెప్పయ్యా, ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను.
2: అయితే ఈ శంకర్రావు మీకు ఇచ్చాడే 10,000, అవి ఎలా ఇవ్వండి?
1: అమ్మో 10,000
2: ఇవ్వండి. బయట రేట్లు ఎలా మండిపోతున్నాయి,
1: ఎందా చూసుకోండి.
2: ఇక మీ అరెస్టు సంగతి మర్చిపోయి ఇంటికి వెళ్ళండి.
1: అంటే ఈ 10,000
2: కాకి
1: పొద్దున్నే ఎవడు మొహం చూసానే ఏంటో.
3: అయ్యా కానిటేబుల్ గారు, మీ గొలి సంగతి తెలియదుగా, నా కట్లు ఎప్పదీస్తే ఆ 20,000 వీళ్ళకి ఇచ్చేసి నా దారి నేను పోతానండి.
2: ఆగరా, నిన్ను అంత తొందరగా వదులుతానా? ముందు పోలీస్ స్టేషన్ పదండి, అక్కడ తీరుద్దాం. శంకర్రావు పదవాయా.
0: ఇందాకే చెప్పాను నేను రానని, కావాలంటే మా ఆవిడ తీసుకెళ్ళండి, తప్పు చేసింది తనేగా.
4: యావండి, మీరే నా మాట అంటున్నది, నన్ను తీసుకుపోమని చెప్పడానికి మీకు నోరలా వచ్చిందండి.
0: లేకపోతే నువ్వు చేసింది బాగుందా? ఏదో ఒకరోజు నేను నీకు గొలుసు చేయిస్తానని చెప్పాగా, అందాక ఆగలేవా? తొందరపడి పాడు పని ఎందుకు చేసావే?
4: నిజమే, నేను చేసింది తప్పే, అందుకేగా క్షమించమని అడుగుతున్నాను.
0: నువ్వు అంత తేలిగ్గా మారేదని కాదు, నాకు మాత్రం ఆ నమ్మకం లేదు. అందుకే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉండేస్తే అప్పటికైనా నీకు బుద్ధి వస్తుంది. వెళ్ళా.
4: యావండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి,
0: చూడు,
4: ఇటు చూడ.
1: ఏమయ్యా శంకర్రావు, నీకు అసలు మనసుందా? అవతల ఓ ఆడకూతురు అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే కరిగిపోవేంటయ్యా?
0: ఏం చేయమంటారు, నన్ను వెళ్ళి జైల్లో కూర్చోమంటారా?
1: కూర్చోకపోతే మరో మార్గం చూసుకోవయ్యా నాలాగా.
2: అబ్బా ఎంత కరెక్ట్గా చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళు నేరాలు చేసి 3వ గంటకి తెలియకుండా మేనేజ్ చేసుకుంటుంటే ఇదిగో ఆ మాత్రం అర్థం చేసుకోపోతే ఎలానయ్యా? ఇదిగో అల్లంట పరాగారు, చెప్పండి చెప్పండి.
5: శంకర్రావు మాట్లాడుకో, బేరం మాట్లాడుకో.
0: నిజమే, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది?
2: మనసుంటే మార్గం ఉంటుంది. ఇదిగో ముందు ఆ గొలుసు ఇలా ఇవ్వండి, మీ 20,000 పోలయ్య నుంచి తీసుకోండి. అరే పోలయ్యా, 20,000 ఇచ్చేరా?
3: అట్టగానండి.
0: అలాగే ఇదిగోండి గొలుసు.
2: ఓకే. ఒరే పోలయ్యా, ఇక నువ్వు పోరా, ఇప్పుడు ఈ 20,000 మీవే కదా.
0: అవును.
2: అవి నాకు ఇచ్చేయండి.
0: ఇవ్వండి 20,000.
2: ఇక ఈ క్యాష్ సంగతి మీరు మర్చిపోండి, కేసు సంగతి నేను మర్చిపోతాను.
0: థ్యాంక్స్ అండి,
2: వస్తా.
4: అబ్బా మీరెంత మంచివారండి, నన్ను జైలుకి వెళ్లకుండా చేయడం కోసం 20,000 అలా అడగగానే ఇలా ఇచ్చేశారు, నా పరువు కాపాడేశారు.
0: ఏం చేస్తాను, నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు అనుభవించాలిగా.
4: అబ్బా అలా అనకండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, బుద్ధిగా ఉంటాను, సరేనా?
0: నమ్మమంటావా?
4: మీ మీద ఒట్టు. కష్టపడ్డ సొమ్ముతో నగలు చేయించుకుని పెట్టుకున్నప్పుడే అసలైన ఆనందం అని ఇప్పటికి తెలుసుకున్నాను. అందుకే మీకు హామీ ఇస్తున్నాను, నా కంఠంలో ప్రాణం ఉండగా మీకు తలవంపులు తెచ్చే ఏ పని చేయను.
0: నిజంగా?
4: నిజంగా.
0: మా ఆవిడ బంగారం.
1: మీ ఆవిడ బంగారమేనయ్యా. మరి నా 20,000 సంగతి ఏంటి, అవి ఎప్పుడిస్తారు?
0: ఏ 20,000?
1: ఇందాక మీ ఆవిడ నోటు రాసి నా దగ్గర 20,000 తీసుకుందిగా. అవి
4: నోటా? ఏది చూపించండి.
1: అమ్మో నా నోటు ఏది, డబ్బులు పోయినా నోటు పోయింది. ఇదిగో కానిస్టేబుల్ గారు. ఏమండో కానిస్టేబుల్ గారు.
2: వచ్చాను, ఏం కావాలి మీకు?
1: నా నోటు ఇప్పించండి అయ్యా.
2: నోటా?
1: అయ్యో అయ్యో, ఆ నోటు ఏంటి అలా చింపేస్తున్నారు? అయ్యో,
2: మీకు నోటు కావాలా క్యాష్ కావాలా?
1: నోటు ఏంటి చినిగిపోయిందిగా, క్యాష్ ఇప్పించండి.
2: ఇదిగో 20,000. ఇకపోతే మీరు నాకు లంచంగా ఇచ్చిన 10,000, మొత్తం 30,000.
1: ఏంటిది, కళా నిజమా? ఈయన అసలు నిజంగా పోలీసేనా? అయ్యా మీరు నిజంగా కానిస్టేబులేనా బాబు?
2: నేను నిజంగా కానిస్టేబుల్నే, కాకపోతే శంకర్రావు నాకు మంచి ఫ్రెండ్. వాళ్ళ ఆవిడ బంగారం పిచ్చి వదిలించడానికి, మీరు చేస్తున్న అనాదరి వడ్డీ వ్యాపారం మాన్పించడానికి నేను శంకర్రావు పోలయ్య ముగ్గురం కలిసి నాటకం ఆడేవండి.
6: మీరింతవరకు మా ఆవిడ బంగారం హాస్యనాటికి విన్నారు. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలి.

ఆళ్ల నాగేశ్వరరావు, సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో పాల్గొన్నవారు శంకర్రావు, శ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్, ఇంటి ఓనర్ శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు, పోలీస్ శ్రీ బి ఉదయభాస్కర్, పోలయ్య శ్రీ వి భాస్కర్రావు, దుర్గ తండ్రి శ్రీ ఏ వెంకటేశ్వరరావు, దుర్గ శ్రీమతి ఎస్ అమృతవర్షిణి. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

రాగం తానం పల్లవి. గానం శ్రీమతి వీరగంట లలితా చంద్రశేఖర్. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్. మృదంగం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. కీరవాణి రాగం కండజాతి త్రిపుట తాళం. రెండు కలల పల్లవి ఎత్తుగడ సమం నుంచి మూడు అక్షరములు వదిలి పదగర్భం ఆరు అక్షరములు. పల్లవి సాహిత్యం సరిగమ పదని పాడేద వాగ్దేవి గీర్వాణి.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాగం, తానం, పల్లవి, గానం శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్, వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి ఆపాత మధుర్గీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆరాధన చిత్రం నుంచి పాట, గీత రచన ఆత్రేయ.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆత్మబంధువు చిత్రం నుంచి పాట, గీత రచన ఆత్రేయ.